ओम श्री साई आनंददाय नमः। ओम श्री साई आर्तत्राण परायणाय नमः।

ओम श्री साई आदि पुरुषाय नमः। ओम श्री साई आदि शक्तये नमः।

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబావారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: రావణాసుర సంహారం మండోదరి విలాపం.
1: రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. ముందు దినమే తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు మరణించాడు. ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక్క కుడిభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు. ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు. అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు. రెండవ దినము అమావాస్య. తన పెద్ద సోదరుడు, కుమారుడు, వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు. ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే. రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి. రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రింపగలు జరిగింది. అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును, దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు. దానిని నడిపేటువంటి డైవర్ కూడాను మాతలి, అతన్ని కూడాను పంపాడు. తలతల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి. ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా. క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి, ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు. ఆ రథమునెక్కి రాముడు రావణుడితో యుద్దమునకు సిద్దమయ్యాడు. ఈ విధముగా యుద్దము చేసేటువంటి విధానం లోపల రాముడు అతి మెలకువగా, అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు. రాముడు దేవుడై కూడాను ఈ జీవులను హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు. సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది. శిక్షించడము రక్షించటం కూడాను దైవము కాదు. వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది. కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవుడు. ఈ విధమైనటువంటి సందేహములకు మూల కారణము ప్రవృత్తియే. దేహాభిమానము చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి. కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు, తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది. కాని రామునకు తాను దేవుడని తెలుసు. కాని కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కార్యకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి. లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి. ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి. కాని మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి, నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు. కాలం యొక్క పరిమితి కొంత దాటాది కాని ఈ కర్మలకు ఫలితమనేటువంటిది ఏనాటికి తప్పినది కాదు. కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు. కనుక అది కాలం పండాలి, అప్పుడే ఈ ఫలితం కూడాను తనకు నిండుతుంది. ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి. అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ, నీవు చేయరాని పనులు చేస్తున్నావు, అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు, గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి యొక్క స్త్రీలను బాధిస్తున్నావు, మంచిది కాదు. నీకైనా నాకైనా కూడాను దోషములు అనేటువంటిది మహాపాతకము. ఏనాటికైనా తప్పించుకోలేవు. నేను చాలా గొప్పదానని, నా తండ్రి రాక్షస చక్రవర్తి, నా భర్త రాక్షసు యొక్క చక్రవర్తి, నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు, ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను. నీకు ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో కొంత జాగ్రత్తగా ఉంటుండండి. స్త్రీలనగా అగ్నితో సమానము. వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని, మాటలతో కాని, చేష్టలతో కాని వారిని హింసించటం మహాపాతకము. ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును, నా చెడ్డ చూపులే రేపటి దిన నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది. నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. కర్మ ఫలితము తప్పినది కాదు. నేడు రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా నీది తప్పించుకోలేవు. కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమో అని అన్నాడు. కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు. కడపటికి 7 దినములు జరిగిన తర్వాత ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు. ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే. ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు. గరుడాస్త్రాన్ని విడిచాడు. గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది. రావణుడు చాలా సందేహించాడు. ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యంలో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి? అదే ఒకసారి సమయం లోపల మండోదర చెప్పింది. రావణ, నీవు చాలా పొరపడుతున్నావు. రాముడు సామాన్యుడు కాదు, కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు. అతను మహాశక్తివంతుడు. కేవలము కోతులను పట్టుకుని ఈ మన సముద్రం పైన వంతెన కట్టాలంటే ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? చిన్న విషయంలో కూడా నీవు రాముడిని గుర్తించుకోలేకపోతున్నావు. ఆ సాధ్యమని అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు. ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు. నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది. నా ప్రాణమైన విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అనింది. మండోదరి వెళ్లిపోయింది. 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు. దీని పేరు కంఠాస్త్రము అని పేరు. ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం. ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి. ఈ విధంగా 10 తలలు కూడా క్రింద దింపాడు. అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చు. ఏమిటి ఈ తలలంటే ఏమిటి? చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు. కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి. ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు. శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనమేమి? ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకునేటువంటి వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి? పేదను తెలిసినందుకు ప్రయోజనమేమిటి? ఆచరణలో పెట్టాలి. నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు హనుమంతుడు చెప్పాడు, విభీషణ రామనాము చేసినంత మాత్రమే చాలదు, రామ కార్యమునో కూడా నీవు పాల్గొనాలి. అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది. కేవలం పెదవులతో రామ్ రామ్ రామ్ రామ్ అనుకున్నంత మాత్రం చాలదు, నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామసేవలో కూడా నీ పాల్గొను. నతపాంసి నతీర్థానాం న శాస్త్రాణ జపానహీ.

సేవ చేయాలి. తపస్సు చేయకపోయినను పర్వాలేదు, జపధ్యానములు చేయకపోయినను పర్వాలేదు, భజన చేయకపోయినను పర్వాలేదు, సేవలో నీవు పాల్గొనాలి. సేవని నీ జీవితంలో సరి అయిన నావ కనుక నీవు ఏమి సేవ చేస్తున్నావు. కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామములకు తగినటువంటి సేవ కూడాను పాల్గొనటం లేదు. కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా? ఆ పండును తినాలి, దాన్ని అరిగించుకోవాలి. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అనింది గీత. జ్ఞాతం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము, ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము. ద్రష్ట ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము, కానీ చదివినంత మాత్రం చాలదు, దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి. అదే ద్రష్ట. ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి. వంట వండిన తర్వాత దానిని భుజించాలి, భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి. ఇప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం. అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి, కార్యరూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి, తదుపరి దానిని లోపల ప్రవేశించాలి. కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రావణ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు. అదే విధంగానే ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు, చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్ని నేను ఆచరణ చేయటం లేదు. అదే హనుమంతుడు చెప్పాడు రాముని దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్ళినప్పుడు, తంతసంబున వీధు వీధులు దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేణి గృహంబుల రచితి.

0: ఏగోనుమా సంత సంబున వీధి వీధులు దొంతశాలలు వాడమేడలు చేసేటి ధనుజవర్ణను శాంతికేలి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా ఇంద్రజిత్తును ముఖ్యమైన ప్రహస్తుని. ఇలాంటివంతా కూడా వేదము చెబుతున్నారు వాళ్ళంతా. తెల్లవారు లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం, రాక్షసులందరూ వేద పఠనం చేస్తున్నారు. కానీ ప్రయోజనమేమిటి? దాన్ని సరైన అనుభవతిలో తెప్పించుకోలేదు. కనుకనే రావణునికి 4 వేదములు తెలుసు, కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు. 6 శాస్త్రములు తెలుసు, ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు? పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలీదా శాస్త్రంలో? పరులను పీడించకూడదనేటువంటిది తెలీదా శాస్త్రంలో? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది. పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము, అపకారం చేయటమే పాపము అనింది. కనుకనే 6 శాస్త్రములు తెలిసి 4 వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ 10 శిరస్సులు కూడా ఖండించాడు రాముడు. ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు. ఎప్పుడు ఈ 10 విద్యలు కూడాను అదృశ్యమాయలో కింద కూలిపోయాడు. మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి, కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు. ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీన్నే మనం అనుసరిస్తూ ఉన్నాము. నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు. రాములు కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడిని కాదు అనేటువంటి సత్యం తెలుసు. అయితే శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్దము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడాను కేవలము కొన్ని నటనలు మాత్రమే. ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే. సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి, ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి, అందువల్లనే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు. ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు. తెల్లవారు లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం. లేచి
1: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగ చేయుచు జీవితంబు నీరిద్దిల దారమోసి హరవింద దళాచ్చుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నుంది తిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
0: సత్యం వదా అంటున్నాము. ఎవరు చెప్తున్నారు సత్యం? ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా? తోరెత్తితే అసత్యమే. ఈ అసత్యం చేతనే 4 అపవిత్రం గావించుకుంటున్నారు. కనుకనే ఆ 4 అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది. కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుండాలి. 10 చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి. ఆ 10 చిల్లుల పాత్ర లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది. కాబట్టి మన హృదయంలో అనేటువంటిది అసత్యమనేటువంటి దీంతో పాయసంతో నింపుకున్నాం. కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మరణం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి. కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి. అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటారు. కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట. ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైనటువంటి వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం. చేతనైతే చేతనవుతుందని చెప్పు, తెలియదు కాదని చెప్పు, కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే. నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే. కేవలం అసత్యము మాత్రమే కాదు, ద్రోహము కూడాను. ద్రోహమే కాదు, మోసము కూడాను. ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా? ఈ అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి. కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి. ధర్మం చర, ధర్మాన్ని చెయ్యాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు. కానీ నీకు తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు. కనుకనే తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు. ఇది తనం తాను కించిత్ పరుచుకోవటమే. ఇన్ని దినముల నుంచి వింటున్నారు, ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం? ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము? చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము, ఎన్ని బోధనలు వింటున్నాము, కానీ ప్రయోజనం ఏమిటి? కనుకనే మనం చేసేటువంటి అప్పుడు చెప్పడమే కానీ చేయటం లేదు.
0: అంధకారం బెల్లం హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన రోగ పీడు తిని బల్ రోగంబు తీరునా ఔషధ మహిమంబు అంత విన్న నిరుపేదవాణి పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
1: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా? పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుండగా పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు, అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపక్ష పరమానముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా? మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి. ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి. ఇంత ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది? ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది? దేశం అంటే ఏమిటి? మనుషుల యొక్క సమూహమే దేశం. మట్టి కాదు. మనిషి అంటే ఏమిటి? మనసే మనిషి, మనసు గలవాడే మనిషి. మనసు అంటే ఏమిటి? సంకల్పం యొక్క చేరికే మనిషి. ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవృత్తులు. కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది. కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం. కనుకనే రావణుడికి 64 విద్యలు చేసినటువంటి వాడు. విద్యలు నేర్చి ఏమి ఫలము? తన వసతరాత తప్పించ ఎవరి తరము? చెడ్డ బుద్ధులు తమ తచ్చి చేరనేని ఎండబారు బుద్ధులు బెండుబారు అని. నా ఓన్లీ బెండు మాత్రమే కాదు, బండబారు అని కూడా. 64 విద్యలు ప్రయోజనం ఏమిటి? ఈ విద్యల యొక్క ప్రయోజనం ఇంతేనా? జ్ఞానంతో విద్య ప్రాణించాలి, కృషి కూటి కోసం చేయాలి. కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతుండాలి. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఆయన వల్ల మంచిగా కనిపించవచ్చు, మేడి పండు చూడ మేడిమై ఉండును, కానీ లోపల చూస్తే ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి. కారణం ఎవరు? కర్త ఎవరు? కర్త భగవంతుడు కాదు, కారణం భగవంతుడు కాదు. కార్య కారణములు రెండు నీవే కారణం. అది ఏ? ఈనాడు మరణించినావని చెప్పని ఆ దేహం పైన పడి మండోదిని విన్నపిస్తూ ఉంటుండాలి. రావణ, నీ తపస్ఫలం ఎక్కడ పోయింది? నీ వేదశాస్త్ర ఇతిహాస పురాణం యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి? నేను ఇంతకాలం నుంచి నువ్వు చెప్తూ వచ్చాను, కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు. కట్టగలప్పటికీ మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ? గొప్ప చక్రవర్తిగా ఉండేటువంటి రాక్షస చక్రవర్తి, కోతులతో నా చవటము ఎంతటి మహాపాపము వచ్చావు. పాపమును తప్పించే ఎవరి తరము కాదు. కానీ నీవు చేస్తున్న పాపమే నీ విధంగా అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుడి చేతిలో అయినా చచ్చినాబోయేమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందండి. కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు. ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది. నిందించిన తర్వాత విభీషణాన్ని నిన్ను నిందించకూడదు. నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావో మీ సోదరులకు ఇది మంచిది కాదు, మంచిది కాదు, మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నా, కానీ నీ బోధనలు అతని తలకెక్కలేదు. ఎక్కలెక్కుతుంది? ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా? తలబుర్రది ఖాళీ కాక ఇరు సుకృతము నింపనగునా? తన అనేక చింతలతో చేరుకుని ఉంటుండాలి. అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది. అది చేరడానికే స్థానం లేదు. అలాంటి తలను నీవు పెంచుకున్నావు, అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు, ఇలాంటి దుస్థితి నీవు అనిపిస్తున్నావు అని మండోదరు చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది. అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది. కానీ ప్రయోజనం ఏమిటి? ఇంతకాలం నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా ఉంటుంది. ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి? తీరిన తర్వాత ప్రయోజనం కాదు. కనుక ఓ రావణ, ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది. అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు. అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు. ఆ కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాది, కాశీ బజారులో ఉంటుండాది. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ. ఆ మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో, అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు. కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు. హృదయంలో ఉంటే కదా వచ్చేది. కనుక మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో, హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత. కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి. ప్రతి దానికి నీ సత్యము ధర్మమే. మతములకు ఆధారము సత్యధర్మములే, గమ్యములకు మార్గములు సత్యధర్మములే, శాస్త్రముల యొక్క రసములకు సత్యధర్మములే, రహస్యాలకు అన్నిటికీ నీ సత్యధర్మములే. పర్వ రహస్యమును కూడా నువ్వు సత్యధర్మంలోనే ఇమిడి. కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా నువ్వు అనుసరించాలి. ఇది ఏ రామాయణంలో ప్రధంగా బోధించినటువంటి యొక్క విశేషం. రావణుడు మరణించాడు, కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు. పోయిన వారు పోయారు, భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు, పిల్లలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు, తండ్రులు పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీని అన్నింటికి నీ కారణం ఏమిటి? ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం. ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం. ఒక్కటి ఉంటే చాలదా, ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది. పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి పాలు మాత్రం విషం దాంతో వేస్తే పాలంతా విషమయమైపోతాయి. పాలేమో కడవడ పాలు, పాయిజన్ చిన్నది, చూసావా? అదే విధంగానే తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ, లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు వెళ్ళినప్పటికీ, కడపటికి రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం. చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా? చిన్న చిన్న చీమలు, సర్పం చాలా పెద్దది, కానీ దాన్ని కూడా చంపుతాయి. అదేవిధంగానే చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది. ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం చెప్తా, దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా మేము గురిగవుతున్నాం. విత్తనము చిన్నదే, కానీ అది పెంచి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది. కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి. ఇది మంచి పనియా చెడ్డ పనియా? అన్నువసులనే ఉపనిషత్తులందు కర్మ అనగా కర్మకు నమస్కారం అన్నారు. కర్మణే తస్మై నమః కర్మణే, మొట్టమొదటి నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు. ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి. ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి. నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోయి. కనుకనే వేదం కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది. భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడా ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి. కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి. ఏదో నిరంతరము సత్యాన్ని పలకడానికి లేకపోయినా గాని ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి. దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి. లేదా ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యంను పలకండి. కానీ ఈనాడు కలి ప్రభావము సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది. కారణం ఏమిటి? ఈ సంఘదోషమే. అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంది. కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి, చెడ్డవారితో మనం దుఃఖైన ఇచ్చి దూరం అయిపోవాలి. అన్నవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వారు ఏమైనా అనుకోనిలే, కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు. కనుక నీ రావణుడు చేసినటువంటి మహాదోషంలో ఇదే పెద్ద పాపం. ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు. ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు. తెలిసి కూడా దాన్ని ధిక్కరించుకోవటం లేనే పాపం వస్తుంది. కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు. తెలిసి చేయి, చూచి మ్రొక్కు, తెలిసి త్రొక్కు. కనుకనే ఈనాడు మానవుడు ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటినీ మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైనటువంటి మోక్ష స్థితిని పొందుతాం. ప్రామాణ్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడే సైకిల్ ఎక్కుతాడు. ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు, ఆ రెండు చక్రంలో సత్యధర్మములు. కనుకనే ఆ సత్యధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి. దానిని ధిక్కరించాడు ఈ రావణుడు. ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం? రాముడు కూడా చదివాడు. రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు? ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు. ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది. రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు, కానీ ఆచరణలో పెట్టలేకపోవటం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది. ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ది అయిపోయినాయి. ఈ అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ. కడుపు జరిపోతే దేహమంతా జరిగినట్టే, అదే కేంద్రము. కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి. సెంటర్ ను చక్కగా చేయి, అప్పుడే నీ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది. ప్రేమ స్వరూపులారా, ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మ రామాయణాన్ని ఒక్కతూరి మనం మన్నం చేయాలి. చక్కని అంతరార్థము ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతమరకు మనం విచారించాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు. ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు? దశరథుని కుమారులు. ఎవరు దశరథుడు? కోసల దేశపు రాజు కాదు. దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐదు పని చేరినటువంటి రథం ఈ దేహమే. దీనినే అయోధ్య అన్నారు. అయోధ్య అనగా ఏమిటి? ఆ యొక్క పట్టణానికి పేరు కాదు, విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య. హృదయము, ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య. దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు. ఈ దేహములకు సత్వరజో తమోగుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు, సాత్వికము కౌసల్య, తామసికము సుమిత్ర, రాజసికము కైక. కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది. వారే మూడు పత్నులు. ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు. ధర్మ అర్థ కామ మోక్షం ఇవే నాలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్న. ధర్మ ప్రజ్ఞానమును ఆశిస్తుంది. ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత. రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను తీసుకుని కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు. అక్కడ అజ్ఞానమనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల దుర్మార్గమనేటువంటి రావణుడు ఈ యొక్క ప్రజ్ఞానం అపహరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి దాన్ని అపహరించడం చేత వివేకము అవివేకం అనేటువంటి వాణి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు. వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వాళ్ళని సంహరించాడు. అక్కడి నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది. ఈ సంసారమనే సాగరం లోపల దాటాలి. ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు. ధైర్యము, ఆ ధైర్య సాహసం సహవాసం చేతనే ఈ సంసారమనే సాగరాన్ని దాటాడు. అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణములు మూడు అడ్డు వచ్చాయి. ఆ రజోగుణమే రావణాసురుడు, తమోగుణమే కుంభకర్ణుడు, తాత్వికుడే విభీషణుడు. అక్కడ తమోగుణ రజోగుణముని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు. ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు. బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి. అది నిజమైన విద్య. ఇన్ని కష్టములు పడితే కాని ఆ యొక్క ప్రజ్ఞానమనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది. ఈ అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణములు. సాత్వికమనేటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి. ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమనేటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి. తమోగుణ రజోగుణ సహవాసములు పట్టింది. కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణు వలె. సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు. అదే విధంగానే ఆ సమయమునకై మనం వేచి ఉండాలి, కాచి కాచి మనం ఉంటుండాలి. అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసమో? ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో. కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి. రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును. చల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది, ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు. ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది. అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాలు నిలిచిపోయినాయి. తదువ కారణము కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం. కనుక ప్రతి దానికి కూడా నువ్వు విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసమే లేకపోతే మానవుని యొక్క జీవితమే వ్యర్థం. ఏ విశ్వాసము? ఆత్మవిశ్వాసం. ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? నేను తెలిసిన దానే నమ్ముతున్నానంటాడు, నేను చూచిన దానే నమ్ముతానంటాడు. ఏమి చూచావు నువ్వు? నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు. ఈ మనసు నువ్వు చూచావా? ఎట్లా నమ్ముతున్నావు నీ? నీ మనసుకు రూపముందా? నేను ఆనందంగా ఉన్నానన్నాడు. ఆనందానికి రూపమేమిటి? నీవు నమ్ముతున్నావు, నీ యొక్క అనుభూతియే విశ్వాసమే. అదే రీతిగాని ఎవరి విశ్వాసం వారిది. ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి గడుచుకో. కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు, ఏమి ప్రయోజనము? ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు. పాపం అంటే భయం లేదు, దైవం అంటే ప్రీతి లేదు. తపస్సు చేశాడు, తపస్సు అది. ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది. తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి. ఈ ప్రతిష్ట కావడానికి కారణమేమిటి? సత్యధర్మాన్ని విస్మరించాడు. కనుక రామాయణం అంతా కూడాను సత్యధర్మము చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షణింపబడినటువంటి ఈ యుద్దము. సత్యానికి అసత్యానికి సంఘర్షణ ఉండాలి. ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూ ఉండాలి. ఇదే మహాభారత యుద్ధము, ఇదే రామ రావణ యుద్ధము. నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యుద్ధములు ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు. కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి, ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబావారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: హృదయం ఒక పెన్ను వంటిది. పెన్నుతో రాసే రాతలు కాని గీసే గీతలు కాని అందులో ఏ రంగు ఇంకు నింపితే ఆ రంగునే కలిగి ఉంటాయి. కనుక హృదయమనే పెన్నులో ప్రేమ అనే ఇంకును నింపినప్పుడు మీరు తలచే తలుపులు, చెప్పే మాటలు, చేసే చర్యలు అన్నీ ప్రేమమయంగానే ఉంటాయి. ఇట్టి పవిత్రమైన ప్రేమమయమైన జీవితాన్ని మీరు గడపాలని భగవంతుడు ఆశిస్తున్నాడు. దేవాలయంలో పూజారి భగవంతుణ్ణి అనేక రకములైన పుష్పాలతో పూజిస్తుంటే భగవంతుడు, "ఓ పూజారి, ఇంతకాలము నుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? లారీల కొలది గులాబీ పుష్పాలను, మల్లె పుష్పాలను తెచ్చి నాకు పూజ చేస్తున్నావు. కాని ఏమి ప్రయోజనం? ఈ పుష్పాలన్నీ రేపటికి వాడిపోతాయి. ఇవి కాదు నాకు కావలసింది. నాకు సత్యపుష్పం కావాలి, శాంతిపుష్పం కావాలి, క్షమాపుష్పం కావాలి. అవి వాడిపోనివి, రాలిపోనివి. ఆ పుష్పాలతో నీవు నాకు పూజ చేయి" అంటున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తమ ఈస్ట్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా కొన్ని గంటలు నైరోబీ ఉగాండాలోని భక్తులను తమ ఉపదేశ ఆశీర్వాదాలతో అనుగ్రహించారు. సుమారు 50 గంటల కాలము స్వామి ఎడబాటును కంపాలాలోని భక్తులు ఓర్చుకోలేక స్వామిని దర్శించినంతనే పట్టరాని ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. జూలై 10 గురుపూర్ణమికు స్వామి తిరిగి హిందూదేశము ప్రయాణమవుతారని తెలిసి భక్తులంతా స్వామిని గురుపూర్ణమికి తమను విడిచి వెళ్లొద్దని ప్రార్థించారు. భక్తుల ప్రార్థనను అంగీకరించి స్వామి కంపాలాలోనే గురుపూర్ణిమ మహోత్సవం జరుపుకోవడానికి అనుమతినిచ్చారు. స్వామి తిరిగి బొంబాయికి రావడానికి నిర్ణీతమైన తేదీని మార్పు చేశారని భక్తులకు తెలిసింది. 1968 గురుపూర్ణిమ ఆఫ్రికా దేశపు సాయి కుటుంబ భక్తుల మధ్య మిక్కిలి వైభవంతో జరుపుకున్నారు. అప్పుడు స్వామి, నేను సనాతనుడను, కావున నా భక్త సంఘము అనాదిదే కాని ఇప్పటిది కాదు. సాయి కుటుంబమునకు చెందిన భక్తునికి సత్యమే తండ్రి, ప్రేమయే తల్లి, అనాసక్తియే పతి, జ్ఞానమే పుత్రుడు, అభయమే పుత్రిక, సత్పురుషులే బంధువులు, మహర్షులే మిత్రులు. మిమ్ములను మీరే సాయి భక్తులని చెప్పుకొనుట సరికాదు, కాని నేను మిమ్ములను సాయి భక్తులని అంగీకరించినప్పుడే మీరు నా భక్తులవుతారు. నా ఉపదేశముల ప్రకారము మీరు నడుచుకున్నప్పుడే మిమ్మల్ని నేను సాయి భక్తులని అంగీకరిస్తాను. నా ఉపదేశములు మిక్కిలి కఠినము కూడా కావు, ఆచరణయోగ్యమైనవే. సత్యము పలుకుము, ధర్మమునాచరింపుము, ప్రేమపూరిత హృదయుడవు కమ్ము. జీవితమందలి కష్టసుఖములకు ఆందోళన పడవద్దు. ప్రతి కార్యమును భగవానుని అనుగ్రహ చిహ్నమే అనియు, మేలు కొరకే అనియు భావించాలి. ఇట్టి క్రమశిక్షణతో, నామస్మరణతో, దృఢమైన విశ్వాసముతోనూ ప్రవర్తించువాడే సాయి భక్తుడని గ్రహించండి అని స్వామి తెలిపారు. ఉగాండాలో హిందూదేశపు హై కమిషనరు శ్రీ కేపీఆర్ సింగ్ గారు స్వామిని సందర్శించారు. ఆ పిమ్మట ప్రధానోపాధ్యాయులు, వకీళ్లు, రోటరీ సమాజ సభ్యులు మొదలగు వారందరూ శ్రీ పటేల్ గారి బంగళాలో స్వామిని దర్శించుకున్నారు. తమకమర్పబడి ఉండిన సింహాసనమును ఆవలకు నెట్టి స్వామి చిరునవ్వుతో వారి ఎదుట కూర్చుని తనను ఏవైనా ప్రశ్నలు ప్రశ్నింపమని అడిగారు. షిరిడీబాబా ముస్లిమా అని ఒకరు ప్రశ్నింపగా స్వామి, దైవాంశ సంభూతినికి ఏ ఒక్క మతమునూ లేదని స్వామి జవాబు చెప్పారు. మహిమలను గూర్చి మరొకరు ప్రశ్నింప, ఈ మహిమలు 2 విధములు. హఠయోగాభ్యాసము వలన సంపాదించిన సిద్ధులు కేవలం ప్రకృతి విరుద్ధములు, గారడీ విద్యలాంటివి. అవి యోగికి గాని ఆశ్రయించిన వారికి గాని ఉపయోగపడవు. 2వ రకము సహజమైన దైవశక్తి ప్రదర్శనమే. అట్టి ప్రదర్శనము వలన ఆశ్రయించిన వారికి మరింత విశ్వాసము కలిగి ఆధ్యాత్మికాభివృద్ధికి కొంతవరకు తోడ్పడుతుంది. ఇందువలన ఉపద్రవమేదీ ఉండదు అని స్వామి చెప్పారు. మరికొన్ని ప్రశ్నలు మరికొందరు వేయగా సముచిత రీతిన స్వామి వారికి జవాబులొసిగారు. కడపటికి ఒక రోటేరియన్ స్వామిని ఏదైనా సందేశమివ్వమని కోరగా, కర్మాచరణమే దైవసేవ, ధర్మమే దైవము, ఈ 2 ఉపదేశములను మీ జీవిత విధానములందు లక్ష్యములుగా ఉంచుకుని ప్రవర్తించిన చాలును, సర్వము సిద్ధించును అని తెలిపారు స్వామి. తరువాత స్వామి లేచి వారందరికీ విభూతి సృష్టించి ఇచ్చి ఆశీర్వదించి పంపారు. క్రైస్తవులకు క్రీస్తు చిత్రములు, ముస్లిములకు ఖురాన్ చిత్రములు, సిక్కులకు గురునానక్ చిత్రములు ఒక్క క్షణములో హస్తమున సృష్టించి ఇచ్చారు స్వామి. ఆ పిమ్మట ఉగాండాలోని వలస శాఖ ఉన్నతోద్యోగులకందరికీ స్వామి దర్శనమొసగారు.
15,000 మంది భక్తులతో కూడిన మహాసభయందు సంకీర్తనములు జరుగుచుండ స్వామి భక్తుల మధ్య సంచరిస్తూ వారొసగు విన్నప పత్రాలను గ్రహించారు. వారందరూ కలిసి స్వామిని మరికొన్ని రోజులు ఉండమని ప్రార్థించారు. జూలై 7వ తేదీ ఉదయం భజన జరుగుతుండగా 100 మంది ఆఫ్రికా దేశీయులను స్వామి ప్రజల సమూహం నుంచి ఎన్నుకుని వారి వారికి తగిన చికిత్సలను కావించి సలహాలనొసగి వారికి ఆనందమునొసగి పంపారు. ఆఫ్రికాలో ఉన్న రోజులలో స్వామికి విశ్రాంతియే లేకుండింది. రోగులను చూచిన పిమ్మట వైద్యులకు స్వామి ప్రత్యేక దర్శనమొసగారు. ప్రపంచములో ఇంతటి చెడ్డ ఉండుటకు కారణమేమి అని డాక్టర్లు స్వామిని ప్రశ్నించగా, ప్రపంచములో చెడ్డయనున్నది లేదు, వెలుతురు లేకుండుటయే చీకటి ఉండుటకు కారణమెట్లో, అట్లే మనస్సు మంచిని గమనింపకుండుటయే చెడ్డయుండుటకు అవకాశమేర్పడుచున్నది. కమలాపండు యొక్క తొక్క వగరుగానే ఉంటుంది, అట్లుండుట వలనే పండులోని తీయదనము సంరక్షించబడుతోంది. ధాన్యము పండు పొలముల చుట్టూ ముళ్లకంచ ఉండుట వలన పండిన పంటను సంరక్షించుట జరుగుతున్నది అని జవాబిచ్చుచుండగా, ఒకడు దేవుడుండిన ఎడల ఆ దేవుని మనమెందుకు చూడజాలకున్నాము అని ప్రశ్నించాడు. వెంటనే స్వామి, నీవెవరు? నేను అను తత్వమైన నీ ఆత్మను నీవు కనుగొన్నావా? ఆత్మను దర్శించిన ఎడల నీవేసిన ప్రశ్నకు తావే లేదు. నీవే ఆత్మవు, ఆత్మయే దైవము. ఈ సత్యమును చక్కగా మననము చేసిన యథార్థము నీకు బోధపడును. ఒక్క సత్యమే 3 విధాలుగా గోచరిస్తోంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనగా తెలిసికొనువాడు, తెలివి, తెలిసికొనబడువాడు అను త్రిపుటి ఒక సత్యత్వము కన్నా వేరు కాదు. అది అనుభవము ద్వారా తెలుసుకొనినా మరి తెలియవలసినది ఏమీ లేదు. ఇదే మానవ జీవిత లక్ష్యమును, పురుషార్థమును. పరమాత్మ, జీవాత్మ బింబ ప్రతిబింబముల లాంటివి. బింబము సత్యము, ప్రతిబింబము మిథ్య అనగా వ్యవహారమునందు భిన్నత్వము సహజము. పరమార్థ దృష్టితో విచారించిన భిన్న భిన్నముగా దృశ్యమగు పదార్థములలోని సారము ఏకత్వమే. నామరూపముల వలన భేదముగా తోచుచున్నదే కాని యథార్థ దృష్టికి తత్వమొక్కటే. కుండలు, ముంతలు, మూకుళ్ళు భేదములుగా నామరూపముల వలన తోచినను పైవన్నీయు ఒక్క మట్టి నుండి కల్పితమైనవే కదా. ఏకైక సత్యమును సంకల్పరూపిణియగు మాయ ఆవరించి ఉన్నందున బాహ్యదృష్టితో ఎంత ప్రయత్నించి చూచినను మాయాప్రకృతి దృశ్యమే కనపడుతుంది. జ్ఞానదృష్టిని అంతర్ముఖముగా తిప్పి చూసిన శోధించిన కొలది క్రమముగా సత్యార్థము దర్శనమవుతుంది. మరొక ప్రశ్నకు స్వామి జవాబిస్తూ, తృష్ణయే సర్వదుఃఖములకు కారణము. అనవసరమైన కోరికలతో అనవసర వస్తు సంచయమును చేర్చుకొనుటకు ప్రయత్నించుటయే దుఃఖమునకు కారణమనియు, సామాన్య జీవితావసరములతో తృప్తి చెంది అంతరానందమును పొందుటకు ప్రయత్నించి విషయముల వలన కలుగు ఆనందమునకు పాకులాడకుండుటయే జీవితమును లక్ష్యముగా పెట్టుకుని ద్వేషాసూయలను విడిచి ప్రేమతో సర్వజనులను చూచుచుండిన శాశ్వత శాంతి లభించునని స్వామి వారందరికీ సెలవిచ్చారు. సాధారణముగా డాక్టర్లు, లాయర్లు అసూయతో ఎక్కువగా బాధించుచుండుననియు, అట్టి అసూయను పూర్తిగా నిర్మూలించి పరస్పర సహకార భావంతో మెలుగుచుండిన సుఖశాంతులు పొందగలరని డాక్టర్లకి, లాయర్లకి స్వామి బోధించారు.

మనస్సుని కూడా శరీరమును పోషించినట్లే చక్కగా పోషించవలెను. ఉదయమున ధ్యానమును పలహారమొసగవలెను. మధ్యాహ్నమున భజన అను భోజనమునివ్వవలెను. సాయంకాలము వేదశాస్త్ర పఠన శ్రవణముతో తేనేటినివ్వవలెను. రాత్రి నామస్మరణమును భోజనమునొసంగవలెను అని డాక్టర్లకి స్వామి సలహానివ్వగా అందరికీ ఆచరణయోగ్యమైన ఒక విధానమును బోధింపుడని కోరారు. చిరునవ్వుతో స్వామి, మీరు డాక్టర్లు కదా, కడుపు నొప్పితో మీ వద్దకు వచ్చువారికి సమయ సందర్భమును అనుసరించి వారి వారి దేహ ప్రకృతులకు అనుగుణముగా మందులనొసగుతారు. కాని అందరికీ ఒక మందే ఇవ్వరు కదా. ఒకరికి సోడా బైకార్బు, బిస్మత్తుని, ఇంకొకరికి ఉప్పుని, వేరొకరికి ఆపరేషన్ కూడా చేస్తారు కదా. అట్లే నేనిప్పుడు మీకు రెండు విధానములను సూచిస్తాను. మొదటిది సాధన, అనగా కొన్ని ఆధ్యాత్మిక శిక్షణలను త్రికరణములతో నిత్యము శ్రద్ధతో సకాలమున అనుష్ఠించుట. రెండవ విచారము అనగా నిర్మల నిశ్చల బుద్ధితో తానెవరు అనునది శాస్త్ర గురూపదిష్ట మార్గముల విచారించి అనుభవమునకు తెచ్చుకుని అట్టి స్థితి అందే దృఢముగా ఉండుట. ఈ రెండు విధానములు పరస్పరము వ్యతిరేకములుగా ఆవశ్యకములైన ఒకట చేత ఔషధము పథ్యము వలె అనుష్ఠింపదగినవే. మీ వృత్తులను బట్టి ప్రధానోత్సవ సమయములలో ప్రమాణ స్వీకారము చేసినట్టు ఈ ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభ సమయమునను శ్రీ భగవత్ శరణాగతిని శ్రద్ధతో సాధనలను అనుష్ఠించు శక్తిని ప్రసాదింపమని భగవంతుని ప్రార్థింపవలెను అని స్వామి డాక్టర్లకు ప్రబోధను చేశారు. ఆనాటి సాయంకాలం కంపాలా పట్టణంలోని పతేదారు భవనమున పౌర మహాసభ జరిగింది. అసంఖ్యాకమైన ప్రజలు సభకు హాజరయ్యారు. మార్గములన్నీ కార్లతో కిక్కిరిసిపోయాయి. మందిర ప్రాంగణంలో ప్రజామధ్యమము నుంచి స్వామి వేదికను సమీపించారు. వేదికపైన సింహాసనానికి వెనకాల హిందూ ముసల్మాన్ క్రైస్తవ బౌద్ధ జొరాస్టరు మతచిహ్నములు కల కమల చిహ్నము మత సామరస్య భావ సూచకముగా అమర్చబడి ఉంది. విద్యుద్దీప కాంతులతో సభాస్థలి చూపురలకు ఆనందం కలిగిస్తోంది. స్త్రీలు పురుషులు తన్మయులై భజనను కొనసాగిస్తుండగా స్వామి ప్రజల మధ్యలోంచి భక్తులకు దర్శన పాదస్పర్శనముల నొసగుచూ సంచరించుచూ స్వామి వారందరికీ ఆనందమును పంచి తుదకు సింహాసనాన్ని అధిష్ఠించారు. శ్రీ పటేల్ గారు భక్తి ప్రపత్తులతో స్వామికి స్వాగత పత్రాన్ని సమర్పించారు. ప్రేమపూర్వకంగా స్వామి ఉపన్యాసాన్ని ప్రారంభించారు. నిర్మల భక్తియే భవతరుణోపాయమని స్వామి తెలిపారు. ప్రపంచములోని ప్రజా సమాజమందలి దుఃఖములను బాపుటకు నామస్మరణ కంటే వేరుండు ఉపాయమే లేదని చెప్పుచూ భక్త సమూహముచే స్వామి నామావళలను చెప్పించారు. ఉగాండా ప్రజలకు అవసరమైన జీవిత విధానములనే, శాంతి సుఖప్రదములైన పద్ధతులనే స్వామి ఎక్కువగా బోధించారు. వివిధ మతాలను అనుసరించేవారు మహాసభలో ఉండుట వలన మహాభారత రామాయణాది ఇతిహాసముల కథలను స్వామి చెప్పలేదని తెలిపారు. జూలై 8వ తేదీ జింజా పట్టణపు సుప్రసిద్ధ హైందవ పారిశ్రామికవేత్త శ్రీ మధ్వానీ గారు స్వామిని దర్శించారు. సమాచార శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఓజరియా కూడా స్వామిని దర్శించి సంభాషించి అనారోగ్య కారణముల చేత కంపాలా చేరిన వెంటనే దర్శనానికి రాజాలనందుకు క్షమాపణ తెలిపారు. ఆ సమయంలో ఉగాండాలో పార్లమెంటు మహాసభ జరుగుతున్నందున స్వామి దర్శనము చేసుకునుటకు ఉత్సాహమున్నను తన సహచరులైన మిగతా మంత్రులు రాలేకపోయారని ఆయన స్వామికి తెలిపారు. సాయంకాలం రక్షణా శాఖ మంత్రి శ్రీ ఒనామా స్వామిని దర్శించుకున్నారు. ప్రతిదినము ఉదయమున 8 గంటల నుంచి 11 గంటల వరకు భజన సమయములలో విద్యార్థులకు, యువకులకు, గ్రామీణులకు స్వామి దర్శనమొసగుచూ ఆర్తులకు ఉచిత సలహాలనొసగి ఆశీర్వదించారు.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 16వ భాగంలో సాయి భగవానుడు 2000వ సంవత్సరంలో పుట్టపర్తి జనరల్ ఆసుపత్రికి విచ్చేసిన నాటి విశేషాలను

స్వామి లాస్ట్ టైంలో సాయిరామ్ ఆల్రెడీ చేశారు, చైన్ ఇచ్చారన్నమాట. చైన్ క్రియేట్ ముందు అదే బుధవార్ గారిని అడిగారు ఏజ్ ఎంత అన్నారు, అది చెప్పాను అది కూడా. తర్వాత ఈయన్ని అడిగినారు ఏజ్ ఏదో చెప్తే లాంగ్ లైఫ్ అన్నారు. తర్వాత దండ క్రియేట్ చేసి ఇచ్చారు. షిడ్డి బాబా డాలర్ అది, కలర్ ఉంది అయితే, ఎనామిల్ పెయింట్స్ వచ్చిండట. అంతకుముందు ఇచ్చిన్నారు ఆయనకి, షిడ్డి భక్తుడు అని చెప్తూ ఆ చైన్ వేశారు. ఆయన బాంబే సైడ్ ఆయన కదా, ఎక్కువ షిడ్డిలో ఇది వాళ్ళకు ఉంటుంది షిడ్డి. తర్వాత సార్ చెప్తున్నారు అంతకుముందు ఒకటి ఇచ్చిన్నారు, మళ్లీ ఈ రోజు ఇంకో షిడ్డి బాబా అని ఇచ్చినారు. ఇది ఎనామిల్ పెయింట్ తో ఉందన్నమాట కిరీటం, ఇప్పుడు డెకరేషన్ చేసి ఉంటుంది అది. మళ్ళీ ఆయనే ఫీల్ అవుతున్నారు. తర్వాత ఎక్కువ వసుంధర అక్కడ అంతా చేస్తా ఉండేది, తనకి ఇవ్వాల్సి నాకు ఇచ్చేసినారు అని చెప్పి అందరు, లేదు సార్ ఏదో ఉంటుంది అర్థం, మీకు ఇవ్వాలే ఇచ్చినారు ఆయన అనేసి. మళ్ళీ అప్పుడు కూడా అంతకుముందు కూడా అట్లే చెప్పారు, ముందుసారి కూడా అడ్రస్ చేశారు అక్కడ ఒకటి ఏది చేశారు, ఆయన కోసమే వచ్చినాను అని. మన హాస్పిటల్ విజిటర్స్ అంతా నాకు అనిపిస్తుంది ఆయన్ని తృప్తిని పరచడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి జరిగినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఉంది నేను తర్వాత విజిట్ అన్నమాట. ఇది 2000 చెప్పాను కదా, జీరియాట్రిక్ ఇది. ఈరోజు 15/10/2000 వచ్చారన్నమాట. జీరియాట్రిక్ ఓపి స్టార్ట్ చేశాము. స్వామిని అడిగి లెటర్ ఆయన ద్వారానే పంపిస్తే చేయమన్నారన్నమాట. ఆ సమ్మర్లో నేను చెన్నై వెళ్ళినప్పుడు విజయ హాస్పిటల్కి వెళ్ళి పీడియాట్రిక్ ఇది అంతా ఏం చేస్తారు ఎట్లా చేయాలి ఇదంతా నోట్ చేసుకుని వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేస్తామని చేసి ప్రతి వారం ఒక నెలకి కొంతమందిని డివైడ్ చేశామన్నమాట. పల్లెలు, చుట్టుపక్కల పల్లెలు కూడా వచ్చారు. ముసలివాళ్ళందరూ నెలకి మందులు ఇచ్చేవాళ్ళు. ఒకటి టానిక్ టాబ్లెట్స్, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ వాళ్ళకి. వారానికి కొంతమందిని అట్లా 4 వారాలకి ఒకటేసారి క్రౌడ్ ఎక్కువైపోతే కూడా కష్టం అవుతుందని బీపీ చెక్ చేయాలన్నీ ఉండేవి కదనే అట్లా డివైడ్ చేశాం. పిల్లల్ని కూడా అట్టే డివైడ్ చేసామన్నమాట. వాళ్ళ మదర్ వాళ్ళు వస్తారు కాబట్టి మళ్ళీ కొంతసేపు వాళ్ళకి చెప్పడం, మదర్ ఫీడింగ్ ఉండాలా, అవి ఉండాలా, ఎట్లా శుభ్రంగా ఉండాలి అవన్నీ చెప్తా వాళ్ళకి అట్లా అనమాట. అట్లా 4 వీక్స్ వాళ్ళకి. ఆఫ్టర్నూన్ వచ్చి అక్కడ మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం. నాగమణి వీళ్ళు, పారామెడికల్ వీళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు నోట్ చేయడానికి, నెంబర్స్ బుక్స్ అన్ని రికార్డ్ లాగానమాట వాళ్ళకి. రిజిస్టర్ మళ్ళీ ఆ రోజు ఎంతమంది వచ్చారు, నెక్స్ట్ వీక్ ఎట్లా వచ్చారు, రాని వాళ్ళని మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేయడం అట్లా అనమాట. రొటీన్ గా బాగానే జరుగుతా ఉండింది. వీళ్ళందరూ ఏమంటే తర్వాత చేంజ్ ఇచ్చారు, ఆ రోజు అది అయిపోయింది అనమాట. తర్వాత వచ్చి వీళ్ళు ఎంతసేపు ఇంటర్వ్యూ రూమ్ చూడలేదు చాలా మంది, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కావాలా అట్లా అనేసి. అయ్యా 15 ఏళ్ళు 18 ఏళ్ళు అయిందని చెప్పినారు వీళ్ళు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూ పిలిచప్పటికి. అల్రోజ సార్ చేత లెటర్ రాసి పంపించాం అనమాట. మధ్య మధ్యలో మేము ఉరికిస్తూనే ఉండేవాళ్ళం అనమాట, ఒకసారి పిలవండి స్వామి, ఒకసారి పిలవండి స్వామి. ఒక రోజు అయితే అక్కడ కూర్చొని జనం జాస్తి అట్లనేసేవాళ్ళు, అంటే టైం లేదు పిలవడానికి అన్నట్టుగా. కానీ ఆ రోజు మటుకు అల్రోజ సార్తో లెటర్ తీసుకో ఇన్విటేషన్ లాగా పంపించాం. బాగా తెరిచి చదివారన్నమాట. చాలా నవ్వుతా చదువుతా ఉన్నారు స్వామి అని ఆయన చెప్తానమాట. అడిగితే అవతల ఐ విల్ కమ్ అన్నారంట. సండే వస్తా, సండే స్వామి అంటే ఐ విల్ లెట్ యు నో. సరే ఈరుణ్ణి అన్నారు కదా, తప్పకుండా వస్తారు ఏ రోజైనా అనుకున్నాను అనమాట. మళ్ళీ 19th వచ్చి అందరికి సారీస్ ఇచ్చారు. అనంతపురం వాళ్ళు పిలిచారు, వాళ్ళని వాళ్ళకి ఇచ్చారు. కాన్వెంట్ వాళ్ళు కొంతమంది అయింది. మెడిసిన్ మెడికల్ వాళ్ళు పిలవలేదే అనుకుంటా ఉన్నామన్నమాట. 110 6th కమలు ఇచ్చినారు. ఆ రోజు వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, అట్లా చేసి 6th పిలిచారనుకుంటా. అనంతపురం వాళ్ళు పిలిచిచ్చారు. హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వలేదు కదా అంటా వెళ్ళారన్నమాట. సాయంత్రం అందరు కూర్చుంటే అప్పుడు ఇచ్చినారు. అది పట్టు దాని మీద కింద సాయిరామ్ అని రాస్తుంది కొంగు మీద అంతా అనమాట. పింక్ కలర్ లో ఇచ్చి కింద సాయిరామ్ సాయిరామ్ అని, ఇది బాగుంది కదా అంటే అంతా ఇచ్చినారు. నెక్స్ట్ ఏదో నెక్స్ట్ ఫెస్టివల్ వస్తే అందరం స్వామి ఇప్పుడు మందిరం కదా ఎజురు మందిరం ఆ సైడ్ కూర్చొని ఉన్నాం. పిల్లలందరూ వస్తే ఇటో అటో ఎక్కడికో మార్చేసేవాళ్ళు అనమాట. మాకు డెఫినెట్ ప్లేస్ ఉండేది కాదు. అక్కడ కూర్చుంటే మళ్ళీ ఎజురు మందిరికి పోతున్నమాట. బాగుంది తల్లి కదా పిల్లలకిచ్చి అందరు సంతోషంగా పండగ కట్టుకొని వస్తే ఎట్లా సంతోషపడతారో అంటే కళ్ళు ఎగురొస్తూ బాగుంది అంటే పోయారు. అందరూ పింక్లో కూర్చున్నాం. స్టాఫ్కి అందరికి ఒకే ఇచ్చేసారన్నమాట. పైగా అసలు ఓపెన్ చేసేవాళ్ళు అట్లా టర్న్ అవుతారు కదా ఆ సెంటర్లో తీసి షాప్స్ లో పళ్ళు తీసి చూపిస్తారు అట్లా అనమాట. ఇట్లా చేతి మీద ఇట్లా వేసేవాళ్ళు బాగుందా అంట మళ్ళీ
అట్లా చూసి ఇచ్చేవాళ్ళనమాట. ఒకసారి అట్లా చూపించిన తర్వాత మళ్ళీ అందరికి ఇచ్చేసేవాళ్ళు. చాలా తమాషగా ఉండేది, చూసేదానికి భలే ఆనందంగా ఉండేది. అది సారీ తీసుకునేదానికన్నా స్వామి ఇవ్వడంలో ఆనందం అనిపించేది, అదంతా చేసి చూడడంలో. ముందు వాళ్ళకి నర్సెస్ కూడా ఇచ్చారన్నమాట అందరికీ. అప్పుడు 15th హాస్పిటల్ విజిట్ కదా వచ్చింది స్వామి. హాస్పిటల్కి రమ్మని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉంటే జీరియాట్రిక్ ఓపి మదరం చైల్డ్ ఓపి రన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారనమాట. సరేనని 3 గంటలకు వచ్చినారు. ఆ రోజు ఉదయం అక్కడికి వెళ్ళి వచ్చినట్టున్నారు. సూపర్ హాస్పిటల్ పోయేటప్పుడు ఇట్లా వెళ్ళారు, ఇంకా డెకరేట్ చేస్తున్నారా, ఇంకా డెకరేషన్ పూర్తి కాలేదు వీళ్ళకంట వెళ్ళారంట. పోయి అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయారన్నారు. తిరిగి వచ్చేటప్పుడు వస్తారేమోనని ఎదురు చూశాము, వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ వస్తుంటే మధ్యాహ్నం వస్తానని చెప్పంపించారన్నమాట. కానీ ఆ రోజు సార్ చెప్తే వినిపించలేదేమో ఆయనకి, ఆయన చెప్పలేదన్నమాట. అందుకని ఇక్కడే ఉండిపోయాం మేము. ఉదయం భజన అయ్యాక ముందు అన్నారు, తర్వాత మళ్ళీ అల్లి రోజు సార్ తంటే నేను మధ్యాహ్నం వస్తాను అని చెప్పారంట. ఇంకా షెడ్యూ దగ్గర రెడీయే కాలేదు, నేను మధ్యాహ్నం వస్తాను అంటే ఇంకా వీళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా. పాపం ఆయనకి వినిపించలేదనుకుంటా, ఏం చెప్పలేం మాకు. ఇక్కడే కూర్చున్నాం, సాయిరామ్ అంట ఏంటో సాయి గాయత్రి అన్ని చెప్పింది. ఇంకా తర్వాత చాలాసేపటికి స్వామి రూమ్కి వెళ్ళిపోయినారన్నారు. అప్పుడు ఇంక సరే ఇంకా మధ్యాహ్నం అయి ఉంటుంది లేని మళ్ళీసి 3-5కి వచ్చారనమాట స్వామి. ఆ రోజు ఏమైందంటే ఇంకా 12 దాకా అయిపోయింది. వీళ్ళకి పిల్లల్ని అందరిని పిలిచాం కదా, మదరండ్ చైల్లో ఒక పక్క ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి పాలు పొద్దున అయిపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా పిల్లలు ఒక పక్క ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళకి ఆకలి. అప్పుడు మాకు ఇక్కడ ఎన్ని ప్రిపేర్ చేయలేం మేము, చేయడం సర్వ్ చేయడం అంతా. పంజాబ్ క్యాంటీన్ నుంచి పలావ్ ఏదో తెప్పించాను, చెప్పను కూడా చెప్తా కొంచెం కారంగా చేయండి అని, పల్లెల వాళ్ళు కొంచెం ఎక్కువ తింటాను. కానీ వాళ్ళు చప్పగానే చేసినారు. బాగా పెద్దది తెప్పించాం, ఇంకా స్వామి రాలేదు కదా, ఇంకేం చేయాలో ప్రసాదం. స్వామి తాకిన దానికి సాయంత్రం అయిపోతుంది, ఇంకా అది పెట్టేశామన్నమాట. అందుకని ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి పెట్టి మళ్ళీ కిందంతా గలీజ్ అయిపోయింది కదా, అదంతా మళ్ళీ క్లీన్ చేయించి అది తీసేసి ఇద్దరు ముగ్గురు పారామెడికల్ అందరూ ఉండిపోయారు. మేమే అన్ని పెట్టేసి వచ్చేసాం. పిల్లలకి పాలు తెప్పించేసి వాళ్ళకి ఆ తల్లులకి అందరికీ ఈ టైంలో స్వామి వచ్చినారు. అందుకని ఆ ప్రసాదం లేదు, ఊరికే పళ్ళు అవన్నీ అక్కడ మామూలు యాజ్ యూజువల్ అయి పెట్టామన్నమాట. నేరుగా అక్కడికి వచ్చాక అప్పుడు ఈయన గావలో తీసుకున్నట్టున్నారు, గోపి గారు గావలు, డాక్టర్ గోపి అనుకుంటా, కలిసం పట్టుకొచ్చారు. ఆ ఎంట్రెన్స్ లోనే వచ్చినారనమాట. రేలింగ్ కూడా పెట్టాం అప్పుడు కొంచెం మధ్యలో నడిచేదానికి, తర్వాత తీసేసాం. మళ్ళీ లోపలికి వస్తాను అదే చెప్పి, నేను మధ్యాహ్నం వస్తానని చెప్పాను, వినిపించలేదు పాపం అని. పాప పొద్దు నుండి కనిపించుకున్నారా, తిన్నారా లేదా రావడం అనమాట ఆయన అడిగాడు అక్కడికి వచ్చి. మేము మెల్లగా వచ్చి కూర్చున్నారు స్వామి, మేము తిన్నాం స్వామి అని చెప్పాం. స్వామి పాదాల నుండి అందరు కొంచెం కొంచెం అక్కడ అప్పటికే కొద్ది ఒకరిద్దరు నమస్కారం చేసుకున్నాము. స్వామి పొద్దున చాలా మంది గేట్ పైన నిలబడిపోయినారు, వాళ్ళందరూ గేట్లు దూరే స్వామి వచ్చేస్తున్నాను చూస్తే కూడా కష్టమైపోయి ఉండేది అనుకుంటా. పోయి తిరిగి వచ్చేటప్పుడు ఇంక ఇప్పుడు రారనుకొని వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు, కంట్రోల్ చేసి ఉండలేమో మేము అనుకుంటా. మళ్ళీ మాట్లాడండి స్వామి అన్నారు వాళ్ళు. అంటే ఏముంది, లవ్ ఆల్ సవ్ ఆల్ అదే పదం ఎక్కువ చెప్తుండేవాళ్ళు. ఎంతమంది డాక్టర్స్ అంటే 16 మంది అన్నారు వీళ్ళు. పేషెంట్స్ ఎంతమంది, గబగబ అడిగేటి వీళ్ళకి ఎవరి సమయానికి తట్టలేదనమాట. ఇన్ పేషెంట్స్ అవుట్ ఏం తెలియకుండా 35 అనేసరి ఊరికినే ఇంకా విమ్మలని ఇంకో కామ్ ఉండేది నేపాలీ కమల అంటే అక్కడ పక్కన కూర్చున్నారు. ఒకరు మొహంలో ఒకరు చూస్తా చెప్పేశారు అనమాట అట్లే. మళ్ళీ పేషెంట్స్ ఎక్కువ ఉంటే కూడా అది నేను చెప్తున్నాను కదా, స్వామికి ఎంత తక్కువైతే అంత ఇష్టం అన్నమాట ఆయనకి. గ్లోరీ అని ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు. వేర్ ఆర్ యూ ఫ్రమ్, విచ్ ప్లేస్ అని. ఆమె చిన్నగా చెప్పింది జమైకా అంటే వినకపోతే అందరు జమైకాన్ అని కోరస్ లాగా అనమాట అందరు అరవడం. వాట్ వర్క్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నారు. యువ సర్వీస్ స్వామినో ఏదో చెప్పింది తను. తర్వాత ఎవిలిన్ అడిగారనమాట, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. హౌ ఇస్ యువర్ హస్బెండ్ అంత జవాబు అక్కడ ఏం చెప్తుంది ఏం తెలియదు. ఎవిలిన్ అడిగారు అట్లే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. ఏం సమాచారం, ఇంకా అయిపోయింది. జోన్ అంటే బలి ఇదిగా మాట్లాడిచ్చేవాళ్ళు. మీరు చూసుంటారు కదా తన్ని, ఆస్ట్రేలియన్ నర్స్ ఇక్కడ ఉండేది. అనంత నర్స్ ఒక ఆమె ఫారినరే, ఆస్ట్రేలియాలో ఉండింది, ఇక్కడికి వచ్చిందనమాట. మదర్ తెరిసా గుర్తొస్తుంది తను చూస్తే. ఇక్కడ వార్డులో కూడా పేషెంట్ బీపీ కట్టడం అంటే ఎంత సున్నితంగా ఉంటుందంటే తాకిందా లేదా అనిపిస్తుంది, అంత బాగా ఇది చేస్తుంది. నేను సెబేషి సిస్టర్ ఉంటే చేయించుకోవడానికి వచ్చా. ఆ రోజు చూసా తన్ని, బీపీ కట్టిందా లేదో కూడా మనకి తెలియడం లేదు, అంత సున్నితంగా కడుతుంది. పేషెంట్ టచ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చాలా
మృదువుగా ఉంటుందన్నమాట, ఆప్యాయంగా ఉంటుంది. ఆ పేషెంట్ చూడడం కానీ ఆమె చేస్తుంటే మనకే చూడాలనిపిస్తుంది. మదర్ తెలిసే గుర్తొస్తుంది తను చూస్తే, తను భలే లైక్ చేసేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు, అట్లే తట్టేవాళ్ళు, తల మీద బ్లెస్ చేసేవాళ్ళు. ఉంది ఇప్పుడు పేషెంట్ లాగా వస్తుంది, చేయలేకుంది ఏజ్డ్ ఇప్పుడు. తర్వాత కామేశ్వర్ గారిని అడిగారనమాట, ఆమె కొంతసేపు ఏదో మాట్లాడమన్నారు, అయిపోయింది. తర్వాత వీళ్ళు లేచి అక్కడ పోయి రెండు రెండు ఏదో తీసుకున్నారు. టేబుల్ అక్కడే హాల్లోనే పెట్టాం అప్పటికి, ఇంకా ఫస్ట్ రూమ్ లో ఏం పెట్టలే. రెండు మూడు ఏదో వేసుకున్నారు. తర్వాత అట్లా వచ్చి స్వామిని చూస్తూ అట్లా వచ్చి కొంచెం ఎత్తులో పెట్టాం ఈసారి ఫ్రూట్స్ అంతా. అవన్నీ ఇట్లా తాగారు. మళ్ళీ అట్లా పోయి కేక్ దగ్గరికి పోయారు. కార్డేలు చేసారు ఒక ఆయన ఉన్నాయి నిలబడి. లైట్లు ఇచ్చారు, కట్ చేయలే. ఆయన నైఫ్ అందించే లోపల ఇంటికి తిరిగేసినారు. ఏమన్నా అట్లా బ్లెస్ చేసి అట్లా చేసి అట్లా చూసి అక్కడ లడ్డూలు ప్యాక్ చేసి పెట్టున్నా. ఆ లడ్డు ఇసిరేస్తున్నారు. నేను అక్కడ చూపించడానికి పక్కన నిలబడ్డాను. నేను జెంట్స్ ఎత్తుకుంటారు కావాలనుకున్నా. పెద్ద బుట్టలు, బరువు బుట్టలు కూడా. దాని చుట్టూ క్లాత్ అంతా క్లీన్ గా ఇచ్చేసేసి కొంచెం అపీరెన్స్ బాగుంటుంది. దాంట్లో పెట్టామన్నమాట, ఎక్కువ పెట్టాము అది. అంటే బయట తర్వాత మళ్ళీ పేషెంట్స్ నెక్స్ట్ డే కూడా స్వామి వచ్చిపోయారు కదా ఇవ్వాలని. అది ఎవరిని ఎత్తుకుంటారు కావాలని వాళ్ళ సైజ్ చూస్తుంటే ఒక్కరూ లేవలేదు. బస్ అందరు స్వామిని చూస్తా మర్చిపోయారు. పాపం ఇట్లా ఇట్లా ఎత్తి ఇట్లా వేస్తా ఉన్నారు. ఇంకా నాకేం చేయాలి తెలియక ఇట్లా ముందుకొచ్చి ఆ బుట్ట ఎత్తేసుకున్నా. చాలా బరువు అది. ఎత్తుకుంటే అది అట్లా ఛాన్స్ ఇచ్చారు అనుకుంటా నేను. అందరికి ఇసిరేశారు, ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ కేసారు. ఇక్కడికి వేశారు, ఇక్కడి నుంచి అట్లా ఇసిరేసేది. అదయ్యాక మళ్ళీ ఇట్లా వచ్చి లేడీస్ కి అందరికి వేశారు. లేడీస్ ఒక 3-4 రోజులు కూర్చో ఉన్నారు ఆ ఎంట్రన్స్ దాకా. మళ్ళీ అక్కడ ఎవరినో పిలిచి అక్కడికి వేశారు. ఇట్లా అన్నప్పుడు గబక్కన్నా ఇక్కడ కింద పడిపోద్దని భయం అన్నమాట. మళ్ళీ ఆ బరువుకి మళ్ళీ ఇట్లా అనుకుంటా ముందుకొస్తే కదా స్వామి ఇట్లా పట్టుకోగలరు అట్లని అట్లే వేశారు. ఇదంతా వేసిన దాకా ఎవరు క్లిక్ చేశారు బాగా. అందుకని ట్రే ఇది పట్టుకోవడం, స్వామి పక్కన నిలబడడం బాగా వచ్చింది అనమాట. అంకరే అది అట్లా తీసి పెట్టుకున్నాను. అందరికి అయిపోయాక ఒకటి తీసి ఇట్లా పెట్టారు చేతిలో. అయిపోయింది చివరి అనమాట. ఈ కుర్చీ బాగా ఇట్లా పెట్టారు కదా అట్లా పెట్టి తీసుకొచ్చి ఒక ట్రే పెట్టేసేసాను. దీని అయిపోయాక స్వామి మళ్ళీ ఆ కుర్చీ దగ్గరకు వచ్చుకుంటే స్వామి బట్టలు ఇవ్వాలనుకో. వీళ్ళకి సర్వెంట్స్ కదా, ఇక్కడ క్లాస్ 4 ఉన్నారు కదా, వాళ్ళకంత తీసి పెట్టినాం అనమాట. అప్పుడు అందరు పూలు తీసుకునేవాళ్ళం మనీ అంతా. ఈ వీళ్ళందరికీ కూడా గుడ్డలు ఇవ్వాలని చాలా బెడ్షీట్స్ చీరలు అన్ని ముందే ఆర్డర్ చేశాం అక్కడ. అందుకని డైరెక్ట్ గా మనకే మామూలు దీంట్లోనే వచ్చాయన్నమాట. అన్ని ఆ ఓపీలో అరేంజ్ చేశాం. ఒక సైడ్ చీరలు, ఒక సైడ్ బెడ్షీట్స్ అవి పెట్టి అట్లా ముస్లిం వాళ్ళకి ఇదేంటి జపమాలలు, వాళ్ళకి నాకు కొంచెం అట్లన్నా డైవర్ట్ అవుతారని అన్ని జపమాలలు కొన్ని బయట ముస్లిం వాళ్ళకి జీరియాట్రిక్ ఓపి ఇది కండక్ట్ చేశాం కదా వాళ్ళకి, వాళ్ళకి బట్టలు అనేసి ఎక్కువగా తీసుకున్నాం అనమాట. వాళ్ళకి ఇంకా ఏదైనా ఒక విలేజ్ కూడా పోవాలనుకోను, అది కూడా పర్మిషన్ ఇచ్చినారు. గ్రామ సేవకు పోదంటే మెడికల్ సర్వీస్ గా పోలేదు, పోలేకపోయాం. ఎందుకంటే స్టాఫ్ తక్కువ అయ్యేటప్పటికి ఒక గ్రామన్న పోదాం ఎక్కడికైనా అట్లా అనేసి ఎక్కువ కొందాం తర్వాత చూస్తామనేసి అన్ని తీసుకున్నాము. స్వామి ఎవరికి ఇచ్చాను కదా అన్నారు. అంటే అంతకుముందు మాకు ఇచ్చున్నారు కదా, ఇచ్చాను కదా మా అక్క స్వామి స్టాఫ్ ఇక్కడ వర్కింగ్ స్టాఫ్ వీళ్ళకి సరే అని అన్నారు. వచ్చి అప్పుడు ముందే అరేంజ్ చేసి పెట్టున్నాం అన్ని ప్లాన్ చేసి. జెంట్స్ సైడ్ మొదలు కూర్చుంటే ఒక డాక్టరు, ఒక పారామెడికల్ ఎవరన్నా కానీ ఒకరు అందించేది, ఒకరు స్వామికి అందించేది. ఇంకొంచెం దాటాక డాక్టర్ వన్స్ ఒక సైడ్ ఆ లేడీ వర్కర్స్ కి అట్లా అట్లా అందరికి ఛాన్స్ వస్తుంది కదా, అట్లా అందరి ఛాన్స్ వచ్చిందనమాట. అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా హాల్లోకి వస్తున్నారు. స్వామి అక్కడ అన్ని పెట్టినాయంటే టచ్ చేయడం. నేను ఆ పైకి ఎక్కి వచ్చేసినాను అనుకుంటే ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఇస్తా ఉన్నారు కదా, ఇట్లా ఎక్కి ఇటు దిగి ఇటు పోయాను అనుకుంటా. కమల అంటే వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ నిలబెట్టాం ఈ వాళ్ళ కోసం స్వామి జీరియాట్రిక్ వాళ్ళకి. అక్కడ వస్తే చూపించే ఇట్లా వీళ్ళు జీరియాట్రిక్, వీళ్ళు మదర్ అండ్ చైల్డ్ స్వామి ఇది వీళ్ళకైనా ఇట్లా ఇట్లా అన్ని తాకారనమాట వరుసగా. ఆ సైడ్ అంతా తాకెట్టు వస్తే లాస్ట్ లో ఇది పెట్టినాము, అన్నం పెట్టినది ఇచ్చేసాం కదా స్వామి. పొద్దున లేట్ అయిపోయింది, ప్రసాదం పెట్టి వాళ్ళకి పెట్టేసేసాం స్వామి అన్న. అంటే స్వామి కూడా టచ్ చేయలేదు కదా, మంచి పని చేసేవన్నారు. పాపం ఆకలి కదా వాళ్ళకి, ఇంకా అదే కదా అని సంతోషం. వాళ్ళకి పెడితే నాకు సంతోషం అంటారు కదా. అదే అయిపోయాక మళ్ళీ ఇంకా చీరలు ఈ పక్కంతా ఉన్నాయన్నమాట బెడ్షీట్లు. అయితే ఈ మీకు అన్నారు. కమల అంటే అక్కడ నిలబడి ఉంది. లేదు స్వామి ఈ కూడా వాళ్ళకేను అన్నారు. మళ్ళీ వెనక్కంతా తాకారు. ఇట్లొకసారి ఇట్లొకసారి అయ్యింది తాగా. అక్కడికి వస్తే జపమాలు అయ్యి ఉన్నాయంటే అవి తాకినారు జపమాళ్ళు. ఇప్పుడు ప్రసాదం ప్యాకెట్లన్నీ పెట్టేవాళ్ళం.
అయితే దాంట్లో అందరు కలిపి వాడలు ఇచ్చేదానికి ఓపెలు ఇచ్చేదానికి పెట్టుకునేవాళ్ళు అనమాట. ఎవరో ఇంకొకరు మిస్ అయినారు దీంట్లో, అక్కడ అతనికి కూడా ఇచ్చినారన్నమాట బట్టలు. వచ్చి అక్కడ మన ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ హాల్లోకి వచ్చేటట్టు ఓపెన్ చేసి అక్కడ సేవదలను కూర్చోబెట్టున్నాం. అందరు క్రౌడెడ్ అయిపోతాను, అక్కడక్కడ ఇద్దరిని కంట్రోల్ చేస్తానికి పెట్టి మిగతా అక్కడ నిలబడి, ఎంత ఊరు, టమిలియన్స్ అనమాట ఆ గ్రూప్, విరుద్ధనగర్ అని చెప్పింది. కామరాజ్ నాడారు దిండిగల నౌకం ఇంకేదో చెప్పింది, విరుద్ధనగర్ కామరాజ్ నాడారు పుట్టినూరు అది అని నా పక్కదరి. నేను తమిళనాడు పోయాను కదా అప్పుడు, ఈ ఊర్లన్నీ తిరిగాను, నాకు అసలు ఏ ఊర్లు తిరిగారో తెలియదు కదా. అవును స్వామి, మీరు తమిళనాడు టూర్ పోయారు కదా, అది మటు తెలుసు అంతే అనమాట. వెళ్ళుంటారు ఈ ఊర్లకి అందరికి అనుకున్నాను, కథకంటే జవాబు తెలియలే నాకు ఇంకా. తర్వాత అసలు అక్కడ డెలివరీ ఫోటో వచ్చింది పాపం, ఆమె కూడా ఉంది, అది క్లిక్ చేసి చాలా రోజులు ఎత్తిపెట్టా. మళ్ళీ సేవాదళ్ళ రాలేదు, వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ఎవరికి వచ్చి నాకు ఈమె ఎవరో తెలియలేదు, స్వామి మాట్లాడిచ్చారు ఈ ఫోటో ఉంది పాపం ఆమెకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసానమాట. అక్కడ తిరిగి వచ్చి ఆమెతో అది మాట్లాడారు, వాళ్ళందరినీ బ్లెస్ చేశారు. ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు దాకా అందరు లేసేశారన్నమాట. అప్పటికి ఉమా వీళ్ళందరూ చేరండి, అన్ని మిషన్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళందరు మధ్యలోకి వెళ్ళి కొంచెం కంట్రోల్ చేస్తున్నారు, స్వామి బ్లెస్ చేస్తున్నారు, పిల్లల్ని బ్లెస్ చేస్తా వస్తుంటే లేవడం మొదలుపెట్టేశారు అందరూ. ఒక 4 రోజు కూర్చో ఉన్నారు వీళ్ళందరూ, కొంచెం కంట్రోల్ చేసి అటైట్ చేసి మళ్ళీ అటు నుంచి ముసలి వాళ్ళందరినీ అందరినీ బ్లెస్ చేస్తా వచ్చారు. అంటే స్వామిత ఇవన్నీ ఇప్పించాలనుకోలేదు, ఎక్కువ టైం ఎక్కువను గల్బా కూడా అవుతుంది కదా వీళ్ళతో, అట్లా తాకేసి మళ్ళీ హాల్లోకి వచ్చినారు. ఇవన్నీ చేసేసి మళ్ళీ మన స్టాఫ్ కూర్చొని అంటే వాళ్ళ తలలంతా బ్లెస్ చేస్తా, ఎవరికి ప్రసాదం కూడా ఇచ్చినట్టే గుర్తు అక్కడ. అట్లా వచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చారు. ఏదో ఆ రోజు బాగానే ఉండేది పాట పాడారు, నిన్న విన్నా పాట మళ్ళీ బాగుపడారు. మళ్ళీ బయట వచ్చేసారన్నమాట, ఇంకా అయిపోయాక హారతి తీసుకున్నారు. ఇక్కడ హాల్లో కూడా హారతి ఇచ్చారనుకుంటా, ఇచ్చేసి వచ్చారు. మళ్ళీ అక్కడ షిడి బాబా దగ్గర ఆగి ఊరికి బ్లెస్ చేసేసి అట్లా వెళ్ళిపోయారన్నమాట. తర్వాత ఆల్ రోజెస్ ఆడుతా అన్నారంట, హ్యాపీగా ఉన్నావా అన్నారంట. వాట్ అబౌట్ ద డాక్టర్స్, ఆర్ దే హ్యాపీ? అక్కడ కూడా భయాక అన్నారన్నమాట. చాలా సంతోషంగా ఉన్నారు స్వామి అని చెప్పారు. ఆయన వీసీ భార్య వెంకటరామన్ గారి భార్య బాగాలేదన్నమాట, పొద్దునెళ్ళి చూసి వచ్చారు కదా. ఆమె 22nd విలేజ్కి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ఇచ్చారు. ఆయన భార్య చనిపోయింది అనుకుంటా, తర్వాత 1 or 2 days లోనో నెక్స్ట్ డేనో మాకు తెలియదు, 19th అనుకుంటా. స్వామి చెప్పంపించారు అందరినీ వెళ్ళమని. ఇక్కడి నుంచి బాడీ ఇక్కడ సూపర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ చేసి ఇక్కడి నుంచి మాకెవరికి ఎప్పుడు తెలియదు, ఎవరు పోరు, లేడీస్ ఎవరు అంతా పోరు కదా. స్వామి చెప్పారు అందరం బయలుదేరామన్నమాట వెళ్ళండి అని చెప్పి. అంటే ఆయన పిల్లలు లేరు అనుకుంటా. ఇక్కడి నుంచి చిత్రావతి దాకా అందరూ వెళ్ళామన్నమాట. అక్కడ ఏదో చేస్తున్నారు, అక్కడ పోయా కొంతసేపు వాళ్ళు అవన్నీ చేసి చాలా పడుతుంది, మేము తిరిగి కొంతమంది వచ్చేసాం, కొంతమంది ఉండుంటారు తర్వాత. అది చెప్పంపించారు స్వామి, అందరినీ వెళ్ళమను, డాక్టర్స్ని వెళ్ళమని చెప్పి, టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్ బాడీ. చాలా నమ్మతామే, చాలా మంచాం కూడా. స్వామి 22nd వచ్చి పర్మిషన్ ఇచ్చున్నారు ఇట్లా విలేజ్కి వెళ్ళి ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేసి. అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చి అందరికీ మళ్ళీ మాకు తెలియదు ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తామో తెలియదు, బుక్స్ అన్ని ముందే తీసుకోరమ్మని చెప్పాడు. ఆ లిస్ట్ రాసి పెట్టుకుని ఒక్కొక్కటి టిక్ చేసుకుంటాగా వాళ్ళు ఒక టిక్ చేస్తే ఇంకోటి చేస్తే అట్లా ఇచ్చేసి పంపించాను అనమాట. ఇంకా రాని వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చనేసి, మీతో ఏదైనా ప్రసాదం ఉంటే ఇంకా అది అట్లా పెట్టేసి పంపించేశాను. విలేజ్కి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు కదా అని మళ్ళీ అన్ని ప్రసాదం అంతా చేయించుకుని అక్కడ ఏదైనా పెట్టాను. దీపావళి దగ్గరికి వస్తా ఉంది, చిన్నపిల్లలకి మతాబులు ఇస్తామని చెప్పి అవన్నీ ప్యాక్ చేసుకుని, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా అన్ని వేసుకుని పోయామన్నమాట. వెంగళం చెరువుకి అట్లా వెళ్ళాం ముందు, అక్కడ ఒక ఊరికి వెళ్ళేటానికి అక్కడ చాలా గలపైంది. వెంగళం చెరువే ఫస్ట్ వెళ్ళాం, మేము ముందు అరేంజ్ చేసుకోవాలి స్కూల్ అది అరేంజ్ చేసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టుంటే బాగుండేది. ఓపెన్ ప్లేస్ అయింది, కొంచెం ఇవ్వడం మొదలుపెట్టడానికి అందరూ ఫైన్ పడేయడం మొదలుపెట్టారు. విలేజెస్ ఇంకా వాళ్ళ వల్లకి అలా కంట్రోల్ చేయడానికి, ఎందుకని అన్ని ప్యాక్ చేసుకుని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చామనుకుని ఆ ఊరు దాటిచ్చాం. కొండ మేయించి దూకేస్తున్నారు కొంతమంది, ఎత్తెత్తుకున్నా ఏమున్నాయి, మాకే భయం వేస్తున్నా చూస్తుంటే ఎక్కడ ఖాళీ ఇరుగుతాయో వీళ్ళకి అనేసి. తిరిగి ఇంకొక ఊరికి వచ్చామన్నమాట, అక్కడ వీరాంజనేయ పల్లికి వచ్చాం. అక్కడ స్కూల్లో వాళ్ళకి చెప్పి అందరినీ మీరు కూర్చోబెడితే మేము ఇచ్చిపోతామో లేకపోతే కష్టమని,
అందరిని కూర్చోబెట్టి పిల్లలకు కొంచెం మతాబులు అయ్యి ఇవన్నీ ఇచ్చేసి పెద్దవాళ్ళకి కొంచెం ముసలి వాళ్ళకి చీరలు బెడ్షీట్స్ దాన్ని తగ్గట్టు అక్కడ ఎట్టట్టున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంక ఊర్లో నుంచి అట్టుకుంటూ వచ్చేసాం. జానకి రోడ్లో వస్తుంటే ఎవరైనా బెగర్స్ కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసేది. ఎంతవరకు ఇంకా మళ్ళీ ఊర్లోకి వెళ్ళా రెండు ఊళ్ళకి వెళ్ళాము, కానీ కొంతమంది తెలిసి చేరున్నారు అక్కడ. ఆ రెండు మూడు ఊళ్ళలో ఇట్లా ఇచ్చుకుంటా వచ్చేసి వచ్చేసామన్నమాట. తర్వాత మళ్ళీ పర్మిషన్ అడిగి ఇక్కడికి వెళ్ళాం బాగేపల్లి దగ్గర, అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు విలేజ్ అడాప్ట్ చేసుకొని ఉండారు. వాళ్ళు స్వామి వచ్చేటప్పుడంతా భోజనాలు పెట్టేవాళ్ళు పత్రికంతా. ఎవరు వస్తున్నా అక్కడ కార్లు ఆపి పొద్దున్న కాఫీ టీ టైం అవుతుంది, మధ్యాహ్నం భోజనము, తిరిగి పోయేటప్పుడు ఏదైనా అట్లా అన్నమాట. వాళ్ళు బర్త్డే అయ్యాక వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇక్కడికి, అంటే ఆ సర్వీస్ లాగా తీసుకుని బర్త్డే ఫంక్షన్ అయ్యాక ఇక్కడికి స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ మేము ఎక్కువ ముందు ఉన్నాం అనుకున్నాం, అక్కడ ఉన్నారు కావాలి అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాం. వాళ్ళు మేము ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నాము, అక్కడ ఉంటారు అక్కడ వచ్చిన సరే విలేజ్కి వెళ్ళాం. మేము ఆ రోజు కూడా ఫుడ్ అంతా తీసుకెళ్లామన్నమాట. విలేజ్కి వెళ్ళి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు బాగా, అందరినీ ఒక టెంపుల్ దగ్గర కూర్చోబెట్టి అక్కడంతా ఇచ్చేసేసి ప్రసాదం అది పెట్టేసి వచ్చేట లంచ్ టైం ఇది. మేము తెచ్చుకొని ఉన్నాం కదా ఎక్కడ ఉందంటే, లేదు మీరు మేము అందరం కలిసి తిందాము, ఇదంతా అక్కడే పెట్టి అక్కడే వాళ్ళ దగ్గర కూర్చొని తినేసి ఈవినింగ్కి వచ్చేసామన్నమాట. ఆసరికి ఆ తర్వాత మళ్ళీ మాకు ఛాన్స్ దొరకలే ఇంకా ఇంకా విలేజ్కి అయితే ఈ మాదిరి చేయలేం కానీ ఇంకా మెడికల్ ఎయిడ్ చేయాల్సిందే కానీ. దాని తర్వాత సూపర్ హాస్పిటల్ అది ఫారెన్స్ మందంతో చేరిన తర్వాత ఆ గ్రూప్ అప్పుడు మెడికల్ సర్వీస్కి వెళ్ళింది. ఇది దానికి ముందు చేసామన్నమాట. దారిలో అట్లా ఎవరు కనిపిస్తే వాళ్ళకి చేసేస్తే ఆ మాదిరి తిరిగి వచ్చేసేసాం. తర్వాత అక్కడికి వెళ్తే బాగా జరిగిందా అనేసి స్వామి సంతోషంగా బాగా జరిగింది ఆయనే చెప్పేస్తున్నారండి అక్కడ అంతా వచ్చింది. అదే 15వ తేదీ అట్లా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఆ ఊరికి వెళ్ళేటప్పటికి. స్వామి పోత్ర నక్షత్రం ఉదాసరం అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే అక్కడ 4-5 కుటీరాలు ఏదో ఉన్నాయి, ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరిద్దరు ఉండేవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కొంచెం మందే ఉన్నారు. హాల్లో బాగా భజన స్వామి వచ్చేటప్పుడు 1-2 సార్లు వచ్చినట్టే అక్కడికి, ఆగి ఒకసారి పీసు సిల్చేత కూడా పాడిచ్చారండి అక్కడ. తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చేసేవాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు మెడికల్ ఇది అంతా పెట్టుకున్నారు వాళ్ళు. స్పోర్ట్స్ జరిగేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అంటే కలిసి మన్ని బయట పెట్టేవాళ్ళం పోతారు కదా అని. అప్పటికే ఇంకా స్టార్ట్ చేసిన ఇట్లా లాభం లేదు మనం అన్ని తెచ్చిపెట్టుకుందామని ముందు ఎవరు ఒప్పుకోలే. తర్వాత ఏం చేస్తుంటే నాకు నేను మనం ప్లేట్ 2 గ్లాసులు తెచ్చిపెట్టి చూపిస్తాము, ఇప్పుడు వాళ్ళకి ఇష్టపడితే అందరూ జాయిన్ అవుతారని అట్లే ఆర్డర్ చేసి తెప్పించాడు పెడితే మంచి ఐడియా బాగుంది అని అందరూ మేము పార్టిసిపేట్ చేస్తాను అందరు మళ్ళీ పూజ చేస్తామన్నమాట. మరి దాని తర్వాత బౌల్స్ చేయి కడుక్కోవడానికి బౌలు, నీళ్ళు తాగడానికి 2 గ్లాసులు నేను చెప్పాను కదా అందరి దగ్గర తెచ్చిపెట్టేది అవగానే లేకుండా ఇట్లుంటుంది నీట్ గా ఉంటుంది కదా అవన్నీ పెట్టి చిన్న కటోరీస్ స్పూను ఫోకు సెట్ అంతా ఫోటోస్ అన్ని తీసి పెట్టాం. మళ్ళీ హారతి ప్లేటు అట్లా అన్ని తెచ్చిపెట్టాం, కలిసిన చెంబు అది అన్ని అట్లా బయట పెట్టేవాళ్ళం. స్వామి వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళేవాళ్ళు, ఒకసారి హారతి ఇచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళైతే వచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం, అప్పుడు సమ్మర్ కదా కొంచెం బాగానే ఎండకుండేది, జనవరి అయినా కూడా బాగా దాహం వేస్తట్టుండేది. మజ్జిగ నిమ్మకాయ రసం అంతా కలిపి పెట్టామన్నమాట. స్వామి తిరిగి వెళ్ళాక కొంచెం ముందు వెళ్ళి మిగతా వాళ్ళు ఎళ్ళుండేవాళ్ళు పోయేసి స్వామికి హారతి అక్కడ మొదలు పెడుతున్నాను ముందు వచ్చేసేవాళ్ళం. కొంతమంది ముందే వచ్చేస్తుంటారు అన్ని ప్లాస్టిక్ గ్లాసులు అన్ని తెచ్చిపెట్టుకుని గబగబా వేస్తున్నా. వీళ్ళుండేవాళ్ళు సేవదలు బాగా ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు అప్పుడు బాగా పండగకి, అందుకని బాగా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. పెద్ద పెద్ద దానికి పెద్ద డ్రమ్ములు కుళాయితో కూడా 2-3 ఎక్కడో పెట్టుండారు ఇప్పుడు అవి కుళాయిలు ఉండేటివి అట్లా అన్ని పెట్టుకుని మూతలు పెట్టేసి అన్ని గ్లాసులు పోసి కవర్ చేసాట. అందుకు పోయే వాళ్ళకందరికీ నిమ్మకాయ రసం కావాలంటే నిమ్మరసం, లేకపోతే మళ్ళీ స్వామి వచ్చే టైంకి అక్కడ మొదలవుతాం కదా ఆపేసి స్వామికి మళ్ళీ హారతి ఇక్కడ టెంకాయ కొట్టే వాళ్ళు కొట్టేస్తే వెళ్ళిపోయాక మళ్ళీ మిగతాదంతా పంచిన దాకుండా పనిచేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మార్నింగ్ బట్టి అట్లా అటు 2-3 ఇయర్స్ చేసాం అనుకుంటా. తర్వాత ఇటు నుంచి క్రౌడ్ అలౌ చేయకుండా అది చేశాక మానేశాం, దాన్ని కూడా మానేశాం.

0: శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంతకోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురుదక్షిణ. ఇప్పుడు మనం ఒక చిన్న కథను విందాం. సాందీపుని ఆశ్రమంలో బలరామకృష్ణులు సకల విద్యలను అభ్యసించారు. వారి విద్యాభ్యాసం పూర్తయింది. గురువు వద్దకు వచ్చి పాదాభివందనం చేసి, "గురువర్యా, మేము గురుకులమును విడిచిపెట్టవలసిన సమయం దగ్గర పడుతోంది. కొన్ని దినముల నుండి మీరు ఏదో బాధతో కంటినీరు కార్చటం గమనిస్తూ ఉన్నాము. మీరెందుకు బాధపడుతున్నారు? మేము మీ శిష్యులము. మీ బాధ నివారణ చేయవలసిన బాధ్యత కూడా మామీద ఉంది. దయచేసి చెప్పండి" అని ప్రాధేయపడ్డారు. ఆ మాటలను విని ఆనంద భాష్పాలతో వారిని తన చెంత కూర్చోబెట్టుకుని, "నాయనలారా, నా దుఃఖం మీతో కాక ఇంకెవరితో చెప్పగలను. వినండి" అన్నాడు. "నాకు వివాహమైన తర్వాత ఎంతో కాలమునకు ఒక కుమారుడు పుట్టాడు. ఎంతో ప్రేమతో పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పుతూ వచ్చాను. ఒకనాడు నా కుమారుడు సాగర సంగమమైన ప్రభాస తీర్థంలో స్నానం చేయుటకు తోటి బాలులతో వెళ్లాడు. సముద్రంలో కొట్టుకుపోయాడు. ఆనాటి నుండి నాకీ పుత్రశోకము తప్పలేదు. కాని మీరిద్దరూ నా వద్దకు వచ్చినప్పటి నుండి మీలో నా కుమారుణ్ణి చూసుకుంటూ కొంత ఊరట చెందాను. మరిప్పుడు మీరు కూడా ఆశ్రమాన్ని విడిచి వెడితే నేనిక ఏ విధంగా ఊరట చెందగలను" అని మరలా కన్నీరు కార్చాడు. కృష్ణుడు వెంటనే, "గురువర్యా, మేమిప్పుడే బయలుదేరి సముద్రునితో పోరాడి మీ కుమారుణ్ణి మీకు తెచ్చి అప్పగిస్తాము. మమ్మల్ని ఆశీర్వదించండి" అన్నాడు. బలరామకృష్ణులు అస్త్రశస్త్రములతో ప్రభాస తీర్థం చేరుకున్నారు. సముద్రపు తీరమున నిలబడి, "సాగరా, మా గురువుగారైన సాందీపుని కుమారుణ్ణి తెచ్చి మాకప్పగించు. అట్లు చెయ్యకపోతే నీవు శిక్షింపబడతావు" అని గర్జించాడు కృష్ణుడు. సముద్రుడు పైకి వచ్చి వారిద్దరికీ నమస్కరించి, "సాందీపుని కుమారుడు సముద్రంలో పడటం వాస్తవమే. కాని అతనిని పంచజన్యుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు" అని చెప్పాడు. వెంటనే బలరామకృష్ణులు సముద్ర గర్భమున ఆ రాక్షసుని కొరకు వెదకి అతన్ని పట్టుకుని యుద్ధం చేశారు. పంచజన్యుని చంపారు. కాని సాందీపుని కుమారుడు ఎక్కడా కనిపించలేదు. పంచజన్యుని కడుపులో ఒక శంఖము ఉండటం చూసి దానిని తీసుకుని యమపురికి వెళ్లారు. శంఖమును పూరించాడు కృష్ణుడు. పిడుగు వంటి ఆ ధ్వనిని విని యమధర్మరాజు ద్వారము వద్దకు వచ్చి బలరామకృష్ణులకు నమస్కరించి వారి రాకకు కారణమడిగాడు. "యమధర్మరాజా, మా గురువుగారైన సాందీపుని కుమారుణ్ణి మాకు అప్పచెప్పు" అన్నాడు కృష్ణుడు. వెంటనే యమధర్మరాజు సాందీపుని పుత్రుని వారికప్పగించాడు. గురుపుత్రుని వెంటపెట్టుకుని సాందీపుని ఆశ్రమాన్ని చేరారు బలరామకృష్ణులు. ఆ బాలుణ్ణి గురువుగారికి అప్పచెప్తూ, "గురువర్యా, తల్లిదండ్రుల వలె మమ్మల్ని రక్షిస్తూ మాకు సకల విద్యలు నేర్పారు. ఇదే మా గురుదక్షిణగా స్వీకరించండి. మమ్మల్ని దీవించండి" అన్నారు. సాందీపుడు, అతని సతి తమ కుమారుని చూసి ఎంతో ఆనందపడ్డారు. బలరామకృష్ణుడు వంటి శిష్యులకు గురువైనందులకు చాలా ఉప్పొంగిపోయాడు సాందీపుడు.

భవ భయ హర నావందిత చరణా భవ భయ హర నావ జయ రాధ జయ మాధవ సౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ సౌరీ జయ రాధ జయ మంగళ చరణా కలిమల దహనా మంగళ చరణా కలిమల దహనా.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని నిన్నటి దినం మీరు విని ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని వింటారు. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం. ప్రియదర్శిని గారు, మన మహిళా విభాగం చేపట్టిన కార్యక్రమాల గురించి విన్నాం. ఇందులో ప్రత్యేకంగా యువత చేపట్టుతున్న కార్యక్రమాల గురించి, అందులో యువత పొందుతున్న అనుభవాలు, లబ్ది పొందిన వాళ్ళ అనుభవాలు మాతో కాస్త పంచుకుంటారా?
1: అందరికీ సాయిరాం. ఇంతవరకు మనతో రమణమ్మ గారు, అలానే సంతోషి, వీళ్ళు ఇంతవరకు చెప్పారు. మహిళా విభాగం విశాఖపట్నం అనే కాదు, ఆర్గనైజేషన్ లో ఎక్కడ ఏ యాక్టివిటీస్ చేసినా మహిళా విభాగం అంటే అందులో మహిళా విభాగంతో పాటుగా మహిళా యువత విభాగం కూడా ఉండి యాక్టివిటీస్ అనేవి చేసుకుంటాము. ఎందుకంటే మేము ఏ ఒక్క యాక్టివిటీ చేయాలన్నా సరే మా పెద్దవాళ్ళ సహకారం ఉంటేనే మేము ఆ యాక్టివిటీస్ అనేవి చేయగలము. అదే అందులో పాటుగా మనకి రమణమ్మ గారు మనకి చెప్పారు చేసే యాక్టివిటీస్ ఏంటి అన్నవి, అలానే హాస్పిటల్ సర్వీసెస్ ఈచ్ అండ్ మనకి యూత్ అందరూ వీలున్నంత వరకు మాకు అంటే మాకు మాక్సిమం ఉండదు సండేసే, ఆ సండేస్నే చాలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు వేదం కని కొంతమంది, సింగింగ్ లో కొంతమంది. సో అలాగా యాక్టివిటీస్ అంటూ చేసుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ పత్యాత్ర నుంచి ఈ పత్యాత్రకి చూసుకుంటే ఇన్ బిట్వీన్ స్వామి 92nd బర్త్డేలో పాటుగా ఒక స్పెషల్ యాక్టివిటీ అనుకున్నాము. అది ట్రాఫిక్ అవేర్నెస్ అని చెప్పేసి అది ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ నవంబర్ స్వామి బర్త్డేకి. దాని తర్వాత మనకి ఏప్రిల్లో, అందరికీ తెలిసిందే, ఏప్రిల్లో యువజన పత్యాత్ర 2018 అని చెప్పి జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని టాస్క్స్ ఇచ్చారనమాట ఈ డిస్ట్రిక్ట్స్, అంటే మహిళా యూత్ సైడ్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అని, బ్రదర్స్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అని చెప్పేసి డివియేట్ చేసుకున్నాము. సో అలానే దానిలో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ అని చెప్పేసి చెప్పమని చెప్పారు స్కూల్స్ ఆర్ కాలేజెస్ లోని. అది ఒకటి మెయిన్ యాక్టివిటీ కింద అది ఒకటి చేసుకున్నాం మేము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కి వచ్చేసరికి ఏమైందంటే, అసలు ఇక్కడ ఇందులో మిరాకిల్ స్వామి చాలా చూపించారు మాకు, మీతో షేర్ చేసుకోవాలి అది. ఇది March 17th. యాక్చువల్లీ ఎప్పుడు ఏ యాక్టివిటీ అయినా సరే దానికి రిపోర్ట్ బై స్వామీస్ గ్రేస్ విశాఖపట్నం నుంచే ఉండేదంట. మరి ఎస్వైసీ గారి మాటలు అవి, విశాఖపట్నం నుంచే ఉండేది. తను కాల్ చేసి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సెషన్ ఇక్కడ పెట్టాము, ఈ సెషన్ ఇక్కడ పెట్టాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. చెప్తుంటే విశాఖపట్నం నుంచి మాత్రం అసలు మార్చ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ March 2nd లో ఉన్నాము. తను ఫోన్ చేసి ఏంటి సాయిప్రియ, విశాఖపట్నం తప్ప అన్ని జిల్లాలు చేస్తున్నారు, నేను మీ దగ్గర నుంచి రిపోర్ట్ చూస్తున్నాను, మీ దగ్గర నుంచి రిపోర్ట్ రావట్లేదు. ఆవిడ అలా అనేసరికి ఒక క్షణం భయం అనిపించింది, స్వామి ఏంటి ఇంతవరకు అసలు ఏమి మొదలు పెట్టనే లేదు, అందులో 1000 పిల్లలు కవర్ చేయాలి ఒక్కొక్క జిల్లా అని చెప్పేసి టార్గెట్ కూడా ఇచ్చారు. ఏంటి స్వామి అనుకుంటే ఈలోపు మా జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ గారు ఉంటారు అమ్మాజీ గారు, ఆమెకి ఫోన్ చేసేసరికి ఆవిడేంటంటే లైక్ బ్యాక్ బోన్ టు ఆల్ అవర్ విశాఖపట్నం యూత్ అనమాట. ఆమెకి ఫోన్ చేసి ఆంటీ ఇలా అంటున్నారు ఏంటి ఇంతవరకు యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు అనేసి, అంటే ఏం కాదు స్వామి చేసుకుంటారు, ఒక స్టెప్ ముందుకేంటి స్వామి చేసుకుంటారు. ఈలోపు మాకు అక్కడ డిఫరెంట్ సమితీస్ ఉంటాయి కదా, ఒక సమితి నుంచి ఫోన్ వచ్చింది March 19th వస్తుంది కదా, సో March 19th కి మహిళా యూత్ వింగ్ నుంచే కదా మన యాక్టివిటీస్ చేసుకుంటాము, విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఉంది దానిలో పర్మిషన్ ఇస్తామంటున్నారు. మనకి స్ట్రెంత్ ఏమో 800 స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, పర్మిషన్ ఇస్తామంటున్నారు అని చెప్పేసి 1 week ప్రియర్ గా 19th కి పర్మిషన్ గ్రాంట్ అయిపోయింది మాకు. సో అది నెక్స్ట్ ఇలా ఆ వీక్ అంతా డిస్కషన్ ఏంటి అంటే, అక్కడ ఎవరైతే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో ఆవిడతో మాట్లాడుతూ ఆడుతూ ఉంటే పర్మిషన్స్ రాలేదని, ఫస్ట్ ఇయర్స్ కి 800 మెంబర్స్ కి ఇస్తామని చెప్పారు ఈ సెషన్స్ పర్మిషన్. మళ్ళీ ఆమె ఫోన్ చేసి లేదండి ఫస్ట్ ఇయర్స్ కి పర్మిట్ చేయట్లేదు, మీకు 2nd ఇయర్స్ ని 3rd ఇయర్స్ ని ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సో అదొక చేంజ్. 19th అనుకున్న యాక్టివిటీ, 19th అంటే మండే అయిపోతుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంది, సో మీకు ఆ రోజు పాసిబిలిటీ ఉండదు అని చెప్పేసి అది ప్రీపోన్ చేసుకోండి 17th కి అని అన్నారు. ఇదేంటి స్వామి 17th కి ప్రీపోన్ చేసుకోవడం, ఓకే 17th కి యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంకా 16th ఈవినింగ్ పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి కాలేజ్ కి అన్న. లెటర్ హెడ్ డిపి గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. లెటర్ హెడ్ వెళ్ళింది, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి మనకి సిగ్నేచర్ కూడా పెట్టేసి ఇచ్చేశారు. మళ్ళీ అది ట్విస్ట్. యాక్చువల్లీ వాళ్ళు 3 to 5 అని చెప్పి సెషన్ ఇచ్చారు మనకి. 16th ఈవినింగ్ ఆమె ఫోన్ చేసి, కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసి, సాయిరామ్ మేడం మీకు ఇలాగ 3 to 5 అన్నాము, కానీ 3 to 5 అంటే బసెస్ అన్ని 3 o'clock కే తీసేస్తారు, మీరు 1 o'clock సెషన్ పెట్టుకోవాలి అని. ఇదేంటి స్వామి, అసలు లాస్ట్ మినిట్ వరకు కూడా యాక్టివిటీ అవుతాదా అవ్వదా అన్న ఒక డైలమాలో ఉన్నాం అనమాట. ఇంకా ఎట్ లాస్ట్ నెక్స్ట్ డే 17th మార్నింగ్ కి కన్ఫర్మేషన్ వచ్చింది 1 o'clock సెషన్ అని చెప్పి. బై స్వామి స్క్రీస్ వెళ్ళాము, ఒక 2:30 స్టూడెంట్స్ తోటి అక్కడ సెషన్ స్టార్ట్ చేశాము. వాళ్ళ కండిషన్ ఏంటి అంటే, మహిళా విజ్ఞాన్ ఉమెన్స్ లో చెప్తే అక్కడ ఆ సెషన్ వాళ్ళకి నచ్చింది అంటే విజ్ఞాన్ కోయిడ్ ఉంటది అనమాట, అది చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ అది. సో విజ్ఞాన్ కోయిడ్ లో అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. స్వామి ఇది ఎలాగైనా మీరు సక్సెస్ చేయిస్తేనే విజ్ఞాన్ కోయిడ్ లోకి వెళ్ళగలం మేము అనేసి అనుకుంటే 2:30 17th స్టార్ట్ అయ్యాము. ఇమీడియట్ గా వాళ్ళ నుంచి ఇన్ బిట్వీన్ మళ్ళీ వాళ్ళ నుంచి వెంటనే ఇమీడియట్ గా కాల్ వచ్చింది అనమాట, సెషన్ చాలా నచ్చింది మాకు, మీరు మళ్ళీ వచ్చి కండక్ట్ చేయాలి అని చెప్పేసి.
0: ఎవరు కండక్ట్ చేస్తారు ఈ సెషన్స్?
1: ఈ సెషన్స్ అనేవి వీటికి యాక్చువల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ అని చెప్పి, దీంట్లో టోటల్ గా 4 parts ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ హెల్త్ అండ్ హైజీన్, నెక్స్ట్ న్యూట్రిషన్, ఇండియన్ కల్చర్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. సో వీటి మీద ఏం చేస్తాం, కాలేజ్ లెవెల్ కి వెళ్లేసరికి ఏమవుతుందంటే, ఒక డాక్టర్ హెల్త్ అండ్ హైజీన్ అండ్ న్యూట్రిషన్ చెప్పడానికి అని చెప్పి ఒక డాక్టర్ ని తీసుకువెళ్తాం. అది కాకుండా ఈ టైం మేనేజ్మెంట్ అండ్ మోటివేషన్ అని చెప్పేసి మనకి ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, మన వాళ్ళే డివోటీస్ ని తీసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇండియన్ కల్చర్ ఐదర్ మన పెద్దవాళ్ళని గానీ, లేదు అంటే మన వాళ్ళు ఎవరైనా బాగా కల్చర్ కోసం, ఆ కల్చర్ ని ఎవరైతే చెప్పగలరో దానికోసం తీసుకుని, ఇలాగా మేము ఒక టీమ్స్ ని రెడీ చేసుకుని ఉంచుకుంటాం. ముందుగా ఒక సెషన్ వాళ్ళతో విని అప్పుడు వాళ్ళని కాలేజెస్ లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. సో అలాగ బై స్వామిస్ గ్రేస్ బిట్వీన్ 17th to 24th వితిన్ 1 week లో స్వామి 1800 స్టూడెంట్స్ తోటి మాకు ఆ సెషన్స్ కంప్లీట్ చేయించారు. అది ఏంటంటే, స్వామి వాళ్ళు ఫస్ట్ గైడ్ లైన్ స్టేట్ నుంచి వచ్చింది 2 schools 2 colleges అన్నారనమాట. అదేంటి స్వామి అంటే, మాకు తెలియకుండానే మేము 2 schools 2 colleges కవర్ చేసాం. సో అలా 1800 పత్యాత్రకి వచ్చే లోపటికి ఒక 2500 స్టూడెంట్స్ వరకు మేము కవర్ చేసుకోగలిగాము. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము నెక్స్ట్ పత్యాత్ర నుంచి వెళ్లిన తర్వాత సెషన్స్ ని. ఈ సెషన్స్ వల్ల ఏమైంది అంటే, మాకు తెలియకుండానే అంటే వాళ్ళ హాస్పిటాలిటీ ఏంటి, ఆ విజ్ఞాన్ కాలేజీలోకి వెళ్లేసరికి స్వామి మనం ఎక్కడున్నాం, అసలు స్వామి తీసుకువెళ్లి అక్కడ ప్రిన్సిపల్ ఆయన వచ్చి, మేమేం చిన్నపిల్లలం, వాళ్ళ స్టూడెంట్స్ ఏజ్ మాది, ఆయన మా దగ్గరకు వచ్చి చాలా ప్లీజింగ్ గా రిక్వెస్టెడ్ గా, మేడం అది ఇది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ యూ అన్నది అడిగి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని, స్టార్టింగ్ మేము ఇంకా ఎంటర్ అయ్యాం సార్ అని కాల్ వెళ్లేసరికి ఆయన ఎంట్రన్స్ కి వచ్చేసారు మాకు వెల్కమ్ చెప్పడానికి. వచ్చి తిరిగి సెండ్ ఆఫ్ ఇచ్చినంత వరకు కూడా ఆయన మాతో ఉండి అప్పుడు బయటకు వెళ్లారు. అంటే స్వామి అనుకుని ఒక స్టెప్ మనం వేసాము అంటే ఆయన ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు. నిజంగా చాలా చక్కగా అలాగ పర్సనల్ డెవలప్మెంట్ సెషన్స్ అనేవి జరుపుకున్నాం మేము. రీసెంట్ గా పత్యాత్రకి వస్తున్నాం స్వామి, పత్యాత్రలో పాటుగా ఏమైనా యాక్టివిటీ చేసుకుందాం అనుకుంటే, చాలా మంత్స్ అవుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టట్లేదు స్వామి, సరే అని చెప్పి ఆగస్ట్ 5th బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ డేట్ ఫిక్స్ చేసేసుకున్నాము. బై స్వామి స్క్రేజ్ ఆగస్ట్ 5th అని ఆయన ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన ఓకే చెప్పారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం మనం అని చెప్పేసి, ఎట్ ఏ టైం మొత్తం డిస్టిక్ లెవెల్లో ప్రాపర్ సమితీస్ ఏవైతే ఉన్నాయో ఆ సమితీస్ అన్ని కలిపి ఎట్ ఏ టైం 5 points అనుకున్నా, ఒక లాస్ట్ మినిట్ లో ఒక పాయింట్ డ్రాప్ అవడం జరిగింది. సో 4 points లో అలా పెట్టుకున్నాం. ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, స్వామికి ఎప్పుడు టార్గెట్స్ పెట్టకూడదు అని చెప్పేసి. దీనిలో మేము నేర్చుకున్నది మాత్రం అది. ఇక్కడ ఇది మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే, యాక్చువల్లీ మేము సమితులు డివియేట్ అయి 1 year అయింది, అంటే స్ట్రెంగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఉన్న సమితీస్ ని డివియేట్ చేశారు. కొన్ని కొన్ని భజన్ మండల్స్ కింద డివైడ్ చేశారు, 1-1 సమితీని 2-2 సమితీస్ 3 అలా డివైడ్ చేశారు అనమాట. అలా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ యాక్టివిటీ ఇదే, మళ్ళీ సమితులన్నీ కలిపి యాక్టివిటీ చేసుకోవడం. సో ఒక మొత్తం 4 points పెట్టడం జరిగింది. ఆ రోజు యాక్టివిటీ సక్సెస్ చేయించారు స్వామి. ఆ సక్సెస్ తో పాటు ఆ పాత అంటే పెద్దవాళ్ళందరి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే, ఈ పాత వైభవం కనిపించిందమ్మా అప్పట్లోనే, ఇలాగ అందరు ఏ సమితి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ ఎదురుగా వచ్చేసి సాయిరాం సాయిరాం సాయిరాం, ఈచ్ అండ్ ఎవ్రీ ఒక సమితి ఒక పాయింట్ దగ్గర 2-3 సమితిస్ పెట్టే కలిపి జాయింట్ చేసి అక్కడ పెట్టేవాళ్ళం అన్నమాట. సో దానివల్ల అక్కడ ఉన్న ఆఫీస్ బేరర్స్ అందరూ, అక్కడ ఉన్న డివోటీస్, యాక్టివ్ సేవాదల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అక్కడ మొత్తం యాక్టివిటీ అయ్యేసరికి, అదేంటి అంకుల్ మేము టార్గెట్ ఇంత పెట్టుకున్నాము కానీ స్వామిమో ఇంత ఇచ్చారు అంటే, టార్గెట్స్ ఎప్పుడు పెట్టకూడదమ్మా స్వామికి. క్యాంప్ సక్సెస్ అయ్యింది, క్యాంప్ సక్సెస్ అయ్యింది కానీ అంటే ఇంకా అది ఒక ముద్ర పడిపోయింది అనమాట మహిళ. ఇక్కడ గొప్పతనం ఇంకొకటి ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సమితి కన్వీనర్, సమితి సేవాదల్ కోఆర్డినేటర్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన మహిళా యూత్ యాక్టివిటీ చేస్తున్నారు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా అంటే ఇది యాక్టివిటీ ప్రియర్ గా 1 వీక్ ప్రియర్ గా ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఆఫీస్ బేరర్స్, సమితి కన్వీనర్, సమితి సేవాదల్ కోఆర్డినేటర్, మహిళా యూత్ అందరూ ఒక టీమ్ గా వెళ్లి ఇలా ఉంది మన యాక్టివిటీ, మన పిల్లలు చేస్తున్నారు, వచ్చి సక్సెస్ చేయాలి అదే వచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ఫిట్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి కానీ అంటే ఒక్కొక్కరికి మీరు ఒక సేవదలు కొడడానికి మీరు ఎంతమందిని తీసుకురావాలి అంటే అందులోంచి వాళ్ళు ఫిట్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి దట్ ఈ సెకండరీ. బట్ వాళ్ళు వచ్చేసరికి అదేంటంటే ఏదో ఎక్కడికో ఒక జాతరకి వెళ్తుంటే ఎలా ఉంటారు చూడండి, ఆ తండోపతండాలుగా అలాగ వస్తూనే ఉన్నారు జనాలు. సో లైక్ దట్ ఆగస్ట్ 5th ని యాక్టివిటీ చేసుకున్నాం మేము, 116 యూనిట్స్ వచ్చింది. చాలా చక్కగా ఆ యాక్టివిటీ ఒకటి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలా వెళ్తే ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పాం కదా,
0: ఆ యాక్టివిటీ గురించి కాస్త చెప్పండి ఏం చేస్తారు.
1: చెప్తా, ఒక సాయి బ్రదర్ మాట్లాడుతూ తను ఇక్కడ మనతోనే ఉన్నారు జగన్, ఏవో మాటల్లో ట్రాఫిక్ అవేర్నెస్ యాక్టివిటీ చేస్తే బాగుంటుందేమో డిఫరెంట్ గా అనేసి అన్నారనమాట. అంటే బాగుంటదేమో అనేసి అనుకుంటే అలా ఆలోచిస్తుంటే సరే స్వామి బర్త్డే వారోత్సవాలు ఉంటాయి కదా మనకి, 19th to 23rd స్వామి ఏం చేయాలి అనేసి ఇలా అనుకుంటుంటే సరే 19th ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పెట్టేద్దాం అనుకున్నాం. ఇంకా 19th రేపు అనగా ఈ రోజు పర్మిషన్ కి వెళ్ళాం. పర్మిషన్ కి వెళ్తే వితిన్ వాళ్ళు కూడా సార్ లేరమ్మా డీసీపీ గారు లేరు కానీ లెటర్ పెట్టి వెళ్ళండి మీకు పర్మిషన్ వచ్చేస్తుంది అని చెప్పి లెటర్ పెట్టేసి వచ్చాం. ఈవినింగ్ కి పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి లెటర్ సిగ్నేచర్ అయిపోయింది, అది మా ఇంటికి కూడా వచ్చేసింది అనమాట లెటర్. దీంట్లో ఏంటి అంటే మెయిన్ మనం చూస్తూ ఉంటాం హెల్మెట్ పెట్టుకుంటే, అంటే చాలా సిల్లీ రీజన్స్ తో హెల్మెట్ అది పెట్టుకోం, హెయిర్ లాస్ అవుతుంది అది ఇది అని చెప్పేసి, అంటే ప్రాణం పోతుంది అది పెట్టుకుంటే మనకు పునర్జన్మ ఉంటుంది అది ఆలోచించుకుంటా హెయిర్ పోతుంది అలా ఆలోచించుకొని వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కొటేషన్స్ ప్లేకార్డ్స్ పట్టుకొని ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉంటాయో మనకి ఆ మెయిన్ జంక్షన్స్ దగ్గరికి వెళ్ళి ఒక అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే మనకి స్ట్రెంగ్త్ కావాలి బాగా. ఒక 25-30 వరకు యూత్ ఉంటేనే అది, అంటే ఓన్లీ మహిళా యూత్ అంటే కాదు మన పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి దాంతోపాటు బ్రదర్స్ కూడా ఉంటే కొంచెం చుట్టూ మనకి అదొక సపోర్ట్ ఉంటుంది అనమాట, సెక్యూర్ మాకు సెక్యూర్ అనమాట. సో అలాగా ఈ ప్లేకార్డ్స్ అవి పెట్టి రోడ్ షో చేస్తాం అనమాట. అంటే సిగ్నల్ పడేటప్పటికి వెళ్ళి మనం ఏం మాట్లాడము ఏమి చేయము జస్ట్ వీల్ షో ప్లేకార్డ్స్ అంతే చూపించి, అంటే హెల్మెట్ పెట్టుకోవాలి, సీట్ బెల్ట్ వేసుకోవాలి, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ లైక్ ఇలాంటి పోస్టర్స్ పెట్టుకొని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఫస్ట్ టైం 2 యాక్టివిటీస్ చేసాం దీని మీద. ఫస్ట్ టైం చేసినప్పుడైతే చేంజెస్ చూసాం, అంటే హెల్మెట్ వాళ్ళ బైక్ కి పక్కన లాక్ చేసి పెట్టడం, ఈ ప్లేక్ అంటే ఏదో మాకు అక్కడ ఈ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా తీసేవాళ్ళు బ్రదర్స్, వాళ్ళు వచ్చి ఎవరికైతే హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటారో ఈ ప్లేకార్డ్ పట్టుకెళ్ళి వాళ్ళ దగ్గర నిల్చోమని. సో దట్ ఏమయ్యేదంటే వాళ్ళు తీసి ఇమీడియట్ గా హెల్మెట్ వేసుకునేవాళ్ళు. సో ఆ యాక్టివిటీ ఒకటి చక్కగా చాలా స్వామి చాలా హైలైట్ చేయించారు. సో నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోతుంది, ఆయన ఒక డయాలసిస్ పేషెంట్, ఆయన కాదు 21 ఇయర్స్ అబ్బాయి, తను శ్రీకాకుళంలో మా ఫ్రెండ్ ఉంటారు తన ద్వారా ఈ కేసు మన దగ్గరకు వచ్చిందనమాట. మీకు అంటే వైజాగ్ లోని అక్కడ మనకి మెయిన్ మందిర్ లో ఎవ్రీ థర్స్డే అండ్ సండే ఫ్రీ మెడికల్ అవుతుంది మనకి, తనని ఏమనుకొని పంపించారంటే ఇలా అక్కడికి వస్తే ఈ రిపోర్ట్స్ అన్ని చూసి ఏమైనా ఫ్రీ అంటే ఈ అబ్బాయికి బయట అయ్యే మెడిసిన్ ఖర్చు పర్ మంత్ కి 10,000 అవుతుంది అనమాట. అంత బేర్ చేయలేరు, అందుకు కొంచెం ఏం చేస్తారంటే మన మెడికల్ కి తీసుకువస్తే ఏమైనా వీలుంటుందా అవుతాదేమో చూద్దాము, పెద్ద డాక్టర్ గారు జీవీఎస్ గారితోనే ఏమైనా చూస్తే అవుతాదేమో అనుకుంటే అబ్బాయి ఎలా విజయనగరం అబ్బాయిది జర్నీ చేసి వచ్చాడు. తను వచ్చిన వెంటనే తన కండిషన్ చూసేసి ఎండకి ఫెయింట్ అయిపోయి బాబే ఏంటి స్వామి ఇంత, చాలా దీన పరిస్థితిలో ఉన్నాడనమాట. తనతో పాటు వాళ్ళ ఫాదర్ని చూస్తుంటే ఇంకా అసలు చాలా బాధ అనిపించింది. ఆ ఏజ్ లో పిల్లల్లోనే వాళ్ళు అందుకొచ్చిన కొడుకు అదే ఆ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఏ పేరెంట్ కైనా సరే అది చాలా కష్టంగానే ఉంటది. ఆయన అబ్బాయిని పట్టుకొచ్చి, అబ్బాయి మాత్రం చాలా తెలివైన వాడు.
0: అబ్బాయికి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటి యాక్చువల్లీ?
1: తినకి కిడ్నీ ప్రాబ్లమ్స్, ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అయింది, వాళ్ళ మదర్ కిడ్నీ తనకి ట్రాన్స్ప్లాంట్ చేశారు, పెట్టిన ట్రాన్స్ప్లాంట్ చేసింది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో దాంతో పాటు తనకి టీబీ ఎఫెక్ట్ అయింది. సో ఇన్ని సఫర్ అవుతున్నాడు. దాంతోపాటు వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల తిని ఇంకా అసలు రోజు రోజుకి మనిషి ఇదైపోతున్నట్టు కృషించిపోతున్నాడు. ఇలా అవుతుంటే సరే స్వామి ఎందుకు తీసుకొచ్చారా మన దగ్గరికి, ఇలా అయ్యింది పెద్దవాళ్ళకి చూపించాం అంటే ఇలా ఎంత పర్ మంత్ 10,000 అంటే మనం ఒక 1 మంత్ లో 1 వీక్ లో 300 పేషెంట్స్ కి ఆ 10,000 పెట్టి మెడిసిన్ ఇస్తామమ్మా. ఈ అబ్బాయికి ఒక్కళ్ళ మీద అంత అంటే కష్టం కదా, కష్టం తల్లి చూడండి, ఒక 1 మంత్ ఇచ్చి ఊరుకోండి, ఇంకా ఏం చేయలేం మనం, ఎందుకంటే 300 పేషెంట్స్ కి మనం చూస్తాము ఆ ఒక అబ్బాయికి ఇచ్చిన దీంతో అని చెప్పేసి పెద్దవాళ్ళు అలా అని చెప్పి ఊరుకున్నారు. అంతవరకు వచ్చిన తర్వాత అబ్బాయిని ఇంతవరకు తీసుకొచ్చాం స్వామి, ఏంటి ఇలా 1 మంత్ ఇచ్చి ఊరుకోవడం ఏంటి అని చెప్పేసి సరే ఎవరో మన స్వామి స్టూడెంట్స్ కేజీహెచ్ లో ఉన్నారు అంటే ఆమెను కలవటానికి వెళ్ళాం. ఆవిడ ఇంకొక కాంటాక్ట్ ఇచ్చి ఆవిడ అన్నారు, అమ్మా ఈవిడ సూపరింటెండెంట్ ఆవిడ, ఇక్కడ మీరు ఆవిడని కన్సల్ట్ చేశారు అంటే మనకి మెడిసిన్ ఫ్రీగా రావచ్చు అని చెప్పేసి ఆమె అన్నారు. మీరు చెప్తే నమ్మరు అంటే నిజంగా అది సేవ కాబట్టి అలా తిరగలిగా మేము ఆ కేజీహెచ్ లో. కేజీహెచ్ అంటే అదొక చాలా భయంకరం, అసలు ఆ ప్లేస్ అంటే నాకు చాలా భయం అందులోకి వెళ్ళాలి అంటే. ఈవెన్ మా వాళ్ళు ఎవరున్నా సరే వెళ్ళి చూసి వచ్చేస్తాను తప్ప అక్కడ ఏ బ్లాక్స్ కైనా వెళ్ళటం అంటే చాలా కష్టం నాకు. అలాంటిది స్వామి 1 వీక్ తిప్పించుకున్నారు ఆ అబ్బాయి పర్పస్ మీద వెళ్ళాం, 1 వీక్ తిరిగాం. అట్ లాస్ట్ ఇంకా ఆ డాక్టర్ కూడా అబ్బాయి డయాలసిస్ కి వస్తే మేము ఫ్రీ మెడిసిన్ అంతా ఇస్తామమ్మా, ఖచ్చితంగా చెప్పేశారు డయాలసిస్ కి వస్తే మెడిసిన్ వస్తుంది అంటే డయాలసిస్ కి రాకపోతే ఇంకా మెడిసిన్ రాదు అన్నట్టుగా అర్థం అయిపోయింది మనకు అక్కడ క్లియర్ గా. ఏంటి స్వామి అనుకుని బయటకు వచ్చాము. ఇంకా బయటకు వస్తే బై స్వామిస్ కి విజయనగరంలో తిరుమల హాస్పిటల్ ఉంటుందంట, అక్కడ డయాలసిస్ కి అప్లై చేసుకుంటే డయాలసిస్ కి శాంక్షన్ అయింది అబ్బాయికి. బై స్వామిస్ గ్రేస్ తనకి 5,000 కి వచ్చే మెడిసిన్ స్వామి దయ వల్ల మనకి 2,100 కి ఆ మెడిసిన్ వస్తుంది. అంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్ లోని పెద్దవాళ్ళు వన్స్ నో అన్న తర్వాత మనం ఫార్వర్డ్ అవ్వకూడదు ఇంకా, కానీ ఆ బాధ ఒక పక్క నుంచి ఉండిపోయింది. సరే ఇలా కాదు అని చెప్పిన క్లాస్మేట్స్ కి కొంతమందిని రేస్ చేసి ఇలా ఏమైనా ఫండ్ ఇవ్వగలరా మీరు ఇలా ఉంది అని ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే నీకు ఎంత కావాలి పర్ మంత్ కి ఎంత వేసుకుంటావు అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ ముందుకొచ్చారనమాట. సో అలాగా ఈ అబ్బాయికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ విల్ స్వామి డివోటీస్. స్వామి డివోటీస్ ఎప్పుడైతే అబ్బాయికి హెల్త్ రోజు రోజు తనకి ఇదవుతూ వస్తుందో ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయారనమాట, అంటే ఈ స్వామి ఏమీ చేయట్లేదు మాకు అని చెప్పి అలా అంటే పాప అమాయకత్వం తెలియక ఏమీ చేయట్లేదు అని చెప్పి స్వామిని పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చారో స్వామి తీసుకొచ్చారో వాళ్ళన్నే మాట ఒక్కటే, అమ్మా ఇంకా మా అబ్బాయికి లైఫ్ అయిపోయింది అనుకున్నాము, స్వామి తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టారు, ఒకప్పుడు స్వామిని నమ్మేవాళ్ళం మేము, ఇంకా మా అబ్బాయికి ఫ్యూచర్ ఉంది అని చెప్పి స్వామి చూపించారు, ఆ స్వామిని మేము మర్చిపోలేమమ్మా ఎప్పుడూనా, మేము మళ్లీ స్వామిని నమ్ముకుంటాం అని చెప్పేసి మళ్లీ స్వామిని వాళ్ళు స్వామి దగ్గరికి రావటం జరుగుతుంది. అబ్బాయికి మనం మెడిసిన్ తో పాటు సాయి ప్రోటీన్ కూడా ఇస్తున్నాం ఇవ్వటం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అబ్బాయి హెల్త్ కండిషన్ బాగానే ఇంప్రూవ్ అవుతుంది నెమ్మదిగా,
0: చాలా బాగుంది.
1: సో అలాగా ఇంకా చూసుకుంటే చెప్పారు మనం ఎవ్రీ ఇయర్ మేలోకి వచ్చేసరికి సమ్మర్ క్లాసెస్ అని చెప్పేసి పెడుతుంటాం. అది ఏంటంటే అది 1 వీక్ 10 డేస్ టైం పీరియడ్ అలా అన్నమాట. అంటే హాలిడేస్ ఎండ్ అవుతున్న టైంలో ఇయర్ మిరాకిల్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే టైలరింగ్ కోసం, అంటే టైలరింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి టిప్స్ చెప్పడం, అంటే కొంచెం ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ లేదంటే ఈ బ్యూటీషియన్లో టిప్స్ చెప్పడం, లేకపోతే 1 ఇయర్ ఏమో ఇలా లైక్ ఈ ఫెవిక్రిల్ పెయింటింగ్ అలాంటివి నేర్పించడం ఇలాంటివి జరుగుతున్నాయి. సరే ఇయర్ ఏమైనా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేద్దాం, ఎలాగా ఏంటి స్వామి అనుకుంటే ఇంటీరియర్ డెకరేషన్ అని గుర్తొచ్చింది అనమాట. సరే స్వామి అంటే కొంచెం ఆర్గనైజేషనే కాకుండా బయట వాళ్ళ నుంచి ఏమైనా ఇచ్చేద్దాం అనేసి అనుకున్నా, పాంప్లెట్స్ పంచుకుంటాం కదా ఎప్పుడు ఏ యాక్టివిటీ చేసినా సరే పాంప్లెట్ అయితే ఉంటుంది, సో అలాగా అనుకున్నా. మాకే తెలియదు స్వామి ఎవరు చేశారో కూడా తెలియదు. ఆ టీవీలో స్క్రోల్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ లో యాడ్ అన్నమాట, ఇలా పలానా మహిళా విభాగం వారు సత్సాయి ఆర్గనైజేషన్ విశాఖపట్నం ఇలాగా ఇంటీరియర్ డెకరేషన్ మీద నేర్పించడం జరుగుతుందని చెప్పి కింద మా కాంటాక్ట్ నెంబర్స్. వాళ్ళు ఫోన్ చేసేసరికి మేడం ఇలా స్క్రోల్ అవుతుంది, ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకో, రిజిస్ట్రేషన్స్ అంటే యాక్చువల్లీ ప్రియర్ గా రిజిస్ట్రేషన్స్ అని పెట్టాం అనమాట. సో అందుకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి మోస్ట్లీ మొన్న లాస్ట్ టైం మేలో పెట్టిన ఈ సమ్మర్ కోర్సు లో అయితే అందరూ కూడా నాన్ డివోటీసే, మాక్సిమం నాన్ డివోటీసే ఉన్నారు. చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఫర్దర్ గా యాక్టివిటీస్ లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు.
0: ఆ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది సమ్మర్?
1: సమ్మర్ క్యాంప్ అంటే ఇప్పుడు మొన్న మేము 10 డేస్ కూడా సమ్మర్ కోర్స్ లో ఏంటేంటి ఐటమ్ నేర్పిస్తాము అన్నది ముందే పేపర్ మీద పెట్టేస్తామంట. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్ అండ్ జాయిన్ అలా అనమాట. ఇప్పుడు ఏదైనా ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే స్వామి వారిని అడుగుతాము, స్వామి యాక్సెప్ట్ చేసిన వెంటనే దానికి ప్లాన్ పేపర్ మీద పెట్టుకుంటాము. ఇలాగా త్రూ పాంప్లెట్స్, త్రూ అంటే మనకి ఇప్పుడు వాట్సాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్రూ అలాగా మనం దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
0: ఎలా ఉండేది దినచర్య?
1: దినచర్య అసలు ఈవెన్ మేమేమైనా ఒక 5 మినిట్స్ అటు ఇటు అయ్యేవాళ్ళమేమో, కానీ వచ్చే వాళ్ళు మాత్రం 5 మినిట్స్ కి ప్రియర్ గానే 9 o'clock కి క్లాస్ అంటే కోటే టు 9 కి వచ్చి ఉండేవాళ్ళు అనమాట. అంత చక్కగా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి స్ట్రెంగ్త్ తగ్గుతుంది అని మొత్తం ఒక 50 మెంబర్స్ తో స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసినప్పుడు 50 హాల్ నిండిపోయింది స్వామి, 50 మెంబర్స్ ఆ ఉన్న ఫ్యాకల్టీ ఒక్కలే అవి చూస్తే ఇదేంటి అందరికీ కనిపించదు ఏంటి అనుకుంటే ఫస్ట్ 2 డేస్ బాగానే వచ్చారు, 3rd డేకి వచ్చేసరికి తగ్గిపోయారు అనమాట. ఇదేంటి ఆవిడ ఇంకా ఫ్యాకల్టీ డల్ అయిపోయారు, ఏంటంటే ఏంటి స్వామి నేను చెప్పింది నచ్చలేదేమో వాళ్ళకి అందుకు వాళ్ళు రాలేదేమో అని చెప్పేసి ఆవిడ డల్ అయిపోతుంటే ఆవిడకి అట్ లాస్ట్ డే అవుట్పుట్ చెప్తే నమ్మరు. ఇంకా ఆ 10 డేస్ లో ఏం నేర్చుకున్నారు అంటే ఎవరిని డైలీ హోంవర్క్ ఇచ్చినా సరే ఎవరు చేసి తెచ్చేవాళ్ళు కాదనమాట, వీళ్ళెవరు చేయట్లేదమ్మా అని చెప్పేసి. నాకు ఎగ్జామ్స్ అని చెప్పి నేను ఎగ్జామ్స్ లో ఉండేదాన్ని, ఆంటీకి సంథింగ్ హెల్త్ ఇష్యూ అయ్యి ఆవిడ బిజీ, పాపం ఈ ఫ్యాకల్టీ మాట ఎవరు సరిగ్గా వినేవాళ్ళు కాదనమాట. ఆవిడ ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి వెక్స్ అయిపోయారు, వీళ్ళెవ్వరు ఏం వినలేదమ్మా, క్లాసెస్ అయితే అయిపోయాయి కానీ ఎవరు ఏం వినలేదు. బట్ లాస్ట్ డే కంక్లూజన్ డే 10 డేస్ ఏదైతే చెప్పారో అందరూ ఉన్న స్ట్రెంగ్త్ అందరూ కూడా 10 డేస్ చెప్పిన ఐటమ్స్ కూడా అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అనమాట. అసలు నిజంగా చెప్పాలి అంటే సేల్ పెట్టవచ్చు, అన్ని ఐటమ్స్ పట్టుకొచ్చి పెట్టారనమాట. సో స్వామి దానికి కూడా అవుట్పుట్ చాలా చక్కగా చూపించారు. అంటే స్వామి అనుకోని ముందుకి ఒక అడుగు వేశాము అంటే ఆయనే అన్ని జరిపించుకుంటారు. బై స్వామీస్ గ్రేస్ ఇలా ఈ విధంగా చాలా చాలా యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. మా వీలును బట్టి మేము స్వామి దగ్గర మా కాలాన్ని స్వామిని కోరుకుంటూ స్వామి మాకు ఏదో ఒక టైం ఎక్కడో ఒక దగ్గర చిన్న టైం అయినా ఇవ్వండి, మీ సేవలో ఉండటానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పుకుని, అంటే ఆ ప్రేయర్ అనేది కరెక్ట్ గా ఉన్నది అంటే ఆయన వింటారు చేయిస్తుంటారు కూడా.
0: మీరు జిల్లా యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నారు కదా, యూత్ అంటేనే మొదట పాపం వాళ్ళు ఐదర్ మీరు చెప్పినట్టుగా స్టడీస్ కానీ లేదంటే జాబ్ లో కానీ బిజీగా ఉంటారు. ఈ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఎలా టైం తీసుకుని స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటున్నాయి ఈ సేవలు చేస్తున్నప్పుడు?
1: యాక్చువల్లీ నేను లా గ్రాడ్యుయేట్ ని, లా 2nd ఇయర్ లో ఉండేటప్పుడు డివైసీగా స్వామి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అంటే స్వామి మనకి ఒక బాధ్యత గాని ఏమైనా మనం చేద్దాము అనుకుంటే మనకి చుట్టూ కూడా మన సరౌండింగ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అలానే ఇచ్చేస్తుంటారనమాట. ఈవెన్ ఇలా డివైసీగా ఉంటారా మీరు అని అడిగేటప్పుడు ఒక డైలమా అనమాట. అదే అంటే స్వామి అవకాశం ఇస్తున్నారు, నో చెప్పలేము, ఇంకో పక్క చెయ్యగలమా అన్న ఇదొకటి. పేరెంట్స్ని అడిగితే నీ ఇష్టం, స్టడీస్ ఇది మేనేజ్ చేసుకోగలను అనుకుంటే వెళ్ళు చెయ్యు అని చెప్పేసి అనమాట. సరే ఇదేదో బాగుంది అని చెప్పి ఎస్ చెప్పేశాము. అంటే ఎలా ఉంటది అంటే ఇక్కడ నేను ఫేస్ చేసినవి ఏంటి అంటే డివైసీగా వచ్చిన తర్వాత యాక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి, ఆ యాక్టివిటీస్ కి అటెండ్ అవ్వాలి మరి తప్పదు, అది బాధ్యత. చూసే వాళ్ళకి ఎలా ఉంటది అంటే ఏంటి ఎప్పుడు సేవలు అనుకోనైనా కెరీర్ ని పట్టించుకోవా, అంటే మనం స్వామి అనుకున్నా ఆయన చూడరా మన కెరీర్ కోసం, కెరీర్ ని పట్టించుకోవా, ఎప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతావు సర్వీసులు సర్వీసులు అనుకోని. పేరెంట్స్ నుంచి ఏం రిజెక్షన్స్ ఉండవు, బట్ చూసే వాళ్ళకి అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీనా. సో అలాగా ఫేస్ చేస్తుంటాం కానీ బట్ మేము బయటకు వచ్చే యాక్టివిటీస్ చేస్తున్నాము అంటే ఆర్గనైజేషన్ లో మాకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అలానే ఇంట్లో మా పేరెంట్స్ సపోర్ట్ కూడా అంతే ఉంటది. చూస్తున్నాం నవ్వేడే ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా ఇబ్బంది పడతారు పేరెంట్స్. 8 దాటింది అంటే ఇంకా వాళ్ళకి టెన్షన్ అమ్మాయి ఇంటికి వచ్చినంత వరకు, కానీ ఆర్గనైజేషన్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 10:30 ఆ టైం అయిపోయినా ఇక్కడ వీళ్ళు కూడా మా మీద అంతే కేర్ తీసుకుంటారు. మా పిల్లలు మన వాళ్ళు వీళ్ళకి ఏమైనా లేట్ అయ్యింది అంటే వీళ్ళకి ఇంటి వరకు దిగబెట్టాలి, వీళ్ళని ఇంటి వరకు పంపించాలి జాగ్రత్తగా, ఇలాంటి కేర్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు. అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనం మేము యూత్ టైం ఎలా స్పెండ్ చేస్తామంటే మంత్ లో 4 Sundays ఉంటాయి. 4 Sundays లో ఎవ్రీ సండే రమ్మని చెప్పాం, వాళ్ళ ఇష్టం యాక్టివిటీస్ ఇలా ఉంటాయి అని చెప్పేసి మనం వాట్సాప్స్ ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి, సో త్రూ దట్ ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి అంటే అలా షేర్ చేసుకుంటాము. ఇఫ్ ఎవరైనా ఉన్నారు ఫ్రీగా ఉంది నీ ఫ్రీ టైం అంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో అలానే ఎవరు ఇప్పుడు సండేస్ కుదిరిన వాళ్ళు మనకి ఇప్పుడు ఫ్రీ ట్యూషన్స్ అని బాల వికాసెస్ అని ఇలాంటి బాల వికాస్ క్లాసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాళ్ళ టైం ని వీళ్ళున్నంత వరకు ఒక 1 hour అయినా 30 minutes అయినా అలా వచ్చి చెప్పేసి వెళ్తున్నారు. కానీ దాని అవుట్పుట్ ఏంటంటే అది ఫీల్ అవుతున్నాం మేము, ఆ అవుట్పుట్ స్వామి మాకు ఇస్తున్నారు. సో అవుట్పుట్ ఇస్తున్నారు కాబట్టి స్వామి అక్కడికి వచ్చిన 30 minutes, 1 hour అయినా ఆ వీక్ అంతా మాకు బూస్ట్ అప్ అది అంతే. అలా అని చెప్పి అలా వచ్చి స్వామి దగ్గర ఇలాగా మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నట్టు, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ సమితి లెవెల్లో అయితే మా సిస్టర్స్ అసలు సండే వచ్చింది అంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా యాక్టివిటీస్ ఏదో ఒకటి పెడుతున్నాయి, మెసేజెస్ వస్తూనే ఉంటాయి, ఈ యాక్టివిటీకి జరిగింది, ఈ యాక్టివిటీ ఇక్కడ ఉంది, లైక్ అలా అనమాట. అంటే అంత డెడికేటెడ్ గా స్వామి అవకాశం ఇచ్చారు మాకు, నిజంగా చెప్పాలి అంటే వీఆర్ బ్లెస్డ్. సో అలాగా ఆ విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కడో ఆ చిన్న తపన ఉన్నట్టుంది మా దగ్గర స్వామి చేస్తామని చెప్పి ఆయన మాకు అంత స్ట్రెంగ్త్ ఇచ్చి చేయిస్తున్నారు యాక్టివిటీస్ ఎన్నో, మాతో చాలా చక్కగా శక్తిని ఇచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేయించుకోవాలని స్వామి వారిని కోరుకుంటున్నాను. సాయిరామ్,
0: చాలా చక్కగా ఎన్నో విషయాలను మహిళా విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తద్వారా పొందిన అనుభవాల గురించి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
1: సాయిరామ్.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా సింహాచలం యూత్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న జి జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. వీరు ఆ సమితిలో చేపట్టిన ఫ్రీ ట్యూషన్స్ గురించి, మిగతా కార్యక్రమాల గురించి కొన్ని వివరాలను, వారి అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు. సాయిరాం జగన్మోహన్ గారు.
1: సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు ప్రణామాలు అర్పించుకుంటూ అందరికీ సాయిరాం. స్వామి ఇచ్చిన అపారమైనటువంటి కృప వల్ల 2016లో మా సింహాచలం సమితిలోని సెప్టెంబర్లోని, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, సెప్టెంబర్లోని ఫ్రీ ట్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఆలోచన అనేది వచ్చింది అప్పుడు. అయితే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే అందరూ అనుకుంటారు, ఏదైనా మంచి ముహూర్తం చూడాలి, మంచి ఏదైనా చేసుకుంటూ దుర్ముహూర్తాలు అవన్నీ చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. కానీ మా అందరికీ, యువతకి ఆదర్శమైనటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినమైనటువంటి 2 అక్టోబర్ 2016 ఆ రోజు ఈ ఫ్రీ ట్యూషన్ అనేది చినముచిలవాడలో స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత 9 అక్టోబర్ ప్రహ్లాదపురంలోని సమితి ద్వారా ఒక ఫ్రీ ట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కృష్ణరాయపురంలో కూడా అదే ఫ్రీ ట్యూషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి.
0: సో మొత్తం 3 సెంటర్లు
1: మేము స్టార్ట్ చేయడం జరిగింది 2016లో. స్వామి దయ వల్ల ప్రతి ట్యూషన్ సెంటర్ లోని 80 మంది మినిమం, 80 మంది ఫ్రీ ట్యూషన్ కి వచ్చేవారు, స్టార్ట్ ఫ్రమ్ 1st స్టాండర్డ్ to 10th స్టాండర్డ్. సో ప్రతి ట్యూషన్ లోని ఇలాగా 80 మెంబర్స్ వస్తుండేసరికల్లా, 1 ఇయర్ వచ్చేసరికల్లా వాళ్ళలో ఉన్నటువంటి మార్పులు మేము చూద్దాం అనుకునేసరికల్లా వాళ్ళు మాకు స్వామి గురించి, స్వామి లీలల గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఇంత బాగా చూసుకుంటున్నారు, మాకు స్కూల్లో వెళ్ళేసరికల్లా మమ్మల్ని సపరేట్ గా చూస్తున్నారనియ, మేమేదో డిసిప్లిన్ గా ఉంటున్నామనియ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమిటంటే తల్లిదండ్రులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే, మా పిల్లలు చేసే అల్లర్లు మేము భరించలేకపోయే వాళ్ళం అని, ఆ సమయంలోని వీళ్ళు గోళీలు ఆడటం, తర్వాత ఇంకేమైనా బయట బచ్చాట్లు ఆడడం, ఇలాంటి కార్యక్రమాలు, గొడవలు తెచ్చుకోవడం, టీవీ సీరియల్స్ కానీ కార్టూన్ నెట్వర్క్ కానీ అతుక్కుపోవడం, ఇలాంటి సమయాల్లోనే వాళ్ళు ఉండేవారు. కానీ సత్యసాయి బాబా వారు ఇలా ఫ్రీ ట్యూషన్స్ పెట్టగానే పిల్లలందరూ అక్కడికి వచ్చి ఐకమత్యంగా మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ, విద్యాబోధనలే కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ కూడా అందిస్తూ, వాళ్ళతో స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ సేవ కూడా చేయిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నదండి అనేసి తల్లిదండ్రుల నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు వినాలనుకుంటే, మనకి వైష్ణవి అని చెప్పేసి ఒక ఫ్రీ ట్యూషన్ బాలివిక్ స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి ఉన్నారు. తను 6th స్టాండర్డ్ చదువుతుంది, ప్రహ్లాదపురం ఒక సెక్టర్ లో నుంచి ఒక స్టూడెంట్ అండి. తను కూడా మీరు ఇప్పుడు వింటారు తప్పకుండా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు వైష్ణవి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ వాచ్మెన్ గా చేస్తారు. నేను ప్రహ్లాదపురం సింహాచలం భజన మండించి, అయితే మా డాడీ రోజు మమ్మల్ని తీసుకువెళ్తారు. తీసుకువెళ్లి అక్కడ ఏవేవి జరుగుతాయో యాక్టివిటీస్ కి అన్ని వస్తారు. ఒక్కొక్కసారి అవుతే వస్తారు, లేకపోతే లేదు. కానీ డాడీ చాలా అనుభవంతో మమ్మల్ని తీసుకొస్తారు. ఏ యాక్టివిటీ అయినా పాల్గొంటాను నేను కూడా.
0: అంటే ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటావు?
2: అంటే అప్పుడప్పుడు మాకు అంటే అంతే, అన్ని యాక్టివిటీస్ కి కొన్ని బాల్యూ క్లాస్ అనేసి, ఇంకా డాన్స్, స్పెషల్ క్లాసెస్ అలాగా పాల్గొంటాను. సింగింగ్
0: నీకెవరు చెప్పారు ఇలా ఈ ట్యూషన్స్ కి వెళ్ళాలి అని?
2: అంటే ఫస్ట్ మా అంకుల్, మా అన్నయ్య ఫ్రెండ్ మా డాడీకి చెప్తే, చినముషులవాడ అక్కడ వెళ్ళాము, ఇక్కడ చాలా దూరం అయిపోతుంది, ప్రహ్లాదపురం భజన మండలి ఉంది అక్కడ వెళ్ళండి అన్నారు. వెళ్తే అక్కడ అలాగే అన్నారు. డిసెంబర్ 2016 నుంచి అక్కడ డైలీ వెళ్తున్నాను. చాలా నేర్పించా, ఫస్ట్ తెలుగు హిందీలో లేసి నేను, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను కొద్దిగా.
0: ఎన్ని మార్కులు వచ్చాయి అప్పటికిప్పటికి? ఎన్ని పెరిగాయి నీకు?
2: చాలా పెరుగుతున్నాయి.
0: చాలా పెరుగుతున్నాయి. ఓకే, ఇంకా నీకు ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి?
2: నాకైతే ఈజీ ఇంగ్లీష్ మ్యాథ్స్.
0: ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే. తెలుగు హిందీ కష్టంగా ఉండేదా?
2: అప్పుడు కష్టంగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా చదవగలుగుతున్నాను.
0: చదవగలుగుతున్నావు ఓకే. మీకు ట్యూషన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది?
2: రోజు ఉంటుంది, కానీ థర్స్డే మాత్రం స్పెషల్ క్లాస్, ఫ్రైడే బాలీ క్లాస్.
0: స్పెషల్ క్లాస్ లో ఏం చెప్తా?
2: 2016 నుంచి అక్కడ డైలీ వెళ్తున్నాను. చాలా నేర్పించే, ఫస్ట్ తెలుగు హిందీలో లేసి నేను, కానీ ఇప్పుడు చాలా

0: స్పెషల్ క్లాసులు ఏం చెప్తారు
1: అంటే సైన్స్ బేసిక్స్, మ్యాథ్స్ బేసిక్స్, డ్రాయింగ్స్ అని అలాంటివి చెప్తారు.
0: బాల వికాస్ వెళ్తా అంటున్నావు కదా, అందులో ఏం నేర్చుకుంటున్నావు నువ్వు?
1: శ్లోకాల్స్, పద్యాలు, వాక్య విభూతులు, పాటలు, ఇంకా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాంటివన్నీ నేర్చుకుంటున్నాను.
0: ఏదైనా ఒక శ్లోకం చెప్పగలవా?
1: కరగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే సీతా గౌరీ, ప్రభాతే కరదర్శనం.
0: కరదర్శనం, ఓకే. దీని మీనింగ్ తెలుసా నీకు, అర్థం తెలుసా దీనికి?
1: అంటే మన చెయ్య పైన ఉండేది లక్ష్మిది. అంటే మనం ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టినా ఈ వేలతోటే లెక్క పెడతాం. కర మధ్య సరస్వతి, మనం పుస్తకం పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకొని చదివితే సరస్వతీదేవి పుస్తకం కదా, పుస్తకాన్ని చదువుతాం అలా. కర మూలే సీతా గౌరీ, ఈ మూలన సీతా గౌరీ ఉంటారు. వీళ్ళందరికీ పొద్దున్ను దక్షిణం చేసుకోవాలి, మనం
0: దండం పెట్టుకోవాలి. ఇంకా వెరీ గుడ్. అయితే మరి మీ స్కూల్లో అందరు ట్యూషన్ కి వస్తారని ఒక్కటి వేస్తావా మీ క్లాస్ నుంచి?
1: నేను వస్తాను.
0: నువ్వు ఒక్కదానివే, వాళ్ళకి నీకేమైనా డిఫరెన్స్ అనిపిస్తుంటుందా? ఏ రకంగా
1: అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యష్మా తన పేరు, తను కూడా వాళ్ళ మమ్మీ ఆ స్కూల్లో టీచర్ చెప్తారు, తను కూడా వాళ్ళ మమ్మీతో నేను తనతో షేర్ చేసుకుంటా ట్యూషన్ లో ఏవో చెప్తారు. తను అంటది నేను మీ ట్యూషన్ లో జాయిన్ అవ్వాలనుకుంటాను అంటే వాళ్ళ మమ్మీకి అడుగుతారు, చాలా దూరం కదా చూసుకో అని అంటారు. తను ఆలోచిస్తాను అన్నది చెప్తాను అన్నది జాయిన్ అవుతాను లేదో అని.
0: ఈ ట్యూషన్స్ ఎక్కడ జరుగుతాయి మరి?
1: ట్యూషన్ ప్రహరాపురం భజన మండలి,
0: భజన మండలిలోనే జరుగుతుంది. చాలా బాగా చెప్పావమ్మా, సాయిరామ్.
1: సాయిరామ్,
2: అలాగే మేము తీసుకున్న ఈ ఫ్రీ ట్యూషన్స్ లోని మేము ఏమేమి పెడుతున్నాం వాళ్ళకి, వాళ్ళని ఎలా తీసుకొస్తున్నాం, ఇంతమంది హ్యాండిల్ చేయడం ఎలాగా అనే ఆలోచన వచ్చేసరికల్లా మా యువ విభాగం అంతా కలిసి కూర్చొని దానికి ఒక నిర్దేశమైనటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అని చెప్పేసి ఒక టైం టేబుల్ అనేది మేము వేసుకోవడం జరిగింది. రోజుకి ముగ్గురు ఫ్యాకల్టీస్ ని మాలో మేమే కూర్చొని ఒక టైం టేబుల్ వేసుకొని ఒకరోజు ఈ సబ్జెక్ట్ వీళ్ళు చెప్తే ఒకరోజు ఇంకొక సబ్జెక్ట్ ఇలాగా ఇలా చెప్పుకుంటే పాప చెప్పింది వినే ఉంటారు. ఫ్రైడే వచ్చేసరికల్ ఒక స్పెషల్ యాక్టివిటీ, స్పెషల్ క్లాసెస్ అనేవి ఉంటుంది. థర్స్డే వచ్చేసరికి ఒక్కొక్క, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డే పెట్టుకుంటాం అనమాట. ఒకరోజు వెడ్నెస్డే చినముషిలవాడ బాల వికాస్ జరుగుతుంది, ఫ్రైడే ప్రహ్లాద్పురంలో జరుగుతుంది, సాటర్డే కృష్ణరాయపురంలో జరుగుతుంది అనమాట. సో రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్పెషల్ యాక్టివిటీస్ కూడా లైక్ డ్రాయింగ్ అని వాళ్ళలో ఉన్నటువంటి ప్రావీణ్యతని బయటకు తీసుకునే ఉద్దేశంలోని మా కన్వీనర్స్ యూత్ అవడం వల్ల, కొంచెం కొంచెం యంగ్ గా అవడం వల్ల, ఈవెన్ హీఈస్ ఫ్రమ్ బాల వికాస్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మాకు మంచి మంచి ఆలోచనల్ని మమ్మల్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనిపించడం వల్ల మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నమాట.
0: ఇందులో ఈ క్లాసెస్ ఎవరు తీసుకుంటారు?
2: యూత్ తీసుకుంటున్నారు.
0: ఎంతమంది తీసుకుంటుంటారు?
2: ప్రతి సెక్టర్ లోనే ఒక నలుగురు యూత్ ఉంటారు, దాంతో పాటు సేవాదల్, మహిళా సేవాదల్ వస్తున్నారు, వాళ్ళు క్లాస్ తీసుకుంటారు. లక్కీగా ఒక ఏరియాలో చినముచిల్ వాళ్ళని చూసుకున్నట్టయితే మాకు ఒక సైంటిస్ట్ అనే ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఈ సైంటిస్ట్ అందులో వర్క్ చేసి వచ్చారు. ఆయన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రెండు సబ్జెక్ట్స్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మిగతా ఏరియాలోని ఒక టీచర్ ఉన్నారు, చినముషుల వాళ్ళలోనైతే ఒక బీఈడి టీచర్ ఉన్నారు, ఒక హౌస్ వైఫ్. ఆవిడ ఏమిటంటే, నేను బీఈడి చేశానండి, ఎంఎస్సీ చేశానండి, కానీ నేను చదువుకున్నదంతా వృధా అయిపోతుందండి, నా పిల్లలకి నేను చెప్పుకోగలుగుతున్నాను, కానీ బయటకు వెళ్ళి టీచింగ్ ఫీల్డ్ చెప్పాలంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు, అత్తమామలు అలా ఒప్పుకోవట్లేదు, కానీ స్వామి నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారండి, ఇలా ఫ్రీ ట్యూషన్ అనేది ఏర్పాటు చేసేకల్లా స్వామి ఎదురుగానే, స్వామి సమక్షంలోనే నేను పిల్లలందరికీ బోధన చేసే అవకాశం నాకు అందించారని చెప్పేసి ఆవిడ మా దగ్గరకు వచ్చి చెప్పుకునేసరికల్లా చాలా ఆనందం అనిపించింది. ఆవిడ్ని ఆ ఏరియాకి ఆ టీచింగ్ ఫీల్డ్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా పెట్టుకుని మంచి మంచి కార్యక్రమాలని, అలాగే పిల్లల్లో బాల వికాస్ ని, పిల్లల్లో మోరల్ వాల్యూస్ ని చెప్తుంటే ఒక స్టూడెంట్ లేచి వచ్చి చెప్పాడు, అన్న నేను ఈ రోజు మా స్కూల్లోని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లో చూశానన్న, దాన్ని మనతో మన పిల్లలతో పంచుకుందాం అనుకుంటున్నాను అంటాను అనమాట. ఏంటన్నా ఏం చేద్దాం అనుకుంటున్నాను అని అడిగితే

0: మన ఇంట్లో వాడేసిన స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదన్నా, అది చూసానన్నా మాకు స్కూల్లోని మంటలు పెట్టేస్తుంటే ఈ స్ప్రే బాటిల్ వేసాక పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా అయ్యింది, అది చూసి అందరూ భయపడిపోయాం. అదేంటి అని అడిగితే మా టీచర్ల గురించి వాళ్ళు చెప్పారనమాట, ఇట్లాగా ఇందులోని పెట్రోలియం అనేది లిక్విడ్ ఉంటుంది, దాని ద్వారా ఏంటంటే అది ఫైర్ కి ఎప్పుడైతే దగ్గర అవుతుందో ఫైర్ కి చాలా ఈజీగా మంట అనేది ఏర్పాటు చదువుతుంది అని చెప్పారని, దాని గురించి ఒక యూట్యూబ్ లోని ఆటలో నుంచి వెతికాను, వెతికితే ఇది దొరికిందన్నా అని చెప్పేసి ఒక కాక్రోచ్ స్ప్రే తాలూకా బాటిల్ ఉంటది కానీ అది తీసుకొచ్చి ఒక ఫైర్ ఎలిమెంట్ తీసుకొచ్చి రెండు దగ్గర పెట్టి స్ప్రే ఆన్ చేయగానే ఆ ఫైర్ దగ్గర పెట్టేసాకల్లా రెండు దగ్గరికి చేరపడి ఫైర్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో తను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే మనం మనలో ఉన్నటువంటి హర్షట్ వర్గాలని పెంచుకుంటూ పోతే మన ఎదుటి వ్యక్తి ఆ హర్షట్ వర్గాలతో ఉన్నట్టు దగ్గర అయినట్టయితే ఇంకా ఈ హర్షట్ వర్గాలు పెరిగి పెరిగి పెరిగి ఇంకా చెడుకే దోవ తెస్తుంది గాని మంచికి దోవ చేయదు అని చెప్పేసి వాళ్ళకి ఆ బాల్య వికాస్ గురువు ద్వారా ఆ యొక్క మెసేజ్ ని పిల్లలందరి ద్వారా అందించడం జరిగింది అనమాట. ఈ ఫ్రీ ట్యూషన్స్ లో మేము అది అనుభవపూర్వకంగా చెప్పుకోగలం,
1: పిల్లల్లో అంత ఉత్తేజం కలిగింది,
0: చాలా అద్భుతమైనటువంటి. అది విన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకొకరు వచ్చి ఇంకొక ఐటమ్, ఇంకొకరు వచ్చి ఇంకొక ఐటమ్, అంటే పిల్లల్లోని ఈ సైన్స్ ఫేర్ అనేది వాళ్ళ ఆలోచించే విధానాన్ని పెంచింది అనమాట. పిల్లల్లో స్కూల్స్ లో ఏంటంటే అమ్మగ పింగ్ బట్టి పట్టడం, ప్రతిదీ ఈ 10x10 ఉండాలి, ఆర్ ఈ పిల్లవాడు స్కూల్ ఫస్ట్ ఉండాలి, ఈ ఆలోచన విధానాన్ని ఈ ధోరణి మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీ ట్యూషన్స్ అనేది మేము ఏర్పాటు చేశాం. పిల్లల్లోని ఆలోచించే విధానాన్ని పెంచాలి, వాళ్ళకి వాళ్ళు తన యొక్క శక్తిని పెంపొందించుకోవాలి పెంచుకోవాలి అనే ఆలోచన పెట్టుకుని ఈ ఫ్రీ ట్యూషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో పిల్లలందరికీ కూడా వాళ్ళు రెగ్యులర్ నీడెడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూడడం జరుగుతుందండి.
1: అంటే ఎలాంటివి?
0: ఇందులోని పిల్లలకి వచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు మీరు చూసా ఉంటారు ఈ వైష్ణవి వాళ్ళ ఫాదర్ ఒక వాచ్మ్యాన్, అలాగా బ్యాక్గ్రౌండ్ లెవెల్ లోలో ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వర్క్కి వెళ్ళి హోమ్ టు హోమ్ వెళ్ళి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ పిల్లలు ఇలాగా బ్యాక్గ్రౌండ్ లెవెల్ లోలో ఉన్న వాళ్ళకి ఈ కాంసెస్ బాక్సెస్ అని వాళ్ళ స్కూల్లో ఏమేమి అయితే కావాల్సింది బ్యాగ్స్ బుక్స్ అలాగే స్టేషనరీ మెటీరియల్స్ వీళ్ళందరికీ ఏర్పాటు చేస్తారు కల్లా వాళ్ళు వాళ్ళ తోటి విద్యార్థులతో చెప్పి మాకు ఇలాగా సత్యసాయి సంస్థ వాళ్ళు వచ్చి మాకు ఇవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు ఇంత బాగా క్లాసెస్ చెప్తున్నారు మాకు చాలా మంచి కథలు చెప్తున్నారు. పిల్లలు అనగానే కథలకి వాళ్ళు చాలా మక్కువ చూపిస్తారు, ఎంతో మక్కువ చూపిస్తారు, అబ్బా కథలు చెప్తున్నారా నేను వస్తానని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అనమాట. ఇట్లా వచ్చేసరి కల్లా వాళ్ళందరూ పిల్లలందరూ ఏర్పాటైపోయి వాళ్ళ వాళ్ళే ఓకే ఇవాళ నేను లీడర్, నేను మీ అందరినీ చక్కగా కూర్చోబెడతాను, అంటే మేము వచ్చేసరికల్లా వాళ్ళే ఒక డిసిప్లైన్ గా కూర్చోబెట్టాం. సైలెంట్ సిట్టింగ్, బాల్య వికాస్ లో అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్చుకుంది ఏంటంటే సైలెంట్ సిట్టింగ్, రాగానే సైలెంట్ సిట్టింగ్ గా కూర్చుంటారు, వచ్చి రాగానే ఓంకారం 3 times చేసుకుంటారు, చేసుకున్న తర్వాత పిల్లలు వాళ్ళ తాలూకు హోంవర్క్స్ అనేది ఫస్ట్ చేసుకుంటారు. హోంవర్క్స్ చేసుకున్న తర్వాత ఎవరు వస్తారు టీచర్ చూసుకుంటారు, వాళ్ళ తాలూకు డౌట్స్ ఏవేవైతే స్కూల్లో ఉన్నాయో అవన్నీ తీసి రెడీగా పెట్టుకుంటారు. టీచర్ రాగానే ఆ వీక్ ఏ టీచర్ అయితే వస్తారో ఆ టీచర్ తాలూకు సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకుని డౌట్స్ వెళ్ళి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఆ డౌట్ క్లారిఫికేషన్ చేస్తారు. అలాగే వాళ్ళకి మంత్లీ టెస్ట్ అని, తర్వాత స్కూల్లోని వచ్చే వాళ్ళు పిల్లలు ఆ స్కూల్లో వచ్చిన మార్క్స్ అని ఇవాళ మాకు ఈ సబ్జెక్ట్లోని మ్యాథమెటిక్స్ ఐ మీన్ క్వార్టర్లీ అయింది హాఫర్లీ అయింది యూనిట్ టెస్ట్ అయ్యి మాకు మార్క్స్ ఇలా ఇచ్చారన్న, అప్పటికన్నా ఇప్పుడు ఇలా మార్క్స్ ఇంత బాగా వచ్చాయి, పేరెంట్స్ కూడా వచ్చి అబ్బా ఎంత అద్భుతంగా మా పిల్లలు మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు, ఎప్పుడు స్కూల్లోని చెప్పింది చదివేసి ఇంటికి వచ్చేసి ఆ పుస్తకాలను అక్కడ పడేసి వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు కానీ ఇలా చదివితే ఇంతలా మార్పు వస్తుంది అనే ఆలోచన అనేది వాళ్ళకి ఒక కొత్త ధోరణిగా మారిందనమాట. అయితే ఈ పిల్లల్లోని ఈ మార్పు తల్లిదండ్రులు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనే ఆలోచనతో ఏం చేశామంటే, ఏ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు చాలా అనకూడదు స్వామిదే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళని మనం రెక్టిఫై చేయడానికి ఉద్దేశంలోనే వాళ్ళకి అందరికీ కూడా అమృత కలశాన్ని ఇవ్వడం చేయడం జరిగిందండి. స్వామి చెప్పిన విధంగా 8 kg రైస్ అలాగే మిగతా రేషన్ కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతోనే అబ్బా నా పిల్లవాడు అక్కడికి వెళ్లడం వల్ల, స్వామి దగ్గరికి వెళ్లడం వల్ల మా కుటుంబం అంతా ఒక పూట భోజనం చేసే అవకాశాన్ని వాళ్ళు మాకు అందిస్తున్నారే అనే ఆలోచనతోనే వాళ్ళు పిల్లల్ని పంపించనివ్వకుండా ఆపడం అలాంటివి చేయకుండా రెగ్యులర్ క్లాసులు పంపించడం చేస్తున్నారు అన్నమాట. దాంతో ఈ పిల్లలందరూ రెగ్యులర్ గా వచ్చేసరికల్లా బాల్య వికాస్ క్లాసెస్ చెప్తున్నారు, ఫస్ట్ గ్రూప్ మాక్సిమం అందరూ పాస్ అయిపోయారు. సో అది చూసిన తర్వాత భజన్ మండలిలో ఉన్నటువంటి కొంచెం స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లలందరికీ వైట్ యూనిఫామ్ కుట్టిద్దామనే ఆలోచన వచ్చింది అనమాట. రీసెంట్ గా సమితిలోని పిల్లలందరికీ కూడా వైట్ యూనిఫామ్ అనేది కుట్టించి బాల వికాస్ పిల్లలంతా వైట్ లో ఉండాలి, స్వామికి చాలా ఇష్టమైనటువంటి పిల్లలందరూ చిరుచిరు నవ్వులతో ఉండాలని చెప్పి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి బాల వికాస్ పిల్లలు. అలాగా ఆ తెల్లని శ్వేత వస్త్రంతోని వాళ్ళు ఉండేసరికల్లా మాకే ఆశ్చర్యం అనిపించింది పిల్లల్ని చూసేసరికల్లా. వైట్ యూనిఫామ్ అందరికీ ఇవ్వడం జరిగింది ఆ పిల్లలందరికీ. అలాగే ఎవ్రీ థర్స్డే వీళ్ళకి కొన్ని కొన్ని సెక్టర్స్ లో ఏంటంటే మిల్క్, వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ మిల్క్ ఇవ్వడం, అంటే శక్తి కూడా ఉండాలి పిల్లలకి ఆలోచించే విధానమే కాదు వాళ్ళు చదువుకోవడానికి కూడా కాస్తంత
1: భౌతికంగా శక్తి,
0: భౌతికంగా శక్తి ఉండాలంటే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువలో ఉండడం వల్ల స్వామి ప్రేమని ఆ విధంగా చూపించాలనే ఉద్దేశంతో యూత్ అంతా ఏం చేశారంటే పర్ మంత్ 250 రూపీస్ అది పెట్టుకొని వాళ్ళు అంటే ఒక 4 వీక్స్ వస్తున్నాయి థర్స్డేస్, 4 థర్స్డేస్ మిల్క్ అనేది అరేంజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఒక ఏరియాలో పెట్టుకొని చేసుకుంటున్నారు. అలా కొంతమంది చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కొంచెం ఒక డోనర్స్ ఎవరైనా తీసుకొని ఎవ్రీ డే వాళ్ళకి బిస్కెట్ స్నాక్స్, పిల్లలు వస్తున్నారంటే ఏదో ఒక చిన్నది ఇస్తేనే వాళ్ళు వస్తారు కదా, లేకపోతే అబ్బా అక్కడ కూర్చొని ఏంట్రా బాబు క్లాస్ చెప్పేస్తారు అని అనుకుంటే వాళ్ళు రాలేరు. కాబట్టి వాళ్ళకి చిన్న ఆ టైంలోనే ఆకలి వేస్తుంది, ఆ టైంలోనే ఇంటికి వెళ్లే లోపల వాళ్ళు ఏదో ఒక చిన్న స్నాక్స్ తినగలిగితే ఆనందంగా వాళ్ళు చదువుకోవడానికి అవుతుంది అనే ఉద్దేశంతో ఆ స్నాక్స్ అనేది కూడా పెట్టడం జరిగిందండి.
1: అయితే ఇందాక మీరు 1 నుంచి 10 తరగతి వరకు పిల్లలు ఉంటారన్నారు కదా, వీళ్ళందరిని ఎలా మేనేజ్ చేస్తారు, అంటే ఒక టీచర్ అందరికి చెప్తుంటారా లేదంటే అది ఎలా మేనేజ్ చేసుకుంటారు చెప్తారు
0: సార్? 1 నుంచి 10th స్టాండర్డ్ వరకు పిల్లలందరినీ మేనేజ్ చేయాలని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసాం అనమాట,
1: క్లాస్ వైజ్
0: క్లాసెస్ వైజ్ 1st స్టాండర్డ్ టు 2nd స్టాండర్డ్ ఒక బ్యాచ్, అలాగా ఒక 5 గ్రూప్స్ కింద వస్తారు అనమాట. 5 గ్రూప్స్ కింద వచ్చి ఎవరికి వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు వాళ్ళ చదువులు చదువుకుంటూ వాళ్ళ డౌట్స్ ఎవరైనా వస్తే ఆ టీచర్ ఎవరైతే వస్తారో అందరూ బీఈడి టీచర్స్, ఎవరు తక్కువ కాదు. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐ మైసెల్ఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మా మహిళా యూత్ కోఆర్డినేటర్ షీఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు, ఎంటెక్ కూడా చేశారు. అలాగా మనలోని గ్రాడ్యుయేట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరం కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ స్వామి వైపు వేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ చెప్పి స్కూల్లోనే కొంచెం భయం వేస్తుందని ఆ టీచర్ని అడగాలంటే, అందరి ముందు అడగాలంటే కొంచెం సిగ్గుగా కూడా ఉంటుంది, గసరేస్తున్నారు, మీకు ఇంట్లో చెప్తారులేండి వెళ్ళండి అంటున్నారు, చెప్పాలంటే మాకు ఎవరు ఉండట్లేదు అని అంటే రన్నా నేను చెప్తానని చెప్పేసి చాలా దగ్గరికి తీసుకొని పిల్లల్ని ఆ క్లాసెస్ చెప్పేసరికల్లా చాలా ఆనందపడ్డారు పిల్లలు. పడుతూ ఇంకా డౌట్స్ ఏమున్నా సరే ఇంకా మొహమాట పడకుండా వెంటనే అన్న రాగానే ఓకే ఇది కావాలి, అక్క రాగానే వెంటనే తీసుకోవడం, టీచర్ రాగానే వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సబ్జెక్ట్ తీసుకోవడం, అడగడం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా మేము స్పెషల్ గా క్లాసెస్ తీసుకొని ఆ స్కూల్లో చెప్పినట్లాగే రోజుకి సబ్జెక్ట్ రోజుకి ఇంత టాపిక్ చెప్పాలి, రోజుకి ఇంత క్లాస్ తీసుకోవాలి,
1: ఈ సబ్జెక్ట్
0: రిస్ట్రిక్ట్ చేయకుండా ఒక లిమిటేషన్ పెట్టుకోలేదు నీకు సబ్జెక్ట్లో రేపు, ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోని ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయో తెలియదు, నెక్స్ట్ డే హోంవర్క్ లోని నెక్స్ట్ డే క్లాసెస్ లోని వాళ్ళకి ఏం అడుగుతారనేది మాకు తెలియదు. సో వాళ్ళకి వాళ్ళుగా వచ్చి అడిగేసాకల వాళ్ళకి మాకు మధ్యనున్నటువంటి దూరాన్ని మేము తగ్గించాలనే ఆలోచన, రెండోది తనకి తానుగా ఆలోచించుకునే అలవాటు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 10th తర్వాత ఇంటర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అంత డిజిటలైజ్డ్ క్లాసెస్ వచ్చేసాయి, క్లాసెస్ ని ఇన్నాళ్ళగా మనకి పుస్తకం తీసి లెక్చరర్ చదవడం, చదివి ఆ సబ్జెక్ట్ చెప్పడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి ఏమి లేవు. నువ్వేంటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ గురించి అనాలిసిస్ చేయడం, దాని తర్వాత రిజల్ట్ చెప్పడం, ఇంతే. మిగతాదంతా యూ హ్యావ్ టు డూ ఇన్ ఇంటర్నెట్స్, ఇంటర్నెట్స్ లో నువ్వు వెతుక్కొని డౌన్లోడ్ చేసుకుని నీకు నువ్వుగా హోంవర్క్ చేసుకుంటూ రావాలి. బట్ బిలో 10th లెవెల్ వరకు ఏంటంటే స్కూల్లోని వాళ్ళకి పిల్లలకి అది మగప్ చేయాలి, ఇచ్చిన టాపిక్ ని ఖచ్చితంగా బట్టి పట్టి అదే నువ్వు రాయాలి, కొంత కొంతమంది స్టూడెంట్స్ కి అయితే నేను ఎలా చూస్తున్నానంటే అన్న మాకు ఈ టిక్ మార్క్ పెట్టిన క్వశ్చన్స్ ఎగ్జామ్ లో పడతాయంట. అంటే ఎగ్జామ్ పేపర్ కూడా వాళ్ళు ముందే ఇచ్చేస్తున్నారు, మాకు ఈ క్వశ్చన్స్ ఏ పడతాయని ఈ క్వశ్చన్స్ చదువుకొని రమ్మన్నారన్న. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారవుతుంది ఇప్పుడు. కానీ దానికి అలవాటు పడకూడదన్న ఉద్దేశంతో మేము మంత్లీ టెస్ట్స్ పెడుతున్నాం. ఇందులో ఏంటంటే వాళ్ళకి ఈ క్వశ్చన్ పడుతుంది ఈ క్వశ్చన్ పడదు అనే ఆలోచన లేకుండా ప్రతిదీ నువ్వు ప్రిపేర్, ఏ క్వశ్చన్ ఇస్తావు మాకు తెలీదు. అంటే ఓల్డ్ సిస్టమ్స్, యూఆర్ నాట్ ట్రైంగ్ టు మోడిఫై ఎనీ సిస్టమ్స్, పాత పద్ధతిలోనే వస్తేనే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వాలంటే క్యాలిక్యులేటర్ పట్టుకుని మేము చేయాల్సి వస్తుంది. కానీ ఓల్డ్ జనరేషన్ చూస్తే ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అనేది వాళ్ళు విత్ సెకండ్స్ లోనే వాళ్ళు చెప్పేస్తుండేవారు. సో అందుకు ఆ ఆలోచన విధానాన్ని వాళ్ళు మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించుకొని క్వశ్చన్స్ అడిగేలాగా మేము తయారు చేస్తున్నాం అన్నమాట. అందులోని భాగంగా వీళ్ళకి ఏంటంటే ఈ కాంపిటీషన్స్ అనేది ఎక్కువ పెడుతుంటాం వాళ్ళ పిల్లలకి, డ్రాయింగ్ అని అలాగే ఈ స్టిచ్చింగ్ వర్క్స్ అనేది. పిల్లలు ఏంటంటే అది తీసుకొచ్చిన తర్వాత పిల్లలు అన్యా నేను ఇది తయారు చేసుకొచ్చాను అన్యా అంటే హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్యకి ఏదైనా చూపించాలి కొత్తగా, ఆర్ ఎల్స్ టీచర్స్ దగ్గరికి మనం ఏదైనా కొత్త యాక్టివిటీ చెప్పాను కదా ఆ సైన్స్ ఫెయిర్ ఎలా తయారు చేసుకొచ్చారు, ఆ ఆతృతి అనేది వాళ్ళలో పెంచామన్నమాట. స్వామి దేవాలయం పెరిగేసరికల్లా ఆ స్వామికి వీళ్ళు తయారు చేసిన ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేసరికల్లా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు. అలాగే భజన మండలి వాళ్ళు సమితి వాళ్ళు చూసి కూడా ఏంటి పిల్లలు ఇంతలా తయారు చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చెప్తున్నారనమాట చూడండి ఫ్రీ ట్యూషన్ లో పిల్లలు ఇది ఇవాళ తయారు చేసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చి ఏంటంటే ఒక దసరా గానీ ఒక వినాయక చవితి గానీ వచ్చేసరికల్లా పిల్లలందరికీ తీసుకొచ్చి అవి మనకి ఎలాగైతే పుట్టపర్తిలోని స్వామి దగ్గరికి స్టూడెంట్స్ తీసుకొస్తారో వాళ్ళ తాలూకా గ్రీటింగ్స్ అని వాళ్ళ తాలూకా ఆర్టికల్స్ తయారు చేస్తున్నామని తీసుకొచ్చి అది తీసుకొచ్చి స్వామికి చూపించి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొచ్చి వెళ్తారు. అదే ప్రొసీజర్స్ ని మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసామన్నమాట. అంటే స్వామి ఎక్కడైనా ఉంటారు నాన్న, మనం పుట్టపర్తి వెళ్ళే స్వామి దగ్గరికి ఇవ్వక్కర్లేదు, స్వామి చెప్పారు ప్రతి దగ్గర మనం ఉంటామని చెప్పేసి అనగానే ఓకే అన్నయ్య అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వాళ్ళు మట్టితో తయారు చేసిన వినాయకుడిని వాళ్ళు డ్రాయింగ్ చేసిన వినాయకుడిని వినాయకుడి మీద ఆర్టికల్ ఒకరు రాసుకొని తీసుకొచ్చి ఇంకొకటి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తున్న వినాయకుడి తాలూకా ఆర్టికల్ మొత్తం రాసి ఆ బొమ్మంతా తయారు చేసి చార్ట్స్ తోని డెకరేషన్స్ తోని అన్ని తీసుకొచ్చి వాళ్ళు స్వామి దగ్గరికి భజన అవుతుండగా వెళ్లి తీసుకొచ్చి ఆ లైన్ ప్రొసీజర్ మొత్తం తీసుకొచ్చి చూసే కల్లా ఆ భజన మండలి వాళ్ళు సమితి వాళ్ళు అందరూ ఒకటే అన్నారు, నిజంగా స్వామి కుల్వంత్ హాల్లో ఉన్నట్టు అనిపించింది మాకు ఇవాళ స్వామి ఎదుట వీళ్ళందరూ ఇలా ఇచ్చేసరి కల్లా అసలు ఇక్కడ ఈ భజన మండలిలో ఈ సమితిలో ఉన్నట్టు మాకు అనిపించలేదు అని ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరిచారన్నమాట. ఆహా స్వామి ఈ ఫ్రీ ట్యూషన్స్ ని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు స్వామి అని అనిపించి మేము ఎంతో ఆనందపరంగా చెప్పుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు స్వచ్ఛ భారత్ అనేసి మనకు ఒకటి మిషన్ స్టార్ట్ చేయించారు. ఇందులో ఫ్రీ ట్యూషన్స్ లోనే లాస్ట్ ఇయర్ 2017 అక్టోబర్ 2nd నే అందులో భాగంగా పిల్లల చేతి స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పి స్కూల్ కి తీసుకుని వెళ్లి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏరియాను మొత్తాన్ని క్లీన్ చేయడం అని చేపిస్తుంటే ఆ స్వచ్ఛ భారత్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీటింగ్ కన్క్లూజన్ కి వచ్చింది అన్నమాట. అందులోని ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాపం చాలా బాధపడుతూ మా యూత్ ని పిల్లల్ని అందరినీ చూసి రీసెంట్ గా ఒక రాంగ్ సిచ్యువేషన్ ని నేను చూశానమ్మా, అది చూసి మనసంతా చాలా బాధపడ్డాను, కానీ ఈ యూత్ ని ఈ బాల వికాస్ పిల్లల్ని చూసేసరికల్లా చాలా ఆనందపడ్డాను. ఒక సమ్ ఒక ఎమ్మెల్యే తాలూకా పిల్లలు వారు ఎవరో రేస్ కి వెళ్లి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయి పాపం చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ పిల్లవాడు తను ఒక ప్రాణాలని స్వామిలో ఆక్యమైపోయారు. సో ఇలా జరగకుండా ఉండాలి, పిల్లలకి ఏదైనా ఒక అవగాహన ఉండేలాగా ఏదైనా ప్లాన్ చేయగలిగితే చాలా ఆనందకరంగా ఉంటుంది అని అన్నారు. వెంటనే ఆ రోజు స్వామి నైట్ అంతా కూర్చొని ఆలోచించాను ఏం చేద్దాం అనుకుంటే మార్నింగ్ వచ్చేసరికల్లా స్వామి నాకు మెసేజ్ అందించారనమాట, ట్రాఫిక్ అవేర్నెస్ ఇవ్వాలి పిల్లల్లోనిది, పిల్లల ద్వారా మనం అందిస్తే పెద్దవాళ్ళకి అందుతుంది అది అని ఆలోచన వచ్చి చెప్పడం జరిగింది అనమాట. అయితే అక్టోబర్ 2nd ఇది జరిగింది. అక్టోబర్ 20 మహానగర సంకీర్తనలో 1st స్టార్ట్ చేసింది ఈ ఫ్రీ ట్యూషన్ బాల వికాస్ పిల్లలతోనే. ఆ మహానగర సంకీర్తనలోని ఈ బ్యానర్స్ అన్ని తయారు చేయించి ఆ రోడ్ అంతా నగర సంకీర్తనం చేసుకుంటూ ఆ ట్రాఫిక్ లో వస్తున్న పిల్లలందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్లకార్డ్స్ ని చూపించుకుంటూ రోడ్ క్రాస్ చేసే టైంలోని జంక్షన్స్ వచ్చే టైంలోని వాళ్ళని అక్కడ నించో పెట్టించి వాళ్ళ చేతి చూపించగానే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు మాతో సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అక్కడ నించుంటూ వాళ్ళు ఎవరిదైతే హెల్మెట్స్ లేవో ఎవరెవరైతే సీట్ బెల్ట్స్ లేవో ఎవరెవరైతే ట్రిపుల్ రైడింగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆపించి పెట్టించి మళ్ళీ పంపించేవారు. ఎవరు వాళ్ళే రిస్ట్రక్ట్ చేసి వాళ్ళేమి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇది చూపించి చూడండి అన్న మీ గురించి చెప్తున్నారు చిన్నపిల్లలు చెప్తున్నారు చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు అనిపించింది దీన్ని మనం యూత్ లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు. పిల్లల ద్వారా వచ్చింది, స్వామి బాల వికాస్ ద్వారా పిల్లల ద్వారా పెద్దవాళ్ళకి అందిస్తూ ఉంటారని చెప్పేసి ఆలోచనతోని ఇంప్లిమెంట్ చేద్దామని వస్తే మన అనుకోకుండా డిస్ట్రిక్ట్ మహిళా యూత్ కోఆర్డినేటర్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ అది దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇంప్లిమెంట్లో చేసుకుంటూ వచ్చారనమాట. సో ఆ రోజు దాని తర్వాత నవంబర్ 22 NAD జంక్షన్లోని మీకు తెలిసే ఉంటుంది విశాఖపట్నంలోని NAD జంక్షన్ మేజర్ జంక్షన్ అనమాట. సో ఆ జంక్షన్ లోని చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరిగి ఆ ఫ్లైఓవర్ కొంచెం డౌన్ ఉండడం వల్ల ట్రాలర్స్ అవన్నీ వచ్చేసి చాలా స్పీడ్ గా వస్తుంటాయి. అలాగే విశాఖ జిల్లాకి యాక్సిడెంట్స్ కి చాలా ప్రాముఖ్యత. సో అనిపించింది ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల కొంతైనా మార్పు వస్తుంది, ఎవరో ఒకలైనా సరే దీనికి కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తారు, దాని ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్దామని మున్సిపల్ వాళ్ళని అడగడం, తర్వాత పోలీసు ట్రాఫిక్ వాళ్ళని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం మాకు వెంటనే చెయ్యండి నిజంగా అసలు మేం చేయాలి ఈ కార్యక్రమాన్ని, కానీ స్వామి మీ యొక్క యూత్ లను ఎందుకు ఆలోచన కలిగించారో తెలియదు, కానీ మీరు ఇవ్వడంతో మాకు చాలా ఆనందకరంగా ఉంది, భవిష్యత్ ప్రణాళికల రూపంలోని మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మీరు యొక్క అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే NAD జంక్షన్ లోని ఒక బాక్స్ పెట్టుకుని వాళ్ళకి ఆ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఇస్తూ హెల్మెట్స్ యూజ్ చేయండి, సీట్ బెల్ట్స్ యూజ్ చేయండి, ట్రిపుల్ రైడింగ్ వద్దు, మొబైల్ డ్రైవింగ్ వద్దు, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వద్దు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు, ఈ వీటి గురించి ఒక్కొక్కరికి చెప్తుంటే వాళ్ళలోని చాలా మంది కొంతమంది అయితే బైక్స్ పక్కన పార్క్ చేసి మా యాక్టివిటీలో పాల్గొని వాళ్ళు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. చూడగానికే చాలా ఆనందకరంగా ఉంది. అది ఆ రోజు సిచ్యువేషన్ చూడాలి. ఆ రోజు మాకు విశాఖ జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ రాఘవరావు గారు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డిస్ట్రిక్ట్ జెన్స్ యూత్ కోఆర్డినేటర్ వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

0: రీసెంట్ గా భవిష్యత్ ప్రణాళిక అని చెప్పేసి జిల్లాలోని 10th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్లి, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థుల్లోని ఒక అవగాహన పెంచాలి. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాల్లోని, అలాగే వాళ్ళ భవిష్యత్తులోని ఒక సిస్టమాటిక్ గా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకంటూ ఒక బేసిక్స్ అనేది ఫౌండేషన్ వాళ్ళకి నెలకొల్పాలనే ఉద్దేశంతో బండి సురేష్ గారు ఒక ప్రణాళిక చేశారన్నమాట. అందులో భాగంగా ఇలా అడిగారు, జగన్ ఏదైనా యాక్టివిటీ చేద్దాం ఉంది, సేవా యాక్టివిటీ చేద్దాం ఉంది, ఏం చేద్దాం అని అడిగారన్నమాట. రాఘవరావు గారిని కన్సల్ట్ చేయండి అని అంటే రాఘవరావు గారు కూడా చెప్పండి అనేసి అడిగితే అనిపించింది, పిల్లల భవిష్యత్తులోని వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్స్ కి గురి అవ్వకుండా వాళ్ళకు ఒక అవగాహన అనేది మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలోని ఇది తప్పు ఇది ఒప్పు అనే ఆలోచన చర్యలు వాళ్ళకి కలుగుతాయి. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ వాళ్ళకి అందచేయగలిగితే రేపొద్దున్న వీళ్ళనైనా మనం కాపాడుకోగలుగుతాము, వీళ్ళ ద్వారా ఇంకొక నలుగురిని కాపాడుకోగలుగుతాం. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అరే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదురా, వద్దు నీ బండి ఎక్కను అన్న ఉద్దేశం వీళ్ళకి వచ్చేసింది అనుకోండి, వాడు వాడి స్నేహితుడు ఆ హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు. లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, నేను ఈ కార్ ఎక్కను అని ఏ పిల్లవాడైనా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు పార్టీ కల్చర్ అని ఆ కల్చర్ అని ఈ కల్చర్ వస్తుంది, వాళ్ళు మద్యం సేవించి చూస్తుంటారు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా వస్తున్నాయి. వాళ్ళు మద్యం సేవిస్తూ తూగుతూ తూలుతూ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ యాక్సిడెంట్స్ గురి చేస్తుంటారు. సో మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు అనే ఆలోచన వాళ్ళకి ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఇందులో భాగంలో ఇది చేసుకుంటూ పోతుంటే మాకు ప్రతి నెల ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటాం అనమాట, రెగ్యులర్ యాక్టివిటీస్. లైక్ మీకు తెలిసింది ఏంటంటే స్వామి ఉన్నప్పటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. విశాఖ జిల్లా వాళ్ళకి మొట్టమొదటి గుర్తింపు వచ్చింది యూత్ లోని మెంటల్ హాస్పిటల్ సర్వీస్. సో మాకిప్పుడు సింహాచలంకి వచ్చేసరికల్లా విశాఖపట్నం చాలా దూరం, ఒక 20 కిలోమీటర్స్ దూరం వస్తుంది. సో స్వామి ప్రే చేసాం ఉదయాన్నే 6 o'clock అక్కడికి వెళ్లి సర్వీస్ చేయాలి అంటే ఇక్కడ మినిమం 5 o'clock బయలుదేరి మేము అక్కడికి వెళ్లాలి స్వామి ఎలాగా అని ఆలోచిస్తుంటే పెందుర్తి జంక్షన్ లో నుంచి ఒక 1.5 kilometer లోపలికి వెళ్తే లోయలో ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉందండి. అక్కడ వి షాక్డ్ అనమాట, ఎంత ఆశ్చర్యపడ్డామంటే అతను ఒక క్రిస్టియన్, ఆయన ఈ రోడ్డు సైడ్ పడిపోయిన వాళ్ళందరినీ మెంటలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ వాళ్ళు దెబ్బలతోని పుండ్లతోని చాలా మన ఆర్తజన్ సేవలో చూస్తుంటాం వాళ్ళందరినీ. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన ఒక హోమ్ పెట్టుకొని ఆ హోమ్ లోని ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి ఫుడ్ అందించి మంచి డ్రెస్ అందించి ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఒకరోజు వెళ్ళి చూడడం జరిగిందనమాట. చూస్తే మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది అనిపించింది మాకు. అనిపించి స్వామి మేము అంత దూరం వెళ్ళకపోతున్నాం, కనీసం మాకు ఇక్కడైనా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవుతుంటే ఆయన ఒకటే మాట అన్నారు, సాయిరాం నేను క్రిస్టియన్ని కానీ మీకు ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఒకనొక సందర్భంలోని రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక పేషెంట్ ఇలాగే రోడ్డు మీద పడిపోయిన ఉన్న పేషెంట్ ని తీసుకెళ్దామంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకొక పేషెంట్ ఎవరు ఇంకొక సహాయం చేయడానికి ఎవరు దొరకలేరు. అయితే అంతలో ఒక వ్యక్తి వైట్ డ్రెస్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వ్యక్తినే సాయిరాం సార్ కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే ఆయన సరే అని చెప్పి అతన్ని ఆ ట్రేలోని పడుకోబెట్టి లిఫ్ట్ చేసేటప్పుడు సాయిరాం అని చెప్పి లిఫ్ట్ చేశాడండి. నిజంగా చెప్తున్నా ఆ క్షణం అనిపించింది, సత్యసాయి ఆర్గనైజేషన్ వ్యక్తి కాకపోతే వేరెవరు కూడా అలా సేవ చేయడానికి ముందుకు రారు అనే దృక్పథం నాలో కలిగింది. వెంటనే అతన్ని అడగడం జరిగింది. ఆయన విశాఖ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి, ఆయన సేవా కార్యక్రమంలో చేస్తానండి, అందుకే వెంటనే ఇలాగా మీరు అడగగానే నో చెప్పకుండా మేము చేయడం జరిగింది అన్నారు. ఆ రోజు నుంచి ప్రతి నెల ఒక ఆదివారం అక్కడికి వెళ్తాము, వెళ్లి ఆ రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్ గాని బెడ్స్ గాని ఫ్లోర్ గాని ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేసి ఆ రోజు వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళు మమ్మల్ని చూడగానే ఆ మనం కూడా వచ్చావా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ తో వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ నుంచి కస్టమ్స్ నుంచి క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు, రిలీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ తాలూకు ప్రేమను పొందుతున్నారన్నమాట. అతను కూడా అన్నది ఏంటంటే సాయిరాం మీరు అందరూ వచ్చేసరికల్లా వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడొస్తారు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు మమ్మల్ని. కాబట్టి మీరు రెగ్యులర్ గా వస్తూ ఉండండి, వాళ్ళతో కాసేపు మీరు స్పెండ్ చేయండి, వాళ్ళ ప్రేమను మీరు పొందగలుగుతున్నాము, మీ యొక్క ప్రేమని స్వామి ప్రేమను కూడా వాళ్ళు పొందగలుగుతున్నారు. అందులోని మీరు చెప్తే నమ్మరు, ఇద్దరు ముగ్గురు స్వామి సాంగ్స్ కూడా పాడుతున్నారు లేడీస్, అందులోని స్వామి భజన్స్ కూడా పాడుతున్నారు. చాలా ఓల్డ్ స్టేజ్ అనమాట, వాళ్ళు నడవలేరు చేయలేరు, కొంతమందికి అయితే కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొంతమందికి చేతులు విరిగిపోయి ఉంటాయి, చేతులంతా దెబ్బలతో ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ ఒక మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటది వాళ్ళకి. సో ఇది మాకు రెగ్యులర్ యాక్టివిటీలో ఎవ్రీ మంత్ ఒక సండే మేము అక్కడికి వెళ్లి వాళ్ళకి సర్వీస్ చేసుకోవడం.
1: మన వాళ్ళు ఎంతమంది వెళ్తుంటారు ఈ కార్యక్రమానికి?
0: దీనికి 15 మంది జెంట్స్ వెళ్తామండి. ఇది జెంట్స్ యాక్టివిటీకి ఒక వారం వెళ్తే నెక్స్ట్ వీక్ లోని మహిళా యాక్టివిటీ వాళ్ళకి 15 మంది వెళ్తారనమాట. అంటే మేము ఇది ఎందుకు డివైడ్ చేసామంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం మనం, ఒకరి తర్వాత ఒకరు వెళ్లారు అనుకోండి, వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ సర్వీస్ కూడా ఎక్కువ చేసినట్టు ఉంటుంది, కంటిన్యూస్ గా అవునట్టుంటది అనే ఉద్దేశంతో మేము రొటేషన్ పెట్టుకుంటాం అనమాట. ఒక వారం మహిళలు వెళ్ళగలితే ఒక వారం జెంట్స్ వెళ్ళగలుగుతాం. దీన్ని తీసుకున్న తర్వాత అనిపించింది ఇదొకటేనా సర్వీస్ ఉంది మనకి, ఇంకా దగ్గరలో ఇంకా సర్వీసెస్ లేవా అంటే వెంటనే మాకు మా సతీష్ కుమార్ గారు, మా సమితి కన్వీనర్ గారు, ఆయన ఇచ్చిన సలహా మేరకు బ్లైండ్ స్కూల్ అనేది మాకు ఒకటి ఉన్నదండి, లక్ష్మీపురం బ్లైండ్ స్కూల్ అనేది. అక్కడికి వెళ్లి చూస్తే పిల్లలు ఉంటారండి, ఎవరికి కనిపించదు. మనం ఒక క్షణం కరెంట్ పోయేసరికల్లా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఆ పిల్లలు ఎంత దృఢ సంకల్పంతో వాళ్ళు ప్రతి అడుగు వేస్తుంటారంటే, ఇక్కడ వేస్తున్నాను అంటే ఇది కరెక్ట్ ప్లేసే అని ఆలోచనతోనే వాళ్ళు అడుగు వేస్తూ వెళ్తూ ఉంటారనమాట. మేము వెళ్ళి చూసేసరికల్లా అనియా సారం అనియా సారం అని చెప్పడం, ఇదేంటి మాకు సారం చెప్తున్నారు, ఇది ఒక క్రిస్టియన్ కదా, మీరు ఎలా మాకు సారం చెప్తున్నారు అంటే, మాకు ముందు ఎప్పుడో ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చి మాకు మాకు ఇక్కడ స్వామి యొక్క భజన్స్ స్వామి యొక్క నామ సంకేతం వాళ్ళతో మంచి మంచి కథలు కూడా చెప్పేవారనియా అని. ఇప్పుడు వాళ్ళు రావడం మానేశారు, ఇప్పుడు మీరు వస్తున్నారు సాయిరాం సాయిరాం అని చెప్పడం జరిగింది. అయితే ఆహా నిజమా అంటే స్వామి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, మళ్ళీ యువతకి మళ్ళా పునాది మళ్ళీ వేస్తున్నారు, మా చేత స్వామి మళ్ళీ ఈ అవకాశం అందిస్తున్నారు, మీరు చెయ్యండి బంగారు అని చెప్పి మాకు ఒక మెసేజ్ అందించారు స్వామి అనిపించింది. వెళ్లి వాళ్ళతోనే ఒక వారం మేము వెళ్తాం, ఒక వారం మహిళా యూత్ వెళ్తారనమాట. వెళ్లి ఈ కార్యక్రమాన్ని అక్కడ సేమ్ అలాగే ఆ రూమ్స్ క్లీన్ చేయడం, వాళ్ళ వాష్రూమ్స్ క్లీన్ చేయడం, వాళ్ళతో కూర్చొని పెట్టుకుని ఒక నామ సంకీర్తనం చేయడం, వాళ్ళకి భజన చేయడం, స్వామి బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయడం, ఎవరిదైనా బర్త్డే ఉన్నా లేదంటే ఎవరి వాళ్ళకి రీసెంట్ గా మొన్న 44 మంది బ్లైండ్ స్కూల్ పిల్లలందరికీ కలిపి మెడికల్ చెకప్ చేయడం జరిగింది. మన లక్కీగా స్వామి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే, మా యూత్ లోనే ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు, మా యూత్ లోనే ఒక జనరల్ మెడిసిన్ జనరల్ డాక్టర్ ఉన్నారు. సో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మా భజన మండలిలోనే ఒక అతన్ని అడిగితే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు జనరల్ మెడికల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళని తీసుకొచ్చి ఈ మెడికల్ క్యాంప్ లోని పార్టిసిపేట్ చేయించడం జరిగింది. సుబ్రామ్ రెడ్డి గారిది మెడికల్ వ్యాన్ ఉంటుంది, సో అది తీసుకొచ్చి ఈ డెంటల్ డాక్టర్స్, మనకి మెడిసిన్ అంటే కొంచెం కాస్ట్లీ కదా, యూత్ దగ్గర నుంచి కాస్ట్లీ పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు కల్లా ముందుకి. వీళ్ళు ఏదైతే మెడిసిన్ ఇచ్చారో వాళ్ళు ప్రొవైడ్ చేసి ఫుల్ ఫ్లెక్చువల్ గా మెడికల్ క్యాంప్ అనేది మా భజన మండలి మా సమితిలోని ఏర్పాటు చేసి వాళ్ళకి అందచేయడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందపడ్డారు, ఆనందపడి వాళ్ళందరికీ యూనిఫామ్స్ చూస్తే చాలా చిరిగిపోయి, వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఒక 1000 రూపాయలు పెన్షన్ కింద ఇస్తారన్నమాట, అందులో వాళ్ళు చదువుకోవాలి, అందులోనే వాళ్ళ రెగ్యులర్ మంత్ ఇయర్లీ పాస్ ఒకటి ఉంటుంది. సో వాళ్ళకి వాళ్ళు తినే ఆహారానికి ఖర్చులు అవన్నీ ఉంటాయి.
1: ఇది ఆర్ఫనేజ్ స్కూల్ అండి?
0: ఆర్ఫనేజ్ స్కూల్.
1: గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారు పిల్లలు అక్కడ?
0: 2 స్కూల్స్ ఉన్నాయండి, ఒక దాంట్లోనే 18 మెంబర్స్ ఉంటారు, ఇంకో దాంట్లోనే వచ్చి 20 మెంబర్స్ ఉంటారు. సో అలాగే వస్తారు ఫ్యాకల్టీస్ అండ్ అందులోనే ఫ్యాకల్టీస్ కూడా వాళ్ళు బ్రాండ్ టీచర్స్, వాళ్ళు వచ్చి వాళ్ళకి బీఈడి చేసిన టీచర్స్ వాళ్ళు.
1: వాళ్ళు అంటే వాళ్ళు ఎలా టీచ్ చేస్తారు?
0: బ్లైండ్ లిటరేచర్ ఉంటుంది వాళ్ళది, దాని ద్వారా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. సో మొన్న బ్లైండ్ స్కూల్ వాళ్ళ పిల్లలందరికీ ఈ మెడికల్ చెకప్ చేస్తుంటే అందులో ఒక అబ్బాయి లేచారు, ఆయనకి ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యాడు, క్వాలిఫై అయ్యి అందులోని హై క్యాడర్ లోని తను సెలెక్ట్ అయ్యాడు అనమాట. సెలెక్ట్ అయ్యి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు, నేను ఇలాగే చదువుకున్నాను, ఫోన్ ద్వారా తన యొక్క మెటీరియల్ మొత్తాన్ని విండో చేయడం జరిగింది. తర్వాత అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ అటెండ్ చేసి వచ్చి రాసిన తర్వాత వాళ్ళు మాకు రిజల్ట్ పంపించాక చాలా ఆనందపడ్డానన్య. ఈ జాబ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది. నాతో పాటు ఇంకొక నలుగురికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అందించారు. భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పేసి అన్నారు. అయితే నువ్వు ఇలా పొందావు కదా, మరి నీ తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే ఒకటే అన్నాడని, నీలో లోపం ఉన్నదని చెప్పి నువ్వు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోక, నీ లోపమే నీకు శక్తిగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వెంటనే అందరూ ఆనందపడిపోయి మాకు రోమాలన్నీ నిక్కుపరిచినట్టుగా అయిపోయింది అనమాట. ఏ లోపం లేకుండానే స్వామి దగ్గరికి వచ్చి అన్ని లోపాలు ఉన్నాయి స్వామి మాకు అని చెప్పుకుంటూ మేము స్వామి దగ్గరికి వచ్చుకుంటాము. ఇంత ఇబ్బంది పడుతూ కూడా తను అంటే మన యూత్ కి ఏంటంటే ఇక్కడ జాబ్ రావట్లేదు నీకు, అక్కడ జాబ్ రావట్లేదు, దీనికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూ ఇన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నావు, నీకు జాబ్ రావట్లేదు అని ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఇంట్లో పడే పాటలు అవి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇంత కష్టాల్లో అంటే మన ప్రయత్నంలో లోపం ఉన్నదనే చిన్న ఆలోచనని మనం మిస్ అయిపోతుంటాం అనమాట. ఎంతవరకు ప్రయత్నించాలి అంటే ఇంతవరకు ప్రయత్నిస్తాను అయినా రావట్లేదు అంటే అంతకన్నా మించి ప్రయత్నిస్తేనే నీకు అందుతుంది అనేది ఆలోచన మనం పెట్టుకోలేకపోతున్నాం. ఆ ఒక్కటి దాన్ని మనం దాటితేనే మనకి సక్సెస్ వస్తుంది అని తను ప్రూవ్ చేసి మా అందరికి చూపించాడు అనమాట. ఆ రోజు నుంచి మేమందరూ ఇంకొకటే అనుకున్నాం, ఎంత కష్టం వచ్చినా సరే ఆదివారం వచ్చేసరికల్లా స్వామి సర్వీస్ మార్నింగ్ టు ఈవినింగ్, దాని తర్వాత ఇంకేదైనా సరే. సో మార్నింగ్ ఒక సెక్షన్ పెట్టుకుంటాం, ఈవినింగ్ ఒక సెక్షన్ ఉంటుంది. స్కూల్ పిల్లలకి కాలేజెస్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే ఒక కొంతమందికి మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, కొంతమందికి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. సో అలా డివైడ్ చేసుకుంటూ ఎవరికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళకి సర్వీస్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు అయిన తర్వాత డిజాస్టర్స్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద గ్రేట్ సర్వీస్ వి గాట్ ఫ్రమ్ సక్సెస్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం జిల్లా. డిఎంటి మొత్తం మాకు విశాఖ జిల్లాలో ఉండడం మాకు నిజంగా ఆనందకరం. వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమితి లెవెల్లోని డిస్ట్రిక్ట్ లెవెల్లోని వాళ్ళందరికీ కూడా ఈ డిజాస్టర్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అనిపించింది డిస్ట్రిక్ట్ లెవెల్లోని ఎక్కడెక్కడి నుంచో పిల్లలందరూ తీసుకొని ఒకరు ఇద్దరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఓ 15 మంది 20 మందిని తీసుకొని వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. మనం ఎందుకు జనాల్లోకి వెళ్ళకూడదు? అది నాకు ఎలా అనిపించింది అంటే ఒకరోజు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక మేము పల్లెటూరులో పెందుర్తిలో ఉంటాం, పల్లెటూరు అది. అందులో ఏంటంటే ఒక గడ్డి మాప్ మొత్తం తగిలి పడిపోతుంది అనమాట. ఫైర్ చిన్న జరిగి ఫైర్ ఇంజిన్ వచ్చి అది ఆపడం జరిగింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉంటున్న వాళ్ళు ముందే జాగ్రత్త పడగలిగితే దాన్ని మనం ఆ యొక్క ప్రమాదం జరగకుండా మనం ఆపగలుగుతాం కదా అని ఆలోచన వచ్చి ఈ మన స్వామి సన్నిధిలో ఉన్నటువంటి డిజాస్టర్స్ టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి సింహాచలం సమితి చినుముచ్చులవాడలోని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అనమాట. అయితే అందులోని సురేష్ అన్న అండ్ టీమ్ వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే మీ ఇంట్లో చేసే ఫైర్ యాక్సిడెంట్స్ ని మీరు ఎలా ఆపుకోగలుగుతారు, ఫస్ట్ థింగ్ వాళ్ళు నేర్పించారు. ఒక మూకిట్లోని మంట వస్తుంటే దాన్ని ఎలా ఆపగలుగుతాం, ఒక చిన్న క్లాత్ చిన్న పేపర్ తో మనం ఆపేయగలుగుతామని చెప్పేసి చెప్పగలిగితే వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి అంటే మీరు చేయడం కాదు వాళ్ళ చేతి చేయించండి అని చెప్పి సురేష్ అన్న మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సరే అన్న ఖచ్చితంగా అని చెప్పేసి ఆడియన్స్ ను పిలిపిస్తే మహిళలు వచ్చారు. వాళ్ళంతటిగా వచ్చి ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి ఆ మహిళ ఫైర్ ని భయపడకుండా వాళ్ళు ఆపడం జరిగింది అనమాట. సో అలాగే ఒక మనిషి పడిపోతే ఎలా తీసుకెళ్లాలి అనుకోకుండా పడిపోతుంటాం. ఒక అంబులెన్స్ వచ్చేసరికల్లా చాలా లేట్ అవుతుంటది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. సో నేను ఆఫీస్ లో ఉంటున్నప్పుడు మా ఫాదర్ కొలాప్స్ అయిపోయారు. సో ఆ టైంకి అనుకోకుండా అంబులెన్స్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రాకూడదు అనే ఆలోచనతో అక్కడ ఉన్న గ్రామస్తులకి ఈ డిజాస్టర్ టీమ్ ని తీసుకుని వెళ్తే వాళ్ళు రెండు కర్రల మధ్యలోనే ఒక క్లాత్ పెట్టి ఒకళ్ళు మనిషిని తీసుకెళ్లిపోయారు. అంటే స్ట్రెచ్చర్ కోసం మనం వెయిట్ చేయక్కర్లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ తోనే ఒక స్ట్రెచ్చర్ లా తయారు చేసుకుని తీసుకెళ్లొచ్చు అనే ఒక అవగాహనని వాళ్ళకి వాళ్ళు అక్కడ అందచేయడం జరిగింది అనమాట. చాలా బాగుంది. అయితే ఇది కూడా మీరు చేయొద్దు, వాళ్ళ చేతి చేయించండి అని చెప్పి వాళ్ళ చేతి గ్రామస్తుల చేత తీసుకొచ్చి చేయించడం జరిగింది అనమాట. వాళ్ళు కూడా చాలా ఆనందకరం. యువత మెయిన్ యువత అందరూ అక్కడ ఏంటంటే కాస్త వ్యసనాలకి పాలవడం, పిల్లలు వాళ్ళు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళక కాస్త ఆర్థిక స్తోమత కూడా కాస్త తక్కువ అవడం వల్ల వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల కాస్త మోరల్ వాల్యూస్ తక్కువ ఉండడం వల్ల వీళ్ళేంటంటే కాస్త క్రమశిక్షణే తప్పించుకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాలు మొత్తాన్ని వేరుగా మారుతుంది అన్నమాట. సో అవన్నీ ఒక క్రమబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం అనిపించింది. సో దానికి రెస్పాన్స్ ఏంటంటే మనం వచ్చినప్పుడల్లా సాయిరామ్ వస్తున్నారు మనం చూడగానే సాయిరామ్ అన్న వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళుగా వచ్చి ఇంకా నైట్ టైమ్ బయట కూర్చొని బాతాకాని బంద్ చేస్తారు వాళ్ళు. చూస్తున్నాను వాళ్ళని ఈ గణేష్ పూజ వచ్చేసరికి పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గణేష్ పూజకి ఏమొచ్చి వాళ్ళకి వాళ్ళకే ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ తో ఫేస్ చేస్తున్నారు, ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి. సో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దామని చెప్పేసి నాకు ప్రతి యాత్రకు వచ్చే ముందు అనమాట చెప్పారు వాళ్ళు. అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైనా చూడండి మాకు అని అడగడం జరిగింది అనమాట. సరే అండి, మొన్నే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాము, సో మీరు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా స్వామి నిర్ణయం మీలో మార్పు తేవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని మనం అరేంజ్ చేయడం రేపు గణేష్ వారోత్సవాల్లో చేయడం జరుగుతుంది అనమాట.
1: బాగుందండి.
0: సో ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ తర్వాత ఈ రెగ్యులర్ సర్వీసెస్ మేము చేస్తుంటాము. అందులో మీకు చెప్పాను చూసారా, సిఓడి స్వామి ఇచ్చిన గొప్ప వరం మాకు,
1: సీలింగ్
0: ఆన్ డిజైర్స్. అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే స్వామి చెప్పినప్పటికీ టీ కాస్ట్ 1 రూపీ ఉన్నది. స్వామి అని మీరు ఒక టీ మానుకోలేరా, ఆ టీ యొక్క కోరికలపైన అదుపులు, ఆ టీ యొక్క కోరికని మీరు తగ్గించుకొని ఆ రూపాయిని ఒక సేవా కార్యక్రమంలోనే ఉపయోగించడానికి మీరు వినియోగించండి అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మా సమితి కన్వీనర్ గారిని అడిగితే ఆయన అన్నారన్నమాట, యూత్ మీ నుంచి స్టార్ట్ చేయండి, అది పెద్దవాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళ యొక్క పాత రోజులు వాళ్ళకే గుర్తుకొస్తాయి మళ్ళీ అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ వేయించుకోవడానికి మనం అమౌంట్ ఎలాగైతే ఖర్చు పెట్టుకుంటామో అలాగా ప్రతి యూత్ 1 రూపీ అనేది సేవ్ చేసుకుంటున్నారు. మంత్లీ అయ్యే సర్కిల్ వాళ్ళకి ఒక 30 రూపీస్ వాళ్ళ చేతికి అందుతున్నాయి అనమాట. సో ఇలా 30 రూపీస్ అందజేసుకున్న సర్కిల్ మాకు చెప్పడం అన్న ఇట్లా అమౌంట్ వచ్చింది ఏం చేద్దాం అన్న. ఓకే అన్న, అయితే సరిపోయింది, స్వామి యొక్క బర్త్డే వచ్చేసరికల్లా మనకి స్వామి బర్త్డే తో స్టార్ట్ చేసి బర్త్డే తో ఎండ్ అవుదాం, ఏం చేద్దాం అని సన్నేసరికల్లా ప్రతి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 రూపీస్, 30 రూపీస్ కదా, ఒక 10 రూపీస్ ఏమొచ్చి 1 ఇయర్ సేవ్ చేసుకునే సరికల్లా ఒక 1200 రూపీస్ అవుతుంది, 120 రూపీస్ అవుతుంది, 120 రూపీస్ అవుతుంది. ఈ 120 రూపీస్ తో ఒక బెడ్షీట్ వస్తుంది. స్వామి బర్త్డేకి కరెక్ట్ గా చలికాలం వస్తుంది, సో అందరికి బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అమృత కలశం అనేది స్టార్ట్ చేశామండి సింహాచలం సమితిలోని. ఈ అమృత కలశంలోని ఏమిటంటే ఒక 4 లెపర్సీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి మేము యూత్ తరపు నుంచి ఒక 4 అమృత కలశాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సమితి తరపు నుంచి 16 అమృత కలశాలు ఇస్తున్నారు, అందులో 4 యూత్ తరపు నుంచి వస్తుంది అనమాట. అలాగే మిగతా 5 ఏమొచ్చి ఒక్కొక్క ఏరియాలోనే మేము వాళ్ళకి సర్వే చేసి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఒక అమృత కలశం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో మీరు చెప్తే నెంబరు ఫ్రీ ట్యూషన్ కేర్ టేకర్, ఒక అబ్బాయి వాళ్ళ తాలూకా పేరెంట్స్ చాలా దీనస్థితి అనమాట, ఆ కేర్ టేకింగ్ చేసుకుంటున్నందుకు ఆ అబ్బాయి కూడా మేము అమృత కలశం అందజేయడం జరుగుతుంది అనమాట. సో అలాగా 9 అమృత కలశాలు ఇప్పటికి మేము స్టార్ట్ చేసాం. ఒక శ్రీమంతం కూడా చేశారు మా మహిళా యువ విభాగం వాళ్ళు, అలాగే పిల్లలందరికీ చేస్తున్నారు. ఇందులోనే ఫస్ట్ చెప్పాను కదా మీకు ఒక 10 రూపీస్ బ్లాంకెట్స్ కోసం, ఇంకొక 10 రూపీస్ ఈ అమృత కలశం కోసం, ఇంకొక 10 రూపీస్ యూత్ ఏదైనా ఎక్కడికైనా చేయాలన్నా, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకపోతే మహిళా విభాగం ఏమేమి చేయాలనుకున్నా, నేను జెంట్స్ విభాగం ఏమేమి చేయాలన్నా, ట్రాఫిక్ అవేర్నెస్ ఏమేమి చేయాలనుకుంటున్నా వాటికి రెగ్యులర్ ఖర్చెస్ కి, తర్వాత మెడికల్ క్యాంప్స్ చేయాలన్నా సరే వాటికి, చిన్న చిన్న వాటికి ఆ అమౌంట్ లో తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా మేము అనుకునేసరికల్లా వెంటనే మా సమితి కన్వీనర్ గారు వారిని రెస్పాండ్ అయ్యి మీ యూత్ మొత్తానికి ఒక 1000 రూపీస్ పర్ మంత్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. ఎందుకంటే అదే స్వామి చెప్పేసి సార్, ఒక అడుగు ముందేస్తే తర్వాత స్వామి వెంటనే ఆయన 10 అడుగులు ముందేసుకుంటూ వస్తానని చెప్పేసి, అలాగా ప్రతి నెల మాకు ఒక 1000 రూపీస్ స్వామి దగ్గర నుంచి గిఫ్ట్ వస్తుంది, అలాగే మా యూత్ తరఫు నుంచి కొంత అమౌంట్ సిఓడి రూపంలోని స్వామికి వెళ్తుంది అనమాట. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏమనుకున్నా అంటే అమృత కలశాలకి అందాలి అంటే రైస్ కలెక్ట్ చేయాలి, రైస్ ఇప్పుడు ఈ సిఓడిలోంచి కలెక్ట్ చేసి ఇవ్వాలంటే అమౌంట్ తగ్గిపోతుంది. ఏం చేద్దాం అనుకుంటే ప్రతి యూత్ కి స్వామి చెప్పిన విధానంలోనే ఓ పిటికెడు బియ్యం స్వామికి మేము అర్పిస్తున్నాము, మనతో పాటు స్వామికి కూడా భోజనం పెడుతున్నాము అనే ఉద్దేశంతో ఒక పిటికెడు బియ్యం తీసి పక్కన పెట్టి స్వామికి ఒక డబ్బా రూపంలోనే అందరికీ యూత్ అందరికీ డబ్బాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ డబ్బాల్లోనే ప్రతి మంత్ వేసేకల్ ఆ డబ్బా తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు. అదే డబ్బాలో ఉన్నట్టు రైస్ అంతా కలెక్ట్ చేసుకుని 8 కేజీస్ రైస్, తర్వాత మిగతాది కిట్ ఫుడ్ కిట్ గ్రోసరీ కిట్ మొత్తం తయారు చేసి ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక తలకి నూనె, ఒక బట్టలు ఉతికే సబ్బు ఒకటి, బాడీ వాష్ చేసుకునే సబ్బు ఒకటి, తర్వాత చింతపండు, ఉప్పు, కారం, తర్వాత కందిపప్పు, ఇలాగ అన్ని కలిపి ఒక కిట్ తయారు చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో అది చూసిన తర్వాత జాతి నారాయణ సేవ ఇన్ఛార్జ్ అయినటువంటి మాకు జనార్దన్ గారు ఉండడం వల్ల ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. యూత్ నుంచి మళ్ళీ ఒక స్వామి యూత్ నుంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. సో అందుకు ప్రతి ఏ కార్యక్రమం జరిగినా సరే ఆ యూత్ చేస్తున్నారా అయితే నేను ముందుంటాను అని చెప్పేసి మా అందరికీ ముందుండి మాకు వెనక్కి సపోర్ట్ చేసుకుంటూ మా యాక్టివిటీస్ అన్నింటినీ ఇట్లాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా స్వామి కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా స్వామి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి స్వామి మాకు ఇంకా శక్తిని యుక్తిని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నానండి. స్వామికి మేము అంటే చిన్నప్పుడు మా ఫాదర్ 8th స్టాండర్డ్ నుంచి స్వామి డివోటీ అవడం వల్ల మాకు స్వామి దగ్గరికి నేను ఒక 6 నెలల వయసు నాకు ఫ్రమ్ 87 అక్టోబర్ నవంబర్ ఆ టైం నుంచి స్వామి దగ్గరికి రావడం, ఇక్కడ స్వామి యొక్క యాక్టివిటీస్ లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ మాకు ఒక నానం ఇల్లు లాగా అయిపోయింది అనమాట. మాకు ఇయర్లీ థ్రైస్ రావడం పుట్టపర్తి పుట్టపర్తి అనేది మాకు ఒక అదొక హోలీ ప్లేస్ లాగా కాకుండా సొంత ఇల్లు లాగా మాకు ఏర్పడడం, ఇక్కడ ప్రతి అణువు కూడా మేము ఈ డెవలప్మెంట్స్ చూడడం, అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ చివరిలో ఉండేది, ఆ తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ కి వెళ్ళింది, ఆ కుల్వంత్ హాల్ కట్టక ముందు నుంచి స్వామి మట్టిలో నడిచిన ఏరియాను మొత్తం చూడడం జరిగింది. స్వామితో చాలా అద్భుతం, స్వామి యొక్క దర్శన స్పర్శన మాకు జరిగింది. స్వామి యొక్క అనుగ్రహంకి ఇప్పుడు మేము పాత్రలు అవుతున్నాము. ఎలా అంటే చంద్రుని చూసిన కలువల వలె ఇప్పుడు యువత అంతా స్వామి యొక్క పేరు వినగానే, స్వామి యొక్క చూపు చూడగానే, స్వామి సేవ చూడగానే సరే వాళ్ళ ఉత్సాహంతోనే స్వామి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా అవుతున్నారండి. స్వామికి దీనికి ఎంతో రుణపడి స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయించాలని మా చేత స్వామిని కోరుకుంటున్నానండి.
1: చాలా చక్కగా, నేను ఎక్కడైనా ఒక ప్రశ్న అడుగుదామంటే దానికి అవకాశం కూడా లేకుండా అన్ని చక్కగా మీరే వివరించారు. నిజంగా స్వామి చెప్పినట్లుగా ఎంత గొప్ప కార్యక్రమం అన్నది కాకుండా ఎంత మంచిది అంటే మనకున్న దాంట్లో మనం ఎంత చక్కగా చేయొచ్చు అన్న దాన్ని మీరు స్ఫూర్తిగా మీ ఆచరణలో చూపించారు చాలా చక్కగా. స్వామి నిజంగా మీకు ఇంకా శక్తియుక్తులు భక్తి శ్రద్ధలు ప్రసాదించి ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇంకా చేయించుకోవాలని స్వామిని ప్రార్థిద్దాం. ఎన్నో చక్కని విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం అండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మిగిలిన భాగాన్ని విన్నారు. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. 2011 డిసెంబర్ నెల 26, 27, 28వ తేదీల్లో 3 రోజుల పాటుగా ఒడిశా నుండి వచ్చిన భక్తులు పర్తియాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర, సంగీత నృత్య కార్యక్రమాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ పర్తియాత్ర సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ పర్తియాత్ర పవిత్రయాత్ర ఇప్పుడు మనం విందాం.

0: డిసెంబర్ నెల 26, 27, 28 తేదీలలో ఒడిశా నుంచి 2000 మందికి పైగా భక్తులు పత్తియాత్రకని పుట్టపర్తి వచ్చారు. ఇది గడిచిన 3 నెలల్లో ఒడిశా తరఫున ప్రశాంత నిలయం చేరిన 2వ పత్తియాత్ర. కనుల పండుగగా జరిగిన ఈ యాత్రలో ముఖ్య ఆకర్షణ పుట్టపర్తిలో మొట్టమొదటిసారిగా జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర. జగన్నాథ, బలభద్ర, సుభద్రల ప్రతిమలను ఆకర్షణీయంగా అలంకరించిన రథం మీద స్థాపించి పుట్టపర్తి పురవీధుల్లో యాత్ర సాగుతుంటే స్థానిక నగరవాసులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. భక్తుల కరతాళధ్వనులు, శంఖారావాలు, గంటల గణగణలతో నగర వాతావరణం కొత్త రంగులను సంతరించుకుంది. ఈ రథయాత్ర ఏ విధంగా సాగిందో ఒడిశా రాష్ట సాయి సంస్థల అధ్యక్షులు శ్రీ జగన్నాథ ప్రసాదరావు గారి మాటల్లో విందాం.
1: ఎథర పొట్టి జాత్రే పుట్టపర్తి సోహర
2: రాస్తా పూరా భోరి జాయిథిలా ఎథిరి పొట్టి జాత్ర.
3: డిసెంబర్ నెల ఆఖరి వారంలో పుట్టపర్తి పురవీధులలో ఒడిశా నుండి పత్తియాత్రకని వచ్చిన భక్తులతో నిండిపోయింది. ఒడిశా రాష్ట సత్యసాయి సంస్థల అధ్యకుడు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ పత్తియాత్రలో ఎంతమంది భక్తులు పాల్గొన్నారో, వారిలో ఎంతమంది యువకులు స్త్రీలు ఉన్నారో ఇవన్నీ కూడా ఈ వివరాలు ప్రసాదరావు గారి దగ్గర నుంచి తెలుసుకుందాం. సాయిరాం ప్రసాదరావు గారు.
4: సాయిరాం జగన్నాథరావు గారు, ఈసారి పత్తియాత్రలో సుమారు 2300 మంది పాల్గొన్నారు సార్. వీరిలో సుమారు 60% యువకులు. యాత్రకని వచ్చిన వారిలో ఎంతో మంది స్వామి మా చేత నడిపిస్తున్న సత్యసాయి సమగ్ర గ్రామీణ వికాస పథకం అమలు జరుగుతున్న 400 గ్రామాల నుండి వచ్చిన వారు సార్.
3: ఈ పత్తియాత్రలో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు మీరు ఆర్గనైజ్ చేశారా?
4: చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్. ప్రశాంతి నిలయంలో స్వామివారి మహాసమాధి దర్శనమే కాక పత్తియాత్ర సభ్యులకు కొన్ని విశేష కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగింది. దానిలో భాగంగా ప్రశాంతి నిలయం పరిసరాలను శుభ్రపరచడం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రక్తదానం, ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం జరిగే ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, వేద పారాయణలలో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈసారి పత్తియాత్రలో ముఖ్య ఆకర్షణ, మీరు కూడా చూసే ఉంటారు కాబోలు, పుట్టపర్తి పురవీధుల్లో జరిపిన రథోత్సవం. ఈ జగన్నాథ రథయాత్రలో ఒడిశా నుండి వచ్చిన భక్తులే కాక పుట్టపర్తి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు సార్. సంప్రదాయ సిద్దమైన రీతిలో జరిగిన ఈ రథయాత్రలో సాయి జగన్నాథునికి జై జయకారాలతో ఎంతో ఆకర్షణీయంగా యాత్ర సాగింది. శోభాయమానంగా అలంకరించిన రథంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలను స్థాపించి అమితోత్సాహంతో రథం లాగుతూ ప్రశాంతి నిలయం ముఖ్యద్వారం వరకు తీసుకువెళ్లారు. యాత్రలో ముందు భాగంలో 108 మంది స్త్రీలు నిండు కలశాలతో నడుస్తూ ఉండగా ఈ యాత్ర సాగింది. ఈ రథయాత్ర చూపర్లను ఎంతో అలరించింది అని మేము అనుకుంటున్నాం. పుట్టపర్తి పురవీధుల్లో జరిపిన రథోత్సవం. ఈ జగన్నాథ రథయాత్రలో ఒడిశా నుండి వచ్చిన భక్తులే కాక పుట్టపర్తి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు సార్.

0: వివరించింది అని మేము అనుకుంటున్నాము.
1: ఎంత చక్కగా చెప్పారు! మీరు చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టుగా రథయాత్ర అంత అందంగాను జరిగిందని నమ్మకం నాకు కలిగింది.
2: ధారణ కొని కొలసయాత్ర కొరితిలే. ଏହା ଛଡ଼ା ଓଡ଼ିଶାର କିଛିକୁ ବିଶିଷ୍ଟ ଲୋକନୃତ୍ୟ ଏବଂ ଆଦିବାସୀ ନୃତ୍ୟ ମଧ୍ୟ ଶୋଭାଯାତ୍ରା ମଧ୍ୟରେ ସ୍ଥାନ ପାଇଥିଲା।

0: ఈసారి పర్తి యాత్రలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం ఎస్ఎస్ఎస్ విఐపి అమలు జరుగుతున్న 405 గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవాన్ బాబా వారిచే నిర్దేశించబడిన ఈ ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమం పర్యవేక్షణ చేస్తున్న శ్రీ సచ్చిదానంద నాయక్ గారి నుండి ఈ కార్యక్రమం అమలు ఎలా జరుగుతున్నదో తెలుసుకుందాం.
1: సాయిరామ్,
2: పర్తి జాత్రరే ఆపణమనే సమిల్ హేచంతి ఏబం పర్తి జాత్రరే ఒడిశార అనేక భాయ భౌణికి సమిల్.
1: ఈ మాట పర్తి యాత్రలో ఎంతో మంది భక్తుని స్వామి దర్శనార్థం తీసుకురాగలిగారు మీరు. దీనివల్ల అందరిలో ఒక నూతన ఉత్సాహం వ్యక్తమై ఉంటుంది. మీరు ఒడిశాకు తిరిగి వెళ్లి ఈ ఉత్సాహాన్ని ఏ విధంగా కార్యరూపం ఇవ్వదలుచుకున్నారో చెప్పండి.
3: తప్పకుండా సార్, పర్తి యాత్ర నిరంతరం ఆనందాన్ని ఇచ్చే ఒక అమూల్యమైన అనుభవం మాకు. దీని ప్రభావం ఎన్నో విధాలుగా మన మీద ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామి ప్రేరణతోనే రాగలిగారు. మీరు చెప్పినట్టు వారు పొందిన ఆనందాన్ని ఉత్సాహాన్ని కార్యాచరణలో పెట్టడం ఎంతో బాధ్యతాయుతమైన పని. వాళ్ళందరితో మేము సంపర్కం ఉంచుకుని వారి యోగ్యతను బట్టి నిర్మాణాత్మకమైన పనుల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం.
1: మీ స్టేట్ ప్రెసిడెంట్ గ్రామాల నుంచి ఎక్కువ మంది వచ్చి ఈ పర్తి యాత్ర పాల్గొన్నారని చెప్పారు కదా. అయితే అలాంటి గ్రామాల విషయంలో మన సాయి సంస్థ ఏ విధంగా శ్రద్ద చూపుతుందో చెప్పండి.
3: 2007లో ఉగాది సందర్భంగా స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసంలో ఒరిస్సాలో 405 గ్రామాలను సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం కింద ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామాల్లో మేం చేసే కార్యక్రమాలు 7 విధాల కేర్ సంరక్షణ కింద వస్తాయి. ఉదాహరణకు హెడ్ కేర్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ కేర్ లాంటివి. మేము ఈ గ్రామ

0: లను కూడా ఈ కార్యక్రమాల నిర్వహణలో ఇన్వాల్వ్ చేసి దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దీని ప్రభావం వ్యాపించేటట్టు చేస్తాం.
1: చాలా మంచి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేయదలుచుకున్నారు. చాలా బాగుంది. ఇది ఈ పట్టుయాత్ర వల్ల ఇక్కడికి వచ్చిన భక్తుల్లో స్వామి తత్వానికి దగ్గర అవుతున్నారు అన్న నమ్మకం మీకేమైనా కలుగుతున్నారా?
0: తప్పకుండా సార్. పట్టుయాత్ర ప్రభావం వీరి మీద ఎంతో ఉంది. ప్రశాంతి నిలయంలో ఉన్న వైబ్రేషన్స్, ఆధ్యాత్మిక తరంగాలు, వాటి పరిధిలోకి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఎంతో సకారాత్మకంగా ఉంటుంది. ఈ పట్టుయాత్ర స్వామి సంకల్పం అనడంలో సందేహం లేదు.
1: స్వామి సంకల్పం లేకుండా ఏ కార్యము కూడా జరగదు, అది మనందరికీ తెలుసు. ఇది పట్టుయాత్ర స్వామివారి కృపకు పాత్రులవ్వడానికి చక్కటి ఒక మార్గమని అనుకుంటున్నారన్నమాట మీరు.
0: దీనికి సందేహమే లేదండి. ఈ పట్టుయాత్ర సాయి సంస్థ ఆర్గనైజ్ చేసినా స్వామి సంకల్పం లేనిదే జరిగేది కాదు.
1: నిజమే. మీరిక్కడి వెళ్లిన తర్వాత సాయి యువతని, తక్కిన భక్తుల్ని ఏ విధంగా స్వామి నిర్దేశించిన సేవలో ఉపయోగించుకోదలిచారో చెప్పండి.
0: ముందుగా వారిలో భగవంతునిపై నిష్ట, ఆధ్యాత్మిక చింతనలో వారి మనస్సును దృఢపరచడం లాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. దానివల్లే మీరు నిజమైన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. భగవత్ చింతన ఉన్న మనసే నిజమైన సేవ చేయగలదు. ఆ తరువాత వారికి చక్కటి నేతృత్వం అందజేసి స్వామి సందేశాన్ని గ్రామ ప్రజలలో విస్తరింపజేస్తాం. ఈ కార్యక్రమంలో వారు అడుగుపెడితే స్వామి అనుభూతులను వాళ్లు తప్పక పొందుతారు. ఫలితంగా సేవా కార్యక్రమాల్లో నిబద్ధత కూడా పెరుగుతుంది.
1: నిజం చెప్పారు. ఎవరైతే స్వామి సేవా కార్యక్రమాలు చేస్తారో, నిరంతరం స్వామి తత్వాన్ని మననం చేసుకుంటూ ఉంటారో, వాళ్లకి అనుభూతులు రావడం అన్నది ఎంతో సహజం. మరి మీరు సాయి సంస్థలో ఏ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారో చెప్పండి.
0: నేను ఒరిస్సా రాష్ట్రంలో సమగ్ర గ్రామీణ అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాను సార్.
1: అంటే ఎస్ఎస్ఎస్ విఐపి?
0: అవును.
2: ఆమరో ఒడిశా పుర్ణాంగ గ్రామ యోజన కార్యక్రమ ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమ నాయకి తరము రాజ్యస్తరీయ సంయోజక కార్య కరుచి సచ్చిదానంద నాయక.
3: ధన్యవాద్ మోసా. ఆపణ ఆమ స్టూడియోకి ఆస్తివ్ర ఆపణకు ఆపణ ప్రతి ఆమె కృతజ్ఞ
2: సాయిరామ్.
4: మల్లిక్ పడ తికిరి గ్రామానికి చెందిన శ్రీమతి సొంతాళి మల్లిక్ మొట్టమొదటిసారిగా ప్రశాంత నిలయానికి వచ్చారు. వీరి గ్రామం 2008 సెప్టెంబర్ నెలలో ఒడిశాలో వచ్చిన వరద బీభత్సంలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. శ్రీ సత్యసాయిబాబా వారు అపార కరుణతో ఇలాంటి ఎన్నో గ్రామాలలో వరద బాధితులకు ఇళ్లు కట్టించారు. ఆ విధంగా లబ్ది పొందిన వారిలో శ్రీమతి మల్లిక్ ఒకరు. మొట్టమొదటిసారిగా ఈ పట్టుయాత్రలో వచ్చిన ఆమె అనుభవాలను విన్నాం.
3: మాసి సాయిరామ్.
5: సాయిరా.
3: అప్పుడు కోట వచ్చింది
5: మల్లిక్ పొడ
3: కో జిల్లా
5: కేంద్రపడ
3: అగురుకే పుట్టపడితే ఆస్తిలే అగురుకే
5: ఆస్తున్నే ఆశించు
3: కాయకి ఆస్తుంది
5: ఠాకూర్ దేఖ్యాడు.
6: సాయిరామ్.
5: సాయిరామ్.
6: మీ పేరేమిటి?
5: నా పేరు సొంతాలి మల్లిక్.
6: మీరు ఎక్కడి నుంచి వచ్చారు?
5: నేను ఒరిస్సాలో మల్లిక్ పడా నుంచి వచ్చాను.
6: అది ఏ జిల్లా?
5: అది కేంద్రపడ జిల్లా.
6: ముందెప్పుడైనా మీరు పుట్టపర్తికి వచ్చారా?
5: ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి.
6: ఎందుకని వచ్చారు?
5: భగవంతుని చూద్దామని వచ్చాం.
6: భగవంతుడంటే?
5: భగవంతుడంటే సత్యసాయిబాబానే మేము భగవంతుడు అనుకుంటాం. అతన్ని చూడడానికే వచ్చాం.
6: స్వామి విషయం మీకెలా తెలిసింది?
5: వరదల్లో మా ఇళ్లన్నీ కొట్టుకుపోయి మేము నిరాశ్రయులుగా ఉండగా స్వామి మా కోసం ఇళ్లు కట్టించారు. బాబాని దేవుడిగా పూజిస్తాం, ఆ ఇళ్లను మేము మందిరాలుగా అనుకుంటాం.
6: మీరు ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తున్నది?
5: ఇక్కడికి వచ్చాక ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ వదిలి వెళ్లాలని లేదు. ఏదైనా ఒక చిన్న ఇల్లు చూసుకుని ఇక్కడే ఉండిపోతే బాగుండని రోజు బాబాని ప్రార్థిస్తున్నాను. పరివారాన్ని అంతా వదిలి ఇక్కడే ఉండిపోవాలన్నమాట. అందుకే ఒక ఇల్లు తీసుకుని ఉందామని. ఇక్కడ మొన్న జరిగిన రథయాత్ర చూసిన తర్వాత కూడా ఆ ప్రొసెషన్ చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే నాకు కూడా వాళ్ళతో కలిపి డాన్స్ చేయాలనిపించింది.
6: స్వామిని చూడకపోయినా స్వామితో అనుబంధం ఎలా ఏర్పడింది?
5: స్వామిని చూడకపోయినా ఫోటోలో చూసాం, మా ఇళ్లలో ఉన్నాయి ఫోటోలు. ఆ ఫోటోలో ఉన్న దేవుణ్ణే మేము దేవుడు అనుకుంటాం. ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడు కనుక స్వామి లేకపోయినా మాకు దేవుడు ఉన్నట్టే అనిపిస్తున్నది.
6: స్వామిని శారీరకముగా చూడలేకపోయినా తమ మనస్సులో స్వామి భగవంతుడు, స్వామి దైవము అని భావిస్తున్న ఈ భక్తురాలు సొంతాళి మల్లిక్ గారికి స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ సాయిరాం.
4: స్వామి ద్వారా ఒడిశా వరద బాధితుల కొరకు కట్టబడిన ఇళ్లలో శ్రీ రవీంద్రనాథ్ సాహు కూడా ఒక లబ్ధిదారుడు. ప్రస్తుతం వీరి గ్రామంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల వివరణ శ్రీ సాహు గారు మనకు అందజేస్తారు.
3: రవీంద్రనాథ్ సాహు ଆପଣ ଏଥର ପ୍ରତିଯାତ୍ରାରେ ଆସିଛନ୍ତି? ଆଗରୁ କେବେ ପୁଟପର୍ତ୍ତି ଆସିଥିଲେ?
7: ଆସିଥିଲି.
3: କେତେଥର ଆସିଛନ୍ତି?
7: ଆସି ଦୁଇ ତିନି ଥର ଆସିଛି.
3: ଆପଣ କୋଉଠୁ ଆସିଛନ୍ତି?
7: ରହମ୍ବା ହାଉସିଂ ପ୍ରୋଜେକ୍ଟରୁ ଆସିଛି.
3: ହାଉସିଂ ପ୍ରୋଜେକ୍ଟ
7: ରହମ୍ବା
8: ସାଇରାମ తమ పేరు
9: సాయిరామ్ సార్. నా పేరు రవీంద్రనాథ్ సాహు.
8: సాహు గారు, మీరు ఒరిస్సా నుంచి వస్తున్న యాత్రికులతో కలిసి వచ్చారు. మీరు ఇంత మునుపు ఎప్పుడైనా వచ్చారా లేక ఇదే మొదటిసారి?
9: నేను ఇంత ముందు రెండు మూడు సార్లు వచ్చాను సార్.
8: ఒరిస్సాలో మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి?
9: సాయిరామ్ సార్, అక్కడ ఒరిస్సాలో రహంబా హౌసింగ్ ప్రాజెక్ట్ అని ఉందండి. మీరు టీవీలో చూసే ఉంటారు, 2008 సెప్టెంబర్ లో ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయినాయి. ఆ గ్రామాల్లో మాదొకటి. స్వామి మాలాంటి బీద ప్రజల మీద కరుణ చూపి మాకు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారండి. ఆ రహంబా హౌసింగ్ ప్రాజెక్టు కింద కట్టిన గ్రామాల్లో మా గ్రామం ఒకటి.
8: అవునా? అయితే ఇల్లు కట్టక ముందు మీకు స్వామి గురించి అంతగా తెలియదని అనుకుంటున్నాను నేను. అయితే ఇల్లు కట్టిన తర్వాత స్వామి గురించి మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు?
9: స్వామి వారి యొక్క మేము ఈ స్వామిని చూడాలనే తపన ఆత్రత బాగా ఉండేదండి. మాకు ఇల్లు కట్టించి ఇచ్చారు. అంతటి మహిమాన్విత మూర్తి ఎవరు? అంత శ్రద్ద తీసుకుని ఈనాడు మాకు కట్టించిచ్చారు. ఆయన చూడాలనేటువంటి తపనతో మేము వచ్చాము. ఆయన చూడంగానే సాక్షాత్ ఒక భగవంతుని చూసినటువంటి అనుభూతి మాకు కలిగింది.
8: బాగుందండి. ఇప్పుడు ఇల్లు కట్టించిన తర్వాత స్వామి వచ్చేస్తున్న కార్యక్రమం గురించి మీరు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?
9: వరద బాధితులమైనటువంటి మేము ఈ ఇల్లు కట్టించి వచ్చిన తర్వాత స్వామిని చూడాలనేటువంటి ఆత్రతోని తపనతోని ఇక్కడికి వచ్చి మేము చూసిన తర్వాత ఒక దివ్యమైన సాక్షాత్తు భగవంతుని చూశామనేటువంటి అనుభూతిని మేము పొందాము. 200 మేము వచ్చాము. మొట్టమొదటి దర్శనంతోనే మాకు స్వామి యొక్క ముఖవర్చస్సు ఆ యొక్క దేదీపిమానంగా వెలిగిపోయింది. ఈ యొక్క ప్రశాంత నిలయం ఒక భూలోక వైకుంఠం అనే అనుభూతి మాకు కలిగింది.
8: బాగుందండి. ఇంతకు మునుపు కూడా మీరు ఒకసారి వచ్చారు, ఈసారి యాత్రలో మీకు కలిగిన అనుభవం ఏంటి?
9: ఈసారి మీరు ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర మీరు చూసుంటారు. ఆ సాక్షాత్తు ఆ జగన్నాథ రథయాత్ర మా కళ్ల ముందు మెదిలిందండి. స్వామి రథంలో వస్తుంటే ఆ జగన్నాథుడే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారన్న ఆనందాన్ని మేము అనుభవించాం.
8: అయితే ఇప్పుడు ఒక తేడా ఏమిటంటే, మీరు ఇంతకు మునుపు వచ్చినప్పుడు స్వామిని శరీరంతో ఉండగా భౌతికంగా చూశారు. ఇప్పుడు స్వామి మన మధ్య లేరు. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితికి మీకు కనిపిస్తున్న తేడా ఏమిటండి?
9: సాయిరాం, ఇప్పుడు మన ఊర్లో మనం భజన చేసేటప్పుడు స్వామి మనకు ఉన్నా లేకపోయినా ఆ యొక్క కుర్చీలో స్వామి కూర్చున్నారు అన్న అనుభూతిని మనం పొందాము. ఇక్కడికి వచ్చి మనం ప్రత్యక్షంగా చూశాము. అయినా మన ఊర్లో ఉన్నప్పుడు స్వామి యొక్క ఆయన యొక్క అనుభవాన్ని మనం అనుభవించాము. ఆయన యొక్క అనుభూతిని ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను మా ఊర్లో ఒక ఓల్డేజ్ హోమ్ కట్టాలనుకున్నాం. మేము నిజంగా మీరు నమ్మండి, ఒక్క నెల రోజుల్లో అది పూర్తి కావడం అది సాక్షాత్తు భగవంతుని యొక్క లీల తప్ప అంతకంటే కాదండి. ఆయన ఆశీస్సులుండబట్టి మేము చేయగలిగాం. 1200 రోడ్డు కూడా మేము పూర్తి చేయగలిగాం. ఇవన్నీ చూస్తుంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి అనేటువంటి నమ్మకం మాకు ఏర్పడింది.
8: మీరు చెప్పినవన్నీ వింటే మీకు స్వామి మీద పూర్తి నమ్మకం ఉన్నట్టు కనిపిస్తుందండి.
9: 100% స్వామి మాతోనే ఉన్నారు, ఇంట జంట వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారనేటువంటి పూర్తి విశ్వాసం మాకుందండి. స్వామి మనకు భౌతికంగా దూరం కావచ్చు కానీ మానసికంగా మనలోనే ఉన్నారు స్వామి.
8: సాయిరాం
9: సాయిరాం.
3: କରୁଛନ୍ତି ଭଗବାନ ଆମ ପାଖରେ ଅଛନ୍ତି
7: ଆମ ପାଖରେ ସଦା ସର୍ବଦା ଅଛନ୍ତି ବୋଲି ଆମେ ଅନୁଭବ କରୁଛୁ ସେ କେବେ ହେଲେ ଆମଠୁ ଦୂରେଇ ଯାଇନାହାନ୍ତି ଆଉ ସେ ଅଛନ୍ତି ତାଙ୍କର ରୂପଟାକୁ ଆମେ ଆଉ ଦେଖିପାରୁନୁ କିନ୍ତୁ ସେ ଅଛନ୍ତି
3: ସେ ଅନୁଭୂତି ଆପଣଙ୍କ ଦୃଢ଼ ହୋଇଛି
7: ଦୃଢ଼ ହୋଇଛି ନିଶ୍ଚୟ
3: ବହୁତ ଧନ୍ୟବାଦ ଆପଣ ଏଠିକି ଆସିଥିବାରୁ ଆପଣଙ୍କୁ ସାଦର ନିମନ୍ତ୍ରଣ ସାଇରା
4: పదిహేనేళ్ల వయస్సు గల సాయి జగదీష్ ఒకనాటి అనాథ అంబోదొళలో ఉన్న సాయి కరుణాలయంలో ఇతనిని చేర్చుకుని ఇతని యొక్క అన్ని బాధ్యతలను స్వీకరించారు ఈ సాయి కరుణాలయంలో చేరిన తర్వాత సాయి జగదీష్ జీవితంలో కలిగిన పరివర్తన ఆశ్చర్యజనకంగా ఉంది
3: ତମ ନାଁ କ'ଣ
10: ସାଇ ଜଗଦୀଶ
3: ସାଇ ଜଗଦୀଶ ସାଇ ଜଗଦୀଶ ତମର ନାଁ ଆଗରୁ ଥିଲା
10: ନା ନଥିଲା ଯେତେବେଳେ ମୁଁ
1: ପେରେଣ୍ଟ ସାଇ ଜଗଦୀଶ ମୁଁ ନିଶ୍ଚି ସାଇ ଜଗଦୀଶ ଉଣ୍ଡିଦା ଇଙ୍କେଦନା ଉଣ୍ଡିଦା
11: నా పేరు ముందు జగదీష్ కంజి ఉండేది ఎప్పుడైతే ఆశ్రమంకి వచ్చానో అప్పటి నుంచి సాయి జగదీష్ అని మారింది
1: ఏ ఆశ్రమం
11: అంబోదళ కరుణాలయం
1: అంబోదళ కరుణాలయంలో వచ్చి చేరిన తర్వాత నీ పేరు సాయి జగదీష్ అయింది అంతకుముందు నువ్వు ఎక్కడ ఉండేవాడివి
11: అంతకుముందు నేను మా చిన్నాన్నగారి ఇంట్లో ఉండేవాడిని
1: చంద్రపూర్ చంద్రపూర్లో చిన్నాన్నగారి ఇంట్లో ఉండేవాడు అంటే మీ నాన్నగారు అమ్మ
11: మా నాన్నగారు అమ్మగారు దేహం విడిచిపెట్టేశారు
1: అయితే చిన్నాన్నగారి దగ్గర ఉండి ఏం చేస్తూ ఉండేవాడు
11: చిన్నాన్నగారి దగ్గర ఉండి అన్ని పనులు చేసేవాడిని తర్వాత మా చిన్నాన్నగారు వేరే ఆశ్రమంకి చేర్చుదామని అనుకున్నారు ఒక స్వామి సాయి డివోటీ ఎవరో వచ్చి ఇక్కడ అక్కడ ఆశ్రమంలో ఎందుకు మన సాయి ఆశ్రమాన్ని ఉన్నది ఒకటి అని చెప్పేసి అక్కడికి తీసుకుపోయారు
1: అంటే అప్పుడు అంబదళ తీసుకొచ్చారు ఈ ఆశ్రమంలో నీకు ఎలా అనిపిస్తున్నది
11: ఆనందంగా అనిపిస్తుంది
1: అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేను ఏ విధంగా చూసుకుంటున్నారు
11: తల్లిదండ్రులాగే చూసుకుంటున్నారు
1: నీ పేరు సాయి జగదీష్ అన్నావు కదా అంటే స్వామి విషయం నీకు ఆశ్రమానికి వచ్చిన తర్వాత తెలిసిందా అంతకన్నా ముందు తెలిసినా నీకు
11: అంతకు ముందు నాకు తెలియలేదు ఆశ్రమంకి వచ్చిన తర్వాత తెలిసింది
1: స్వామిని సాయి అంటే భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు అతన్ని నువ్వు ఎప్పుడైనా చూసావా నువ్వు
11: నేను చూశాను 2009లో చూశాను
1: 2009లో ఏ విధంగా చూసావు నువ్వు
11: 2009లో కింగ్డమ్ అనే డ్రామా ఒక ప్రదర్శించారు స్వామి ముందున అప్పుడు స్వామిని చూశాను
1: డ్రామాలో నువ్వేమైనా పార్టీ తీసుకున్నావా
11: తీసుకున్నాను
1: పార్టీ ఏమిటిది
11: ఆనందం అనే పార్టీ తీసుకున్నాను
1: ఆ డ్రామా చూసేటప్పుడు ఏ విధంగా స్వామి ఫీల్ అయ్యారు
11: స్వామి చాలా ఆనందంగా ఫీల్ అయి నాకు దగ్గరగా చేసుకుని ఆనందంగా ఆశీర్వదించారు ఆశీస్సులు పొందాను
1: 2009లో నువ్వు మొదటిసారి స్వామిని చూసావు ఇప్పుడు మళ్లీ పత్యాత్రకి ఇక్కడికి వచ్చావు అయితే పత్యాత్రకు వచ్చినప్పుడు స్వామి లేరు అలాంటప్పుడు అప్పుడు స్వామి ఉన్నప్పుడు ఏ విధంగా నీకు అనిపించింది ఇప్పుడు లేకపోయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తున్నది
11: స్వామి అప్పుడు ఉండేటప్పుడు ఎలాగైతే ఉన్నాదో డిసిప్లిన్ గా ఇప్పుడు కూడా స్వామి యొక్క సంస్థలో కూడా అదే డిసిప్లిన్ గా నడుస్తుంది స్వామి యొక్క లేరనే మనసులో భావన లేకుండా ఆనందంగా అనిపిస్తుంది
1: ఈ కరుణాలయానికి రాకముందు మీ చిన్నాన్నగారి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చదువుకునేవాడియా
11: చిన్నాన్న దగ్గర చదువుకోవాలని ఉండేది కానీ చదువుకోవడానికి వీలు కాలేదు ఎప్పుడైతే ఈ ఆశ్రమంకి వచ్చానో అప్పటి నుంచి నాకు చదివడం అన్ని కూడా వీళ్ళు నేర్పించారు చదువుల్లో నుంచారు
1: ఎలాగుంది ఆ చదువు అది
11: చెప్పాలంటే స్వామి దయ వల్ల స్వామి ప్రేమతో నాకు అన్ని కూడా ఆనందంగా చదువులో నేర్పెట్టడంలో కూడా ఫస్ట్ వస్తున్నాను
1: చదువులోనే కాకుండా ఇంకేమైనా తక్కిన కరికులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా
11: చేసినా సరే డ్రామాల్లో కూడా యాక్ట్ చేస్తాను రీసెంట్ మొన్నే అంటే 2009లో స్వామి ముందే చేశాను నేను ముందే చెప్పాను కదా అందులో కూడా స్వామి ముందే చేసే అదృష్టాన్ని కలిగింది నాకు చాలా ఆనందంగా ఉంటుంది
1: అంటే ప్రస్తుతం కరుణాలయంలో దగ్గరికి వచ్చిన తర్వాత నీ జీవితంలో పూర్తిగా మారిపోయింది
12: స్వామి సాయి కరుణాలయంలో వచ్చిన తర్వాత నా జీవితం ఒక ఆనందం జీవితంగా గడుపుతున్నాను.
13: బాపా మా జతే థాతే సెతి మధ్య ఆమె ఆనంద అనుభవ కరిపారితాంతే జిమ్తి బాపా మా పిల్లా ছুয়াకు జెపరి ఆనంద దేతాంతి సేపరి మతే ఎమనే మధ్య ఆనంద దేయ పారుసంతి బాపా మాకు బరి.
4: యువకుడైన శ్రీ జీవన్ నాయక్ పర్తియాత్ర సందర్భంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల్లో అతి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి చెప్పిన మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తిని ఆకళింపు చేసుకున్న శ్రీ నాయక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. తమ గ్రామం వెళ్లాక ఇక్కడ చూసినవి, తెలుసుకున్నవి, అనుభవించినవి ఏ విధంగా ఆచరణలో పెట్టదలుచుకున్నారో ఈ విధంగా వివరించారు.
14: ନା ହେଉଛି ଜୀବନ ନାୟକ.
3: ତମେ ଓଡ଼ିଶାରୁ ପ୍ରତି ଯାତ୍ରାରେ ଭାଗ ନେଇଛ?
14: ଆଜ୍ଞା.
3: ଏଠିକି ଆସିଲା ପରେ କୋଉ କୋଉ କାର୍ଯ୍ୟକ୍ରମ ଭାଗ ନେଇପାରିଛ?
15: ନା ପେରୁ ଜୀବନ ନାୟକ ସାର୍.
16: ମୁଁ ପୁଟ୍ଟପର୍ତ୍ତି ଏଇ ଭର୍ତ୍ତି ଯାତ୍ରା ଅଛି କଦା ଏ କାର୍ଯ୍ୟକ୍ରମ ପାଲ୍ଗୋନ୍ନାରୁ?
15: ନେନ ରକ୍ତଦାନ ଶିବିରଲୋ ରକ୍ତଦାନ చేశాను.
16: ఎక్కడ ఇచ్చారు?
15: మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేసిన రక్త శిబిరంలో, రక్తదాన శిబిరంలో రక్తదానం చేశాను.
16: బాగుంది. ముందు ఎప్పుడైనా మీరు రక్తదానం చేశారా?
15: ముందెప్పుడు నేను రక్తదానం చేయలేదు.
16: ఇక్కడికి వచ్చాక మీకు రక్తదానం చేయాలని ఎలా అనిపించింది?
15: అవును సార్, ఇక్కడికి వచ్చే ముందు ఈ రక్తదానం అంటే ఏంటో తెలియదు నాకు. సేవాదళ మీటింగ్ లో మా లీడర్ బ్లడ్ డొనేషన్ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లను ముందుకు రమ్మంటే నాలాంటి ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అది చూసి నాలో ప్రేరణ కలిగి నేను దానికి వచ్చేలా చేసింది. ఈ రక్తదానం ఫలితంగా ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడగలను అన్న ఆలోచన రాగానే ఎంతో ఆనందం అనిపించింది. స్వామి చెప్పారు కదండి, మానవ సేవే మాధవ సేవ అని.
16: ఎప్పుడూ మీరు రక్తదానం చేయలేదు కదా, మొదటిసారి ఈ రక్తదానం చేసేటప్పుడు మీకు ఏ విధమైన ఫీలింగ్ ఉండేది?
15: బెడ్ మీద పడుకోగానే కొంత టెన్షన్ ఫీల్ అయ్యాను. కానీ వాళ్ళు రక్తం తీసుకుంటూ ఉంటే నాకు తీసుకున్నారన్న ఫీలింగే కలగలేదు. పైగా మంచి పని చేస్తున్నా అన్న ఆనందం నాలో వచ్చింది.
16: అంటే ఈ భక్తి యాత్రలో మీరు ఒక మరపురాని సంఘటన మీరు చేశారు. ఇంతేకాకుండాను ఇంకేం నేర్చుకోగలిగారు మీరు ఇక్కడ?
15: తక్కిన సోదరులందరితో కలిసి రక్తదానమే కాక ప్రశాంతి ఆశ్రమ పరిసరాలను శుభ్రపరచడం లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను. ఇలాగే పత్తియాత్రకు వస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సంతోషపరుస్తాననుకుంటున్నాను.
16: ఎంత చక్కటి మీ ఉద్దేశం, బాగున్నది. కానీ ఇక్కడి నుంచి మీరు మీ ఊరు వెళ్లాక ఇక్కడ మీరు నేర్చుకున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఏ విధంగా 10 మందికి తెలియజేయగలరు? 10 మందిలో వ్యాపించే చర్యలు ఏం తీసుకుంటారు?
15: ఇక్కడ నేను రక్తదానంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాను. మా చుట్టుపక్కల ఎక్కడైనా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే నేనే కాక నా తోటి యువతను కూడా ఈ సత్కార్యంలో పాల్గొనేటట్టు చేస్తానండి.
16: సాయిరాం.
15: సాయిరాం.
17: జది సెట్టి కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జది ఆరంభం జది ఆయోజకులు ము సెట్టి రక్తదాన దేవా పై ଇଚ୍ଛୁକ କରିବି
3: ଏବଂ ଅନ୍ୟ ଭାଇମାନଙ୍କୁ ମଧ୍ୟ ସେଥିରେ ଶୁଣ
17: ଅନ୍ୟ ଭାଇମାନଙ୍କୁ ମଧ୍ୟ କହିବି ଯେ ରକ୍ତଦାନ ବି ମହାପୁଣ୍ୟ, ସେଥିପାଇଁ ରକ୍ତଦାନ ଦେବାଟା ହଉଛି.
3: ରକ୍ତଦାନ କରିବା ପାଇଁ ତମ ଜୀବନ ଏକ ସଂକଳ୍ପ ବୋଲି ତମେ ଧରି ନେଇଛ?
17: ଆଜ୍ଞା.
4: କୁମାରୀ ତୋଫା ତ୍ରିପାଠୀକି ସ୍ୱଚ୍ଛସାୟ ସମସ୍ତଙ୍କୁ ସନ୍ନିହିତ ସମ୍ବନ୍ଧ ଉଣ୍ଡି ଇମେ ଜଗତ ସିଂହପୁର ଜିଲ୍ଲା యూత్ కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒడిశాలో యువత సత్యసాయి సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనేటట్లు వీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆ వివరాలను రేడియో సాయితో పంచుకున్నారు.

0: ସାଇରାମ
1: ସାଇରାମ
0: ଆପଣଙ୍କ ନାଁ କ'ଣ?
1: ମୋ ନାଁ ହେଉଛି ତୋଫା ତ୍ରିପାଠୀ।
0: କୋଉଠି ଆସିଛନ୍ତି?
1: ମୁଁ ଆସିଛି ଜଗତସିଂହପୁର ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ପାରାଦୀପ ସମିତିର।
0: ଆପଣ ସେଠି କ'ଣ କିଛି ସଂଗଠନ ସହିତ ସାମିଲ ଅଛନ୍ତି?
1: ହଁ, ମାନେ ଭଗବାନଙ୍କ ଅପାର କରୋନାରୁ ମୋତେ ସେଠି
2: ସାଇରାମ ମି ପେରେଣ୍ଟ
3: ସାଇରାମ నా పేరు తోఫా త్రిపాఠి।
2: మీరు ఎక్కడ నుండి పుట్టపర్తికి వచ్చారు?
3: నేను జగత్ సింగ్ పూర్ జిల్లా పారాదీప్ అనే సమితి నుంచి వచ్చాను।
2: ఆర్గనైజేషన్ లో ఏవైనా బాధ్యతలను చేపట్టారా?
3: స్వామి కృప వల్ల నేను జగత్ సింగ్ పూర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నాను।
2: ఇంతకు ముందుగానే పుట్టపర్తికి వచ్చారా?
3: ఇంతకు మునుపు 5-6 సార్లు పుట్టపర్తికి వచ్చాను। 2009లో మొదటిసారి ఒక డ్రామా స్టేజ్ చేయడానికి వచ్చాము। అందులో ఒక ముఖ్యమైన పాత్రకి నేను వాయిస్ ఇచ్చాను। ఆ సందర్భంలో స్వామిని ఎంతో దగ్గర నుంచి చూసే అవకాశం నాకు చిక్కింది। ఆ నాటకంతో స్వామి ఎంతో ఆనందించి మా మధ్యకు ఇద్దరు పిల్లల సహాయంతో వచ్చి మాతో గ్రూప్ ఫోటో కూడా తీయించుకున్నారు। ఆ ఆనందంలో నేను కళ్ళనీళ్లు ఆపుకోలేకపోయాను। నన్ను చూసి స్వామి, ఆల్వేస్ బీ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని అన్నారు। ఆ మాటలు నా మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి। అంతేకాదు, తన అంగీని పాదాలపైకి తీసుకుని మా అందరికీ పాద నమస్కారం కూడా ప్రసాదించారు। ఆ అనుభవం ఎప్పుడూ మర్చిపోలేను। ఇంకో సంఘటన మీతో పంచుకుంటాను। నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మా ఊర్లో ఎంఏ సీట్ కి ఫామ్ ఫిల్ చేశాను। ఆ సమయంలో పుట్టపర్తిలో బాల వికాస్ గురువుల మీటింగ్ జరగబోతోంది। కానీ మా తల్లిదండ్రులు పుట్టపర్తిలో మీటింగ్ కి వెళ్లొద్దన్నారు। తల్లిదండ్రులు వద్దంటే వెళ్లడం మంచిది కాదని మానేద్దామనుకున్నాను। మరుసటి రోజు పుట్టపర్తికి బయలుదేరాలి। అప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది। ఆ రోజు రాత్రి నాకు కళ్ళలో స్వామి కనపడి, ఇంకా మొద్దులా పడుకున్నావేంటి, లే లే, పుట్టపర్తికి వెళ్లే ప్రిపరేషన్స్ చేసుకో అన్నారు। రక్కగదిలో పడుకున్న మా అమ్మకి అదే సమయంలో స్వామి కళ్ళలో కనపడి, అది మీ కూతురు అనుకుంటున్నావా, తనని వెళ్లొద్దంటున్నావు, తనని పుట్టపర్తికి పంపించు అన్నారు। అమ్మ పరుగు పరుగునా నా దగ్గరికి వచ్చి, నిన్ను నేను అడ్డుపెట్టను, నువ్వు పుట్టపర్తి బాల వికాస్ గురూస్ మీటింగ్ కి తప్పకుండా వెళ్ళు, సామాన్లు సర్దుకో అంది। అంతకంటే వింతేమిటంటే, అదే సమయంలో వెళ్లవలసిన వాళ్లల్లో ఒక ఆమె ఏదో కారణం వల్ల డ్రాప్ అయిపోయింది। ఆ టికెట్ మీదనే నేను పుట్టపర్తికి రాగలిగాను। ఆసారి కూడా ఎంతో దగ్గర నుండి స్వామిని చూడగలిగాను।
2: సశరీరంగా ఉన్నప్పుడు మీరు స్వామిని చూసే అదృష్టాన్ని నోచుకున్నారు, ఇప్పుడు మరే విధంగా ఫీల్ అవుతున్నారు?
3: ఏప్రిల్ 24వ తేదీన స్వామి మరి మన మధ్య ఇక లేరు అన్న విషయాన్ని నేను నమ్మలేకపోయాను। ఆ విషయం నిజం కాకపోతే బావుండు అనిపించింది। ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే శక్తి ధైర్యము నాకు ప్రసాదించమని స్వామిని పదే పదే వేడుకున్నాను। సమాధి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు దుఃఖం పొంగి పొర్లింది, అస్సలేడుపు ఆపుకోలేకపోయాను। అప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ జగన్నాథం అంకుల్ చెప్తున్న మాట గుర్తొచ్చింది, మీరెప్పుడూ స్వామిని అందరిలో చూసే ప్రయత్నం చేయండి అని। ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి తేరుకోగలిగాను।
4: చేష్టా కర స్వామికు సైడ్టాకు భావి భావికి సమాధికి దెఖిలి సమాధికు టచ్ బి కలి ఏ అవస్థ లాగుచి మన సెతవే లాగుతా যে গোটে যেমতি আমি ওয়েট করিকি রহুতুলু যে স্বামী আসিবে স্বামী আসিবে স্বামী আসিবে সেই জিনিসটা নাহি কিন্তু হেলে বি মানে যাহা বি হেলে মানে কি অ্যাডজাস্ট করি পড়ছি কি নাই মু জানি কিন্তু নিজকে অ্যাডজাস্ট করিয়াকু পড়িবো কিন্তু এতিকি জানি কি যে খুশি যে তারপরে মানে যে মৌসা যে কথাটা কুহতি যে স্বামী সেতবে শরীরে লাগে জন মানে গোটিয়ে জায়গায় থিলে এবে সবু আড়ে এমতি মানে বিছাড়ি হইকি রয়েছে সেই জিনিসটা ভাবিকি টিকে টিকে খুশি হয়ে যাচ্ছি।
5: శ్రీ దీపేంద్ర కుమార్ నాగ్ కూడా ప్రశాంత నిలయానికి మొదటిసారి వచ్చారు। పుట్టపర్తి రావాలి తలంపు వారికి ఎందుకు కలిగిందో, ఇక్కడ పట్టి యాత్రలో 3 రోజులు గడిపాక వారి అనుభవం ఏమిటో ఇట్లా తెలిపారు.
0: తుమ్మనా కౌన్
6: దీపేంద్ర కుమార్ నాగ్.
0: కోటు ఆశ్చ
6: భవానీపట్నం సమితిరు కొల్హాని ఒడిశారు ఆశ్చి.
0: ఎతి పూర్వుడు తమకే పుట్ట పుట్ట.
7: మీ పేరేంటి?
8: నా పేరు దీపేంద్ర కుమార్ నాగ్.
0: శివకు
7: ఎక్కడి నుంచి వచ్చారు?
8: నేను భవానీపట్నం సమితి కలహండి జిల్లా నుంచి వచ్చాను.
7: ఇంతకుముందు ఎప్పుడైనా పుట్టపత్తి మీరు వచ్చారా?
8: నేను ఇంతకుముందు పుట్టపత్తి రాలేదు, ఇదే మొదటిసారి రావడం.
7: అయితే మీకు పుట్టపత్తి రావాలని ఎందుకు అనిపించింది?
8: ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయని నా తోటి భక్తులు చెప్పగా విన్నాను. అలాంటి పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని నా కోరిక కలిగింది, అందుకోసం వచ్చాను.
7: మీకు ప్రశాంతి నిలయంలోని ఏ విషయం బాగా నచ్చింది?
8: నాకు ఇక్కడ ఉన్న ప్రశాంతత, భక్తుల్లో ఉన్న క్రమశిక్షణ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
7: ఈ పట్టియాత్రకని మీరు వచ్చి ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఈ ఇది కాక ఇంకే విషయాన్ని మీకు మిమ్మల్ని ఆకర్షించిందా?
8: ఈ పట్టియాత్ర సందర్భంగా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, సేవా కార్యక్రమాలు జరిగాయి, డ్రామాలు కూడా మా వాళ్లు వేశారు, ఆడపిల్లలు నృత్య ప్రదర్శన ఇచ్చారు, అవి నన్ను ఆకట్టుకున్నాయి.
7: ఇలాంటి అవకాశం కానీ మళ్లీ మీకు వస్తే పుట్టపత్తి రావాలనుకుంటున్నారా?
8: తప్పకుండా వస్తానండి.
7: ఇక్కడి నుంచి మీ గ్రామానికి వెళ్లాక మీరు ఇక్కడ చూసినవి, ఇక్కడ తెలుసుకున్నవి ఏ విధంగా దాన్ని ఉపయోగించదలుచుకున్నారు?
8: నేను ఇక్కడ చూసిన ప్రశాంతతని, క్రమశిక్షణని పాటిస్తూ అందరినీ ప్రేమించే ప్రయత్నం చేస్తాను.
7: మీరు ముందు కూడా సాయి సంస్థకు వచ్చి వెళ్తూ ఉండేవారు కదా, ఇప్పుడు ఈ పత్యాత్ర తర్వాత ఆ సంస్థల్లో ఏ విధంగా మీరు మీ సమయాన్ని, మీ శక్తిని ఉపయోగించుకున్నారు?
8: నేను ఇక్కడ ఏ విషయాలు నేర్చుకున్నాను అవన్నీ కూడా అక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తాను. అంతేకాక సాయి సంస్థ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటాను.
0: ఏం పత్యాత్ర ఫెరిలా పరే సంఘటన కార్యక్రమం ఎంత దూరం ఆవిరి యోగదానం కరే పని తమ ఇచ్చా వచ్చే
6: బహుత్ సార్ ବହୁତ ଯୋଗଦାନ କରିବି, ଏଠି ଯୋଉଟା ଶିଖିଛି ସବୁ ସେଟା କାର୍ଯ୍ୟରେ ପରିଣତ କରିବି.
5: କୁମାରୀ ଶ୍ରୁତି ସାମନ୍ତରାୟ ଅତି ପିନ୍ନ ବୟସ୍ଲୋନେ ସ୍ୱାମୀ ଦର୍ଶନ ପୋନ ଅଦୃଷ୍ଟବନ୍ତରାଳୁ. ଦୀନିକି କାରଣ ଇମେ ତଲ୍ଲିଦଣ୍ଡ୍ରୁ ସ୍ୱାମୀ ଚିରକାଳ ଭକ୍ତୁଲୁ. କୁମାରି ଶ୍ରୁତି ଇପ୍ପଟି ପ୍ରତିୟାତ୍ରଲୋ ଜରିଗିନ ସାଂସ୍କୃତିକ କାର୍ଯ୍ୟକ୍ରମାଲ୍ଲୋ ପ୍ରମୁଖ ପାତ୍ରନୁ ନିର୍ବହించారు. ଆମେ ଅନୁଭବାଳନୁ କୂଡା ବିନ୍ଦାଉ.
0: సైరామ్
1: సైరామ్
0: తుమర్ నా కౌన్
1: మో శ్రుతి సమంతరాయ ఒడిశా భువనేశ్వర వాసిచి.
0: తుమే సత్యసాయి సంఘటన కేబి సమిల్ హెల్లో
1: సెంటి దేఖ్యాలు.
7: నీ పేరేంటమ్మా?
9: నా పేరు శ్రుతి సామంతరాయ్ అండి.
7: నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు?
9: నేను ఒడిశా భువనేశ్వర్ నుండి వచ్చాను.
7: ఈ సాయి సంస్థల్లో నువ్వు ఎప్పుడు చేరావు?
9: మా అమ్మ నాన్న నా చిన్న వయసు నుండి స్వామి భక్తులు. నేను కూడాని బాల వికాస్ స్టూడెంట్ని. ఇక్కడ నేను స్వామి స్కూల్లో 11వ క్లాస్ నుంచి చదివాను. తర్వాత అనంతపూర్ క్యాంపస్ నుండి ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను.
7: అయితే ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఊరికి వెళ్లి అక్కడ సాయి సంస్థల్లోని ఏమైనా పని చేస్తున్నావా?
9: చేస్తున్నానండి. స్వామి దయ వల్ల ఇక్కడ నుండి భువనేశ్వర్ వెళ్లాక నన్ను డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఫర్ లేడీస్ గా నియమించారు.
7: ఈ యూత్ కోఆర్డినేటర్ అంటున్నావు కదా, అక్కడ ఏ ఏ పని జరుగుతున్నాయి యూత్ లోని?
9: అక్కడ ప్రతి నెల 3వ ఆదివారం మా యూత్ మీటింగ్ అవుతుందండి. అక్కడ పుట్టపర్తి లాగే స్పోర్ట్స్ మీట్ చేస్తున్నాం. ప్రశాంతి నిలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ అక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాం.
7: వెరీ నైస్, చక్కగా ఉంది. అయితే పత్యాత్రలో ఇక్కడ ఈ మాట వచ్చినప్పుడు మీరు ఏ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు?
9: ఈ పత్తి యాత్ర 27 నుంచి 29 డిసెంబర్ 3 రోజుల కార్యక్రమంలో మా యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేను కూడాని 27 డిసెంబర్ లో ఆయన కల్చరల్ ప్రోగ్రామ్ లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను.
7: 27వ తారీఖున జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి?
9: 27 డిసెంబర్ లో ముఖ్యమైన కార్యక్రమాలు సాయి కుల్వంత్ హాల్ లో జరిగిన కార్యక్రమం మొట్టమొదట భద్రక్ విద్యా విహార్ చిన్నారులు ప్రదర్శించిన జగన్నాథ్ లీలామృతం నృత్య నాటిక. చిన్న పిల్లలు ఎంతో అందంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. రెండోది కటక్ యువతులు ఫరిష్తే సాయి గగన్ కే నాటకం ప్రదర్శించారు. ఈ నాటకం జరిగిన సంఘటన మీద ఆధారపడింది. మూడోది సత్యసాయి విద్యా విహార్ కి చెందిన బాలవికాస్ బాలికలు ప్రదర్శించిన భారత్ వందన అని నృత్య నాటిక.
7: ఆ భారత్ వందన అది దేశభక్తి గీతంలా ఉంది, అది కొంచెం పాడి వినిపిస్తారా?
9: ఓ తప్పకుండా అండి.

0: శ్రీ బ్రహ్మానంద హుత స్వామి చిరకాల భక్తులు. వీరు ఒడిశా సాయి సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలకి సమన్వయకర్త. పర్తియాత్రలో ఈసారి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలని శ్రీ హోతా గారు పర్యవేక్షించారు.
1: ଦ୍ୱିତୀୟ ଦିନର ସାଂସ୍କୃତିକ କାର୍ଯ୍ୟକ୍ରମର ମୁଖ୍ୟ ଆକର୍ଷଣ ଥିଲା ସାଇ ସିମ୍ଫୋନି ଓଡ଼ିଶା ଦ୍ୱାରା ଭକ୍ତି ସଂଗୀତର ଏକ କାର୍ଯ୍ୟକ୍ରମ.
2: ଓଡ଼ିଶା ପର୍ତ୍ତିଯାତ୍ରା ରେଡ ରୋଜ କାର୍ଯ୍ୟକ୍ରମ ମୁଖ୍ୟ ଆକର୍ଷଣ ସାଇ ସିମ୍ଫୋନି ଓଡ଼ିଶା ଦ୍ୱାରା ଭକ୍ତି ସଂଗୀତ କାର୍ଯ୍ୟକ୍ରମ. ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମ ସାଇ କୁଲବନ୍ତ ସଭାମଣ୍ଡପ ଅନ୍ଦରିନୀ ଆଲରିଛି. କାର୍ଯ୍ୟକ୍ରମ ନିର୍ବହ ଶ୍ରୀ ବ୍ରହ୍ମାନନ୍ଦ ହୋତା ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମ ଏ ବିଧ ରୂପତିଦ୍ଦୋ చెప్తున్నారు విందాం. హోతా గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీరు ఆర్గనైజ్ చేయగలిగారు, దీని వెనకాతల ఏ విధమైన ప్రయత్నం జరిగిందో కొంచెం చెప్తారా?
3: ఒడిశాలో వేర్వేరు జిల్లాల నుంచి సంగీతంలో ప్రవేశం ఉన్న యువతని ఎంపిక చేసి ఈ సాయి సింఫనీ స్థాపించాం. కిందటి అక్టోబర్ నెలలో జరిగిన పత్రయాత్రలో వీరు ప్రదర్శించారు. వాళ్ల అదృష్టం, స్వామి కృప వల్ల 2 నెలల్లో మరొకసారి స్వామి సన్నిధిని ప్రోగ్రాం ఇచ్చే అవకాశం వాళ్లకి కలిగింది. ఎంతో ఉత్సాహంగా ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వర్లో నెల రోజుల నుండి దీక్షగా రిహార్సల్స్ చేశారు. పిల్లలందరూ ఉద్యోగస్తులు అయినా కాని ప్రాక్టీస్కి రెగ్యులర్గా వచ్చేవారు, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకునేవారు. ఆ విధంగా అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ముందు ప్రదర్శించగలిగాం. ఇదంతా కూడా భగవంతుని ఆశీస్సులతోనే జరిగింది. ఎంచేతంటే ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత హాల్ సభామండపంలో వేలాది ప్రజల ఎదుట ప్రదర్శనం చేయడం మామూలు విషయం కాదు.
2: నిజమే, మీరు చెప్పినట్టు అంతమంది వేల సంఖ్యలో ఉన్న భక్తుల ఎదుట ప్రదర్శించాలంటే అది స్వామి కృప వల్లే సంభవించింది గాని మరో విధంగా కాదు. అయితే సాయి సింఫనీలో పాడిన ఒక పాటను పాడి మీరు వినిపిస్తారా?

0: అంబదొళ గ్రామానికి చెందిన శ్రీ త్రినాథ్ స్వామివారి చిరకాల భక్తులు. భౌతికంగా స్వామి మన మధ్య లేకపోయినా బాబావారి సర్వాంతర్యామిత్వాన్ని ఏ విధంగా అనుభవించగలుగుతున్నారో వారి మాటల్లోనే విందాం.
1: ప్రతిజత్రే తమ భాగ నీచ ଏବଂ ଏହି ପ୍ରତିଯାତ୍ରାରେ ଭାଗ ନେବା ପୂର୍ବରୁ ଆଗରୁ କେବେ ପ୍ରଶାନ୍ତି ଆସିଥିଲେ?
2: ହଁ, ଅନେକ ଥର ପ୍ରଶାନ୍ତି ଆସିଛି.
3: ସାଇରା ମଣ୍ଡି ପୁଟପର୍ତ୍ତି ରାଡ଼ ମିକିଦେ ମଧୁରସାରା
4: లేదండి, చాలా సార్లు వచ్చాం పుట్టపర్తి.
3: అలాగా మళ్లీ మళ్లీ ప్రశాంతి నిలయానికి రావడానికి మీకు ఇక్కడున్న ఆకర్షణ ఏమిటి?
4: సాయిరామ్, భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు నేను తిరిగానండి, కానీ ప్రశాంతి నిలయం వచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోవాలనిపించట్లేదు. ఈ యొక్క ప్రశాంతి నిలయంతోనే ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో గాలి, నీరు, పరిసరాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ఆనందాన్ని ఎక్కడ ఇంకా ఏ పుణ్యక్షేత్రంలో కూడా మనం పొందలేము. అందుచేత ఎప్పుడూ ప్రశాంతి నిలయంతో సంపర్కం ఉంచుకోవాలనేటువంటి యొక్క పాత్రత ఉంది. అంతేకాదు, నాకు ఇంకా అనిపించేదండి, స్వామి అవకాశం కల్పిస్తే నేను స్థిరంగా ఇక్కడే ఉండిపోవాలని నాకుంది. కానీ మరి మా ఊరినే ప్రశాంతి నిలయంగా చేసుకుని స్వామి సూచించినటువంటి సేవలు చేసుకుని తరించాలని మరి స్వామి నిర్ణయం కాబోలు. ఇక్కడికి వస్తే ఒక రీఛార్జ్ చేసినట్టుగా ఉంటుందండి. ఇక్కడ ఆనందం ఈ సొసైటీలో మనకు వేరే బయట సొసైటీలో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఈ మానసిక శాంతి ఆనందం పొందడానికి ఇక్కడికి వస్తుంది సార్.
3: అయితే ఇంతమూరుకు మీరు వచ్చినప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పుడులో స్వామి మన మధ్య భౌతికంగా ఉండేవారు, వారి దివ్య ప్రసంగాల్ని మనం స్వయంగా వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా, ఈ పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తోంది?
4: స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసంలో చెప్పారండి, నా యొక్క ఈ యొక్క 5 అడుగుల దేహం మాత్రమే ఈ శరీరం కాదు, నేను కాదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఈ దేహాన్ని కాదు, నేను దేహిని అని చెప్తూ వచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా స్వామిని ఒక దేహానికే పరిమితం అని చేయకూడదు. అన్ని వేళ్ల మనతో ఉన్నారు. ఈ అనంతుడు అండి ఆయన, ఈ ఎటర్నల్. వారితో సమకాలికులుగా ఉండే అదృష్టం మనకు స్వామి ప్రసాదించారు. పూర్వజన్మలో రాముడు ఈ యొక్క వానరుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఈనాడు స్వామికి మనం ఉన్నాం. స్వామి తెర వెనుక ఉండి పోయినారని మనం బాధపడక్కర్లేదు. స్వామి చెప్పినటువంటి వాటిని మన మనసుల్లో నింపుకొని స్వామి యొక్క వైబ్రేషన్స్ మనం పొందాలి. ఇక్కడికి పుట్టపర్తి వస్తే ఆ అనుభవాన్ని మనం అనుభవించగలుగుతాం.
3: బాగుందండి. అయితే ఇప్పుడు ఈ పుట్టపర్తి యాత్రలో మీకు కలిగిన అనుభవాలు లేదా విశేషాలు ఏమిటి?
4: మేము ఇంతకుముందు లోగా 2011లో వచ్చామండి పుట్టపర్తికి. కానీ ఇప్పుడు పత్తి యాత్ర మేము భయపడ్డాం, ఎందుకంటే స్వామి లేరు, స్వామి భౌతికంగా లేరు కదా, ఈ యొక్క వాళ్ళంత ఉత్సాహంగా ఎంతవరకు పాల్గొంటారు సభ్యులని భయపడ్డాం. కానీ చాలా విచిత్రం అండి, మా ఆలోచన తప్పని చెప్పి స్వామి తేల్చారు. స్వామి యొక్క వైబ్రేషన్స్, దివ్య ఆశీస్సులతోనే అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందాం. రథయాత్రనండి, ఆధ్యాత్మిక ఉపన్యాసాలనండి, భక్తుల అనుభవాలనండి, అసలు ప్రతి విషయం కూడా మేము పొందినటువంటి అనుభవాన్ని మాటలతో చెప్పలేమండి. స్వామికి చాలా రుణపడి ఉన్నాం.
3: మరో విషయం అండి, మీరు ఇక ఇప్పుడు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్లిన తర్వాత మీరు చేయబోయే కార్యక్రమం ఏమిటి?
4: స్వామి ఇంతకుముందు చెప్పారండి, ఇది చెప్పే ముందు మీకు ఒక్కసారి మా యొక్క అనుభవం చెప్పాలి.
3: చెప్పండి.
4: స్వామి చెప్పారు, ఒకప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. కానీ ఇప్పుడు స్వామి ఏం చెప్పారు, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అంటే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. మన ప్రవర్తనతోని మనం చేసేటువంటి, ఓహో ఇతను సాయి భక్తుడు, ఈ విధంగా మనం ఉండాలి అని ఉండే విధంగా మనం ప్రవర్తన ఉంచుకోవాలండి. ఆ రకమైనటువంటి యొక్క సంబంధాన్ని మరి గత 12 సంవత్సరాల బట్టి మేము వస్తున్నాం ఇక్కడికి. కానీ స్వామితోనే ఉన్నటువంటి ఆ యొక్క చిక్కిన స్వామిని మనం ఇక వదిలిపెట్టకూడదు. ఆయన యొక్క సంకల్ప, ఆయన యొక్క సేవా కార్యక్రమంలో తరించడమే మనం ఒక ధ్యేయంగా పెట్టుకుని స్వామిని ఒక్కటే ప్రార్థిస్తున్నామండి, ఒక ఇన్స్ట్రుమెంట్ గా మమ్మల్ని వాడుకోండి స్వామి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము ఇక నుంచి సాయి సంస్థల్లో ఎక్కువగా పాల్గొంటూ సాయి సందేశాన్ని ఇంచి కూడా వ్యాపింప దాన్ని చేయడమే మా యొక్క ధ్యేయంగా మేము పెట్టుకుంటాం. అదే రకంగా ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమంలో కూడా అందరూ కూడా సభ్యులు పాల్గొని ఆనందాన్ని అనుభవించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం.
3: చివరిగా ఒక ప్రశ్న అండి, మీరు చాలా మంది స్వామిని స్వయంగా చూశారు లేదా స్వామి బోధనతో ప్రేరేపితులై స్వామి వల్ల ఆకర్షితులై ఉన్నవారు ఉన్నారు. మీరు కాకుండా కొత్త వారు ఎవరైనా కూడా ఈ కార్యక్రమాల్లోకి వస్తున్నారా?
4: సాయిరామ్, ఇప్పుడు మేము అంబోధోళ సమితి నుంచి వచ్చామండి ఇక్కడికి. ఇంతకుముందు మేము ప్రదర్శించినటువంటి కులవంతాల్లో కార్యక్రమాలు ఎంతో మంది పాద భక్తులే వచ్చేవాళ్లు. కానీ విశేషం ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎంతో మంది అయ్యో మేము అప్పుడు పుట్టపర్తి చూడలేక స్వామిని చూడలేకపోయినామే, కనీసం ఇప్పుడు స్వామి సమాధిని మేము చూద్దామని చెప్పి 85% ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చారండి మాతో పాటు. నిజంగా ఆ యువతను కూడా ఈ యొక్క స్వామి కార్యక్రమాలు ఆకర్షించినాయి. ఈ విధంగా స్వామి యొక్క సంస్థలో మేము పనిచేస్తూ ఎంతో స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. మాకు
3: ସେମାନେ ଆସିଲା ପରେ ତାଙ୍କ ସହିତ ପର୍ସନାଲ ଇଣ୍ଟରଭ୍ୟୁ ଇଣ୍ଟରାକ୍ସନ କରୁଥିଲେ, ବହୁତ ଖୁସି ଅଛନ୍ତି ସେମାନେ. ମୁଁ ଭାବୁଛି ଏମିତି ଗୋଟେ ପର୍ଯ୍ୟାୟ ପାଇଗଲୁ ଆମେ ଯାହାଦ୍ୱାରା କି ଅନେକ ଗୁଡ଼ିଏ ସ୍ଥାନୀୟ ଅଞ୍ଚଳ ଯୁବକମାନଙ୍କୁ ପୁଣି ଥରେ ସମିତିରେ ପାଇପାରିବୁ ଏବଂ ଆଗକୁ ଯେଉଁଗୁଡ଼ା କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଛୁ ଆମେ ସେ କାର୍ଯ୍ୟକ୍ରମକୁ ଆମେ ଆହୁରି ଦୃଢ଼ୀଭୂତ କରିପାରିବୁ.
1: ଆପଣ କହିବା କଥା ପ୍ରତିଯାତ୍ରା ମାଧ୍ୟମରେ ଆପଣ ନୂଆ ନୂଆ ଭାଇମାନଙ୍କୁ ସଂଗଠନ ଭିତରକୁ ଆଣିପାରୁଛନ୍ତି,
3: ପାଇପାରିଲୁ ଆମେ, ଗୋଟେ ବଢ଼ିଆ ସୁଯୋଗ ତିଆରି ହେଲା.
1: ଧନ୍ୟବାଦ।

ఇప్పటి వరకు మీరు ఒడిశా నుండి 2011 సంవత్సరంలో రెండవసారి వచ్చిన పర్తియాత్ర ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ విన్నారు. ఈ కార్యక్రమంలో పర్తియాత్రలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు తమ అనుభవాలను మనస్సుకు హత్తుకునేలా వివరించారు. భక్తుల స్పందనలు విన్న తర్వాత ఈ పర్తియాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని మీరు నిస్సందేహంగా తెలుసుకునే ఉంటారు. ఇంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ ఏకకంఠంతో స్వామి మన మధ్యనే మనతోనే ఉన్నారన్న నమ్మకాన్ని దృఢమైన ఆత్మవిశ్వాసంతో వెల్లబుచ్చారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని స్వామివారు నిర్దేశించిన సేవా కార్యక్రమాల్ని నిరాఘాటంగా ముందుకు సాగనిద్దాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరామ్. అధ్యాత్మ విద్యా విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీ గిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

ఆద్రి చెలగి పెంచుట కదా. కవలలు లవకుశులు ఘనులు అగుట

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జులై 8 తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసమిస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు

జాత్య వీరుల పరదోలియు స్వాతంత్రమును గల సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతి గాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

గాంచి పుత్తలి బాయసం ప్రోధి తంబున కదా గాంధీ మహాత్ముడై ఘనతనుందే జీవకోటికి మక్కువ జీవమగుచు ఆహార తంబును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల ఎందు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థముగాయించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారములు అనేటువంటి ఈ వైరాజిక ప్రవర్తనలు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనము శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశంలో భద్ర శాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధనముతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కానీ ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యా రంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తం

0: చేత పురుషులకు ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
1: ఉద్యోగము చేయను విటలందరూ పోగా గృహకృత్యములు తీర్చు గృహిణి వేరి ఆలుమగలిరువురు ఆఫీసులకు పోగా బిడ్డల పోషించు తల్లులేరి.

0: ఇంటిలోని కొరత ఎంతయో అయుందినా సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతికెప్పుడు. నిజముగా ఈయన ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా అప్పుడు చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా అప్పుడు చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంది. కావున ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దృష్టికి మనం తీసుకెళ్ళిపోతున్నామో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు దాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విద్యను మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపైన ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కాని కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్య స్వరూపాన్ని సాక్షాత్కరింప చేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మకను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయంలో ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తీష్టం వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ణ పాలకడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, మాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతో ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయడము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరి అయినటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారతోద్ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కట్టడి కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపంలో వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారంలో కూడా మూల కారణమంతా కూడా అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉంటుండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరి అయినటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరి అయినటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తర్వాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతీ గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిపత్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటున్నారో అలాంటి శ్రద్ధా విషయంలో కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తనంతా కూడా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అనాది కాలం నుంచి ఇప్పుడు వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులంతా బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వదేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహా పవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయటము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయం. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సాత్విక నామాన్ని కూడా మనం అందుకోవడమే కానీ మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కార్యాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సాత్వికత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అయినటువంటి యొక్క ఇది కానేది కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడా రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడా నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేసినామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి, అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికపడను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరందరూ కూడా యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుల యొక్క వికాసమైన కట్టాపడము మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కూరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు కట్టే కూడాను ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడను లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వులు కూడా సంసిద్ధులై ఉండాలని ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు ఈనాడు స్వామి వారు కూటికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం కలుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారి మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు, మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాది సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో వేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్టపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and understanding example of the spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than touching the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీగిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
0: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధి పొందని స్త్రీలకు ఇది అని ఆ భక్త మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మభూమిలో నా కన్నుల పండుగా జీవుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుభ్రతైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతి భారతీయ మహిళ పట్టుబొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి కానీ, స్త్రీల హక్కులను గురించి కానీ, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి కానీ, స్థానాన్ని గురించి కానీ కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాకోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు. ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహాకేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో ఒక మహాసంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి సర్వ వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో, భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో, దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తున్నది అనేది ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనం ఇచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్లీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీ విద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారు ఇప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: స్వామి, నాకు రజాలుంది, నేను రజాలు వేసారు, అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రిషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తాను అంటే, ఉద్రా బంగారు అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటాను. సో ఆ రోజు ఎప్పుడు వస్తున్నాను అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పోయి తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పోయి బ్యాగులు అంతా తీసుకొచ్చి కార్లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పొద్దు పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసిందే, ఈ బంగారు నువ్వు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నావు బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురికి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు ఆ కార్కి ఇట్లా దృష్టి తీసికి, పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు చూస్తే 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా ఎత్తుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది, తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్ శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసినాయి, బుట్టి బుట్టిల స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే, లేదు స్వామి నీకు చెప్పారు నీవే మాత్రం పోరా అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే, అనంతపురికి దావ తెలియదు, ఎవరిని అడుకొని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు బస్సులకంతా టెంకా కొట్టి ఆరి తెచ్చేసిందే, భగవంతా నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి అని వస్తుంది, బాగా పిల్లలందరికీ డ్రైవర్లకు అంత భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా. నేనేం లేదు, చెప్పులు చైల్లో వదిలేసి సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటిని ఆయన ఏమైందో తెలియదు. ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు, గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తానే ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే. సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జనాలు డెకరేషన్ చేస్తాండరు. చాలా బ్రహ్మాండమైన కాలేజు, కాలేజ్ బిల్డింగ్, హాస్టల్, ఆడిటోరియం, మూడు బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉండారు, సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటు డ్రైవర్లంతాను లేడీస్ వంగు లైన్ స్వామి వస్తుండే. ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉండారు స్వామి నన్ను చూశారు. చూసి దగ్గరకు వచ్చింది ఇక్కడ నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడొస్తుంది ఇట్లా తప్పుకున్నారు, ఇట్లా ఎంబ్రేస్ చేసుకున్నారు. ఎంబ్రేస్ బంగారు ఎప్పుడొస్తుంది ఎట్లా అంటే సో మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకు అంతా భోజనం ఇప్పిస్తుంది నీద డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తాను బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరు నుంచి వచ్చినారు వీళ్ళకంత భోజనాలు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టిన సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్స్ లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఇట్లా అని చెప్పినారు. చాలా సంతోషం పాటలు అన్నారు అట్లా అంటే స్వామి అంత చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడేది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళ మిస్సెస్ అనంతపురము ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎంతెంత వస్తా అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉండి ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానిక నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు నేను లేచి నిలబడితే ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబడితేనే అంటే స్వామి ఇట్లా చూసినారు ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది పడపడపడ అంటుంది సిజర్ ఆ ప్లేట్ లో పెట్టినారు. నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు తాళు అంటే వెయిట్ చేయట్లని వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే రెండు డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టించినారు అది కత్తిపక్కన పెట్టినారు. నేను ఖర్చీఫ్ తీసి దానిపై క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు రెండుకి మధ్యలో టేప్ కట్టింటారు ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాలా. నేను బయట ఇంకా గెస్ట్ జట్ల వీఐపీస్ జట్ల నేను వస్తాను అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజరు ఆయనకి ఇచ్చేస్తాను ఆయన కట్ చేస్తా ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది నీకు టైంకి ఫుడ్ ఈడ వస్తుంది ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాలి పోయే తోడు చెప్పేసి
8: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా
7: ప్లాన్ 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళీ నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు భద్రం అట్లన్నారు అయిన స్వామి ఇట్లా భద్రం అట్లన్నారు. మూడో రోజు కోసం వెదిలి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చీ పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి రూఫ్ కి పడపడపడాను అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున స్నానం చేసి నేను డ్రెస్ చేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టింటారు కదా దాని ఇంకొక చిన్న 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి సాయి గీత ఎలిఫెంట్ ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు ఆమెకి నాదస్వరము స్వామి వస్తా ఉండరు అంత ఆనందంగా ఉండే దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు వచ్చేస్తాను ఆ కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాం సీజరు ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది నాది తట్టు ఖాళీ అయింది నేను వాపసు వచ్చేస్తాను ఆ ఫంక్షన్ కి ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది. నాది లీవ్లు అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్ళాల, స్వామి అడుగుదామని అందిద్దయింది. ఏం బంగారం అట్లండి? స్వామి 8 రోజులు అయిపోయింది, వచ్చినాక లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోతే ఎక్కడ ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, పొద్దున్నే నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం అయిపోయింది సరిపోతుందంటే భోంచేసి పండుగ చూస్తాం అట్లనే వెళ్లిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4 o'clock ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు, డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు అంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ లో మిమ్మల్ని అట్లన్నారు రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జత డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాక్ చేసి కీ ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్ లో కూర్చు కళ్ళు మూసుకొనింది స్వామి. ఎట్లని నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లన్నారు, అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 hours అనంతపురం ఇక జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గర ఆడు దిక్కింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే. వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి, 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతాను కదా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అమ్మకే సరే స్వామి బయట వచ్చారు అంత గేట్ తీసి పెట్టి నిల్కోండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగిన స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుంది నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురంలో అన్నారు అమ్మా ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68లో దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ్ అందించిన సేవలను తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8వ తేదీ 1971, అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 or 2 రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బీవీ పట్టాభిరామ్ గారు, రోమిల్ గారు, నేను, కైలాష్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు చల్లాలు పెట్టుకుని వెళ్తే 1 or 2 రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరే నువ్వు పాడరా నువ్వు పాడరా నువ్వు పాడరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ ఆయన శ్రీమతి, సరస్వతి గిరి గారిది కూడా అనంతపురుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజుల ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీరుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పేవాళ్ళు డైరెక్షన్. ఆ రోజు రేపు పొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం మేము. 10:00 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12:00 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్లీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ. పాపం అంజలిదేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలిదేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలిదేవి అంజలిదేవి అని చుట్టుమవటం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామాను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడ కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ అక్కడ ఉంచి అలా ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్ ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖ్యంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి మదనమస్కారాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివి గిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారు రా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాము స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతులు రా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
11: చాలా బాగుంది.
12: స్వప్న, ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
3: అవును లలిత,
12: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు స్వప్న. హైదరాబాద్ సేవాదళ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్లందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట, మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టబర్తికి చేరుకున్నారు. సేవాదళ లీడర్ అయిన బీవీ రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట, కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
3: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
12: అవును స్వప్న.
3: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
13: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
14: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట. ఆయన పంపించారు బస్ లో వచ్చాం. గుర్తు బస్సు ఉండేది, ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
15: ఓకే,
14: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం అప్పుడు చాలా జరిగేది మేడం.
15: ఓకే,
14: అది ఈగిరి గారి ఓపెనింగ్ అండి అది.
15: ఓకే,
14: అప్పుడు వివేకర్ గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి మన వీళ్ళు ఎస్కార్ట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేది అనమాట. వాళ్ళందరూ వద్దు మా పిల్లలే ఉంటారని స్వామి చెప్పారు.
15: ఓకే,
14: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళవాద్యాలు తెలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారు అనమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ కి రంగే చేశారు.
15: ఓకే,
14: ఇక్కడే స్వామి మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది తెల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
15: ఓకే,
14: ఎక్కి గబగబ వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింటే కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్ లో పెద్ద లైటింగ్ కూడా బాగా ఇంకా మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకుందన్నమాట.
15: ఓకే,
14: సరిగ్గా 11:30 అండి ఒక ఆడమ వచ్చి వాలంటీర్స్ వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీ గా అడిగింది అనమాట.
15: ఓకే,
14: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెంబర్ గా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జియస్ గా అడుగుతున్నాం అక్కడ ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి లోపల వేయాలి పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది అనమాట.
15: ఓకే,
14: అప్పుడు బాగా మబ్బే చేసింది సార్, మబ్బే చేసి కుంభరుష్ పడిదట్టుంది అనమాట. అప్పుడు నేను అన్నాను నేను ఏదేసినా సరే స్వామి మీద బేరం ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట, పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికీ నేను దాన్ని బాధపడతాను.
15: ఓకే,
14: అది 100 kgs బరువు ఉండదు.
15: ఓకే,
14: బస్తా ఒకటి ఆ బస్తా అదే నేనేమో నువ్వు డ్రైవర్ అయ్యనంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు అన్నమాట. నేను బాబు నువ్వు నా దీనికి కోఆపరేట్ చేయకల్లా నేను నా ఈక్ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నేను మోయక్కల్లా దాన్ని లాక్కొచ్చి నా ఈక్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు, వేస్తే నేను 3 బస్తాలు లోపల వేస్తాను సార్, 100 kgs బస్తాలు లోపల వేసేసా.
15: ఓకే,
14: స్వామి మీరే చేయాలి ఆ బలమంతా, నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 బస్తాలు వేసేటప్పటికి స్వామి వచ్చారండి, స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట.
15: ఓకే,
14: 11 బస్తాలు వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నా.
15: ఓకే,
14: అని ఆ రోజున 1 o'clock అనుకుంటాను తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
15: ఓకే,
14: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్, పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండదు కదా నా పనిలో, నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్, ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు, తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు బయలుదేరతారు అని చెప్తా అన్నారు. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
12: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది,
3: చెప్పండి.
12: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్ లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరీ వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారనే అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదళ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బీవీ రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
3: తప్పకుండా వెళ్తా.
16: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని. ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిజ్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజ్ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇట్ వాజ్ ది కన్స్ట్రక్షన్ వాజ్ ది కెప్టెన్ ఛార్జ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు గిరి గారు, సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అది వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 20 సేవాదళ మెంబర్స్ ని ఇనాగరేషన్ కి 20 డేస్ ముందరే తీసుకురమ్మన్నారు. అంతే ఒక 20 సేవాదళ మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 పీపుల్ ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజమంజన్ స్వామి వచ్చేవారు. వచ్చి సేవాదళ వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు, మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వెనవరీ కేమ్ ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ది ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్ ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి, సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకరు, షీజ్ ఆల్సో సపోజ్ పోయిటెస్, మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి, గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాన్లు తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్ సెవెన్ చేసి ఇంకా గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 పీపుల్ 20 డేస్ అంతా ప్రెమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్యుడ్ టెరైన్, ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా బై ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా చేయడం, మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలాగ రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఎందుకంటే మధ్య మధ్య శాగ్ అయిపోయి స్వామి చూసి ఏమి ఉందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మెరకల ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్ని గాలివాన, టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది, మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏమిటి స్వామి సంకల్పం ఏమిటి. అప్పటికింకా స్వామి మెరకల గురించి అంత ప్రచారం లేదు. అంతే ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా బండి షామ్యాన్ అది కట్టాలి కదా. మాకు అసలు నర్వస్ గా ఉన్నాం మేము వచ్చేటికి ఏం స్వామి స్వామ్యానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావాజ్ ఇద్దరు కానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి, అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్ళీ ఆ క్లాత్ అది నిలబెట్టేటప్పటికి అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గుడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 అవర్స్ వాటి ఒరిజినల్ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్ళీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మిరకల్.
12: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న?
3: తప్పకుండా.
17: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి ఈ సేవదంతా రండి అక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెనింగ్ అవుతుంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 డేస్ టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం, అక్కడ తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళంతా కూడా ఆ సేవలన్నీ కూడా ఈ 2 డేస్ చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి అయితే అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం, దైవ శక్తితో ఏంటి తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుల్ని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు ఇక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవ్వలేదు తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడా ఉండి బియ్యం బస్తాలు అక్కడ తిరిగి మాలో అందరిలో అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబ్యాకి ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మనలో ఉంది. ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పింగిపోతాయి అంతా కూడా. స్వామి దగ్గర కూర్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారా అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్నా ఇంకా శక్తి వచ్చింది అందరూ కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలు ఉంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సాహంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమం వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరిసరం అంతా కూడా క్లీన్నెస్ మొత్తం అంతా పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం ఇచ్చి పంపించి తర్వాత మేము అక్కడే ఉన్నాం. అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి సాయంత్రం పిలిచారు నన్ను. పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను, నువ్వు పొడపడుతూ వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్ముడు దైవ తమ్ముడు ఎక్కడ ఉంటే వస్తాను, లేదు ఇంటికి పో అమ్మా నాన్నని కోసం చూస్తుంటారు అని చెప్పానని స్వీట్స్ అన్నీ కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డు స్వామి ఎక్కడికైనా అవి పంచిపెడతారు. ఆ లడ్డులన్నీ పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సాయిపతి స్వామి అన్నాను. పట్టణం గట్టి ఎంత అంటే నీ చెప్పేటంటిది ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచం భగవంతుడి ప్రేమ, అదంతా కూడా మాకు పంచిపెట్టు. అంచేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామి ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్ళారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయిరామండి అందరికీ కూడాను.
18: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
3: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం, ధర్మం, భగవంతుని నేత్రద్వయం, సత్యాన్ని పలుకు, ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు, దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2,000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

సాయి రామ్, నా పేరు కరుణ మున్షీ. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్ఆర్ఎస్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి.

0: ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం. అనంతపూర్ కాలేజీలో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకు నేను సాడ్ గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ వి లవ్ యూ స్వామి. స్వామి సారీ నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సత్యసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్ అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజీకి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్ గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్ గా రిటైర్ అయినాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలాసార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చిన చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటి అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా ఆనంద అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూస్ సమయంలో మహిళలు విద్యా ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మణుల యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తికడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి.

0: ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనివా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు. 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గర ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సి ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21న పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరామ్.
1: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 ఏళ్ల నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 1996 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయా. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి తండ్రి గురువు అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో నిస్వార్థమైన టీచర్స్ తో ఎంతో ఆనందమయంగా విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991లో స్టూడెంట్ గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా 1 రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికి చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగి పొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్ లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు, అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి, ఎందుకంటే 500 మంది ఉన్నాం. సో ఎంత మందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మరచిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది, ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేము, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణలు ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
2: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నా నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్. సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడం, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది. కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి ఎక్స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యావు, నువ్వు సెలెక్ట్ అయ్యావు అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తి సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్ళడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టిక్కెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టిక్కెట్స్ బుక్ చేశాక, ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము అందరం, బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది స్వామి. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు. అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నాను. అనేసరికి, లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి. అందులో 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు, లేవు మనలాగా ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్కు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యూ ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది, స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు జరిగింది. ఆ తర్వాత స్వామికి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 కే ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది, మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కు బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టేలో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు, ఢిల్లీలో, ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు. చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో, కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిల్ అయిపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజీలో చదువుతుండగా 1-3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా. అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా, ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నా నేను కాలేజీలో ఉండగా, ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదానే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరూ తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్ లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
3: ఓం శ్రీ సాయిరాం. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను. సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని మేము. అప్పుడు 1969-72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామిగారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్ళి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికీ ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాషా అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరి చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరా స్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరాం.
4: అందరికీ సాయిరాం. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థినిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి నీడలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి, తండ్రి, గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకరా.

0: है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है। श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమైంది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాన్ ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగాను, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
1: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చానో, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్, మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది. బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను దేవామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టారు, రక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ టు మీ వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక్క మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నా ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లే మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు, స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపర్తికి అవెస్ట్ 9 D4 D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం. మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వీ గో టు హాస్పిటల్, అక్క వెళ్ళండి ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వీ వెంట్ అక్కడ వెళ్లి ఆమె ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అంటే సడన్ గా స్వామికి కారు వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, సేవాదల్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీవర్ బోత్ ఆఫ్ అస్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు. ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గాట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్. ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్? అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, అండ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో మూడవ భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఈనాటి జీవితమే నాటకరంగంలో భాగంగా మీకందించే నాటిక అవతరణ ఉద్ధరణ. ఈ నాటకం పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు అందించిన ప్రత్యేక సమర్పణ.

సత్యము, పసివాడివి, అందరూ నిన్ను దేవుడిగా ఆరాధించడమేమిటి? నాకు విడ్డూరంగా ఉంది. అసలు నువ్వెవరు? దేవుడివా, దెయ్యానివా, అవధూతవా, అవతార పురుషుడివా, మహర్షివా, మహనీయుడివా? నిజం చెప్పు.

0: శివయ్య, మన పిల్లల పాట అక్షరాలా నిజమయ్యా. ఇది నిజంగా మన సౌభాగ్యమే. కాకపోతే వైకుంఠంలో శేషతల్పం మీద హాయిగా సేదతీరవలసిన దైవం విండికొండపై ప్రమదగణాలు సేవిస్తూ ఉంటే కరుణ చిరికే కన్నులతో లోకాన్ని ఆశీర్వదించవలసిన స్వామి స్వార్థం స్వప్రయోజనం రాజ్యమేలుతున్న ఈ కలహయుగంలో ఏ సాధనా చేయలేని మనలాంటి సామాన్యులకై దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యాన్ని చిత్తరింపచేయడం మన జన్మజన్మల పుణ్యఫలం కాదు?
1: నిజం రామచంద్రం, ఇది మన పుణ్యఫలమే. శ్రీరామునిగా కరుణ కురిపించిన వాడు, నందనందనుడిగా గోకులంలో అమృత ప్రేమ పంచిన వాడు, కోపతాపాల్ని ఈర్షాసూయల్ని అదుపులో పెట్టుకోలేని మనని అనుగ్రహించడం ఊహకందని అదృష్టమయ్యా.
2: ఇదిగో రామచంద్రం గారు, స్వామి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, స్వీడన్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు విశ్వవ్యాప్తంగా 200 దేశాల్లో జరుపుకుంటున్నారట. విన్నారా?
0: సత్యసాయి అవతార విశిష్టత ఈ వేడుకలు దేశదేశాలలో జరుపుకోవడంలో లేదు కృష్ణ. కుల మత దేశ విభేదాలు మరచి హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు, చివరికి రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలోని నాస్తికులు సైతం ఒకే కుటుంబంలా ఈ వైభవం జరుపుకోవటంలో ఉంది.
2: అందుకే విజ్ఞులేని పెద్దలు భగవాన్ బాబాని ఏమని వర్ణించారంటే,

0: శభాష్ విశ్వనాథ్ నేను చెప్పానా, మనం వెళ్లేసరికి మన వాళ్ళు పాటలు పద్యాలు పాడుతూ ఉంటారని.
1: రంగా ఎప్పుడు వచ్చావురా?
0: ఇదిగో మీరు పద్యాలు పాడుతున్నప్పుడు ఈ రోజు నేను వస్తానని 4 ఈమెయిల్స్ 5 ఎస్ఎంఎస్ లు ఇచ్చాను, చూడటానికి నీకు తీరుకుంటే కదా.
1: సరేరా, ఇదిగో భగవాన్ అవతార ప్రకటన దినోత్సవ వేడుకల్లో పడి
0: తీరిక చెక్కలేదట్టావు. సరే విశ్వనాథ్, వీడు మా రామం, విన్నావుగా మావాడి సమాధానం. ఒరే ఢిల్లీ రారా నాయనా, హరిద్వార్ నుండి అమర్నాథ్ వరకు అన్ని తీర్థయాత్రలు నా కారులో చేయిస్తారా అంటే పుట్టపర్తి సేవలంటాడు. తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదించుకోరా అంటే గ్రామ సేవలు రామ సేవలు అంటాడు.
2: బాబా పాదస్పర్శతో పురీతమైన పుట్టపర్తి యాత్ర చేశాను, కాశీ నుండి రామేశ్వరం వరకు అన్ని తీర్థయాత్రలు చేసినట్లే కదా, భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించాను, అందరి దేవతల్ని సేవించినట్లే కదా అని కూడా అంటాడు. అవునా?
0: కరెక్ట్ గా చెప్పావు శివ. విశ్వనాథ్, ఇదయ్యా మా రామచంద్రం సంగతి.
3: రంగా, అతని విశ్వాసం అతనిది, మనం కాదనలేం కదా, కాని ఆ విశ్వాసానికి బలమైన కారణం ఉంటుంది. నీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు కదా.
0: ఓకే, అలాగే.
3: రామచంద్రం గారు, పురాణాలు నేనూ చదివాను, సత్యసాయి అవతారం పట్ల నాకు సందేహాలున్నాయి, నన్ను అడగమంటారా?
1: తప్పకుండా అడగండి, కాని ఆ సందేహాలు అక్కడక్కడా చెప్పుకునే మాటల మీద కాక యథార్థాల మీద ఆధారపడి ఉండాలి.
0: ఓఎస్, అలాగే. కాని జాగ్రత్తగా నా కండిషన్ విను, ఈవేళ నా సందేహాలు నువ్వు తీర్చగలిగితే ఈ క్షణమే నేను సత్యసాయిబాబా వారికి సరెండర్ అయిపోతాను. ఒకవేళ నువ్వు నన్ను కన్విన్స్ చేయలేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ లో నువ్వు నాతో ఢిల్లీ రావాలి తీర్థయాత్రలకు, సరేనా?
3: డీల్ బాగానే ఉందయ్యా.
1: సరే, నీ సందేహాలేమిటో అడుగు, బాబా ఏం పలికిస్తే అది చెప్తాను.
0: అంటే నువ్వు ఆడిన ప్రతి మాట ఆయనే పలికిస్తారంటావా?
4: ఎస్. చూడరంగా, మా కంఠంలో ఊపిరినంత వరకు మమ్మల్ని పలికించేది, చేయి పట్టి నడిపించేది బాబాయే.
0: ఆల్ రైట్, అగ్రీడ్. రామం, సత్యసాయిబాబా వారిని నువ్వు దేవుడు అంటావు, అదంత సులువుగా నేను నమ్మను. ఎందుచేతనంటావా, రామాయణ భారత భాగవతాల్లో భగవంతుడు అవతరించిన ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు జరిగాయి. రాముడు అవతరించినప్పుడు యజ్ఞగుండంలోంచి దివ్య పురుషుడు ఆవిర్భవించి దశరథ చక్రవర్తికి దివ్య పాయసాన్ని ఇచ్చాడు, ఆ తర్వాతే రాముడు పుట్టాడు. అందుచేత రాముడు దేవుడంటే నమ్ముతాం.
3: అలాగే శ్రీకృష్ణుడు అవతరించే ముందు కారాగారంలో దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి దేవకీ గర్భాన విష్ణుమూర్తి అవతరిస్తాడని చెప్పాడు, అందుచేత కృష్ణుడు దేవుడంటే నమ్ముతాం.
0: బాబా భగవంతుడు అంటున్నారే, మరి వారు అవతరించినప్పుడు ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా?
1: జరిగాయి. ఒక అద్భుతం కాదు, అనేక అద్భుతాలు జరిగాయి. సావధానంగా విను. పుట్టపర్తిలో వెంకావధూత అనే యోగి స్వామి అవతరించక ముందే స్వామి తాతగారైన కొండమరాజు గారికి మన రత్నాకర వంశంలో భగవంతుడు అవతరిస్తాడయ్యా అని చెప్పారు.
2: మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో 1926 సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకరోజు సాయంకాలం బావిలోంచి నీళ్లు తోడుతూ స్పృహ తప్పిపడిపోయారు. అది చూసి కంగారు పడిన లక్ష్మమ్మగారు కోడల్ని కారణం అడిగితే, ఆకాశం నుండి నీలమైన గోళం మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తూ వచ్చి తన గర్భంలో ప్రవేశించిందని చెప్పారు.
5: ఆ రోజుల్లోనే కొండమరాజుగారింట్లో రాత్రివేళ మేళతాళాలు మృదంగాలు వాటంతట వేం రోగసాగాయి. దీనికి ఆశ్చర్యపోయిన కొండమరాజుగారు వెంటనే వేద
1: పండితావధూత అనే యోగి స్వామి అవతరించక ముందే స్వామి తాతగారైన కొండమరాజుగారికి మన రత్నాకర వంశంలో భగవంతుడు అవతరిస్తాడయ్యా అని చెప్పారు.
2: మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు గర్భిణి.

0: వెంటనే వేద పండితులను సంప్రదించారు. వారు మీ కోడలి గర్భవాసన భగవంతుడు అవతరిస్తాడని చెప్పారు.
1: అలాగా? ఆశ్చర్యంగా ఉంది, బాబా జనన సమయంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయా?
2: ఇంకా వినండి. బాబా శివశక్తి స్వరూపుడు. ఈ విషయం తెలియచేయడానికి శివునికి అతి ప్రీతికరమైన కార్తీక సోమవారాన ఆసేతు హిమాచల పర్యంతం పరమశివునికి అమృతాభిషేకాలు జరుగుతున్న శుభ సమయంలో భగవాన్ అవతరించారు.
3: భగవాన్ చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితులు కాబట్టి చిత్రావతి నదీ తీరంలో పుట్టారు.
0: తాను నాశనం లేనివాడు, ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలవాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో జన్మించాడు.
2: తాను సర్వ ప్రపంచానికి పోషణకర్త అని తెలియచేయడానికి సత్యనారాయణ వ్రత ప్రసాదం స్వీకరించిన తరువాత ఈశ్వరమ్మకు జన్మించారు బాబా.
3: బాబా తాను ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభుడిని తెలియజేయడానికి పొత్తిళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చారు.
0: శ్రీకృష్ణ పరమాత్ముడా, మా స్వామి పాదాలు శంఖచక్రాంకితాలు.
2: మా స్వామి నిర్మల ప్రేమస్వరూపుడు. వారి దర్శనం అజ్ఞానాన్ని హరిస్తుంది, దురాలోచనల్ని దూరం చేస్తుంది, సత్యసాయి నామం ఆశల వలలో చిక్కుకోకుండా కాపాడుతుంది. గుండె గుండెలో వెలిగే దేవుడు మా బాబా. విను.

0: రామం, నువ్వెన్ని చెప్పు, మానవుడు దేవుడంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా.
1: అసలు భగవంతునికి మానవునిగా అవతరించవలసిన అవసరం ఏంటండి?
2: ఇదే కదా మీ సందేహం. వినండి, ప్రపంచంలో లోక కళ్యాణం చేయాలన్నా, మారణ హోమం సృష్టించాలన్నా మానవుడే చేయగలడు.
3: అందుచేత మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని వికసింపజేసుకుని లోక కళ్యాణానికి కృషి చేయాలి తప్ప దానవుడిలా ప్రవర్తించి విధ్వంసం సృష్టించకూడదు. అలా మానవుణ్ణి సంస్కరించాలంటే మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టి నడిపించాలి. అందుకే దైవం మానవుడిగా అవతరిస్తాడు.
4: అందుకే శ్రీరాముడు మానవుడిగా పుట్టాడు, ధర్మమూర్తిగా జీవించాడు. కృష్ణుడు మానవుడిగా పుట్టాడు, ప్రేమమూర్తిగా జీవించాడు. బుద్ధుడు మానవుడిగా పుట్టాడు, అహింసామూర్తిగా జీవించాడు. జీసస్ మానవుడిగా పుట్టాడు, కరుణామూర్తిగా జీవించాడు. షిరిడీ సాయినాథుడు మానవుడిగా పుట్టాడు, అనుగ్రహమూర్తిగా జీవించాడు. అందుకే భగవాన్ సత్యసాయి కూడా మానవుడిగా పుట్టాడు, ప్రేమామృతమూర్తిగా జీవించాడు. అర్థమైందా?
0: అర్థమైందయ్యా. నిరాకారుడు నరాకారుడుగానే పుడతాడు. అగ్రీడ్.
1: భగవంతుడు మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, మనలాగే జీవిస్తే ఆయన దేవుడని ఎలా తెలుసుకుంటామండి?
5: మంచి ప్రశ్న వేశారు. చూడండి, మనం భగవద్గీతను పూజిస్తాం, పారాయణ చేస్తాం, కాని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించం.
0: మీరెవరు?
2: జగన్నాథం గారు మన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
0: నమస్కారం.
2: మాస్టరు, ఈయన రంగారావు అని నా ప్రాణమిత్రుడు, ఢిల్లీలో వ్యాపారవేత్త. వారు విశ్వనాథం గారు, మా రంగా మిత్రులు.
5: రంగారావు గారు, మనం మహనీయుల బోధలు వింటాం, వారిని మెచ్చుకుంటాం, కాని వారి బోధనలోని అంతరార్థాన్ని గ్రహించం.
0: ఇజ్ ఇట్ సో?
5: అవును. భగవాన్ 1926లో నవంబర్ 23న జన్మించారు. మరుసటి రోజున ధ్యానం నుండి జాగృతులైన అరవింద యోగి నిన్ననే శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ భూమిపై అవతరించాడు అని చెప్పారు. మనం వినిపించుకున్నామా?
2: అరవిందుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఎలా తెలుసుకోవచ్చునో బోధించారు. మనం ఎప్పుడైనా అదేమిటోనని విచారించామా?
5: ఎలా తెలుసుకోవచ్చు? భగవంతుడు మానవుడిగా అవతరించినా వారి దివ్య లక్షణాలు వారి ప్రతిచర్యలోనూ ప్రతిబింబిస్తూనే ఉంటాయి.
0: ఏమిటా దివ్య లక్షణాలు?
5: సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వ జగద్రక్షకత్వం, కీర్తి, వైభవం, ప్రకృతిపై ఆధిపత్యం, స్వప్న సాక్షాత్కారం, మానవాతీతమైన అద్భుతాలు చేయడం, నిర్జీవుణ్ణి సజీవునిగా చేయడం, ఈ 9 లక్షణాలు ప్రదర్శించగలవాడే అవతార పురుషుడు.
0: ఈ లక్షణాలన్నీ బాబా ప్రదర్శించారా?
2: అసంఖ్యాకంగా ప్రదర్శించారు.
0: అలాగా వారి సర్వజ్ఞత్వం గురించి ఒక్క అనుభవం చెప్పు.
2: కేరళ రాష్ట్రంలో మంజేరీపట్నంలో శైలజ అనే భక్తురాలు స్వామిని తమ ఇంటికి రమ్మని నిరంతరం ప్రార్థించేది. కరుణామయుడైన బాబా ఒకరోజు భజన జరుగుతున్న సమయంలో వారింటికి వెళ్లారు. 2 రోజులు వారింటిలో భజనలో పాల్గొన్నారు, ప్రసాదం అనుగ్రహించారు. వారి బంధువర్గం అంతా స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి అనుగ్రహానికి ఆ కుటుంబం కరిగి కన్నీరయ్యింది. కాని విచిత్రం ఏమిటంటే అదే సమయంలో భగవాన్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సర్వజ్ఞత్వం అంటే ఆ భక్తురాలి ప్రార్థన తెలుసుకుని అనుగ్రహించడమే.
0: ఇది యథార్థమా?
3: 100కి 100 పాళ్లు యథార్థం. డాక్టర్ ఓసీస్ వారి బృందం శైలజ కుటుంబ సభ్యుల బంధువుల అనుభవాలు రికార్డు చేసి భద్రపరిచారు. చదవండి.
1: మరి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పురాణాలలో భక్తుల ప్రార్థన మన్నించి భగవంతుడు ప్రత్యక్షమైనట్లు బాబా ఎప్పుడైనా ఎక్కడైనా తన భక్తుల ఎదుట ప్రత్యక్షమై అనుగ్రహించారా?
4: అనుగ్రహించారు. 1996 వెనిజులా దేశానికి చెందిన విమానం ఆకాశంలో అతి వేగంగా దూసుకుపోతుంది. హఠాత్తుగా ఒక ఇంజిన్ లో లోపం ఏర్పడి విమానం నెమ్మదిగా కిందికి దిగిపోతోంది. విమానం కూలిపోతుందేమోనని పైలట్ భయపడ్డాడు. అప్పుడు ఆ విమానంలోని బాబా భక్తురాలైన స్టీవార్డెస్ ప్రమాదాన్ని గుర్తించి, బాబా, ఈ విమానాన్ని మమ్మల్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించింది. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ ప్రార్థన భగవాన్ విన్నారు. మరుక్షణంలో ఆ విమానానికెదురుగా మేఘమాలికల్లో అభయహస్తంతో 20 నిమిషాల సేపు బాబా దర్శనమిచ్చారు. అంతే, విమానంలో లోపం మాయమై క్షేమంగా గమ్యస్థానం చేరుకుంది.
0: వాట్ ఏ మిరాకిల్! నిజంగా ఇలా జరిగిందా?
3: ముమ్మాటికి జరిగింది. డాక్టర్ హీరామాలిని శేషాద్రి వ్రాసిన గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ పుస్తకం చదవండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. సర్వాంతర్యామిత్వం అంటే ఇదే.
4: నా భక్తుల్ని రక్షించడానికే నేను అవతరించలేదు, ఈ సర్వప్రపంచాన్ని రక్షించడానికే నేను అవతరించాను అంటారు బాబా.
0: అలాగా
4: ఈ లక్షణాన్నే సర్వ జగద్రక్షకత్వం అంటారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. 1990 సంవత్సరంలో ఆ స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 500 కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎందరో ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ను వదిలి వెళ్లిపోయారు. కాని 500 మంది సత్యసాయి భక్తులు మాత్రం ప్రశాంతినియం వచ్చి తమ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరించమని బాబాను ప్రార్థించారు. స్వామి అనుగ్రహ వర్షం వారిపై కురిసింది. స్వామి అభయమిచ్చారు. అనతి కాలంలోనే స్టీల్ ప్లాంట్ కాలనీలో సత్యసాయి మందిర నిర్మాణం జరిగింది. నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఆనాటి నుండి స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా అభివృద్ది చెంది ఈనాడు సంవత్సరానికి 3500 కోట్ల లాభాల బాటలో పయనిస్తోంది.
0: రామం, ఈ అద్భుతాలు వింటుంటే బాబా గురించి ఇంకా విననిపిస్తుంది.
2: విను, కీర్తి దైవానుకుండే మరో లక్షణం. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా ఈనాడు సత్యసాయి నామంతో, సాయి సేవలతో పులకించిపోతోంది. అమెరికాలో సెయింట్ లూయిస్ నగరంలో ప్రతి సంవత్సరం సత్యసాయి దినోత్సవం అన్న పండుగ జరుపుకుంటున్నారు. జపాన్ వేద పఠనంతో పరవశించిపోతోంది. ఆఫ్రికా దేశంలో విక్టర్ కాను అనే సత్యసాయి భక్తుని కృషి ఫలితంగా జులాయిల్లా తిరిగే విద్యార్థులు ప్రహ్లాదుల్లా మారిపోతున్నారు. హావార్డ్ మర్ఫిట్ వ్రాసిన సాయిబాబా ది మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే పుస్తకం ఆస్ట్రేలియా నుంచి వెలువడింది. లాటిన్ అమెరికా దేశాల్లో స్వామిని చూడని వారు కూడా సత్యసాయిని దైవమని కీర్తిస్తున్నారు. రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాల నుంచి వేలాది భక్తులు సత్యసాయి దివ్య దర్శనానికి ప్రశాంతి నిలయం సందర్శిస్తున్నారు. నేడు ప్రపంచంలో ఏ దేశమైగినా ఏ భాష పలికినా సత్యసాయి దివ్య నామ సంకీర్తనలే, దివ్య లీలలే, దివ్య మహిమలే.
3: ఇక పుట్టపర్తిలో అడుగుపెట్టండి. బంగారు పూతలతో మిలమిలా మెరిసిపోయే సాయి కుల్వన్ సభామండపం, భారత భాగవత రామాయణ గాథలు సర్వాంగ సుందరంగా చిత్రీకరించిన పూర్ణచంద్ర సభాభవనం, అవతార పురుషుని దివ్యలీలలు కళ్లకు కట్టినట్లు చూపించే చైతన్య జ్యోతి, సర్వమతముల సారమే సాయిమతముని చూపించే హెరిటేజ్ మ్యూజియం, సర్వదేవతామూర్తుల్ని సజీవమూర్తులుగా ప్రతిష్ఠించిన హిల్వ్యూ స్టేడియం,
4: డివైన్ మ్యూజిక్ గివ్స్ సోల్ టు ది యూనివర్స్, వింగ్స్ టు ద మైండ్, ఫ్లైట్ టు ఇమాజినేషన్, లైఫ్ టు ఎవ్రీథింగ్ అని సంగీత ప్రభావాన్ని తెలిపే మీర్పురి సంగీత కళాశాల, ఖగోళ రహస్యాల్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించే నక్షత్రశాల, భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలోనూ లేని అద్భుతమైన ఇండోర్ స్టేడియం, భూమిలోంచి బకింగ్హామ్ ప్యాలెస్ మునిచిందా అని భ్రమింపజేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడ చూసినా వైభవమే వైభవం.
2: అన్నింటినీ మించి విరాళాలకు చేయి చాచని, చందాలకు హుండీ లేని దివ్య పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
0: రామం, పుట్టపర్తి వైభవం ను చెబుతుంటే దర్శించాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. ఇటువంటి దివ్యక్షేత్రం భూమండలం మీద ఉందా అనిపిస్తుంది.
1: మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించరే?
3: దర్శిస్తారు విశ్వనాథ్. విశాల విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. దేశాధినేతలందరూ విశ్వశాంతి కోసం కలిసి ఇక్కడ ప్రార్థించే రోజు వస్తుంది.
2: అప్పుడు పుట్టపర్తిలో అడుగు పెట్టడానికి కూడా చోటు దొరకదు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామనాద్యావతారాలెత్తిన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి అని విశ్వమంతా గుర్తిస్తోంది. పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ ఉండదని అందరూ శిరసు వంచి ఈ క్షేత్రానికి నమస్కరిస్తారు.

0: జగన్నాథం గారు, పంచభూతాలు భగవంతుడు నియంత్రణలో ఉంటాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవాన్ శ్రీ సత్యసాయి సర్వేశ్వరుడే అయితే వారి జీవితంలో కూడా ప్రకృతిని నియంత్రించిన సందర్భాలు ఉండాలి కదా.
1: ఉన్నాయి రంగారావు గారు. పాత మందిరంలో ఉన్నప్పుడు బాబా దివిజ గంగా ప్రవాహాన్ని పత్తికి రప్పించారు. చిత్రావతికి వరదలు వచ్చినప్పుడు ఒక్క సంజ్ఞతో వరద వెల్లువను దారి మళ్లించారు. ఉత్తర కర్ణాటకలో స్వామి దర్శనం కోసం భక్తులు ఎండలో వేచి ఉంటే ఒక్క దివ్యనామ సంకీర్తనతో మేఘాలను రప్పించి ఛత్రం పట్టించారు. ఇలా లెక్కలేనన్ని దృష్టాంతాలున్నాయి. జగత్తును నియంత్రించగల జగదీశ్వరుడు బాబా.
2: రంగారావు గారు, స్వప్న సాక్షాత్కారం మరొక దివ్య లక్షణం. నటాషా అనే రష్యన్ భక్తురాలు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించమని మనసారా ప్రార్థించింది. ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి భారతదేశం రావడానికి సిద్ధంగా ఉండమన్నారు బాబా. ఆమె స్వప్న వృత్తాంతం విన్న ఆమె భర్త బోరిస్ నమ్మలేదు, కాని అనూహ్యంగా వారం రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దుబాసీగా వచ్చే అవకాశం బోరిస్కి లభించింది. అందుకే నా సంకల్పం లేకుండా మీకు కలలో కూడా కనిపించను అని చెప్తారు బాబా.
3: మరి మానవాతీతమైన అద్భుతాలు చేయగలవాడే భగవంతుడు అన్నారు కదా మీరు.
4: నిజమే. 1990వ సంవత్సరంలో తన పుట్టు పండుగ నాడు ఒక సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పుట్టపర్తిలో నిర్మిస్తాను అని ప్రకటించారు బాబా.
5: అది చాలా కష్టసాధ్యమే అని మీ వంటి వారే కాదు, ఇంజనీర్లు డాక్టర్లు కూడా అన్నారు. కానీ సత్యసాయిది సత్య సంకల్పం. 6 నెలల కాలంలో పరమాద్భుతంగా ఆసుపత్రి నిర్మాణం జరిగి 1991వ సంవత్సరం నవంబర్ 22న, అంటే స్వామి పుట్టుపండుగకు ఒకరోజు ముందు, ఆ ఆసుపత్రిలో 4 గుండె ఆపరేషన్లు జరిగి అందరూ స్వామి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉన్నారు. ఇది మానవాతీత అద్భుతం కాదా?
3: నిజమే శివయ్య గారు, ఇది పరమాద్భుతం.
1: అన్నిటికంటే అద్భుతం నిర్జీవుల్ని సజీవులుగా చేయటం.
6: అంటే భగవాన్ మరణించిన వారిని కూడా సజీవులు చేశారా?
2: ఏ నమ్మలేకుండా ఉన్నారా? కాని ఇది ప్రత్యక్ష సత్యం. బాబాను బాలకృష్ణుడిగా భావించి సేవించిన కరణం సుబ్బమ్మ గారిని చనిపోయిన 24 గంటల తర్వాత బాబా బ్రతికించారు. అదేకాక బిడ్డలు లేని ఆ తల్లికి తానే కన్నబిడ్డయ్యై తులసి తీర్థం పోశారు. కుప్పం రాధాకృష్ణయ్య గారనే భక్తుణ్ణి చనిపోయిన 72 గంటల తర్వాత పునర్జీవితుల్ని చేశారు. అదే గోవలో రామ్బ్రహ్మం గారిని, వాల్టర్ కోవన్ని వారు పరమపదించిన 4-5 గంటల తరువాత ఆసుపత్రికి వెళ్లి జీవం పోశారు బాబా.
4: ఇవన్నీ ఊహకందని యథార్థాలు.
5: ఇన్ని దివ్య లక్షణాలు కలవారు కాబట్టే అణుశాస్త్రవేత్తల నుండి అతి సామాన్యుని వరకు భగవాన్ బాబాని భగవంతుడని విశ్వసిస్తున్నారు. వారి ప్రేమ బాటలో నడిచి సేవలందిస్తున్నారు.
1: తనను నమ్మిన వారిని నమ్మని వారిని కూడా కంటికి రెప్పల కన్న తల్లిలా కాపాడుతున్నారు బాబా.
7: రామం మూర్ఖత్వం అజ్ఞానానికి లోబడిపోయి ఇంతటి మహనీయమూర్తిని దర్శించలేకపోయాం. నీ ప్రాణ స్నేహితుని కదా, ఒక్క చెంపదెబ్బ కొట్టి నా పొరపాటుని ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించి బాబా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా?
4: విచారించకు, వారు మనమచ్చనే ఉన్నారు. సాయి అని భక్తి విశ్వాసాలతో పిలిచి కొలిచిన వారికి ఓయని సమాధానం ఇస్తున్నారు.
5: సన్మార్గాన్ని విడిచిపెట్టిన వారిని చేయి పట్టి నడిపించడానికి వేదసారాన్ని చిన్న చిన్న పాటల రూపంలో, కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించారు బాబా. అమృతతుల్యమైన వారి కథలు గాథలు విని కోపతాపాలకు, నిరాశ నిస్పృహలకు గురైన ఎంతో మంది సన్మార్గంలో నడిచి తరిస్తున్నారు. నువ్వు విను, నువ్వు మారతావు.

0: రామం, ఇంత మహిమ గలవారి బోధనలు నేను వింటమే కాదు అందరికీ వినిపిస్తాను.
1: రామం,
0: భగవాన్ మహాభినిష్క్రమణ తర్వాత కూడా స్వామి భక్తులు అదే భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తున్నారా?
2: నాకు అదే సందేహం.
3: ముందా సందేహాలు దూరం చేసుకోండి. రంగారావు గారు, సత్యసాయి భక్తుల భక్తి విశ్వాసాలు మనోభావాలు మీకు తెలియవు. సాయి నామస్మరణ చేస్తూ ప్రేమ నిస్వార్థ సేవాభావాలు పెంపొందించేలా సేవలు చేసే తన బిడ్డలను బాబా చేయి పట్టి నడిపిస్తారు.
4: మేము ఒక్కడుగు వేస్తే తాను 100 అడుగులు వేసి మాకు మార్గం సుగమం చేస్తారు. ఇది మా అనుభవం. వారిని దర్శించకుండా, వారిని స్మరించకుండా మేం జీవించలేం. స్వామి నామమే మా ఊపిరి, సాయి సేవే మాకు ప్రాణం.
5: త్రేతనాటి శ్రీరాముడే, ద్వాపరన్నాటి శ్రీకృష్ణుడే, తిరుమలలోని శ్రీనివాసుడే, షిరిడీలోని సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయి అని మా దృఢ విశ్వాసం.
0: శివ, ఇప్పటికీ వారు మీ ఇంటా జంటా కంటా ఉండి నడిపిస్తున్నారన్నమాట.
5: ఎస్, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఫీజ్, పోర్టబుల్ వాటర్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్, ఫుడ్ అట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద నీడీ ఎవ్రీడే. ఇవన్నీ నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. ఇది వారి అనుగ్రహం కాదు?
6: వందలాది గిరిజన గ్రామాలు అన్ని మౌలిక సదుపాయాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతున్నాయి. ఇది వారి ఆశీస్సు కాదు?
4: అనంతగిరి కొండలలో 100లాది గ్రామాలలో దాహార్తులకు మంచినీటి సదుపాయం కల్పించడానికి కనకవర్షం కురుస్తోంది. ఇది బాబా అనుగ్రహం కాదు? చీకటిలో చదువు సంధ్యలు లేక అలమటిస్తున్న గ్రామాలకు సోలార్ దీపాలు లభించాయి. ఇది స్వామి కరుణ కాదు? ఈ మారుమూల కొండల్లో పండిన కాఫీకి ఒక సత్యసాయి భక్తుని సలహాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది సత్యసాయి కృపా కటాక్షం కాదు? ఇలాంటి అనుభవాలు అనంతం, అఖండం.
0: ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయయ్యా రామం. స్వార్థం అనుకోపోతే ఈ మాట చెప్పు, మన పశ్చిమ గోదావరి జిల్లాను బాబా ప్రత్యేకంగా ఏమైనా అనుగ్రహించారా?
6: రంగా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కోట్ల సాయి భక్తుల గుండెల్లో మారుమ్రోగుతున్న సాయి గాయత్రి మహామంత్ర ద్రష్ట బ్రహ్మశ్రీ ఖండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడే పుట్టారు. 14 భాషలలో అనువదించబడిన తపోవనం పారాయణ గ్రంథం రచయిత శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఇక్కడి వారే.
5: భారతీయ సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తికి స్వామి స్థాపించిన సనాతన భాగవత భక్త సమాజానికి దశాబ్దాలు సేవ చేసిన శ్రీ శిష్లా చంద్రమౌళి శాస్త్రి గారు ఇక్కడి వారే. అక్షయ విభూతిని అనుగ్రహించే వెండి భరిణను మన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారికి బాబా ప్రసాదించారు. లక్షలాది దీనజనులకు వైద్య సేవల్ని అందిస్తున్న సిహెచ్ పోతేపల్లి ఆసుపత్రి భగవాన్ అనుగ్రహమే. కొవ్వూరులో సత్యసాయి సంగీత కళాశాలను స్వామి తనామృత హస్తాలతోనే ప్రారంభించారు.
7: జగన్నాథం గారు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వామి మహాభినిష్క్రమణ తర్వాత మన జిల్లాలో మీరు స్వయంగా చూసిన అద్భుతమైన అనుభవం ఉంటే చెప్పండి.
3: చెప్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అలుపెరుగని స్వామి సేవకులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారికి ఒకమారు అచేతనంగా ఉన్న స్థితిలో తీవ్రమైన పక్షవాతం సోకింది. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాం. వెంటనే వారి పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ వ్రాసి పర్తిలో స్వామి సమాధిపై పెట్టారు. పెట్టిన మరుక్షణంలో ఆసుపత్రిలో భాస్కర్రావు గారు టక్కున లేచి కూర్చున్నారు. వారి పక్షవాతం మటుమాయమైంది. ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి?
0: వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బాబా, మీకు శతకోటి వందనాలు.
6: రంగా, భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యనామం విశ్వాన్ని ముంచెత్తే ఉత్తుంగ భక్తి తరంగం. సాయి సేవ యువతరంలో మానవతా విలువలు చిగురింపచేసే సేవా ప్రభంజనం. సాయి ప్రేమ ప్రజాబాహుళ్యంలో నైతిక విలువలు పునరుద్ధరించే దివ్య వాహిని.
4: రంగా, గుండె చరిచి చెప్తున్నాను విను. ఈనాడు లోక కళ్యాణానికి సాయి ప్రేమ మార్గమే శరణ్యం. విశ్వశాంతికి సాయి సేవా పథమే దిక్కు. అందుకే సాయి రథం ప్రేమ బాటలో ధర్మనిష్ఠతో కదులుతోంది. రండి, అనుసరిద్దాం.

జీవితమే నాటక రంగంలో భాగంగా అవతరణ ఉద్ధరణ నాటికను విన్నారు కదా. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటుంది జీవితమే నాటకరంగం. సాయిరాం.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from the districts of Chennai South, Chennai Southeast, and Chennai East Coast from the state of Tamil Nadu have come to Prashanti Nilayam for their two-day Pratiyatra on 18th and 19th of July. Tomorrow's morning session in Sai Kulwant Hall will commence at 8 o'clock with Vedam chanting. At 8:30, a devotional music program titled Sai Nadamritam will be offered by the Gents Sai Youth from Tamil Nadu. The morning session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. The evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 4:50, the district president of Chennai Southeast, Sri Satya Sai Seva Organizations, will be addressing the August gathering, followed by two cultural presentations, dance presentations titled Swagatam and Sita Kalyanam by the Bal Vikas children, and a drama presentation titled Hanuman, the epitome of 3Ds, by the Sai Youth and the Bal Vikas children from Tamil Nadu. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato, Tamil Nadu Rashtramloni, Chennai South, Chennai Southeast, Mariyu, Chennai East Coast Jilla Lundi, భక్తులు జూలై 18 మరియు 19వ తేదీలందు రెండు రోజుల పర్తియాత్రగా ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి ఉదయం కార్యక్రమం 8 గంటలకు వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 8:30 సాయి నాదామృతం పేరిట తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాయి యువత భక్తి సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి ఉదయం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 4:50 శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చెన్నై సౌత్ ఈస్ట్ జిల్లా అధ్యక్షులు ప్రసంగిస్తారు. వీరి ప్రసంగానంతరం బాలవికాస్ చిన్నారులు స్వాగతం మరియు సీతా కళ్యాణం పేరిట నృత్యములను సమర్పిస్తారు. తదుపరి సాయి యువత మరియు బాలవికాస్ చిన్నారులు హనుమాన్ ద ఎపిటోమ్ ఆఫ్ 3Ds పేరిట నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

Jai Nanda Anandana Anandana Anandana Anandalal.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

0: ಮಧುರಾಧಿಪತಿ ರಾಧೇ ಶ್ಯಾಮ
1: ಮಧುರಾಧಿಪತಿ ರಾಧೇ ಶ್ಯಾಮ
0: ಮಧುರಾಧಿಪತಿ.

Thank you.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భగవాన్ బాబా వారు 1996 సంవత్సరం జూన్ జూలై మాసాలలో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని మీకు అందిస్తున్నాం.

0: రావణాసుర సంహారం మండోదరి విలాపం.
1: రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. ముందు దినమే తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తు మరణించాడు. ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక్క కుడిభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు. ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు. అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు. రెండవ దినము అమావాస్య. తన పెద్ద సోదరుడు, కుమారుడు, వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరి కూడాను మరణించినారు. ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే. రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి. రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రింపగలు జరిగింది. అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు. ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును, దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు. దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి, అతన్ని కూడాను పంపాడు. తలతల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి. ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా. క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి, ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు. ఆ రథమును ఎక్కి రాముడు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు. ఈ విధముగా యుద్ధము చేసేటువంటి విధానము లోపల రాముడు అతి మెలకువగా, అతి జాగ్రత్తగా మెలుగుతూ వచ్చాడు. రాముడు దేవుడై కూడాను ఈ జీవులను హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు. సృష్టించిన అధికారం ఉన్నటువంటి వానికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది. శిక్షించడము రక్షించటం కూడాను దైవము కాదు. వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది. కనుకనే ఇతరులు నిమిత్త మాత్రంగా ఎంచుకుని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవుడు. ఈ విధమైనటువంటి సందేహములకు మూల కారణము ప్రవృత్తియే. దేహాభిమానం చేత, ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి. కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు, తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది. కానీ రామునకు తాను దేవుడనే తెలుసు. కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి. లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి. ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి. కానీ మానవుడు కర్మను ఆచరించి కొంతకాలం దానిని కాచి, నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు. కాలం యొక్క పరిమితి కొంత దాటాది కాని ఈ కర్మలకు ఫలితమనేటువంటిది ఏనాటికి తప్పినది కాదు. కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు. కనుక అది కాలం పండాలి, అప్పుడే ఈ ఫలితం కూడాను తనకు నిండుతుంది. ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి. అది ఏ, ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ, నీవు చేయరాని పనులు చేస్తున్నావు, అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు, గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి యొక్క స్త్రీలను బాధిస్తున్నావు, మంచిది కాదు. నీకైనా నాకైనా కూడాను దోషములు అనేటువంటిది మహాపాతకము. ఏనాటికైనా తప్పించుకోలేవు. నేను చాలా గొప్పదానని, నా తండ్రి రాక్షస చక్రవర్తి, నా భర్త రాక్షసు యొక్క చక్రవర్తి, నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు, ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను. మీకు ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో కొంత జాగ్రత్తగా ఉంటుండండి. స్త్రీలనగా అగ్నితో సమానము. వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని, మాటలతో కాని, చేష్టలతో కాని వారిని హింసించటం మహాపాతకం. ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును, చాలా పాతకము. ఏనాటికైనా నీ తప్పించుకోలేవు. నేను చాలా గుర్రాలని, నా తండ్రి రాక్షస చక్రవర్తి, నా భర్త రాక్షసు యొక్క చక్రవర్తి, నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క ఇలాంటి

చూపులుగా ఉండవచ్చును, ఆ చెడ్డ చూపులే రేపటి దినం నువ్వు చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది. నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా నువ్వు చేకూరుస్తుంది. కర్మ ఫలితము తప్పినది కాదు. నేడు రేపు కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనప్పుడు నీ తప్పించుకోలేవు. కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తము అని అన్నాడు. కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు. కడపటికి 7 దినములు జరిగిన తర్వాత ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు. ఆకాశం అంతా కూడా సర్పములతో తిరుగుతూ ఉంటుండాలి, ఆకాశమే కనిపించలేదు, ఎక్కడ చూసినా సర్పములే. ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు. గరుడాస్త్రాన్ని విడిచాడు. గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది. రావణుడు చాలా సందేహించాడు. ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములకు ఎక్కడ చిక్కాయి? అదే ఒక సమయం లోపల మండోదర చెప్పింది. రావణ, నీవు చాలా పొరపడుతున్నావు. రాముడు సామాన్యుడు కాదు, కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు. అతను మహాశక్తివంతుడు. కేవలము కోతులను పట్టుకుని ఈ మన సముద్రం పైన వంతరి కట్టాలంటే ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా? చిన్న విషయంలో కూడా నీవు రాముడిని గుర్తించుకోలేకపోతున్నావు. ఆ సాధ్యమని అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు. ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు. నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పజెప్పు, రాముని పాదం పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది. నా ప్రాణమైన అవిడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది. మండోదరి వెళ్లిపోయింది. 7వ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు. దీని పేరు కంఠాస్త్రము అని పేరు. ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం. ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి. ఈ విధంగా 10 తలను కూడా క్రింద దింపాడు. అనగా రావణునికి 10 తలలు ఉన్నవా అని అనేక మంది యోచించవచ్చును, సందేహించవచ్చు. ఏమిటి ఈ తలనంటే ఏమిటి? చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ అని ఈ యొక్క వేదమునందు నిరూపించినట్టుగా ఈ యొక్క 10 తలలు 6 శాస్త్రములు 4 వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు. కనుకనే 6 శాస్త్రములు 4 వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి. ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు. శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనమేమి? ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనటువంటి వాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి? పేరుని తెలిసినందుకు ప్రయోజనమేమిటి? ఆచరణలో పెట్టాలి. నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు హనుమంతుడు చెప్పాడు, విభీషణ, రామనామం చేసినంత మాత్రం చాలదు, రామ కార్యమునో కూడా నీవు పాల్గొనాలి. అప్పుడే ఈ రామచింతనలో ఉన్నటువంటి ఫలితం నీకు దక్కుతుంది. కేవలం పెదవులతో రామ్ రామ్ రామ్ రామ్ అనుకున్నంత మాత్రం చాలదు, నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామసేవలో కూడా నీవు పాల్గొను. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహీ.

సేవ చేయాలి. తపస్సు చేయకపోయినను పర్వాలేదు, జపధ్యానములు చేయకపోయినను పర్వాలేదు, భజన చేయకపోయినను పర్వాలేదు, సేవలో నీవు పాల్గొనాలి. సేవని నీ జీవితంలో సరి అయిన నావ కనుక నీవు ఏమి సేవ చేస్తున్నావు. కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కాని నామములకు తగినటువంటి ఒక సేవ కూడాను పాల్గొనటం లేదు. కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా? ఆ పండును తినాలి, దాన్ని అరిగించుకోవాలి. జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అనేది గీత. జ్ఞాతం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము, ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము. ద్రష్ట ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము, కానీ చదివినంత మాత్రం చాలదు, దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి. అదే ద్రష్ట. ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి. వంట వండిన తర్వాత దానిని భుజించాలి, భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి. ఇప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం. అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి, కార్యరూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి, తదుపరే దానిని లోపల ప్రవేశించాలి. కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రావ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు. అదే విధంగానే ఈ రావణాసురుడు ఈ యొక్క వేదములంతా చదివాడు, చదివినాడు మాత్రమే కాని ఒక్కదాన్ని నేను ఆచరణ చేయటం లేదు. అదే హనుమంతుడు చెప్పాడు రాముని దగ్గరికి మొట్టమొదటి చూచి వెళ్లినప్పుడు. తంత సంభున వీధు వీధులు దొంతిశాలలు.

మేగొనుమా సంత సంబున వీధి వీధులు దొంతశాలలు వాడమేడలు చేసేటి ధనుజవర్ణను శాంతికేలి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా ముందుగా ఇంద్రజిత్తును ముఖ్యమైన ప్రహస్తుని ఇలాంటివంతా కూడా వేదము చెబుతున్నారు వాళ్ళంతా. తెల్లవారు లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం ప్రాచ్యులు వేద పఠనం చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఏమిటి? దాన్ని సరైన అనుభవతిలో తెప్పించుకోలేదు. కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు, కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగ పెట్టలేదు. ఆరు శాస్త్రములు తెలుసు, ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు? పర స్త్రీని అపహరించటము ఇది తప్పని తెలీదా శాస్త్రంలో? పరులను పీడించకూడదనేటువంటిది తెలీదా శాస్త్రంలో? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నది. పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము, పరులకు అపకారం చేయటమే పాపము అనింది. కనుకనే ఆరు శాస్త్రములు తెలిసి నాలుగు వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు. ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు. ఎప్పుడు ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయనో కింద కూలిపోయాడు. మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి, కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు. కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు. ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీన్నే మనం అనుసరిస్తూ ఉన్నాము. నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు. రాముడు కూడాను తాను మానవావతారం ధరించినప్పటికీ నేను మానవుడు కాదు అనేటువంటి సత్యం తెలుసు. అయితే శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్యా వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్దము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడాను కేవలము కొన్ని నటనలు మాత్రమే. ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే. సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి, ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి, అందువల్లే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు. ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు. తెల్లవారు లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం. మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దులేక వ్యయమ

0: ప్రీతిగా యోచన చేయు మానవా.
1: సత్యం కూడా అంటున్నాము. ఎవరు చెప్తున్నారు సత్యం? ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదా? తోడెత్తితే అసత్యమే. ఈ అసత్యం చేతనే నాలుగును అపవిత్రం గావించుకుంటున్నారు. కనుకనే ఆ నాలుగు అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది. కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుండాలి. పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి. ఆ పది చిల్లుల పాత్ర లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది. కాబట్టి మన హృదయంలో అనేటువంటిది అసత్యమనేటువంటి దీంతో పాయసంతో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మననం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి. కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి. అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటారు. కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట. ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం. చేతనైతే చేతనవుతుందని చెప్పు, చేతనటి కాదని చెప్పు, కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే. నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే. ఇది కేవలం అసత్యం మాత్రమే కాదు, ద్రోహము కూడాను. ద్రోహమే కాదు, మోసము కూడాను. ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా? ఈ అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి. కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి. ధర్మం చర, ధర్మాన్ని చెయ్యాలి. ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదు అంటారు. కానీ నీకు తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యంలో ముందుకు పోతున్నాడు. కనుకనే తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు. ఇది తనం తాను కించిత్ పరుచుకోవటమే. ఇన్ని దినముల నుంచి వింటున్నారు, ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు. ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాము? ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము? ఆచరణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు. ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము, ఎన్ని బోధనలు వింటున్నాము, కానీ ప్రయోజనమేమిటి? కనుకనే మనం చేసేటువంటి అంతకుడు చెప్పడమే కానీ చేయటం లేదు. అంధకారం బెల్లం హతమారునే చూడ వసుదలో దీపపు వార్త వలన రోగ పీడుతిని బల్ రోగంబు తీరున ఔషధ మహిమంబు అంత విన్న నిరుపేదవాడి పేదిరికంబు పోవున విత్త ప్రభావంబు విన్న వింత. విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసొస్తుందా? పవర్ఫుల్ మెడిసిన్స్ యొక్క గురించి నీ వింటున్నప్పటికీ నీలో ఉన్నటువంటి రోగం పోతుండగా పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు. అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపక్ష పరమానముల గురించి చెప్తే వాడి కడుపు ఏమైనా నిండుతుందా? మన స్మరణలు, మన సాధనలు, మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి. ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి. ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది? ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది? దేశమంటే ఏమిటి? మనుషుల యొక్క సమూహమే దేశం. మట్టి కాదు. మనిషి అంటే ఏమిటి? మనసే మనిషి, మనసు గలవాడే మనిషి. మనసు అంటే ఏమిటి? సంకల్పం యొక్క చేరికే మనిషి. ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవృత్తిలో. కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది. కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారం. కనుకనే రావణుడికి 64 విద్యలు చేసినటువంటి వాడు నేర్చి ఏమి ఫలము? తన్నొసట రాత తప్పించ ఎవరి తరము? చెడ్డ బుద్ధులు తమ దగ్గర చేరనేని ఎండబారులు బుద్ధులు బెండుబారు అని. నా ఓన్లీ బెండు మాత్రమే కాదు, బండబారు అని కూడా. 64 విద్యలు ప్రయోజనం ఏమిటి? ఈ విద్యల యొక్క ప్రయోజనం ఇంతేనా? జ్ఞానంతో విద్య ప్రాణించాలి, కృషి కూటి కోసం చేయాలి. కానీ ఈనాటి విద్యనంతా కూటి కోసం జరుగుతున్నాయి. అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు, ఈ యొక్క పనులు, ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఆయన మంచిగా కనిపించవచ్చు, మేడి పండు చూడ మేలుమై ఉండును, కానీ లోపల చూస్తే ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి. కారణం ఎవరు? కర్త ఎవరు? కర్త భగవంతుడు కాదు, కారణం భగవంతుడు కాదు. కార్య కారణములు రెండు నీవే కారణం. అది ఏ ఈనాడు మరణించినావని చెప్పని ఆ దేహం పైన పడి మండోదిని విన్నపిస్తూ ఉంటుండాలి. రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది? నీ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి? నేను ఇంతకాలం నుంచి నువ్వు చెప్తూ వచ్చా, కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు. కట్టగలపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ. గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి కోతులతో నా చవటము ఎంతటి మహాపాపము అంచావు. పాపమును తప్పించ ఎవరి తరము కాదు. నీవు చేస్తున్న పాపమే నీ విధంగా అనుభవిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినాబోయేమో, అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందండి. కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు. ఆ విభీషణుని కూడాను కొంత క్రోధంతో నిందించింది. నిందించిన తర్వాత విభీషణాన్ని నిన్ను నిందించకూడదు, నీవు ఎంతకాలం నుండియో బోధిస్తున్నావో మీ సోదరులకు ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నా. కానీ నీ బోధనలు అతను తలకెక్కలేదు. ఎక్క ఎక్కుతుంది, ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు. ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా, తలబుర్రది ఖాళీ కాక ఇరు సుకృతము నింపనగునా. అనేక చింతలతో చేరుకుని ఉంటుంది, అది ఖాళీ చేస్తే కదా విభీషణు యొక్క బోధ అందులో చేరుతుంది. అది చేరడానికే స్థానం లేదు. అలాంటి తలను నీవు పెంచుకున్నావు, అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు, ఇలాంటి దుస్థితి నీవు అనిపిస్తున్నావు అని మండోదరు చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది. అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది. కానీ ప్రయోజనం ఏమిటి? ఇంతకాలము నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది. ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి? తీరిన తర్వాత ప్రయోజనం కాదు ఇది. కనుక ఓ రావణ, ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో, ఇదే నీకు చాలు, ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది. అంత్యములో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు. అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు. ఆ కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాది, కాశీ బజార్లో ఉంటుండాది. ఏం చేస్తాడు పాపం, అతని కర్మ. ఆ మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో, అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు. కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు. హృదయంలో ఉంటే కదా వచ్చేది. కనుకనే మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో, హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత. కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మం అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి. ప్రతి దానికి నీ సత్యము ధర్మమే. మతములకు ఆధారము సత్యధర్మములే, గమ్యములకు మార్గములు సత్యధర్మములే, శాస్త్రముల యొక్క రసములకు సత్యధర్మములే, రహస్యాలకు అన్నిటికీ నీ సత్యధర్మములే, పర్వ రహస్యములు కూడా నువ్వు సత్యధర్మంలోనే ఇమిడి. కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడా అనుసరించాలి. ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం. రావణుడు మరణించాడు, కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు. పోయిన వారు పోయారు, భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు, పిల్లలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు, తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి. దీనన్నింటికి కారణం ఏమిటి? ఒక్క చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం. ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం. ఒక్కటి ఉంటే చాలదా, ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది. పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి పాలు మాత్రం విషం దాంతో వేస్తే పాలంతా విషమయమైపోతాయి. పాలేమో కడవడ పాలు, పాయిజన్ చిన్నది, చూసావా? అదే విధంగానే తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ, లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు వెళ్ళినప్పటికీ, కడపటికి రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం. చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా? చిన్న చిన్న చీమలు, సర్పం చాలా పెద్దది, కానీ దాన్ని కూడా చంపుతాయి. అదే విధంగానే చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది. ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం చెప్తాక దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా మేము గురి అవుతున్నాం. విత్తనము చిన్నదే కానీ అది పెంచి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది. కనుకనే విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించదని తీసివేయాలి. ఇది మంచి పని అన్నివసే ఉపనిషత్తులందు కర్మకు నమస్కారం అన్నారు. కర్మణే తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు. ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి. ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడా పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి. నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడా నిరుపయోగమైపోయి. కనుకనే వేదం కూడా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది. భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడా ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి. ఇది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా అండదండలుగా నిలిచి మనం కాపాడుతుంటాయి. కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి. ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గాని ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి. దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి. ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యంను పలకండి. కానీ ఈనాడు కలి ప్రభావము సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది. కారణం ఏమిటి? ఈ సంఘదోషమే. అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంది. కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచివారితో మనం చేరాలి, చెడ్డవారితో మనం దుట్టైన ఇచ్చి దూరం అయిపోవాలి. అన్నవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వాళ్ళు ఏమైనా అనుకోనిలే, కానీ నీవు నీ సత్యాన్ని నువ్వు కాపాడుకున్న వాడవుతావు. కనుక నీ రావణుడు చేసినటువంటి మహాదోషంలో ఇదే పెద్ద పాపం. ఏ శాస్త్రము తెలియకుండా దోషం చేస్తే అతనికి ఏమాత్రము పాపం రాదు, ఏ వేదము తెలియకుండా కూడాను అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు. తెలిసి కూడా దాన్ని ధిక్కరించుకోవటం లేనే పాపం వస్తుందని. కనుకనే తెలిసి రామచింతన చేయవే మనసా అన్నాడు త్యాగరాజు. తెలిసి చేయి, చూచి మ్రొక్కు, తెలిసి త్రొక్కు. కనుకనే ఈనాడు మానవుడు ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటికి మనం ఆధారం చేసుకుంటే చాలు. రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైనటువంటి మోక్ష స్థితిని పొందుతాం. ప్రామాణ్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు. ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు, ఆ రెండు చక్రంలో సత్యధర్మములు. కనుకనే ఆ సత్యధర్మములు అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి. దానిని ధిక్కరించాడు ఈ రావణుడు. ఎన్ని చదువులు చదివినాడు, ఏం ప్రయోజనం? రాముడు కూడా చదివాడు. రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు? ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు. ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది. రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు, కానీ ఆచరణలో పెట్టలేకపోవటం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది. ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ది అయిపోయినాయి. ఈ అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ. కడుపు జరిపోతే దేహమంతా జరిగినట్టే, అది ఏ కేంద్రము కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి. సెంటర్ ను చక్కగా చేయి, అప్పుడే ఈ యొక్క జీవితం కూడా శాంతి భద్రతతో తొలుతూగుతుంది. ప్రేమ స్వరూపులారా, ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరూ ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్కతూరి మనం మన్నం చేయాలి. అంతరార్థము ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు. ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు? దశరథుని కుమారులు. ఎవరు దశరథుడు? కోసల దేశపు రాజు కాదు. దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐదు పది చేరినటువంటి రథం ఈ దేహమే. దీనినే అయోధ్య అన్నారు. అయోధ్య అనగా ఏమిటి? ఆ యొక్క పట్టణానికి పేరు కాదు, విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య. మన హృదయము, ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య. దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు. ఈ దేహములకు సత్వరజో తమోగుణం అనేటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు. సాత్వికము కౌసల్య, తామసికము సుమిత్ర, రాజసికము కైక. కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది. వారే మూడు పత్నులు. ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత ధర్మార్థ కామ మోక్షం అనేటువంటి నలుగురు బిడ్డలు పుట్టారు. ధర్మార్థ కామ మోక్షం ఇవే నాలుగురు కూడా రామలక్ష్మణ భర్త శక్తి. ధర్మ ప్రజ్ఞానం ఆశిస్తుంది. ప్రజ్ఞానమనగా ఎవరు? ప్రజ్ఞానమే సీత. రాముడు ప్రజ్ఞానమనే సీతను వరించాడు. ఈ ప్రజ్ఞానమనేటువంటి సీతను తీసుకుని కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు. అక్కడ అజ్ఞానమనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ యొక్క ప్రజ్ఞానం అపహరించాడు. ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత వివేకము అవివేకం అనేటువంటి వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు. వివేకమనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకమనేటువంటి వాళ్ళని సంహరించాడు. అక్కడి నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది. ఈ సంసారమనే సాగరం లోపల దాటాలి. ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు. ధైర్యము, ఆ ధైర్య సాహసం చేతనే ఈ సంసారమనే సాగరాన్ని దాటాడు. అక్కడ దాటేటప్పటికి అక్కడ కూడా సత్వరజో తమోగుణములు మూడు అడ్డు వచ్చాయి. ఆ రజోగుణమే రావణాసురుడు, తమోగుణమే కుంభకర్ణుడు, తాత్వికుడే విభీషణుడు. అక్కడ తమోగుణ రజోగుణుని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు. ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తీసుకుని వచ్చాడు. బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి. అది నిజమైన విద్య. ఇన్ని కష్టములు పడితే కాని ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది. ఈ అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమోగుణములు. సాత్వికమనేటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి. ఈ ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమనేటువంటిది కూడాను రజోగుణంగానే మారిపోతుండాలి. సహవాసం పట్టింది. కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె. సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు. అదే విధంగానే ఆ సమయం వెనుక మనం వేచి ఉండాలి, కాచి కాచి మనం ఉంటుండాలి. అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము? ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకొని ఉంటుండాలి. రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును. చెల్లవారిన మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది, ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు. ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది. అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాలు నిలిచిపోయినాయి. తదువ కారణము కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం. కనుక ప్రతి దానికి కూడా నువ్వు విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే వ్యర్థం. ఏ విశ్వాసము? ఆత్మవిశ్వాసం. ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు? నేను తెలిసిన దానే నమ్ముతున్నానంటాడు, నేను చూచిన దానే నమ్ముతానంటాడు. ఏమి చూచావు నువ్వు? నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు. ఈ మనసును నువ్వు చూచావా? ఎట్లా నమ్ముతున్నావు నీ? ఈ మనసుకు రూపముందా? నేను ఆనందంగా ఉన్నానన్నాడు. ఆనందానికి రూపమేమిటి? నీవు నమ్ముతున్నావు, నీ యొక్క అనుభూతియే విశ్వాసమే. అదే రీతిగాని ఎవరి విశ్వాసం వారిది. ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి గడుచుకో. కనుకనే రావణుడు ఇన్ని విద్యలు చదివినప్పటికీ ఆత్మవిశ్వాసం లేదు, ఏమి ప్రయోజనము? ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు. పాపం అంటే భయం లేదు, దైవం అంటే ప్రీతి లేదు. తపస్సు చేశాడు, తపస్సు అది. ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది. తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటిది హృదయంలో ప్రతిష్ట కావాలి. ఈ ప్రతిష్ట కావడానికి కారణమేమిటి? సత్యధర్మాన్ని విస్మరించాడు. కనుక రామాయణం అంతా కూడాను సత్యధర్మము చేత, అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము. సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతూ ఉండాలి, మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతూ ఉండాలి. ఇదే మహాభారత యుద్ధము, ఇదే రామరావణ యుద్ధము. నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ యుద్ధములు ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు. కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి, ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.

ఇప్పటిదాకా మీరు భగవాన్ బాబా వారు 1996 జూన్ జూలై మాసాల్లో అందించిన దివ్యోపన్యాసాల పరంపరలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: హృదయం ఒక పెన్ను వంటిది. పెన్నుతో రాసే రాతలు కాని గీసే గీతలు కాని అందులో ఏ రంగు ఇంకు నింపితే ఆ రంగునే కలిగి ఉంటాయి. కనుక హృదయమనే పెన్నులో ప్రేమ అనే ఇంకును నింపినప్పుడు మీరు తలచే తలపులు, చెప్పే మాటలు, చేసే చర్యలు అన్నీ ప్రేమమయంగానే ఉంటాయి. ఇట్టి పవిత్రమైన ప్రేమమయమైన జీవితాన్ని మీరు గడపాలని భగవంతుడు ఆశిస్తున్నాడు. దేవాలయంలో పూజారి భగవంతుణ్ణి అనేక రకములైన పుష్పాలతో పూజిస్తుంటే భగవంతుడు, "ఓ పూజారి, ఇంతకాలము నుండి నీవు నేర్చుకున్నది ఇదేనా? లారీల కొలది గులాబీ పుష్పాలను, మల్లె పుష్పాలను తెచ్చి నాకు పూజ చేస్తున్నావు. కాని ఏమి ప్రయోజనం? ఈ పుష్పాలన్నీ రేపటికి వాడిపోతాయి. ఇవి కాదు నాకు కావలసింది. నాకు సత్యపుష్పం కావాలి, శాంతిపుష్పం కావాలి, క్షమాపుష్పం కావాలి. అవి వాడిపోనివి, రాలిపోనివి. ఆ పుష్పాలతో నీవు నాకు పూజ చేయి" అంటున్నాడు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి తమ ఈస్ట్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా కొన్ని గంటలు నైరోబీ ఉగాండాలోని భక్తులను తమ ఉపదేశ ఆశీర్వాదాలతో అనుగ్రహించారు. సుమారు 50 గంటల కాలము స్వామి ఎడబాటును కంపాలాలోని భక్తులు ఓర్చుకోలేక స్వామిని దర్శించినంతనే పట్టరాని ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. జూలై 10 గురుపూర్ణమికు స్వామి తిరిగి హిందూదేశము ప్రయాణమవుతారని తెలిసి భక్తులంతా స్వామిని గురుపూర్ణమికి తమను విడిచి వెళ్లొద్దని ప్రార్థించారు. భక్తుల ప్రార్థనను అంగీకరించి స్వామి కంపాలాలోనే గురుపూర్ణిమ మహోత్సవం జరుపుకోవడానికి అనుమతినిచ్చారు. స్వామి తిరిగి బొంబాయికి రావడానికి నిర్ణీతమైన తేదీని మార్పు చేశారని భక్తులకు తెలిసింది. 1968 గురుపూర్ణిమ ఆఫ్రికా దేశపు సాయి కుటుంబ భక్తుల మధ్య మిక్కిలి వైభవంతో జరుపుకున్నారు. అప్పుడు స్వామి, నేను సనాతనుడను, కావున నా భక్త సంఘము అనాదిదే కాని ఇప్పటిది కాదు. సాయి కుటుంబమునకు చెందిన భక్తునికి సత్యమే తండ్రి, ప్రేమయే తల్లి, అనాసక్తియే పతి, జ్ఞానమే పుత్రుడు, అభయమే పుత్రిక, సత్పురుషులే బంధువులు, మహర్షులే మిత్రులు. మిమ్ములను మీరే సాయి భక్తులని చెప్పుకొనుట సరికాదు, కాని నేను మిమ్ములను సాయి భక్తులని అంగీకరించినప్పుడే మీరు నా భక్తులవుతారు. నా ఉపదేశముల ప్రకారము మీరు నడుచుకున్నప్పుడే మిమ్మల్ని నేను సాయి భక్తులని అంగీకరిస్తాను. నా ఉపదేశములు మిక్కిలి కఠినము కూడా కావు, ఆచరణయోగ్యమైనవే. సత్యము పలుకుము, ధర్మమునాచరింపుము, ప్రేమపూరిత హృదయుడవు కమ్ము. జీవితమందలి కష్టసుఖములకు ఆందోళన పడవద్దు. ప్రతి కార్యమును భగవానుని అనుగ్రహ చిహ్నమే అనియు, మేలు కొరకే అనియు భావించాలి. ఇట్టి క్రమశిక్షణతో, నామస్మరణతో, దృఢమైన విశ్వాసముతోనూ ప్రవర్తించువాడే సాయి భక్తుడని గ్రహించండి అని స్వామి తెలిపారు. ఉగాండాలో హిందూదేశపు హై కమిషనరు శ్రీ కేపీఆర్ సింగ్ గారు స్వామిని సందర్శించారు. ఆ పిమ్మట ప్రధానోపాధ్యాయులు, వకీళ్లు, రోటరీ సమాజ సభ్యులు మొదలగు వారందరూ శ్రీ పటేల్ గారి బంగళాలో స్వామిని దర్శించుకున్నారు. తమకమర్పబడి ఉండిన సింహాసనమును ఆవలకు నెట్టి స్వామి చిరునవ్వుతో వారి ఎదుట కూర్చుని తనను ఏవైనా ప్రశ్నలు ప్రశ్నింపమని అడిగారు. షిరిడీబాబా ముస్లిమా అని ఒకరు ప్రశ్నింపగా స్వామి, దైవాంశ సంభూతినికి ఏ ఒక్క మతమునూ లేదని స్వామి జవాబు చెప్పారు. మహిమలను గూర్చి మరొకరు ప్రశ్నింప, ఈ మహిమలు 2 విధములు. హఠయోగాభ్యాసము వలన సంపాదించిన సిద్ధులు కేవలం ప్రకృతి విరుద్ధములు, గారడీ విద్యలాంటివి. అవి యోగికి గాని ఆశ్రయించిన వారికి గాని ఉపయోగపడవు. 2వ రకము సహజమైన దైవశక్తి ప్రదర్శనమే. అట్టి ప్రదర్శనము వలన ఆశ్రయించిన వారికి మరింత విశ్వాసము కలిగి ఆధ్యాత్మికాభివృద్ధికి కొంతవరకు తోడ్పడుతుంది. ఇందువలన ఉపద్రవమేదీ ఉండదు అని స్వామి చెప్పారు. మరికొన్ని ప్రశ్నలు మరికొందరు వేయగా సముచిత రీతిన స్వామి వారికి జవాబులొసిగారు. కడపటికి ఒక రోటేరియన్ స్వామిని ఏదైనా సందేశమివ్వమని కోరగా, కర్మాచరణమే దైవసేవ, ధర్మమే దైవము, ఈ 2 ఉపదేశములను మీ జీవిత విధానములందు లక్ష్యములుగా ఉంచుకుని ప్రవర్తించిన చాలును, సర్వము సిద్ధించును అని తెలిపారు స్వామి. తరువాత స్వామి లేచి వారందరికీ విభూతి సృష్టించి ఇచ్చి ఆశీర్వదించి పంపారు. క్రైస్తవులకు క్రీస్తు చిత్రములు, ముస్లిములకు ఖురాన్ చిత్రములు, సిక్కులకు గురునానక్ చిత్రములు ఒక్క క్షణములో హస్తమున సృష్టించి ఇచ్చారు స్వామి. ఆ పిమ్మట ఉగాండాలోని వలస శాఖ ఉన్నతోద్యోగులకందరికీ స్వామి దర్శనమొసగారు.
15,000 మంది భక్తులతో కూడిన మహాసభయందు సంకీర్తనములు జరుగుచుండ స్వామి భక్తుల మధ్య సంచరిస్తూ వారొసగు విన్నప పత్రాలను గ్రహించారు. వారందరూ కలిసి స్వామిని మరికొన్ని రోజులు ఉండమని ప్రార్థించారు. జూలై 7వ తేదీ ఉదయం భజన జరుగుతుండగా 100 మంది ఆఫ్రికా దేశీయులను స్వామి ప్రజల సమూహం నుంచి ఎన్నుకుని వారి వారికి తగిన చికిత్సలను కావించి సలహాలనొసగి వారికి ఆనందమునొసగి పంపారు. ఆఫ్రికాలో ఉన్న రోజులలో స్వామికి విశ్రాంతియే లేకుండింది. రోగులను చూచిన పిమ్మట వైద్యులకు స్వామి ప్రత్యేక దర్శనమొసగారు. ప్రపంచములో ఇంతటి చెడ్డ ఉండుటకు కారణమేమి అని డాక్టర్లు స్వామిని ప్రశ్నించగా, ప్రపంచములో చెడ్డయనున్నది లేదు, వెలుతురు లేకుండుటయే చీకటి ఉండుటకు కారణమెట్లో, అట్లే మనస్సు మంచిని గమనింపకుండుటయే చెడ్డయుండుటకు అవకాశమేర్పడుచున్నది. కమలాపండు యొక్క తొక్క వగరుగానే ఉంటుంది, అట్లుండుటవలనే పండులోని తీయదనము సంరక్షించబడుతోంది. ధాన్యము పండు పొలముల చుట్టూ ముళ్లకంచ ఉండుట వలన పండిన పంటను సంరక్షించుట జరుగుతున్నది అని జవాబిచ్చుచుండగా, ఒకడు దేవుడుండిన ఎడల ఆ దేవుని మనమెందుకు చూడజాలకున్నాము అని ప్రశ్నించాడు. వెంటనే స్వామి, నీవెవరు? నేను అను తత్వమైన నీ ఆత్మను నీవు కనుగొన్నావా? ఆత్మను దర్శించిన ఎడల నీవేసిన ప్రశ్నకు తావే లేదు. నీవే ఆత్మవు, ఆత్మయే దైవము. ఈ సత్యమును చక్కగా మననము చేసిన యథార్థము నీకు బోధపడును. ఒక్క సత్యమే 3 విధాలుగా గోచరిస్తోంది. జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము అనగా తెలిసికొనువాడు, తెలివి, తెలిసికొనబడువాడు అను త్రిపుటి ఒక సత్యత్వము కన్నా వేరు కాదు. అది అనుభవము ద్వారా తెలిసికొనినా మరి తెలియవలసినది ఏమీ లేదు. ఇదే మానవ జీవిత లక్ష్యమును, పురుషార్థమును. పరమాత్మ, జీవాత్మ బింబ ప్రతిబింబముల లాంటివి. బింబము సత్యము, ప్రతిబింబము మిథ్య అనగా వ్యవహారమునందు భిన్నత్వము సహజము. పరమార్థ దృష్టితో విచారించిన భిన్న భిన్నముగా దృశ్యమగు పదార్థములలోని సారము ఏకత్వమే. నామరూపముల వలన భేదముగా తోచుచున్నదే కాని యథార్థ దృష్టికి తత్వమొక్కటే. కుండలు, ముంతలు, మూకుళ్ళు భేదములుగా నామరూపముల వలన తోచినను పైవన్నీయు ఒక్క మట్టి నుండి కల్పితమైనవే కదా. ఏకైక సత్యమును సంకల్పరూపిణియగు మాయ ఆవరించి ఉన్నందున బాహ్యదృష్టితో ఎంత ప్రయత్నించి చూచినను మాయాప్రకృతి దృశ్యమే కనపడుతుంది. జ్ఞానదృష్టిని అంతర్ముఖముగా తిప్పి చూసిన శోధించిన కొలది క్రమముగా సత్యార్థము దర్శనమవుతుంది. మరొక ప్రశ్నకు స్వామి జవాబిస్తూ, తృష్ణయే సర్వదుఃఖములకు కారణము. అనవసరమైన కోరికలతో అనవసర వస్తు సంచయమును చేర్చుకొనుటకు ప్రయత్నించుటయే దుఃఖమునకు కారణమనియు, సామాన్య జీవితావసరములతో తృప్తి చెంది అంతరానందమును పొందుటకు ప్రయత్నించి విషయముల వలన కలుగు ఆనందమునకు పాకులాడకుండుటయే జీవితమును లక్ష్యముగా పెట్టుకుని ద్వేషాసూయలను విడిచి ప్రేమతో సర్వజనులను చూచుచుండిన శాశ్వత శాంతి లభించునని స్వామి వారందరికీ సెలవిచ్చారు. సాధారణముగా డాక్టర్లు, లాయర్లు అసూయతో ఎక్కువగా బాధించుచుండుననియు, అట్టి అసూయను పూర్తిగా నిర్మూలించి పరస్పర సహకార భావంతో మెలుగుచుండిన సుఖశాంతులు పొందగలరని డాక్టర్లకి, లాయర్లకి స్వామి బోధించారు.

మనస్సుని కూడా శరీరమును పోషించినట్లే చక్కగా పోషించవలెను. ఉదయమున ధ్యానమును పలహారమొసగవలెను. మధ్యాహ్నమున భజన అను భోజనమునివ్వవలెను. సాయంకాలము వేదశాస్త్ర పఠన శ్రవణముతో తేనేటినివ్వవలెను. రాత్రి నామస్మరణమును భోజనమునొసంగవలెను అని డాక్టర్లకి స్వామి సలహానివ్వగా అందరికీ ఆచరణయోగ్యమైన ఒక విధానమును బోధింపుడని కోరారు. చిరునవ్వుతో స్వామి, మీరు డాక్టర్లు కదా, కడుపు నొప్పితో మీ వద్దకు వచ్చువారికి సమయ సందర్భమును అనుసరించి వారి వారి దేహ ప్రకృతులకు అనుగుణముగా మందులనొసగుతారు. కాని అందరికీ ఒక మందే ఇవ్వరు కదా. ఒకరికి సోడా బైకార్బు, బిస్మత్తుని, ఇంకొకరికి ఉప్పుని, వేరొకరికి ఆపరేషన్ కూడా చేస్తారు కదా. అట్లే నేనిప్పుడు మీకు రెండు విధానములను సూచిస్తాను. మొదటిది సాధన, అనగా కొన్ని ఆధ్యాత్మిక శిక్షణలను త్రికరణములతో నిత్యము శ్రద్ధతో సకాలమున అనుష్ఠించుట. రెండవ విచారము అనగా నిర్మల నిశ్చల బుద్ధితో తానెవరు అనునది శాస్త్ర గురూపదిష్ట మార్గముల విచారించి అనుభవమునకు తెచ్చుకుని అట్టి స్థితి అందే దృఢముగా ఉండుట. ఈ రెండు విధానములు పరస్పరము వ్యతిరేకములుగా ఆవశ్యకములైన ఒకట చేత ఔషధము పథ్యము వలె అనుష్ఠింపదగినవే. మీ వృత్తులను బట్టి ప్రధానోత్సవ సమయములలో ప్రమాణ స్వీకారము చేసినట్టు ఈ ఆధ్యాత్మిక సాధనలను ప్రారంభ సమయమునను శ్రీ భగవత్ శరణాగతిని శ్రద్ధతో సాధనలననుష్ఠించు శక్తిని ప్రసాదింపమని భగవంతుని ప్రార్థింపవలెను అని స్వామి డాక్టర్లకు ప్రబోధన చేశారు. ఆనాటి సాయంకాలం కంపారా పట్టణంలోని పతేదారు భవనమున పౌర మహాసభ జరిగింది. అసంఖ్యాకమైన ప్రజలు సభకు హాజరయ్యారు. మార్గములన్నీ కార్లతో కిక్కిరిసిపోయాయి. మందిర ప్రాంగణంలో ప్రజామధ్యమము నుంచి స్వామి వేదికను సమీపించారు. వేదిక పైన సింహాసనానికి వెనకాల హిందూ ముసల్మాన్ క్రైస్తవ బౌద్ధ జొరాస్టరు మత చిహ్నములు కల కమల చిహ్నము మత సామరస్య భావ సూచకముగా అమర్చబడి ఉంది. విద్యుద్దీప కాంతులతో సభాస్థలి చూపురులకు ఆనందం కలిగిస్తోంది. స్త్రీలు పురుషులు తన్మయులై భజనను కొనసాగిస్తుండగా స్వామి ప్రజల మధ్యలోంచి భక్తులకు దర్శన పాదస్పర్శనముల నొసగుచూ సంచరించుచూ స్వామి వారందరికీ ఆనందమును పంచి తుదకు సింహాసనాన్ని అధిష్ఠించారు. శ్రీ పటేల్ గారు భక్తి ప్రపత్తులతో స్వామికి స్వాగత పత్రాన్ని సమర్పించారు. ప్రేమపూర్వకంగా స్వామి ఉపన్యాసాన్ని ప్రారంభించారు. నిర్మల భక్తియే భవతరుణోపాయమని స్వామి తెలిపారు. ప్రపంచములోని ప్రజా సమాజమందలి దుఃఖములను బాపుటకు నామస్మరణ కంటే వేరుండు ఉపాయమే లేదని చెప్పుచూ భక్త సమూహముచే స్వామి నామావళలను చెప్పించారు. ఉగాండా ప్రజలకు అవసరమైన జీవిత విధానములనే, శాంతి సుఖప్రదములైన పద్ధతులనే స్వామి ఎక్కువగా బోధించారు. వివిధ మతాలను అనుసరించేవారు మహాసభలో ఉండుట వలన మహాభారత రామాయణాది ఇతిహాసముల కథలను స్వామి చెప్పలేదని తెలిపారు. జూలై 8వ తేదీ జింజా పట్టణపు సుప్రసిద్ధ హైందవ పారిశ్రామికవేత్త శ్రీ మధ్వానీ గారు స్వామిని దర్శించారు. సమాచార శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఓజరియా కూడా స్వామిని దర్శించి సంభాషించి అనారోగ్య కారణముల చేత కంపాలా చేరిన వెంటనే దర్శనానికి రాజాలనందుకు క్షమాపణ తెలిపారు. ఆ సమయంలో ఉగాండాలో పార్లమెంటు మహాసభ జరుగుతున్నందున స్వామి దర్శనము చేసుకునుటకు ఉత్సాహమున్నను తన సహచరులైన మిగతా మంత్రులు రాలేకపోయారని ఆయన స్వామికి తెలిపారు. సాయంకాలం రక్షణా శాఖ మంత్రి శ్రీ ఒనామా స్వామిని దర్శించుకున్నారు. ప్రతిదినము ఉదయమున 8 గంటల నుంచి 11 గంటల వరకు భజన సమయములలో విద్యార్థులకు, యువకులకు, గ్రామీణులకు స్వామి దర్శనమొసగుచూ ఆర్తులకు ఉచిత సలహాలనొసగి ఆశీర్వదించారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి స్వామితో డాక్టర్ శ్రీమతి ఇంద్రమ్మ గారి అనుభవాల శీర్షిక 17వ భాగంలో సాయి భగవానుడు 2000వ సంవత్సరంలో పుట్టపర్తి జనరల్ ఆసుపత్రికి విశేషాలను ఇంద్రమ్మ గారు

స్వామి లాస్ట్ టైంలో సాయి ఆల్రెడీ సార్ చైన్ ఇచ్చారన్నమాట. చైన్ క్రియేట్ ముందు అది బుధవారు గారిని అడిగారు ఏజ్ ఎంత అన్నారు, అది చెప్పాను అది కూడా. తర్వాత ఈయన్ని అడిగినారు ఏజ్ అది చెప్తే లాంగ్ లైఫ్ అన్నారు. తర్వాత దండ క్రియేట్ చేసి ఇచ్చారు. షిడ్డి బాబా డాలర్ అది, కలర్ ఉంది అయితే, ఎనామిల్ పెయింట్స్ వచ్చింటాయట. అంతకుముందు ఇచ్చున్నారు ఆయనకి, షిడ్డి భక్తుడు అని చెప్తూ ఆ చైన్ వేశారు. ఆయన బాంబే సైడ్ ఆయన కదా, ఎక్కువ షిడ్డిలో ఇది వాళ్ళకు ఉంటుంది షిడ్డి. తర్వాత సార్ చెప్తున్నారు అంతకుముందు ఒకటి ఇచ్చున్నారు, మళ్లీ ఈరోజు ఇంకో షిడ్డి బాబా అని ఇచ్చినారు. ఇది ఎనామిల్ పెయింట్ తో ఉందన్నమాట కిరీటం, ఇప్పుడు డెకరేషన్ చేసి ఉంటుంది అది. మళ్ళీ ఆయనే ఫీల్ అవుతున్నారు. తర్వాత ఎక్కువ వసుంధర అక్కడ అంతా చేస్తా ఉండేది, తనకి ఇవ్వాల్సి నాకు ఇచ్చేసినారు అని చెప్పి అందరు, లేదు సార్ ఏదో ఉంటుంది అర్థం మీకు ఇవ్వాలి, ఏజ్ అది చెప్తే లాంగ్ లైఫ్ అన్నారు. తర్వాత దండ క్రియేట్ చేసి ఇచ్చారు. షిడ్డి బాబా డాలర్ అది, కలర్ ఉంది అయితే, ఎనామిల్ పెయింట్స్ వచ్చింటాయట. అంతకుముందు

ఏదో ఉంటుంది అర్థం, మీకు ఇవాళ్ళే ఇచ్చినారాయననేసి. మళ్ళీ అప్పుడు కూడా అంతకుముందు కూడా అట్లే చెప్పారు, ముందుసారి కూడా అడ్రస్ చేశారు, అక్కడ ఒకటే చేశారు, ఆయన కోసమే వచ్చినాను అని. మన హాస్పిటల్ విజిటర్స్ అంతా నాకు అనిపిస్తుంది ఆయన్ని తృప్తిపరచడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి జరిగినట్టుగా అనిపిస్తుంది. మళ్ళీ ఇది ఉంది నేను తర్వాత విజిట్ అనమాట, ఇది 2000 చెప్పాను కదా, జీరియాట్రిక్ ఇది. ఈ రోజు 15/10/2000 వచ్చారన్నమాట. జీరియాట్రిక్ ఓపీ స్టార్ట్ చేశాము, స్వామిని అడిగి లెటర్ ఆయన ద్వారానే పంపిస్తే చేయమన్నారన్నమాట. ఆ సమ్మర్లో నేను చెన్నై వెళ్ళినప్పుడు విజయ హాస్పిటల్కి వెళ్ళి పీడియాట్రిక్ ఇది అంతా ఏం చేస్తారు, ఎట్లా చేయాలి ఇదంతా నోట్ చేసుకుని వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చాక స్టార్ట్ చేస్తామని చేసి ప్రతి వారు ఒక నెలకి కొంతమందిని డివైడ్ చేశామన్నమాట. పల్లెలు, చుట్టుపక్కల పల్లెలు కూడా వచ్చారు. ముసలివాళ్ళందరూ నెలకి మందులు ఇచ్చేవాళ్ళు, ఒకటి టానిక్ టాబ్లెట్స్, బీపీ ఉంటే బీపీ, షుగర్ ఉంటే షుగర్ వాళ్ళకి. వారానికి కొంతమందిని అట్లా 4 వారాలకి ఒకటేసారి క్రౌడ్ ఎక్కువైపోతే కూడా కష్టం అవుతుందని బీపీ చెక్ చేయాలన్నీ ఉండేవి కదని అట్లా డివైడ్ చేశాం. పిల్లల్ని కూడా అట్టే డివైడ్ చేసామన్నమాట. వాళ్ళ మదర్ వాళ్ళు వస్తారు కాబట్టి మళ్ళీ కొంతసేపు వాళ్ళకి చెప్పడం, మదర్ ఫీడింగ్ ఉండాలా, అయి ఉండాలా, ఎట్లా శుభ్రంగా ఉండాలి అవన్నీ చెప్తా వాళ్ళకి అట్లన్నమాట. అంటే 4 వీక్స్ వాళ్ళకి. ఆఫ్టర్నూన్ వచ్చి అక్కడ మందులు డిస్ట్రిబ్యూట్ చేయడం, నాగమణి వీళ్ళు, పారామెడికల్ వీళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు నోట్ చేయడానికి, నెంబర్స్, బుక్స్ అన్ని రికార్డ్ లాగా అనమాట. వాళ్ళకి రిజిస్టర్ మళ్ళీ ఆ రోజు ఎంతమంది వచ్చారు, నెక్స్ట్ వీక్ ఎట్లా వచ్చారు, రాని వాళ్ళని మళ్ళీ కొంచెం ఎంకరేజ్ చేయడం అట్లా అనమాట. రొటీన్ గా బాగానే జరుగుతా ఉండింది. వీళ్ళందరూ ఏమంటే తర్వాత చేంజ్ ఇచ్చారు, ఆ రోజు అది అయిపోయింది అనమాట. తర్వాత వచ్చి వీళ్ళు ఎంతసేపు ఇంటర్వ్యూ రూమ్స్ ఉండలేదు చాలా మంది, స్వామి ఇంటర్వ్యూ రూమ్ లో కావాలా అట్లా అనేసి, అయ్యా 15 ఏళ్ళు 18 ఏళ్ళు అయిందని చెప్పినారు వీళ్ళు స్వామి వీళ్ళని ఇంటర్వ్యూ పిలిచేప్పటికి. అలా సార్ చేత లెటర్ రాసి పంపించాం అనమాట. మధ్య మధ్యలో మేము ఉరికిస్తూనే ఉండేవాళ్ళం అనమాట, ఒకసారి పిలవండి స్వామి, ఒకసారి పిలవండి స్వామి. ఒక రోజు అయితే అక్కడ కూర్చొని జనం జాస్తి అట్లనేసేవాళ్ళు, అంటే టైం లేదు పిలవడానికి అన్నట్టుగా. కానీ ఆ రోజు మటుకు ఆలోచన సార్తో లెటర్ తీసుకొని ఇన్విటేషన్ లాగా పంపించాం, బాగా తెరిచి చదివారన్నమాట. చాలా నవ్వుతూ చదువుతా ఉన్నారు స్వామి అని ఆయన చెప్తానమాట. అడిగితే అవతలే ఐ విల్ కమ్ అన్నారంట. సండే వస్తా, సండే స్వామి అంటే ఐ విల్ లెట్ యు నో. సరే ఈ రెండు అన్నారు కదా, తప్పకుండా వస్తారు ఏ రోజైనా అనుకున్నాను అనమాట. మళ్ళీ 19th వచ్చి అందరికి సారీస్ ఇచ్చారు. అనంతపురం వాళ్ళు పిలిచారు, వాళ్ళని వాళ్ళకి ఇచ్చారు. కాన్వెంట్ వాళ్ళు కొంతమంది అయింది, మెడిసిన్ మెడికల్ వాళ్ళు పిలవలేదే అనుకుంటా ఉన్నామన్నమాట. 110 6th కమలు ఇచ్చినారు ఆ రోజు. వాళ్ళకి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇచ్చారు, అట్లా చేసి 6th పిలిచారనుకుంటా. అనంతపురం వాళ్ళు పిలిచి ఇచ్చారు. హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వలేదు కదా అంటా వెళ్ళారన్నమాట. సాయంత్రం అందరు కూర్చుంటే అప్పుడు ఇచ్చినారు. అది పట్టు దాని మీద కింద సాయిరామ్ అని రాస్తుంది కొంగు మీద అంత అనమాట. పింక్ కలర్ లో ఇచ్చి కింద సాయిరామ్ సాయిరామ్ అని, ఇది బాగుంది కదా అంటే అంతా ఇచ్చినారు. నెక్స్ట్ ఏదో నెక్స్ట్ ఫెస్టివల్ వస్తే అందరూ స్వామి ఇప్పుడు మందిరం కదా, ఎజురు మందిరం ఆ సైడ్ కూర్చొని ఉన్నాం. పిల్లలందరూ వస్తే ఇటో అటో ఎక్కడికో మార్చేసేవాళ్ళు అనమాట, మాకు డెఫినెట్ ప్లేస్ ఉండేది కాదు. అక్కడ కూర్చుంటే మళ్ళీ యజుర్ మందిరికి పోతున్నమాట. బాగుంది తల్లి కదా, పిల్లలకి ఇచ్చి అందరూ సంతోషంగా పండగ కట్టుకొని వస్తే ఎట్లా సంతోషపడతారో అట్లమాట. కళ్ళు ఎగురొస్తూ బాగుంది అంటే పోయారు అందరూ. పింక్లో కూర్చోను, స్టాఫ్కి అందరికి ఒకే ఇచ్చేసారన్నమాట. పైగా అసలు ఓపెన్ చేసేవాళ్ళు అట్లా టర్న్ అవుతారు కదా, ఆ సెంటర్లో తీసి షాప్స్ లో పల్లో తీసి చూపిస్తారు అట్లన్నమాట. ఇట్లా చేతి మీద ఇట్లా వేసేవాళ్ళు, బాగుందా అంట మళ్ళీ అట్లా చూసి ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకసారి అట్లా చూపించిన తర్వాత మళ్ళీ అందరికి ఇచ్చేసేవాళ్ళు. చాలా తమాషా ఉండేది, చూసేదానికి భలే ఆనందంగా ఉండేది. అది సారీ తీసుకునేదానికన్నా స్వామి ఇవ్వడంలో ఆనందం అనిపించేది, అదంతా చేసి చూడడంలో. ముందు వాళ్ళకి నర్సెస్ కూడా ఇచ్చారన్నమాట అందరికి. అప్పుడు 15th హాస్పిటల్ విజిట్ కదా వచ్చింది స్వామి. హాస్పిటల్కి రమ్మని చాలా రోజుల నుంచి అడుగుతూ అడుగుతూ ఉంటే జీరియాట్రిక్ ఓపి, మదర్ అండ్ చైల్డ్ ఓపి రన్ చేస్తున్నామని చెప్తా ఉన్నారనమాట. సరేనని 3 గంటలకు వచ్చినారు ఆ రోజు ఉదయం. అక్కడికి వెళ్ళి వచ్చినట్టున్నారు సూపర్ హాస్పిటల్. పోయేటప్పుడు ఇట్లా వెళ్ళారు, ఇంకా డెకరేట్ చేస్తున్నారా, ఇంకా డెకరేషన్ పూర్తి కాలేదు వీళ్ళకంట వెళ్ళారంట. పోయి అక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయారన్నారు, తిరిగి వచ్చేటప్పుడు వస్తారేమోనని ఎదురు చూశాము, వెళ్ళిపోయారని చెప్పారు. మళ్ళీ వస్తుంటే మధ్యాహ్నం వస్తానని చెప్పంపించారన్నమాట. కానీ ఆ రోజు సార్ చెప్తే

వినిపించలేదేమో ఆయనకి, ఆయన చెప్పలేదనమాట. అందుకని ఇక్కడే ఉండిపోయాం మేము. ఉదయం భజన అయ్యాక ముందు అన్నారు, తర్వాత మళ్ళీ అల్లి రోజు సార్ తంటే నేను మధ్యాహ్నం వస్తానని చెప్పారంట. ఇంకా షిడ్డీ దగ్గర రెడీయే కాలేదు, నేను మధ్యాహ్నం వస్తాను అంటే ఇంకా వీళ్ళు డెకరేట్ చేసుకుంటున్నారు అన్నట్టుగా. పాపం ఆయనకి వినిపించలేదనుకుంటా, ఏం చెప్పలేం మాకు. ఇక్కడే కూర్చున్నాం, సాయిరామ్ అంట ఏంటో సాయి గాయత్రి అన్ని చెప్పింది. ఇంకా తర్వాత చాలాసేపటికి సామ్ రూమ్కి వెళ్ళిపోయినారన్నారు. అప్పుడు ఇంక సరే ఇంకా మధ్యాహ్నం అయి ఉంటుంది లేని మళ్ళీసి 3-5కి వచ్చారనమాట స్వామి. ఆ రోజు ఏమైందంటే ఇంకా 12 దాకా అయిపోయింది. వీళ్ళకి పిల్లల్ని అందరిని పిలిచాం కదా, మదర్ అండ్ చైల్డ్ ఒక పక్క ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి పాలు పొద్దున అయిపోతే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా పిల్లలు ఒక పక్క ఏడుస్తున్నారు, పెద్దవాళ్ళకి ఆకలి. అప్పుడు మాకు ఇక్కడ ఎన్ని ప్రిపేర్ చేయలేం మేము, చేయడం సర్వ్ చేయడం అంతా. పంజాబ్ క్యాంటీన్ నుంచి పలావ్ ఏదో తెప్పించాం, చెప్పను కూడా చెప్తా కొంచెం కారంగా చేయండి అని, పల్లెల వాళ్ళు కొంచెం ఎక్కువ తింటాను. కానీ వాళ్ళు చప్పగానే చేసినారు, బాగా పెద్దది తెప్పించాం. ఇంకా స్వామి రాలేదు కదా, ఇంకేం చేయాలో, ప్రసాదం స్వామి తాకిన దానికి సాయంత్రం అయిపోతుంది, ఇంకా అది పెట్టేసామన్నమాట. అందుకని ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి పెట్టి మళ్ళీ కిందంతా గలీజ్ అయిపోయింది కదా, అదంతా మళ్ళీ క్లీన్ చేయించి అది తీసేసి ఇద్దరు ముగ్గురు పారామెడికల్ అందరూ ఉండిపోయారు. మేమే అన్ని పెట్టేసి వచ్చేసాం, పిల్లలకి పాలు తెప్పించేసి వాళ్ళకి ఆ తల్లికి అందరికి. ఈ టైంలో స్వామి వచ్చినారు, అందుకని ఆ ప్రసాదం లేదు, ఊరికే పళ్ళు అవన్నీ అక్కడ మామూలు యాజ్ యూజువల్ అయి పెట్టామన్నమాట. నేరుగా అక్కడికి వచ్చాక అప్పుడు ఈయన గావంలో తీసుకున్నట్టున్నారు, గోపి గారు గావంలో, డాక్టర్ గోపి అనుకుంటా, కలిసం పట్టుకొచ్చారు. ఆ ఎంట్రెన్స్ లోనే వచ్చినారనమాట. రేలింగ్ కూడా పెట్టాం అప్పుడు కొంచెం మధ్యలో నడిచేదానికి, తర్వాత తీసేసాం. మళ్ళీ లోపలికి వస్తాను అదే చెప్పి, నేను మధ్యాహ్నం వస్తానని చెప్పాను, వినిపించలేదు పాపం అని. పాప పొద్దు నుండి కనిపించుకున్నారా, తిన్నారా లేదా రావడం అనమాట ఆయన అడిగాడు అక్కడికి వచ్చి. మేము మెల్లగా వచ్చి కూర్చున్నారు స్వామి, మేము తిన్నాం స్వామి అని చెప్పాం. స్వామి పాదాల నుండి అందరు కొంచెం కొంచెం అక్కడ అప్పటికే కొద్ది ఒకరిద్దరు నమస్కారం చేసుకున్నాము. స్వామి పొద్దున చాలా మంది గేట్ పైన నిలబడిపోయినారు, వాళ్ళందరూ గేట్లో దూరే స్వామి వచ్చేస్తున్నాను చూస్తే కూడా కష్టమైపోయి ఉండేది అనుకుంటా. పోయి తిరిగి వచ్చేటప్పుడు ఇంక ఇప్పుడు రారనుకొని వెళ్ళిపోయినట్టున్నారు వాళ్ళు, కంట్రోల్ చేసి ఉండలేమో మేము అనుకుంటా. మళ్ళీ మాట్లాడండి స్వామి అన్నారు వాళ్ళు. అంటే ఏముంది, లవ్ ఆల్ సవ్ ఆల్ అదే పదం ఎక్కువ చెప్తుండేవాళ్ళు. ఎంతమంది డాక్టర్స్ అంటే 16 మంది అన్నారు వీళ్ళు. పేషెంట్స్ ఎంతమంది, గబగబ అడిగేటి వీళ్ళకి ఎవరి సమయానికి తట్టలేదనమాట. ఇన్ పేషెంట్స్ అవుట్ ఏం తెలియకుండా 35 అనేసరి ఊరికినే. ఇంకా విమ్మలని ఇంకో కామ్ ఉండేది నేపాలి, కమల అంటే అక్కడ పక్కన కూర్చున్నారు, ఒకరు మొహంలో ఒకరు చూస్తా చెప్పేశారు అనమాట. అట్లే మళ్ళీ పేషెంట్స్ ఎక్కువ ఉంటే కూడా, నేను చెప్తున్నాను కదా స్వామికి ఎంత తక్కువైతే అంత ఇష్టం అన్నమాట ఆయనకి. గ్లోరీ అనేది ఎక్కడి నుంచి వచ్చావు అన్నారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్, విచ్ ప్లేస్ అని. ఆమె చిన్నగా చెప్పింది జమైకా అంటే వినకపోతే అందరు జమైకాన్ అని, కోరస్ లాగా అనమాట అందరు అరవడం. వాట్ వర్క్ ఆర్ యూ డూయింగ్ హియర్ అన్నారు. యువ సర్వీస్ స్వామినే ఏదో చెప్పింది తను. తర్వాత ఎవిలిన్ అడిగారు అనమాట, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. హౌ ఇస్ యువర్ హస్బెండ్ అంత జవాబు అక్కడ ఏం చెప్తుంది ఏం తెలియదు. ఎవిలిన్ అడిగారు అట్లే, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని. ఏం సమాచారం, ఇంకా అయిపోయింది. జోన్ అంటే బలి ఇదిగా మాట్లాడిచ్చేవాళ్ళు. మీరు చూసుంటారు కదా తన్ని, ఆస్ట్రేలియన్ నర్స్ ఇక్కడ ఉండేది, అనంత నర్స్ ఒక ఆమె ఫారినరే, ఆస్ట్రేలియాలో ఉండింది, ఇక్కడికి వచ్చిందనమాట. మదర్ తెరిసా గుర్తొస్తుంది తను చూస్తే. ఇక్కడ వార్డులో కూడా పేషెంట్ బీపీ కట్టడం అంటే ఎంత సున్నితంగా ఉంటుందంటే, తాకిందా లేదా అనిపిస్తుంది అంత బాగా ఇది చేస్తుంది. నేను సెబేషియస్ ఇస్తుంటే చేయించుకోవడానికి వచ్చా, ఆ రోజు చూసా తన్ని, బీపీ కట్టిందా లేదో కూడా మనకి తెలియడం లేదు, అంత సున్నితంగా కడుతుంది. పేషెంట్ టచ్ చేయడం కానీ మాట్లాడడం కానీ చాలా మృదువుగా ఉంటుందన్నమాట, ఆప్యాయంగా ఉంటుంది. ఆ పేషెంట్ చూడడం కానీ ఆమె చేస్తున్న మనకే చూడాలనిపిస్తుంది. మదర్ తెరిసే గుర్తొస్తుంది తను చూస్తే. తను భలే లైక్ చేసేవాళ్ళు, చెప్తుండేవాళ్ళు అట్లే, తట్టేవాళ్ళు, తల మీద బ్లెస్ చేసేవాళ్ళు. ఉంది ఇప్పుడు పేషెంట్ లాగా వస్తుంది, చేయలేకుంది ఏజ్డ్ ఇప్పుడు. తాను కామేశ్వర్ గారిని అడిగారనమాట, ఆమె కొంతసేపు ఏదో మాట్లాడమన్నారు, అయిపోయింది. తర్వాత వీళ్ళు లేచి అక్కడ పోయి 2-2 ఏదో తీసుకున్నారు. టేబుల్ అక్కడే హాల్లోనే పెట్టాం అప్పటికి, ఇంకా ఫస్ట్ రూమ్లో ఏం పెట్టలే, 2-3 ఏదో వేసుకున్నారు. తర్వాత అట్లా వచ్చి స్వామిని చూస్తూ అట్లా వచ్చి కొంచెం ఎత్తులో పెట్టాం ఈసారి ఫ్రూట్స్ అంతా.
అవన్నీ ఇట్లా ఇట్లా తాగారు. మళ్ళీ అట్లా పోయి కేక్ దగ్గరికి పోయారు. కార్డియాలజిస్ట్ ఒక ఆయన ఉన్నారు నిలబడి. లైట్లు ఇచ్చారు, కట్ చేయలే. ఆయన నైఫ్ అందించే లోపల ఇంటికి తిరిగేసినారు. ఏమన్నా అట్లా బ్లెస్ చేసి అట్లా చేసి అట్లా చూసి అక్కడ లడ్డూలు ప్యాక్ చేసి పెట్టిండే. ఆ లడ్డు విసిరేస్తున్నారు. నేను అక్కడ చూపించడానికి పక్కన నిలబడ్డాను. నేను జెంట్స్ ఎత్తుకుంటారు కావాలనుకున్నా. పెద్ద బుట్టలు, బరువు బుట్టలు కూడా. దాని చుట్టూ క్లాత్ అంతా క్లీన్ గా ఇచ్చేసేసి కొంచెం అపీరెన్స్ బాగుంటుంది. దాంట్లో పెట్టామన్నమాట, ఎక్కువ పెట్టాము అది. అంటే బయట తర్వాత మళ్ళీ పేషెంట్స్ నెక్స్ట్ డే కూడా స్వామి వచ్చిపోయారు కదా ఇవ్వాలని. అది ఎవరిని ఎత్తుకుంటారు కావాలని వాళ్ళ సైజ్ చూస్తుంటే ఒక్కరూ లేవలేదు. బస్ అందరు స్వామిని చూస్తా మర్చిపోయారు. పాపం ఇట్లా ఇట్లా ఎత్తి ఇట్లా వేస్తా ఉన్నారు. ఇంకా నాకేం చేయాలి తెలియక ఇట్లా ముందుకొచ్చి ఆ బుట్ట ఎత్తేసుకున్నా. చాలా బరువు అది. ఎత్తుకుంటే అది అట్లా ఛాన్స్ ఇచ్చారు అనుకుంటా నేను. అందరికి ఇసిరేశారు. ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ కేసారు, ఇక్కడికి వేశారు. ఇక్కడి నుంచి అట్లా ఇసిరేసేది. అదయ్యాక మళ్ళీ ఇట్లా వచ్చి లేడీస్ కి అందరికి వేశారు. లేడీస్ ఒక 3-4 రోజులు కూర్చో ఉన్నారు ఆ ఎంట్రన్స్ దాకా. మళ్ళీ అక్కడ ఎవరినో పిలిచి అక్కడికి వేశారు. ఇట్లా అన్నప్పుడు గబక్కన్నా ఎక్కడ కింద పడిపోద్దని భయం అన్నమాట. మళ్ళీ ఆ బరువుకి మళ్ళీ ఇట్లా అనుకుంటా ముందుకు వస్తే కదా స్వామి ఇట్లా పట్టుకోగలరు అట్లని అట్లే వేశారు. ఇదంతా వేసిన దాకా ఎవరు క్లిక్ చేశారు బాగా. అందుకని ట్రే ఇది పట్టుకోవడం స్వామి పక్కన నిలబడడం బాగా వచ్చింది అనమాట. అంకరే అది అట్లా తీసి పెట్టుకున్నాను. అందరికి అయిపోయాక ఒకటి తీసి ఇట్లా పెట్టారు చేతిలో. అయిపోయింది చివరి అనమాట. ఈ కుర్చీ బాగా ఇట్లా పెట్టారు కదా అట్లా పెట్టి తీసుకొచ్చి ఒక ట్రే పెట్టేసేసాను. దీని అయిపోయాక స్వామి మళ్ళీ ఆ కుర్చీ దగ్గరకు వచ్చుకుంటే స్వామి బట్టలు ఇవ్వాలనుకో. వీళ్ళకి సర్వెంట్స్ కదా, ఇక్కడ క్లాస్ 4 ఉన్నారు కదా, వాళ్ళకంతా తీసి పెట్టినాం అనమాట. అప్పుడు అందరు పూలు తీసుకునేవాళ్ళం మనీ అంతా. ఈ వీళ్ళందరికీ కూడా గుడ్డలు ఇవ్వాలని చాలా బెడ్షీట్స్ చీరలు అన్ని ముందే ఆర్డర్ చేశాం అక్కడ. అందుకని డైరెక్ట్ గా మనకే మామూలు దీంట్లోనే వచ్చాయన్నమాట అన్ని. అన్ని ఆ ఓపీలో అరేంజ్ చేశాం. ఒక సైడ్ చీరలు, ఒక సైడ్ బెడ్షీట్స్ అవి పెట్టి అట్లా ముస్లిం వాళ్ళకి ఇదేంటి జపమాలలు. వాళ్ళకి నాకు కొంచెం అట్లన్నా డైవర్ట్ అవుతారని అన్ని జపమాలలు కొన్ని బయట ముస్లిం వాళ్ళకి జిరియాట్రిక్ ఓపీ ఇది కండక్ట్ చేశాం కదా వాళ్ళకి, వాళ్ళకి బట్టలు అనేసి ఎక్కువగా తీసుకున్నాం అనమాట. వాళ్ళకి ఇంకా ఏదైనా ఒక విలేజ్ కూడా పోవాలనుకోను, అది కూడా పర్మిషన్ ఇచ్చినారు. గ్రామ సేవకు పోదా అంటే మెడికల్ సర్వీస్ కు పోలేదు, పోలేకపోయాం. ఎందుకంటే స్టాఫ్ తక్కువ అయ్యేటప్పటికి ఒక గ్రామం పోదాం ఎక్కడికైనా అట్లా అనేసి ఎక్కువ కొందాం తర్వాత చూస్తామనేసి అన్ని తీసుకున్నాము. స్వామి ఎవరికి ఇచ్చాను కదా అన్నారు. అంటే అంతకుముందు మాకు ఇచ్చున్నారు కదా, ఇచ్చాను కదా మా అక్క స్వామి స్టాఫ్ ఇక్కడ వర్కింగ్ స్టాఫ్ వీళ్ళకి సరే అని అన్నారు. వచ్చి అప్పుడు ముందే అరేంజ్ చేసి పెట్టున్నాం అన్ని ప్లాన్ చేసి. జెంట్స్ సైడ్ మొదలు కూర్చుంటే ఒక డాక్టరు, ఒక పారామెడికల్ ఎవరన్నా కానీ ఒకరు అందించేది, ఒకరు స్వామికి అందించేది. ఇంకొంచెం దాటాక డాక్టర్ వన్స్ ఒక సైడ్ ఆ లేడీ వర్కర్స్ కి అట్లా అట్లా అందరికి ఛాన్స్ వస్తుంది కదా, అట్లా అందరి ఛాన్స్ వచ్చిందనమాట. అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇంకా హాల్లోకి వస్తున్నారు స్వామి అక్కడ అన్ని పెట్టినాయంటే టచ్ చేయడం. నేను ఆ పైకి ఎక్కి వచ్చేసినాను అనుకుంటే ఇంకా వీళ్ళందరూ ఇక్కడ ఇస్తా ఉన్నారు కదా, ఇట్లా ఎక్కి ఇటు దిగి ఇటు పోయాను అనుకుంటా. కమలాంటి వాళ్ళు కూడా వచ్చారు, అక్కడ నిలబెట్టాం. ఈ వాళ్ళ కోసం స్వామి జీరియాట్రిక్ వాళ్ళకి అక్కడ వస్తే చూపించే ఇట్లా వీళ్ళు జీరియాట్రిక్, వీళ్ళు మదర్ అండ్ చైల్డ్ స్వామి ఇది వీళ్ళకైనా ఇట్లా ఇట్లా అన్ని తాకారనమాట వరుసగా. ఆ సైడ్ అంతా తాకెట్టు వస్తే లాస్ట్ లో ఇది పెట్టినాము, అన్నం పెట్టినది ఇచ్చేసాం కదా స్వామి. పొద్దున లేట్ అయిపోయింది, ప్రసాదం పెట్టి వాళ్ళకి పెట్టేసేసాం స్వామి అన్న. అంటే స్వామి కూడా టచ్ చేయలేదు కదా, మంచి పని చేసేవన్నారు. పాపం ఆకలి కదా వాళ్ళకి, ఇంకా అదే కదా అని సంతోషం. వాళ్ళకి పెడితే నాకు సంతోషం అంటారు కదా. అదే అయిపోయాక మళ్ళీ ఇంకా చీరలు ఈ పక్కంతా ఉన్నాయన్నమాట బెడ్షీట్లు. అయితే ఈ మీకు అన్నారు కమల అంటే అక్కడ నిలబడి ఉంది. లేదు స్వామి ఈ కూడా వాళ్ళకేను అన్నారు. మళ్ళీ వెనక్కంతా తాకారు, ఇట్లా ఒకసారి ఇట్లా ఒకసారి అయ్యింది తాగా. అక్కడికి వస్తే జపమాలు అయ్యి ఉన్నాయంటే అవి తాకినారు జపమాలు. ఇప్పుడు ప్రసాదం ప్యాకెట్లన్నీ పెట్టేవాళ్ళం. అయితే దాంట్లో అందరికి కలిపి వార్డులు ఇచ్చేదానికి ఓపెలు ఇచ్చేదానికి పెట్టుకునేవాళ్ళం అనమాట. ఎవరో ఇంకొకరు మిస్ అయినారు దీంట్లో, అక్కడ అతనికి కూడా ఇచ్చినారన్నమాట బట్టలు. వచ్చి అక్కడ మన ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ హాల్లోకి వచ్చేటట్టు ఓపెన్ చేసి అక్కడ సేవదలను కూర్చోబెట్టున్నాం. అందరు క్రౌడెడ్ అయిపోతాను అక్కడక్కడ ఇద్దరిని కంట్రోల్ చేస్తానికి పెట్టి మిగతా అక్కడ నిలబడి. ఎంత ఊరు టమిలియన్స్ అనమాట ఆ గ్రూప్. ఆ విరుద్ధనగర్ అని చెప్పింది కామరాజ్ నాడారు
దిండిగల్ నౌకం ఇంకేదో చెప్పింది విరుదనగర్ కామరాజ్ నాడు పుట్టినూరు అది అని నా పక్క తిరిగి నేను తమిళనాడు పోయాను కదా అప్పుడు ఈ ఊర్లన్నీ తిరిగాను నాకు అసలు ఏ ఊర్లు తిరిగారో తెలియదు కదా అవును స్వామి మీరు తమిళనాడు టూర్ పోయారు కదా అది మటు తెలుసు అంతే అనమాట వెళ్ళుంటారు ఈ ఊర్లకు అందరికీ అనుకున్నాను కథకంటే జవాబు తెలియలే నాకు ఇంకా తర్వాత అసలు అక్కడ డెలివరీ ఫోటో వచ్చింది పాపం ఆమె కూడా ఉంది అది క్లిక్ చేసి చాలా రోజులు ఎత్తిపెట్టా మళ్ళీ సేవాదల్ల రాలేదు వాళ్ళ గ్రూప్ వాళ్ళకి ఎవరికి వచ్చినాక ఈమె ఎవరో తెలియలేదు స్వామి మాట్లాడిచ్చారు ఈ ఫోటో ఉంది పాప మామకి ఇవ్వండి అని చెప్పి ఇచ్చేసానమాట అక్కడ తిరిగి వచ్చి ఆమెతో అది మాట్లాడారు వాళ్ళందరినీ బ్లెస్ చేశారు ఇక్కడికి వచ్చి ఈ పిల్లలు తాగడానికి అందరు లేసేశారు అన్నమాట అప్పటికి ఉమా వీళ్ళందరూ చేరండి అన్ని మిషన్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది వీళ్ళందరూ ఉన్నారంట వీళ్ళందరూ మధ్యలోకి వెళ్ళి కొంచెం కంట్రోల్ చేస్తున్నారు స్వామి బ్లెస్ చేస్తున్నారు పిల్లల్ని బ్లెస్ చేస్తా వస్తుంటే లేవడం మొదలుపెట్టేశారు అందరూ ఒక 4 రోజులు కూర్చో ఉన్నారు వీళ్ళందరూ కొంచెం కంట్రోల్ చేసి అటైట్ చేసి మళ్ళీ అటు నుంచి ముసలి వాళ్ళందరినీ అందరినీ బ్లెస్ చేస్తా వచ్చారు అంటే సాంప్రతి ఇవన్నీ ఇప్పించాలనుకోలేదు ఎక్కువ టైం ఎక్కువను ఈ గల్బా కూడా అవుతుంది కదా వీళ్ళతో అట్లా తాకేసి మళ్ళీ హాల్లోకి వచ్చినారు ఇవన్నీ చేసేసి మళ్ళీ మన స్టాఫ్ కూర్చొని అంటే వాళ్ళ తలలంతా బ్లెస్ చేస్తా ఎవరికి ప్రసాదం కూడా ఇచ్చినట్టే గుర్తు అక్కడ అట్లా వచ్చి మళ్ళీ హాల్లోకి వచ్చారు ఏదో ఆ రోజు బాగానే ఉండేది పాట పాడారు నిన్నే విన్నా పాట మళ్ళీ బాగుపడారు మళ్ళీ బయట వచ్చేసారన్నమాట ఇంకా అయిపోయాక హారతి తీసుకున్నారు ఇక్కడ హాల్లో కూడా హారతి ఇచ్చారనుకుంటా ఇచ్చేసి వచ్చాక మళ్ళీ అక్కడ షిడి బాబా దగ్గర ఆగి ఊరికి బ్లెస్ చేసేసి అట్లా వెళ్ళిపోయారన్నమాట తర్వాత ఆల్ రోజెస్ ఆడుతా అన్నారంట హ్యాపీగా ఉన్నావా అన్నారంట వాట్ అబౌట్ ద డాక్టర్స్ ఆర్ దే హ్యాపీ అక్కడ కూడా భయాక అన్నారన్నమాట చాలా సంతోషంగా ఉన్నారు స్వామి అని చెప్పారు ఆయన వీసీ భార్య వెంకటరామన్ గారి భార్య బాగాలేదన్నమాట పొద్దునెళ్ళి చూసి వచ్చారు కదా ఆమె 22nd విలేజ్కి వెళ్ళేదానికి మాకు పర్మిషన్ ఇచ్చారు ఆయన భార్య చనిపోయింది అనుకుంటా తర్వాత 1 or 2 days లోనో నెక్స్ట్ డేనో మాకు తెలియదు 19th అనుకుంటా స్వామి చెప్పంపించారు అందరినీ వెళ్ళమని ఇక్కడి నుంచి బాడీ ఇక్కడ సూపర్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడ చేసి ఇక్కడి నుంచి మాకెవరికి ఎప్పుడు తెలియదు ఎవరు పోరు లేడీస్ ఎవరంతా పోరు కదా స్వామి చెప్పారని అందరం బయలుదేరామన్నమాట వెళ్ళండి అని చెప్పి అంటే ఆయన పిల్లలు లేరు అనుకుంటా ఇక్కడి నుంచి చిత్రావతి దాకా అందరూ వెళ్ళామన్నమాట అక్కడ ఏదో చేస్తున్నారు అక్కడ పోయా కొంతసేపు వాళ్ళు అవన్నీ చేసి చాలా పడుతుంది మేము తిరిగి కొంతమంది వచ్చేసాం కొంతమంది ఉండుంటారు తర్వాత దాకా అది చెప్పంపించారు స్వామి అందరినీ వెళ్ళమను డాక్టర్స్ని వెళ్ళమని చెప్పి టు గివ్ రెస్పెక్ట్ టు దెమ్ బాడీ చాలా నమ్మతామే చాలా మంచిగా కూడా స్వామి 22nd వచ్చి పర్మిషన్ ఇచ్చున్నారు ఇట్లా విలేజ్కి వెళ్ళి ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేసి అక్కడ అయిపోగానే ఇక్కడికి వచ్చి అందరికీ మళ్ళీ మళ్ళీ మాకు తెలియదు ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తామో తెలియదు బుక్స్ అన్ని ముందే తీసుకోరమ్మని చెప్పాడు ఆ లిస్ట్ రాసి పెట్టుకుని ఒక్కొక్కటి టిక్ చేసుకుంటాగా వాళ్ళు ఒకటి టిక్ చేస్తే ఇంకోటి చేస్తే అట్లా ఇచ్చేసి పంపించాను అనమాట ఇంకా రాని వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చనేసి మీతో ఏదైనా ప్రసాదం ఉంటే ఇంకా అది అట్లా పెట్టేసి పంపించేశాను విలేజ్కి వెళ్ళేదానికి పర్మిషన్ ఇచ్చారు కదా అని మళ్ళీ అన్ని ప్రసాదం అంతా చేయించుకుని అక్కడ ఏదైనా పెట్టాను దీపావళి దగ్గరికి వస్తా ఉంది చిన్నపిల్లలకి మతాబులు ఇస్తామని చెప్పి అవన్నీ ప్యాక్ చేసుకుని ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా అన్ని వేసుకొని పోయామన్నమాట వెంగళం చెరువుకి అట్లా వెళ్ళాం ముందు అక్కడ ఒక ఊరికి వెళ్ళేటడికి అక్కడ అలా గలపైంది వెంగళం చెరువే ఫస్ట్ వెళ్ళాం మేము ముందు అరేంజ్ చేసుకోవాలి స్కూల్ అది అరేంజ్ చేసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టుంటే బాగుండేది ఓపెన్ ప్లేస్ అయింది కొంచెం ఇవ్వడం మొదలుపెట్టడానికి అందరూ ఫైన్ పడేయడం మొదలుపెట్టారు విలేజెస్ ఇంకా వాళ్ళ వల్లకి అలా కంట్రోల్ చేయడానికి ఎందుకని అన్ని ప్యాక్ చేసుకుని ఇచ్చిన వాళ్ళకి ఇచ్చామనుకుని ఆ ఊరు దాటిచ్చాం కొండ మేయించి దూకేస్తున్నారు కొంతమంది ఎత్తెత్తుకున్నా ఏమున్నాయి మాకే భయం వేసింది చూస్తుంటే ఎక్కడ కాళ్ళు ఇరుగుతాయో వీళ్ళకి అనేసి తిరిగి ఇంకొక ఊరికి వచ్చామన్నమాట అక్కడ వీరాంజనేయ పల్లికి వచ్చాం అక్కడ స్కూల్లో వాళ్ళకి చెప్పి అందరినీ మీరు కూర్చోబెడితే మేము ఇచ్చిపోతామో లేకపోతే కష్టమని అందరినీ కూర్చోబెడితే పిల్లలకి కొంచెం మతాబులు అయ్యి ఇవన్నీ ఇచ్చేసి పెద్దవాళ్ళకి కొంచెం ముసలి వాళ్ళకి చీరలు బెడ్షీట్స్ దాన్ని తగ్గట్టు అక్కడ ఎట్టున్నారో దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఇంక ఊర్లో నుంచి అట్టుకుంటూ వచ్చేసాం దానికి రోడ్లో వస్తుంటే ఎవరైనా బెగాస్ కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసేది ఎంతవరకు ఇంకా మళ్ళీ ఊర్లోకి వెళ్ళా 2 ఊర్లకి వెళ్ళాము కానీ కొంతమంది తెలిసి చేరున్నారు అక్కడ ఆ 2-3 ఊర్లలో ఇట్లా ఇచ్చుకుంటా వచ్చేసి వచ్చేసామన్నమాట తర్వాత మళ్ళీ పర్మిషన్ అడిగి ఇక్కడికి వెళ్ళాం బాగేపల్లి దగ్గర అక్కడికి వెళ్ళామన్నమాట
అక్కడికి వెళ్తే వాళ్ళు విలేజ్ అడాప్ట్ చేసుకొని ఉండారు. వాళ్ళు స్వామి వచ్చేటప్పుడంతా భోజనాలు పెట్టేవాళ్ళు బర్త్డేకంతా. ఎవరు వస్తున్నా అక్కడ కార్లు ఆపి పొద్దున్న కాఫీ టీ టైం అవుతుంది, మధ్యాహ్నం భోజనము, తిరిగి పోయేటప్పుడు ఏదైనా అట్లా అన్నమాట. వాళ్ళు బర్త్డే అయ్యాక వచ్చేవాళ్ళు వాళ్ళకి ఇక్కడికి, అంటే ఆ సర్వీస్ లాగా తీసుకొని బర్త్డే ఫంక్షన్ అయ్యాక ఇక్కడికి స్వామి దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ మేము ఎక్కువ మంది ఉన్నాం అనుకున్నాం, అక్కడ ఉన్నారు కావాలి అక్కడ ఇచ్చేసి వచ్చేస్తాం. వాళ్ళు మేము ఒక విలేజ్ అడాప్ట్ చేసుకున్నాము, అక్కడ ఉంటారు అక్కడ వచ్చిన సరే విలేజ్కి వెళ్ళాం. మేము ఆ రోజు కూడా ఫుడ్ అంతా తీసుకెళ్లామన్నమాట. విలేజ్కి వెళ్ళి వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు బాగా, అందరినీ ఒక టెంపుల్ దగ్గర కూర్చోబెట్టి అక్కడంతా ఇచ్చేసేసి ప్రసాదం అది పెట్టేసి వచ్చేటికి లంచ్ టైం ఇది. మేము తెచ్చుకుని ఉన్నాం ఎక్కడ ఉందంటే లేదు, మీరు మేము అందరం కలిసి తిందాము, ఇదంతా అక్కడే పెట్టి అక్కడే వాళ్ళ దగ్గర కూర్చొని తినేసి ఈవినింగ్కి వచ్చేసామన్నమాట ఆసరికి. ఆ తర్వాత మళ్ళీ మాకు ఛాన్స్ దొరకలే ఇంకా ఇంకా విలేజ్కి అయితే ఈ మాదిరి చేయలేం కానీ ఇంకా మెడికల్ ఎయిడ్ చేయాల్సిందే కానీ. దాని తర్వాత సూపర్ హాస్పిటల్ అది ఫారెన్స్ మందంతో చేరిన తర్వాత ఆ గ్రూప్ అప్పుడు మెడికల్ సర్వీస్కి వెళ్ళింది. ఇది దానికి ముందు చేసామన్నమాట. దారిలో అట్లా ఎవరు కనిపిస్తే వాళ్ళకి చేసేస్తే ఆ మాదిరి తిరిగి వచ్చేసేసాం. తర్వాత అక్కడికి వెళ్తే బాగా జరిగిందా అనేసి స్వామి సంతోషంగా బాగా జరిగింది ఆయనే చెప్పేస్తున్నారండి అక్కడ అంతా వచ్చింది. అదే 15వ తేదీ అట్లా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఆ ఊరికి వెళ్ళేటప్పటికి. సోమభద్ర నక్షత్రం ఉదాసరం అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. అయితే అక్కడ 4-5 కుటీరాలు ఏదో ఉన్నాయి, ఫ్యామిలీ వాళ్ళు ఇద్దరిద్దరు ఉండేవాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు కొంచెం మందే ఉన్నారు. హాల్లో బాగా భజన స్వామి వచ్చేటప్పుడు 1-2 సార్లు వచ్చినట్టే అక్కడికి ఆగి ఒకసారి పీసు సిల్చేత కూడా పాడిచ్చారండి అక్కడ. తర్వాత అక్కడి నుంచి వచ్చేటప్పుడు వచ్చేసేవాళ్ళు వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు మెడికల్ ఇది అంతా పెట్టుకున్నారు వాళ్ళు. స్పోర్ట్స్ జరిగేటప్పుడు కూడా ఏం చేసేవాళ్ళం అంటే కలిసి అన్ని బయట పెట్టేవాళ్ళం పోతారు కదా అని. అప్పటికే ఇంకా స్టార్ట్ చేసిన ఇట్లా లాభం లేదు మనం అన్ని తెచ్చిపెట్టుకుందామని ముందు ఎవరు ఒప్పుకోలే. తర్వాత ఏం చేస్తుంటే నాకు నేను మనం ప్లేట్ 2 గ్లాసులు తెచ్చిపెట్టి చూపిస్తాము, ఇప్పుడు వాళ్ళకి ఇష్టపడితే అందరూ జాయిన్ అవుతారని అట్లే ఆర్డర్ చేసి తెప్పించాడు పెడితే మంచి ఐడియా బాగుందేనే అందరూ మేము పార్టిసిపేట్ చేస్తాను అందరు మళ్ళీ పూలు చేస్తామన్నమాట. మరి దాని తర్వాత బౌల్స్ చేయి కడుక్కోవడానికి బౌలు, నీళ్లు తాగడానికి 2 గ్లాసులు నేను చెప్పాను కదా అందరి దగ్గర తెచ్చిపెట్టేది అవగానే లేకుండా ఇట్లుంటుంది నీట్ గా ఉంటుంది కదా అవన్నీ పెట్టి చిన్న కటోరీస్ స్పూను ఫోకు సెట్ అంతా ఫోటోస్ అన్ని తీసి పెట్టాం. మళ్ళీ హారతి ప్లేటు అట్లా అన్ని తెచ్చిపెట్టాం, కలిసి చెంబు అది అన్ని అట్లా బయట పెట్టేవాళ్ళం. స్వామి వెళ్ళేటప్పుడు చూస్తూ వెళ్ళేవాళ్ళు ఒకసారి హారతి ఇచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళు, అయితే వచ్చేటప్పుడు ఇచ్చేవాళ్ళం. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళం, అప్పుడు సమ్మర్ కదా కొంచెం బాగానే ఎండకుండేది, జనవరి అయినా కూడా బాగా దాహం వేస్తట్టుండేది. మజ్జిగ నిమ్మకాయ రసం అంతా కలిపి పెట్టామన్నమాట. స్వామి తిరిగి వెళ్ళాక కొంచెం మంది వెళ్ళి మిగతా వాళ్ళు వెళ్ళుండేవాళ్ళు పోయేసి స్వామికి హారతి అక్కడ మొదలు పెడుతున్నాను ముందు వచ్చేసేవాళ్ళం. కొంతమంది ముందే వచ్చేస్తుంటారు అన్ని ప్లాస్టిక్ గ్లాసులు అన్ని తెచ్చిపెట్టుకుని గబగబా వేస్తున్న వీళ్ళుండేవాళ్ళు సేవదలు బాగా. ఆంధ్ర వాళ్ళు కూడా వస్తారు అప్పుడు బాగా పండగకి, అందుకని బాగా హెల్ప్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా. పెద్ద పెద్ద దానికి పెద్ద డ్రమ్ములు కొళాయితో కూడా 2-3 ఎక్కడో పెట్టుండారు ఇప్పుడు అవి కుళాయిలు ఉండేటివి అట్లా అన్ని పెట్టుకుని మూతలు పెట్టేసి అన్ని గ్లాసులు పోసి కవర్ చేసాడు. అందుకే పోయే వాళ్ళకందరికీ నిమ్మకాయ రసం కావాలంటే నిమ్మరసం, లేకపోతే మళ్ళీ స్వామి వచ్చే టైంకి అక్కడ మొదలవుతాం కదా ఆపేసి స్వామికి మళ్ళీ హారతి ఇక్కడ టెంకాయ కొట్టే వాళ్ళు కొట్టేస్తే వెళ్ళిపోయాక మళ్ళీ మిగతాదంతా పంచి దాకుండా పనిచేసి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. మార్నింగ్ బట్టి అట్లా అటు 2-3 ఇయర్స్ చేసాం అనుకుంటా. తర్వాత ఇటు నుంచి క్రౌడ్ అలౌ చేయకుండా అది చేశాక మానేశాను, దాన్ని కూడా మానేశాను.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: గురుదక్షిణ. ఇప్పుడు మనం ఒక చిన్న కథను విందాం. సాందీపుని ఆశ్రమంలో బలరామకృష్ణులు సకల విద్యలను అభ్యసించారు. వారి విద్యాభ్యాసం పూర్తయింది. గురువు వద్దకు వచ్చి పాదాభివందనం చేసి, "గురువర్యా, మేము గురుకులమును విడిచిపెట్టవలసిన సమయం దగ్గర పడుతోంది. కొన్ని దినముల నుండి మీరు ఏదో బాధతో కంటినీరు కార్చడం గమనిస్తూ ఉన్నాము. మీరెందుకు బాధపడుతున్నారు? మేము మీ శిష్యులము. మీ బాధ నివారణ చేయవలసిన బాధ్యత కూడా మా మీద ఉంది. దయచేసి చెప్పండి" అని ప్రాధేయపడ్డారు. ఆ మాటలను విని ఆనంద భాష్పాలతో వారిని తన చెంత కూర్చోబెట్టుకుని, "నాయనలారా, నా దుఃఖం మీతో కాక ఇంకెవరితో చెప్పగలను. వినండి" అన్నాడు. "నాకు వివాహమైన తర్వాత ఎంతో కాలమునకు ఒక కుమారుడు పుట్టాడు. ఎంతో ప్రేమతో పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పుతూ వచ్చాను. ఒకనాడు నా కుమారుడు సాగర సంగమమైన ప్రభాస తీర్థంలో స్నానం చేయుటకు తోటి బాలులతో వెళ్లాడు. సముద్రంలో కొట్టుకుపోయాడు. ఆనాటి నుండి నాకీ పుత్ర శోకము తప్పలేదు. కాని మీరిద్దరూ నా వద్దకు వచ్చినప్పటి నుండి మీలో నా కుమారుణ్ణి చూసుకుంటూ కొంత ఊరట చెందాను. మరిప్పుడు మీరు కూడా ఆశ్రమాన్ని విడిచి వెడితే నేనిక ఏ విధంగా ఊరట చెందగలను" అని మరలా కన్నీరు కార్చాడు. కృష్ణుడు వెంటనే, "గురువర్యా, మేమిప్పుడే బయలుదేరి సముద్రునితో పోరాడి మీ కుమారుణ్ణి మీకు తెచ్చి అప్పగిస్తాము. మమ్మల్ని ఆశీర్వదించండి" అన్నాడు. బలరామకృష్ణులు అస్త్రశస్త్రములతో ప్రభాస తీర్థం చేరుకున్నారు. సముద్రపు తీరమున నిలబడి, "సాగరా, మా గురువుగారైన సాందీపుని కుమారుణ్ణి తెచ్చి మాకప్పగించు. అట్లు చెయ్యకపోతే నీవు శిక్షింపబడతావు" అని గర్జించాడు కృష్ణుడు. సముద్రుడు పైకి వచ్చి వారిద్దరికీ నమస్కరించి, "సాందీపుని కుమారుడు సముద్రంలో పడటం వాస్తవమే. కాని అతనిని పంచజన్యుడు అనే రాక్షసుడు ఎత్తుకుపోయాడు" అని చెప్పాడు. వెంటనే బలరామకృష్ణులు సముద్ర గర్భమున ఆ రాక్షసుని కొరకు వెదకి అతన్ని పట్టుకుని యుద్ధం చేశారు. పంచజన్యుని చంపారు. కాని సాందీపుని కుమారుడు ఎక్కడా కనిపించలేదు. పంచజన్యుని కడుపులో ఒక శంఖము ఉండటం చూసి దానిని తీసుకుని యమపురికి వెళ్లారు. శంఖమును పూరించాడు కృష్ణుడు. పిడుగు వంటి ఆ ధ్వనిని విని యమధర్మరాజు ద్వారము వద్దకు వచ్చి బలరామకృష్ణులకు నమస్కరించి వారి రాకకు కారణమడిగాడు. "యమధర్మరాజా, మా గురువుగారైన సాందీపుని కుమారుణ్ణి మాకు అప్పచెప్పు" అన్నాడు కృష్ణుడు. వెంటనే యమధర్మరాజు సాందీపుని పుత్రుని వారికప్పగించాడు. గురుపుత్రుని వెంటపెట్టుకుని సాందీపుని ఆశ్రమాన్ని చేరారు బలరామకృష్ణులు. ఆ బాలుణ్ణి గురువుగారికి అప్పచెప్తూ, "గురువర్యా, తల్లిదండ్రుల వలె మమ్మల్ని రక్షిస్తూ మాకు సకల విద్యలు నేర్పారు. ఇదే మా గురుదక్షిణగా స్వీకరించండి. మమ్మల్ని దీవించండి" అన్నారు. సాందీపుడు, అతని సతి తమ కుమారుని చూసి ఎంతో ఆనందపడ్డారు. బలరామకృష్ణుడు వంటి శిష్యులకు గురువైనందులకు చాలా ఉప్పింగిపోయాడు సాందీపుడు.

ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. ముందుగా శ్రోతలందరికీ వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈనాటి మన విశాఖ పత్తియాత్ర ప్రత్యేక కార్యక్రమానికి మీకు స్వాగతం. కలియుగ వైకుంఠమైన పుట్టపర్తిలోని మట్టి సోకితే పునర్జన్మ లేదని భక్తులు నిత్యం ఆరాధించే ఈ పుణ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతూనే ఉంటుంది. సాయీషుని పదస్పర్శతో పావనమైన ఈ ప్రశాంతి నిలయంలో వివిధ కార్యక్రమాలతో పండుగ పర్వదినాలలో భక్తులు తండోపతండాలుగా చేరి పునీతులవుతున్నారు. ఇలా భక్తులంతా సాయి భగవానుని చెంతచేరి జరుపుకునే ప్రత్యేక వేడుకలలో పత్తియాత్రలు ముఖ్యమైనవి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో విశాఖ జిల్లా భక్తులు ప్రశాంతి నిలయం నందు సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో పత్తియాత్రను ఆధ్యాత్మిక సాంస్కృతిక సంగీత కార్యక్రమాలతో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంలో పుట్టపర్తికి విచ్చేసిన శ్రీ సత్యసాయి సేవా సంస్థ విశాఖ జిల్లా పదాధికారుల సేవాదళ సభ్యుల అనుభవాలను, పత్తియాత్ర కార్యక్రమాల వివరాలను, అంతేకాకుండా జిల్లాలో నిర్వహించుకుంటున్న ప్రత్యేక సేవా కార్యక్రమాల వివరాలను వారితో జరిగిన సంభాషణలోని మొదటి భాగాన్ని నిన్నటి దినం మీరు విని ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమంలో మిగిలిన భాగాన్ని వింటారు. ప్రస్తుతం మనందరం జరుపుకుంటున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ వరుస సంభాషణల కార్యక్రమాల మధ్య మధ్యలో గణపతిని స్తుతిస్తూ సాగే కొన్ని పాటలను కూడా మీరు వింటారు.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా మహిళా విభాగం వారు యువత చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కార్యక్రమాల వివరాలను, వారి అనుభవాలను మనతో పంచుకోవటానికి విశాఖ జిల్లా డిస్టిక్ యూత్ కోఆర్డినేటర్ ప్రియదర్శిని గారు మనతో ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడుతూ వారి అనుభవాలను, కార్యక్రమాల వివరాలను గురించి తెలుసుకుందాం. ప్రియదర్శిని గారు, మన మహిళా విభాగం చేపట్టిన కార్యక్రమాల గురించి విన్నాం. ఇందులో ప్రత్యేకంగా యువత చేపట్టుతున్న కార్యక్రమాల గురించి, అందులో యువత పొందుతున్న అనుభవాలు, లబ్ది పొందిన వాళ్ళ అనుభవాలు మాతో కాస్త పంచుకుంటారా?
1: అందరికి సాయిరాం. ఇంతవరకు మనతో రమణమ్మ గారు, అలానే సంతోషి, వీళ్ళు ఇంతవరకు చెప్పారు. మహిళా విభాగం విశాఖపట్నం అనే కాదు, ఆర్గనైజేషన్ లో ఎక్కడ ఏ యాక్టివిటీస్ చేసినా మహిళా విభాగం అంటే అందులో మహిళా విభాగంతో పాటుగా మహిళా యువత విభాగం కూడా ఉండి యాక్టివిటీస్ అనేవి చేసుకుంటాము. ఎందుకంటే మేము ఏ ఒక్క యాక్టివిటీ చేయాలన్నా సరే మా పెద్దవాళ్ళ సహకారం ఉంటేనే మేము ఆ యాక్టివిటీస్ అనేవి చేయగలము. అదే అందులో పాటుగా మనకి రమణమ్మ గారు మనకి చెప్పారు చేసే యాక్టివిటీస్ ఏంటి అన్నవి. అలానే హాస్పిటల్ సర్వీసెస్ ఈచ్ అండ్ మనకి యూత్ అందరూ వీలున్నంత వరకు మాకు, అంటే మాకు మాక్సిమం ఉండదు సండేసే, ఆ సండేస్నే చాలా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు వేదం కని కొంతమంది, సింగింగ్ లో కొంతమంది. సో అలాగా యాక్టివిటీస్ అంటూ చేసుకుంటూ వెళ్తున్నాము. లాస్ట్ పత్యాత్ర నుంచి ఈ పత్యాత్రకి చూసుకుంటే ఇన్ బిట్వీన్ స్వామి 92nd బర్త్డేలో పాటుగా ఒక స్పెషల్ యాక్టివిటీ అనుకున్నాము. అది ట్రాఫిక్ అవేర్నెస్ అని చెప్పేసి అది ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. అది లాస్ట్ నవంబర్ స్వామి బర్త్డేకి. దాని తర్వాత మనకి ఏప్రిల్లో, అందరికీ తెలిసిందే, ఏప్రిల్లో యువజన పత్యాత్ర 2018 అని చెప్పి జరిగింది. సో దానిలో భాగంగా కొన్ని టాస్క్స్ ఇచ్చారన్నమాట ఈ డిస్ట్రిక్ట్స్, అంటే మహిళా యూత్ సైడ్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అని, బ్రదర్స్ నుంచి కొన్ని యాక్టివిటీస్ అని చెప్పేసి డివియేట్ చేసుకున్నాము. సో అలానే దానిలో పాటుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ అని చెప్పేసి చెప్పమని చెప్పారు స్కూల్స్ ఆర్ కాలేజెస్ లోని. అది ఒకటి మెయిన్ యాక్టివిటీ కింద అది ఒకటి చేసుకున్నాం మేము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ కి వచ్చేసరికి ఏమైందంటే, అసలు ఇక్కడ ఇందులో మిరాకిల్ స్వామి చాలా చూపించారు మాకు, మీతో షేర్ చేసుకోవాలి అది. ఇది March 17th. యాక్చువల్లీ ఎప్పుడు ఏ యాక్టివిటీ అయినా సరే దానికి రిపోర్ట్ బై స్వామీస్ గ్రేస్ విశాఖపట్నం నుంచే ఉండేదంట. మరి ఎస్వైసీ గారి మాటలు అవి, విశాఖపట్నం నుంచే ఉండేది. తను కాల్ చేసి అన్ని జిల్లాల నుంచి కూడా ఈ సెషన్ ఇక్కడ పెట్టాము, ఈ సెషన్ ఇక్కడ పెట్టాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. చెప్తుంటే విశాఖపట్నం నుంచి మాత్రం అసలు మార్చ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ March 2nd లో ఉన్నాము. తను ఫోన్ చేసి, ఏంటి సాయిప్రియ, విశాఖపట్నం తప్ప అన్ని జిల్లాలు చేస్తున్నారు, నేను మీ దగ్గర నుంచి రిపోర్ట్ చూస్తున్నాను, మీ దగ్గర నుంచి రిపోర్ట్ రావట్లేదు. ఆవిడ అలా అనేసరికి ఒక క్షణం భయం అనిపించింది. స్వామి ఏంటి, ఇంతవరకు అసలు ఏమీ మొదలు పెట్టనే లేదు, అందులో 1000 పిల్లలు కవర్ చేయాలి ఒక్కొక్క జిల్లా అని చెప్పేసి టార్గెట్ కూడా ఇచ్చారు. ఏంటి స్వామి అనుకుంటే ఈలోపు మా జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ గారు ఉంటారు, అమ్మాజీ గారు, ఆమెకి ఫోన్ చేసేసరికి ఆవిడేంటంటే లైక్ బ్యాక్ బోన్ టు ఆల్ అవర్ విశాఖపట్నం యూత్ అనమాట. ఆమెకి ఫోన్ చేసి, ఆంటీ ఇలా అంటున్నారు, ఏంటి ఇంతవరకు యాక్టివిటీ స్టార్ట్ చేయలేదు అనేసి, అంటే ఏం కాదు స్వామి చేసుకుంటారు, ఒక స్టెప్ ముందుకేంటి స్వామి చేసుకుంటారు. ఈలోపు మాకు అక్కడ డిఫరెంట్ సమితీస్ ఉంటాయి కదా, ఒక సమితి నుంచి ఫోన్ వచ్చింది, March 19th వస్తుంది కదా, సో March 19th కి మహిళా యూత్ వింగ్ నుంచే కదా మన యాక్టివిటీస్ చేసుకుంటాము, విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ ఉంది దానిలో పర్మిషన్ ఇస్తామంటున్నారు మనకి. స్ట్రెంత్ ఏమో 800 స్టూడెంట్స్ ఉంటారు అక్కడ, పర్మిషన్ ఇస్తామంటున్నారు అని చెప్పేసి 1 week ప్రియర్ గా 19th కి పర్మిషన్ గ్రాంట్ అయిపోయింది మాకు. సో అది నెక్స్ట్ ఇలా ఆ వీక్ అంతా డిస్కషన్ ఏంటి అంటే, అక్కడ ఎవరైతే ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటారో ఆవిడతో మాట్లాడుతూ ఆడుతూ ఉంటే పర్మిషన్స్ రాలేదని, ఫస్ట్ ఇయర్స్ కి 800 మెంబర్స్ కి ఇస్తామని చెప్పారు ఈ సెషన్స్ పర్మిషన్. మళ్ళీ ఆవిడ ఫోన్ చేసి, లేదండి ఫస్ట్ ఇయర్స్ కి పర్మిట్ చేయట్లేదు, మీకు 2nd ఇయర్స్ ని 3rd ఇయర్స్ ని ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సో అదొక చేంజ్. 19th అనుకున్న యాక్టివిటీ 19th అంటే మండే అయిపోతుంది, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంది, సో మీకు ఆ రోజు పాసిబిలిటీ ఉండదు అని చెప్పేసి అది ప్రీపోన్ చేసుకోండి 17th కి అని అన్నారు. ఇదేంటి స్వామి 17th కి ప్రీపోన్ చేసుకోవడం, ఓకే 17th కి యాక్సెప్ట్ చేసాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇంకా 16th ఈవినింగ్ పర్మిషన్ లెటర్ పెట్టుకోవాలి కాలేజ్ కి అన్న. లెటర్ హెడ్ డిపి గారి దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. లెటర్ హెడ్ వెళ్ళింది, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి మనకి సిగ్నేచర్ కూడా పెట్టేసి ఇచ్చేశారు. మళ్ళీ అది ట్విస్ట్. యాక్చువల్లీ వాళ్ళు 3 to 5 అని చెప్పి సెషన్ ఇచ్చారు మనకి. 16th ఈవినింగ్ ఆమె ఫోన్ చేసి, కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫోన్ చేసి, సాయిరామ్ మేడం మీకు ఇలాగ 3 to 5 అన్నాము, కానీ 3 to 5 అంటే బసెస్ అన్ని 3 o'clock కే తీసేస్తారు, మీరు 1 o'clock సెషన్ పెట్టుకోవాలి అని. ఇదేంటి స్వామి, అసలు లాస్ట్ మినిట్ వరకు కూడా యాక్టివిటీ అవుతాదా అవదా అన్న ఒక డైలమాలో ఉన్నాం అనమాట. ఇంకా ఎట్ లాస్ట్ నెక్స్ట్ డే 17th మార్నింగ్ కి కన్ఫర్మేషన్ వచ్చింది 1 o'clock సెషన్ అని చెప్పి. బై స్వామి స్క్రీస్ వెళ్ళాము, ఒక 230 స్టూడెంట్స్ తోటి అక్కడ సెషన్ స్టార్ట్ చేశాము. వాళ్ళ కండిషన్ ఏంటి అంటే, మహిళా విజ్ఞాన్ ఉమెన్స్ లో చెప్తే అక్కడ ఆ సెషన్ వాళ్ళకి నచ్చింది అంటే విజ్ఞాన్ కోయిడ్ ఉంటది అనమాట, అది చాలా ఎక్కువ స్ట్రెంగ్త్ అది. సో విజ్ఞాన్ కోయిడ్ లో అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. స్వామి ఇది ఎలాగైనా మీరు సక్సెస్ చేయిస్తేనే విజ్ఞాన్ కోయిడ్ లోకి వెళ్ళగలం మేము అనేసి అనుకుంటే 2:30 17th స్టార్ట్ అయ్యాము. ఇమీడియట్ గా వాళ్ళ నుంచి ఇన్ బిట్వీన్ మళ్ళీ వాళ్ళ నుంచి వెంటనే ఇమీడియట్ గా కాల్ వచ్చింది అనమాట, సెషన్ చాలా నచ్చింది మాకు, మీరు మళ్ళీ వచ్చి కండక్ట్ చేయాలి అని చెప్పేసి.
0: ఎవరు కండక్ట్ చేస్తారు ఈ సెషన్స్?
1: ఈ సెషన్స్ అనేవి వీటికి యాక్చువల్లీ పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్స్ అని చెప్పి, దీంట్లో టోటల్ గా 4 parts ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ హెల్త్ అండ్ హైజీన్, నెక్స్ట్ న్యూట్రిషన్, ఇండియన్ కల్చర్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. సో వీటి మీద ఏం చేస్తాం, కాలేజ్ లెవెల్ కి వెళ్లేసరికి ఏమవుతుందంటే, ఒక డాక్టర్ హెల్త్ అండ్ హైజీన్ అండ్ న్యూట్రిషన్ చెప్పటానికి అని చెప్పి ఒక డాక్టర్ ని తీసుకువెళ్తాం. అది కాకుండా ఈ టైం మేనేజ్మెంట్ అండ్ మోటివేషన్ అని చెప్పేసి మనకి ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, మన వాళ్ళే డివోటీస్ నే తీసుకుని వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇండియన్ కల్చర్ ఐదర్ మన పెద్దవాళ్ళని కానీ, లేదు అంటే మన వాళ్ళు ఎవరైనా బాగా కల్చర్ కోసం, ఆ కల్చర్ ని ఎవరైతే చెప్పగలరో దానికోసం తీసుకుని, ఇలాగా మేము ఒక టీమ్స్ ని రెడీ చేసుకుని ఉంచుకుంటాం. ముందుగా ఒక సెషన్ వాళ్ళతో విని అప్పుడు వాళ్ళని కాలేజెస్ లోకి తీసుకువెళ్ళటం జరుగుతుంది. సో అలాగ బై స్వామీస్ గ్రేస్ బిట్వీన్ 17th to 24th వితిన్ 1 week లో స్వామి 1800 స్టూడెంట్స్ తోటి మాకు ఆ సెషన్స్ కంప్లీట్ చేయించారు. అది ఏంటంటే, స్వామి వాళ్ళు ఫస్ట్ గైడ్ లైన్ స్టేట్ నుంచి వచ్చింది 2 schools 2 colleges అన్నారనమాట. అదేంటి స్వామి అంటే, మాకు తెలియకుండానే మేము 2 schools 2 colleges కవర్ చేసాం. సో అలా 1800 పత్యాత్రకి వచ్చే లోపటికి ఒక 2500 స్టూడెంట్స్ వరకు మేము కవర్ చేసుకోగలిగాము. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము నెక్స్ట్ పత్యాత్ర నుంచి వెళ్లిన తర్వాత సెషన్స్ ని. ఈ సెషన్స్ వల్ల ఏమైంది అంటే, మాకు తెలియకుండానే అంటే వాళ్ళ హాస్పిటాలిటీ ఏంటి, ఆ విజ్ఞాన్ కాలేజ్ లోకి వెళ్లేసరికి స్వామి మనం ఎక్కడున్నాం, అసలు స్వామి తీసుకువెళ్లి అక్కడ ప్రిన్సిపల్ ఆయన వచ్చి, మేమేం చిన్నపిల్లలం, వాళ్ళ స్టూడెంట్స్ ఏజ్ మాది, ఆయన మా దగ్గరకు వచ్చి చాలా ప్లీజింగ్ గా రిక్వెస్టెడ్ గా మేడం అది ఇది అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాట్ ఈస్ యూ అన్నది అడిగి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకొని, స్టార్టింగ్ మేము ఇంకా ఎంటర్ అయ్యాం సార్ అని కాల్ వెళ్లేసరికి ఆయన ఎంట్రన్స్ కి వచ్చేసారు మాకు వెల్కమ్ చెప్పడానికి. వచ్చి తిరిగి సెండ్ ఆఫ్ ఇచ్చినంత వరకు కూడా ఆయన మాతో ఉండి అప్పుడు బయటకు వెళ్లారు. అంటే స్వామి అనుకుని ఒక స్టెప్ మనం వేసాము అంటే ఆయన ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెడతారు. నిజంగా చాలా చక్కగా అలాగ పర్సనల్ డెవలప్మెంట్ సెషన్స్ అనేవి జరుపుకున్నాం మేము. రీసెంట్ గా పత్యాత్రకి వస్తున్నాం స్వామి, పత్యాత్రలో పాటుగా ఏమైనా యాక్టివిటీ చేసుకుందాం అనుకుంటే, చాలా మంత్స్ అవుతుంది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టట్లేదు స్వామి, సరే అని చెప్పి ఆగస్ట్ 5th బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని చెప్పి ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ డేట్ ఫిక్స్ చేసేసుకున్నాము. బై స్వామి స్క్రేజ్ ఆగస్ట్ 5th అని ఆయన ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో ఆయన ఓకే చెప్పారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దాం మనం అని చెప్పేసి, ఎట్ ఏ టైం మొత్తం డిస్టిక్ లెవెల్లో ప్రాపర్ సమితీస్ ఏవైతే ఉన్నాయో ఆ సమితీస్ అన్ని కలిపి ఎట్ ఏ టైం 5 points అనుకున్నా ఒక లాస్ట్ మినిట్ లో ఒక పాయింట్ డ్రాప్ అవడం జరిగింది. సో 4 points లో అలా పెట్టుకున్నాం. ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే, స్వామికి ఎప్పుడు టార్గెట్స్ పెట్టకూడదు అని చెప్పేసి. దీనిలో మేము నేర్చుకున్నది మాత్రం అది. ఇక్కడ ఇది మేము ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే, యాక్చువల్లీ మేము సమితులు డివియేట్ అయి 1 year అయింది, అంటే స్ట్రెంగ్ చేసుకోవడానికి అని చెప్పేసి ఉన్న సమితీస్ ని డివియేట్ చేశారు. కొన్ని కొన్ని భజన్ మండల్స్ కింద డివైడ్ చేశారు, 1 1 సమితి ని 2 2 సమితి 3 అలా డివైడ్ చేశారు అనమాట. అలా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ యాక్టివిటీ ఇదే, మళ్ళీ సమితులన్నీ కలిపి యాక్టివిటీ చేసుకోవడం. సో ఒక మొత్తం 4 points పెట్టడం జరిగింది. ఆ రోజు యాక్టివిటీ సక్సెస్ చేయించారు స్వామి. ఆ సక్సెస్ తో పాటు ఆ పాత అంటే పెద్దవాళ్ళందరి నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఈ పాత వైభవం కనిపించిందమ్మా అప్పట్లోనే ఇలాగ అందరు ఏ సమితి దగ్గరికి వెళ్ళినా సరే అందరూ ఎదురుగా వచ్చేసి సాయిరాం సాయిరాం సాయిరాం ఈచ్ అండ్ ఎవ్రీ ఒక సమితి ఒక పాయింట్ దగ్గర 2-3 సమితిస్ పెట్టే కలిపి జాయింట్ చేసి అక్కడ పెట్టేవాళ్ళం అనమాట. సో దానివల్ల అక్కడ ఉన్న ఆఫీస్ బేరర్స్ అందరూ అక్కడ ఉన్న డివోటీస్ యాక్టివ్ సేవాదల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అక్కడ మొత్తం యాక్టివిటీ అయ్యేసరికి అదేంటి అంకుల్ మేము టార్గెట్ ఇంత పెట్టుకున్నాము కానీ స్వామిమో ఇంత ఇచ్చారు అంటే టార్గెట్స్ ఎప్పుడు పెట్టకూడదమ్మా స్వామికి. క్యాంప్ సక్సెస్ అయ్యింది కానీ అంటే ఇంకా అది ఒక ముద్ర పడిపోయింది అనమాట మహిళ ఇక్కడ గొప్పతనం. ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సమితి కన్వీనర్ సమితి సేవాదల్ కోడిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మన మహిళా యూత్ యాక్టివిటీ చేస్తున్నారు అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రెస్పాన్సిబుల్ తీసుకొని వచ్చి వాళ్ళు కూడా అంటే ఇది యాక్టివిటీ ప్రియర్గా 1 వీక్ ప్రియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఆఫీస్ బేరర్స్ సమితి కన్వీనర్ సమితి సేవాదల్ కోఆర్డినేటర్ మహిళా యూత్ అందరూ ఒక టీమ్ గా వెళ్లి ఇలా ఉంది మన యాక్టివిటీ మన పిల్లలు చేస్తున్నారు వచ్చి సక్సెస్ చేయాలి అదే వచ్చి వాళ్ళు బ్లడ్ ఇవ్వడానికి ఫిట్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి కానీ అంటే ఒక్కొక్కరికి మీరు ఒక సేవదలు కొడడానికి మీరు ఎంతమందిని తీసుకురావాలి అంటే అందులోంచి వాళ్ళు ఫిట్ అవ్వనివ్వండి అవ్వకపోనివ్వండి దట్ ఈ సెకండరీ. బట్ వాళ్ళు వచ్చేసరికి అదేంటంటే ఏదో ఎక్కడికో ఒక జాతరకి వెళ్తుంటే ఎలా ఉంటారు చూడండి ఆ తండోపతండాలుగా అలాగ వస్తూనే ఉన్నారు జనాలు. సో లైక్ దట్ ఆగస్ట్ 5th ని యాక్టివిటీ చేసుకున్నాం మేము 116 యూనిట్స్ వచ్చింది చాలా చక్కగా ఆ యాక్టివిటీ ఒకటి చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అలా వెళ్తే ట్రాఫిక్ అవేర్నెస్ చెప్పాం కదా
0: ఆ యాక్టివిటీ గురించి కాస్త చెప్పండి ఏం చేస్తారు
1: చెప్తా. ఒక సాయి బ్రదర్ మాట్లాడుతూ తను ఇక్కడ మనతోనే ఉన్నారు జగన్ ఏవో మాటల్లో ట్రాఫిక్ అవేర్నెస్ యాక్టివిటీ చేస్తే బాగుంటుందేమో డిఫరెంట్ గా అని అన్నారు అనమాట. అంటే బాగుంటదేమో అనేసి అనుకుంటే అలా ఆలోచిస్తుంటే సరే స్వామి బర్త్డే వారోత్సవాలు ఉంటాయి కదా మనకి 19th-23rd స్వామి ఏం చేయాలి అని ఇలా అనుకుంటుంటే సరే 19th ఈ ట్రాఫిక్ అవేర్నెస్ పెట్టేద్దాం అనుకున్నాం. ఇంకా 19th రేపు అనగా ఈ రోజు పర్మిషన్ కి వెళ్ళాం. పర్మిషన్ కి వెళ్తే వితిన్ వాళ్ళు కూడా సార్ లేరమ్మా డీసీపీ గారు లేరు కానీ లెటర్ పెట్టి వెళ్ళండి మీకు పర్మిషన్ వచ్చేస్తుంది అని చెప్పి లెటర్ పెట్టేసి వచ్చాం. ఈవినింగ్ కి పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి లెటర్ సిగ్నేచర్ అయిపోయింది అది మా ఇంటికి కూడా వచ్చేసింది అనమాట లెటర్. దీంట్లో ఏంటి అంటే మెయిన్ మనం చూస్తూ ఉంటాం హెల్మెట్ పెట్టుకుంటే అంటే చాలా సిల్లీ రీజన్స్ తో హెల్మెట్ అది పెట్టుకోం హెయిర్ లాస్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అంటే ప్రాణం పోతుంది అది పెట్టుకుంటే మనకు పునర్జన్మ ఉంటుంది అది ఆలోచించుకుంటాం హెయిర్ పోతుంది అలా ఆలోచించుకొని వాటిని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇలాంటి కొటేషన్స్ ప్లేకార్డ్స్ పట్టుకొని ఎక్కడైతే మెయిన్ జంక్షన్స్ ఉంటాయో మనకి ఆ మెయిన్ జంక్షన్స్ దగ్గరికి వెళ్లి ఒక అంటే ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే మనకి స్ట్రెంగ్త్ కావాలి బాగా. ఒక 25-30 వరకు యూత్ ఉంటేనే అది అంటే ఓన్లీ మహిళా యూత్ అంటే కాదు మన పెద్దవాళ్ళ సపోర్ట్ ఉండాలి దాంతోపాటు బ్రదర్స్ కూడా ఉంటే కొంచెం చుట్టూ మనకి అదొక సపోర్ట్ ఉంటుంది అనమాట సెక్యూర్ మాకు సెక్యూర్ అనమాట. సో అలాగా ఈ ప్లేకార్డ్స్ అవి పెట్టి రోడ్ షో చేస్తాం అనమాట. అంటే సిగ్నల్ పడేటప్పటికి వెళ్ళి మనం ఏం మాట్లాడము ఏమి చేయము జస్ట్ వీల్ షో ప్లేకార్డ్స్ అంతే చూపించి అంటే హెల్మెట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ వేసుకోవాలి డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ లైక్ ఇలాంటి పోస్టర్స్ పెట్టుకొని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి ఫస్ట్ టైం 2 యాక్టివిటీస్ చేసాం దీని మీద. ఫస్ట్ టైం చేసినప్పుడైతే చేంజెస్ చూసాం అంటే హెల్మెట్ వాళ్ళ బైక్ కి పక్కన లాక్ చేసి పెట్టడం ఈ ప్లేక్ అంటే ఏదో మాకు అక్కడ ఈ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా తీసేవాళ్ళు బ్రదర్స్ వాళ్ళు వచ్చి ఎవరికైతే హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటారో ఈ ప్లేకార్డ్ పట్టుకెళ్లి వాళ్ళ దగ్గర నిల్చోమని. సో దట్ ఏమయ్యేదంటే వాళ్ళు తీసి ఇమీడియట్ గా హెల్మెట్ వేసుకునేవాళ్ళు. సో ఆ యాక్టివిటీ ఒకటి చక్కం చాలా స్వామి చాలా హైలైట్ చేయించారు. సో నెక్స్ట్ ఈ యాక్టివిటీ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోతుంది ఆయన ఒక డయాలసిస్ పేషెంట్ ఆయన కాదు 21 ఇయర్స్ అబ్బాయి తను శ్రీకాకుళంలో మా ఫ్రెండ్ ఉంటారు తన ద్వారా ఈ కేసు మన దగ్గరకు వచ్చిందనమాట. మీకు అంటే వైజాగ్ లోని అక్కడ మనకి మెయిన్ మందిర్ లో ఎవ్రీ థర్స్డే అండ్ సండే ఫ్రీ మెడికల్ అవుతుంది మనకి. తనని ఏమనుకొని పంపించారంటే ఇలా అక్కడికి వస్తే ఈ రిపోర్ట్స్ అన్ని చూసి ఏమైనా ఫ్రీ అంటే ఈ అబ్బాయికి బయట అయ్యే మెడిసిన్ ఖర్చు పర్ మంత్ కి 10,000 అవుతుందన్నమాట. అంత బేర్ చేయలేరు. అందుకు కొంచెం ఏం చేస్తారంటే మన మెడికల్ కి తీసుకువస్తే ఏమైనా వీలుంటుందా అవుతాదేమో చూద్దాము, పెద్ద డాక్టర్ గారు జీవీఎస్ గారితో ఏమైనా చూస్తే అవుతాదేమో అనుకుంటే, అబ్బాయి ఎలా విజయనగరం అబ్బాయిది జర్నీ చేసి వచ్చాడు, తను వచ్చిన వెంటనే తన కండిషన్ చూసేసి ఎండకి ఫెయింట్ అయిపోయి బాబే ఏంటి స్వామి ఇంత, చాలా దీన పరిస్థితిలో ఉన్నాడనమాట. తనతో పాటు వాళ్ళ ఫాదర్ ని చూస్తుంటే ఇంకా అసలు చాలా బాధ అనిపించింది. ఆ ఏజ్ లో పిల్లలు అనే వాళ్ళు అందుకొచ్చిన కొడుకు అదే ఆ పొజిషన్ లో ఉన్నాడు అంటే ఏ పేరెంట్ కైనా సరే అది చాలా కష్టంగానే ఉంటది. ఆయన అబ్బాయిని పట్టుకొచ్చి, అబ్బాయి మాత్రం చాలా తెలివైన వాడు.
0: అబ్బాయికి ఉన్న హెల్త్ ప్రాబ్లం ఏంటి యాక్చువల్గా?
1: యాక్చువల్లీ తినకి కిడ్నీ ప్రాబ్లమ్స్. ఫస్ట్ కిడ్నీ ఫెయిల్ అయింది, వాళ్ళ మదర్ కిడ్నీ తినకి ట్రాన్స్ప్లాంట్ చేశారు, పెట్టిన ట్రాన్స్ప్లాంట్ చేసింది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో దాంతో పాటు తినకి టీబీ ఎఫెక్ట్ అయింది. సో ఇన్ని సఫర్ అవుతున్నాడు. దాంతోపాటు వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కువ ఇచ్చేయడం వల్ల తిని ఇంకా అసలు రోజు రోజుకి మనిషి ఇదైపోతున్నట్టు కృషించిపోతున్నాడు. ఇలా అవుతుంటే సరే స్వామి ఎందుకు తీసుకొచ్చారా మన దగ్గరికి, ఇలా అయ్యింది పెద్దవాళ్ళకి చూపించాం అంటే ఇలా ఎంత పర్ మంత్ 10,000 అంటే మనం ఒక 1 వీక్లో 300 పేషెంట్స్ కి 10,000 పెట్టి మెడిసిన్ ఇస్తామమ్మా. ఈ అబ్బాయికి ఒక్కళ్ళ మీద అంత అంటే కష్టం కదా, కష్టం తల్లి చూడండి, ఒక 1 మంత్ ఇచ్చి ఊరుకోండి, ఇంకా ఏం చేయలేం మనం, ఎందుకంటే 300 పేషెంట్స్ కి మనం చూస్తాము ఆ ఒక అబ్బాయికి ఇచ్చిన దీంతో అని చెప్పేసి పెద్దవాళ్ళు అలా అని చెప్పి ఊరుకున్నారు. అంతవరకు వచ్చిన తర్వాత అబ్బాయిని ఇంతవరకు తీసుకొచ్చాం స్వామి, ఏంటి ఇలా 1 మంత్ ఇచ్చి ఊరుకోవడం ఏంటి అని చెప్పేసి సరే ఎవరో మన స్వామి స్టూడెంట్స్ కేజీహెచ్ లో ఉన్నారు అంటే ఆమెను కలవటానికి వెళ్ళాం. ఆవిడ ఇంకొక కాంటాక్ట్ ఇచ్చి ఆవిడ అన్నారు, అమ్మా ఈవిడ సూపరింటెండెంట్ ఆవిడ, ఇక్కడ మీరు ఆవిడని కన్సల్ట్ చేశారు అంటే మనకి మెడిసిన్ ఫ్రీగా రావచ్చు అని చెప్పేసి ఆమె అన్నారు. మీరు చెప్తే నమ్మరు అంటే నిజంగా అది సేవ కాబట్టి అలా తిరగగలిగాం మేము ఆ కేజీహెచ్ లో. కేజీహెచ్ అంటే అది ఒక చాలా భయంకరం, అసలు ఆ ప్లేస్ అంటే నాకు చాలా భయం అందులోకి వెళ్ళాలి అంటే. ఈవెన్ మా వాళ్ళు ఎవరున్నా సరే వెళ్ళి చూసి వచ్చేస్తాను తప్ప అక్కడ ఏ బ్లాక్స్ కైనా వెళ్ళటం అంటే చాలా కష్టం నాకు. అలాంటిది స్వామి 1 వీక్ తిప్పించుకున్నారు ఆ అబ్బాయి పర్పస్ మీద. వెళ్ళాం, 1 వీక్ తిరిగాం, అట్ లాస్ట్ ఇంకా ఆ డాక్టర్ కూడా ఆ అబ్బాయి డయాలసిస్ కి వస్తే మేము ఫ్రీ మెడిసిన్ అంతా ఇస్తామమ్మా ఖచ్చితంగా చెప్పేశారు, డయాలసిస్ కి వస్తే మెడిసిన్ వస్తుంది, అంటే డయాలసిస్ కి రాకపోతే ఇంకా మెడిసిన్ రాదు అన్నట్టుగా అర్థం అయిపోయింది మనకు అక్కడ క్లియర్ గా. ఏంటి స్వామి అనుకుని బయటకు వచ్చాం. ఇంకా బయటకు వస్తే బై స్వామిస్ కి విజయనగరంలో తిరుమల హాస్పిటల్ ఉంటుందంట, అక్కడ డయాలసిస్ కి అప్లై చేసుకుంటే డయాలసిస్ కి శాంక్షన్ అయింది అబ్బాయికి. బై స్వామిస్ గ్రేస్ తనకి 5,000 కి వచ్చే మెడిసిన్ స్వామి దయ వల్ల మనకి 2,100 కి ఆ మెడిసిన్ వస్తుంది. అంటే ఇక్కడ మన ఆర్గనైజేషన్ లోని పెద్దవాళ్ళు వన్స్ నో అన్న తర్వాత మనం ఫార్వర్డ్ అవ్వకూడదు ఇంకా, కానీ ఆ బాధ ఒక పక్క నుంచి ఉండిపోయింది. సరే ఇలా కాదు అని చెప్పిన క్లాస్మేట్స్ కి కొంతమందిని రేస్ చేసి ఇలా ఏమైనా ఫండ్ ఇవ్వగలరా మీరు, ఇలా ఉంది అని ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసే లోపే నీకు ఎంత కావాలి పర్ మంత్ కి ఎంత వేసుకుంటావు అని చెప్పేసి ఒక 4 మెంబర్స్ ముందుకొచ్చారనమాట. సో అలాగా ఈ అబ్బాయికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మిరాకిల్ ఏంటంటే ఫస్ట్ విల్ స్వామి డివోటీస్. స్వామి డివోటీస్ వచ్చిన అబ్బాయికి బై స్వామిస్ గ్రేస్ తనకి 5,000 కి వచ్చే మెడిసిన్ స్వామి దయ వల్ల మనకి 2,100 కి ఆ మెడిసిన్ వస్తుంది.

0: ఒకటి, ఎప్పుడైతే అబ్బాయికి హెల్త్ రోజు రోజు తనకి ఇదవుతూ వస్తుందో, ఇంకా వాళ్ళు వెక్స్ అయిపోయారన్నమాట. అంటే ఈ స్వామి ఏమీ చేయట్లేదు మాకు అని చెప్పి అలా, అంటే పాప అమాయకత్వం తెలియక ఏమి చేయట్లేదు అని చెప్పి స్వామిని పక్కన పెట్టేశారు. ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చారో, స్వామి తీసుకొచ్చారో, వాళ్ళు అన్నే మాట ఒక్కటే, అమ్మా ఇంకా మా అబ్బాయికి లైఫ్ అయిపోయింది అనుకున్నాము, స్వామి తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టారు, ఒకప్పుడు స్వామిని నమ్మేవాళ్ళం మేము, ఇంకా మా అబ్బాయికి ఫ్యూచర్ ఉంది అని చెప్పి స్వామి చూపించారు, ఆ స్వామిని మేము మర్చిపోలేమమ్మా ఎప్పుడూనా, మేము మళ్ళీ స్వామిని నమ్ముకుంటాం అని చెప్పేసి మళ్ళీ స్వామిని వాళ్ళు స్వామి దగ్గరికి రావటం జరుగుతుంది. అబ్బాయికి మనం మెడిసిన్ తో పాటు సాయి ప్రోటీన్ కూడా ఇస్తున్నాం, ఇవ్వటం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అబ్బాయి హెల్త్ కండిషన్ బాగానే
1: ఇంప్రూవ్ అవుతుంది,
0: ఇంప్రూవ్ అవుతుంది నెమ్మదిగా,
1: చాలా బాగుంది.
0: సో అలాగా ఇంకా చూసుకుంటే చెప్పారు, మనం ఎవ్రీ ఇయర్ మేలోకి వచ్చేసరికి సమ్మర్ క్లాసెస్ అని చెప్పేసి పెడుతుంటాం. అది ఏంటంటే అది 1 వీక్ 10 డేస్ టైం పీరియడ్ అలా అనమాట. అంటే హాలిడేస్ ఎండ్ అవుతున్న టైంలో ఇయర్ మిరాకిల్ ఏంటంటే మాకు ఎవ్రీ ఇయర్ ఏంటంటే టైలరింగ్ కోసం, అంటే టైలరింగ్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి టిప్స్ చెప్పటం, అంటే కొంచెం ఏమైనా డిజైనర్ బ్లౌజెస్ లేదంటే ఈ బ్యూటీషియన్లో టిప్స్ చెప్పటం, లేకపోతే 1 ఇయర్ ఏమో ఇలా లైక్ ఈ ఫెవిక్రిల్ పెయింటింగ్ అలాంటివి నేర్పించటం, ఇలాంటివి జరుగుతున్నాయి. సరే ఇయర్ ఏమైనా కొంచెం డిఫరెంట్ గా థింక్ చేద్దాం, ఎలాగా ఏంటి స్వామి ఏంటి స్వామి అనుకుంటే ఇంటీరియర్ డెకరేషన్ అని గుర్తొచ్చింది అనమాట. సరే స్వామి అంటే కొంచెం ఆర్గనైజేషనే కాకుండా బయట వాళ్ళ నుంచి ఏమైనా ఇచ్చేద్దాం అనేసి అనుకున్నా, పాంప్లెట్స్ పంచుకుంటాం కదా ఎప్పుడు ఏ యాక్టివిటీ చేసినా సరే పాంప్లెట్ అయితే ఉంటుంది, సో అలాగా అనుకున్నాం. మాకే తెలియదు స్వామి ఎవరు చేశారో కూడా తెలియదు, ఆ టీవీలో స్క్రోల్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ పేపర్స్ లో యాడ్ అనమాట, ఇలా పలానా మహిళా విభాగం వారు సత్సాయి ఆర్గనైజేషన్ విశాఖపట్నం ఇలాగా ఇంటీరియర్ డెకరేషన్ మీద నేర్పించడం జరుగుతుందని చెప్పి కింద మా కాంటాక్ట్ నెంబర్స్, వాళ్ళు ఫోన్ చేసేసరికి మేడం ఇలా స్క్రోల్ అవుతుంది, ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేయించుకో, రిజిస్ట్రేషన్స్ అంటే యాక్చువల్లీ ప్రియర్ గా రిజిస్ట్రేషన్స్ అని పెట్టాం అనమాట. సో అందుకు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి చెప్పండి అని చెప్పేసి, మోస్ట్లీ మొన్న లాస్ట్ టైం మేలో పెట్టిన ఈ సమ్మర్ కోర్సులో అయితే అందరూ కూడా నాన్ డివోటీసే, మాక్సిమం నాన్ డివోటీసే ఉన్నారు, చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఫర్దర్ గా యాక్టివిటీస్ లో కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళు.
1: ఆ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఎలా ఉంటుంది సమ్మర్?
0: సమ్మర్ క్యాంప్ అంటే ఇప్పుడు మొన్న మేము 10 డేస్ కూడా సమ్మర్ కోర్స్ లో ఏంటేంటి ఐటమ్ నేర్పిస్తాము అన్నది ముందే పేపర్ మీద పెట్టేస్తామంట, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే విల్ కమ్ అండ్ జాయిన్ అలా అనమాట. ఇప్పుడు ఏదైనా ఏ యాక్టివిటీ చేయాలన్నా సరే స్వామి వారిని అడుగుతాము, స్వామి యాక్సెప్ట్ చేసిన వెంటనే దానికి ప్లాన్ పేపర్ మీద పెట్టుకుంటాము, ఇలాగా త్రూ పాంప్లెట్స్ త్రూ, అంటే మనకి ఇప్పుడు వాట్సాప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి త్రూ అలాగా మనం దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
1: ఎలా ఉండేది దినచర్య క్లాసెస్? అవి
0: దినచర్య అసలు ఈవెన్ మేమేమైనా ఒక 5 మినిట్స్ అటు ఇటు అయ్యేవాళ్ళమేమో, కానీ వచ్చే వాళ్ళు మాత్రం 5 మినిట్స్ కి ప్రియర్ గానే 9 o'clock కి క్లాస్ అంటే కోటే టు 9 కి వచ్చి ఉండేవాళ్ళు అనమాట. అంత చక్కగా వాళ్ళు కూడా చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి స్ట్రెంగ్త్ తగ్గుతుంది అని మొత్తం ఒక 50 మెంబర్స్ తో స్టార్ట్ చేసాం. అది స్టార్ట్ చేసినప్పుడు 50 హాల్ నిండిపోయింది స్వామి, 50 మెంబర్స్ ఆ ఉన్న ఫ్యాకల్టీ ఒక్కలే అవి చూస్తే ఇదేంటి అందరికీ కనిపించదు ఏంటి అనుకుంటే, ఫస్ట్ 2 డేస్ బాగానే వచ్చారు, 3rd డేకి వచ్చేసరికి తగ్గిపోయారు అనమాట. ఇదేంటి ఆవిడ ఇంకా ఫ్యాకల్టీ డల్ అయిపోయారు, ఏంటంటే ఏంటి స్వామి నేను చెప్పింది నచ్చలేదేమో వాళ్ళకి, అందుకు వాళ్ళు రాలేదేమో అని చెప్పేసి ఆవిడ డల్ అయిపోతుంటే ఆవిడకి అట్ లాస్ట్ డే అవుట్పుట్ చెప్తే నమ్మరు. ఇంకా ఆ 10 డేస్ లో ఏం నేర్చుకున్నారు అంటే ఎవరిని డైలీ హోంవర్క్ ఇచ్చినా సరే ఎవరు చేసి తెచ్చేవాళ్ళు కాదనమాట, వీళ్ళెవరు చేయట్లేదమ్మా అని చెప్పేసి, నాకు ఎగ్జామ్స్ అని చెప్పి నేను ఆ ఎగ్జామ్స్ లో ఉండేదాన్ని, ఆంటీకి సంథింగ్ హెల్త్ ఇష్యూ అయ్యి ఆవిడ బిజీ, పాపం ఈ ఫ్యాకల్టీ మాట ఎవరు సరిగ్గా వినేవాళ్ళు కాదనమాట. ఆవిడ ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి వెక్స్ అయిపోయారు, వీళ్ళెవ్వరు ఏం వినలేదమ్మా, క్లాసెస్ అయితే అయిపోయాయి కానీ ఎవరు ఏం వినలేదు. బట్ లాస్ట్ డే కంక్లూజన్ డే 10 డేస్ ఏదైతే చెప్పారో అందరూ ఉన్న స్ట్రెంగ్త్ అందరూ కూడా 10 డేస్ చెప్పిన ఐటమ్స్ కూడా అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అనమాట. అసలు నిజంగా చెప్పాలి అంటే సేల్ పెట్టవచ్చు, అన్ని ఐటమ్స్ పట్టుకొచ్చి పెట్టారనమాట. సో స్వామి దానికి కూడా అవుట్పుట్ చాలా చక్కగా చూపించారు. అంటే

0: ఆమె అనుకొని ముందుకు ఒక అడుగు వేశాము అంటే ఆయనే అన్ని జరిపించుకుంటారు. బై స్వామీస్ గ్రేస్ ఇలా ఈ విధంగా చాలా చాలా యాక్టివిటీస్ చేసుకుంటున్నాం. మా వీలును బట్టి మేము స్వామి దగ్గర మా కాలాన్ని స్వామిని కోరుకుంటూ స్వామి మాకు ఏదో ఒక టైం ఎక్కడో ఒక దగ్గర చిన్న టైం అయినా ఇవ్వండి, మీ సేవలో ఉండటానికి మాకు అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పుకుని, అంటే ఆ ప్రేయర్ అనేది కరెక్ట్ గా ఉన్నది అంటే ఆయన వింటారు, చేయిస్తుంటారు కూడా.
1: మీరు జిల్లా యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నారు కదా, యూత్ అంటేనే మొదట పాపం వాళ్ళు ఐదర్ మీరు చెప్పినట్టుగా స్టడీస్ కానీ లేదంటే జాబ్ లో కానీ బిజీగా ఉంటారు. ఈ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు ఎలా టైం తీసుకుని స్వామి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉంటున్నాయి ఈ సేవలు చేస్తున్నప్పుడు?
0: యాక్చువల్లీ నేను లా గ్రాడ్యుయేట్ ని, లా సెకండ్ ఇయర్ లో ఉండేటప్పుడు డివైసీ గా స్వామి రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు. అంటే స్వామి మనకి ఒక బాధ్యత గాని ఏమైనా మనం చేద్దాము అనుకుంటే మనకి చుట్టూ కూడా మన సరౌండింగ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కూడా సపోర్ట్ అలానే ఇచ్చేస్తుంటారనమాట. ఈవెన్ ఇలా డివైసీగా ఉంటారా మీరు అని అడిగేటప్పుడు ఒక డైలమా అనమాట, అదే అంటే స్వామి అవకాశం ఇస్తున్నారు నో చెప్పలేము, ఇంకో పక్క చెయ్యగలమా అన్న ఇదొకటి. పేరెంట్స్ ని అడిగితే నీ ఇష్టం, స్టడీస్ ఇది మేనేజ్ చేసుకోగలను అనుకుంటే వెళ్ళు చెయ్యు అని చెప్పేసి అనమాట. సరే ఇదేదో బాగుంది అని చెప్పి ఎస్ చెప్పేశాము. అంటే ఎలా ఉంటది అంటే ఇక్కడ నేను ఫేస్ చేసిన ఏంటి అంటే డివైసీగా వచ్చిన తర్వాత యాక్టివిటీస్ ఉంటూనే ఉంటాయి, ఆ యాక్టివిటీస్ కి అటెండ్ అవ్వాలి మరి తప్పదు, అది బాధ్యత. చూసే వాళ్ళకి ఎలా ఉంటది అంటే ఏంటి ఎప్పుడు సేవలనుకోనైనా కెరీర్ ని పట్టించుకోవా, అంటే మన స్వామి అనుకున్నా ఆయన చూడరా మన కెరీర్ కోసం, కెరీర్ని పట్టించుకోవా ఎప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతావు సర్వీసులు సర్వీసులు అనుకుని. పేరెంట్స్ నుంచి ఏం రిజెక్షన్స్ ఉండవు బట్ చూసే వాళ్ళకి అనమాట ఈ ప్రాబ్లమ్స్ అన్నీనా. సో అలాగా ఫేస్ చేస్తుంటాం కానీ బట్ మేము బయటకు వచ్చే యాక్టివిటీస్ చేస్తున్నాము అంటే ఆర్గనైజేషన్ లో మాకు పెద్దవాళ్ళ సపోర్ట్ ఎంత ఉంటుందో అలానే ఇంట్లో మా పేరెంట్స్ సపోర్ట్ కూడా అంతే ఉంటుంది. చూస్తున్నాం నవ్వేడే ఆడపిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా ఇబ్బంది పడతారు పేరెంట్స్, 8 దాటింది అంటే ఇంకా వాళ్ళకి టెన్షన్ అమ్మాయి ఇంటికి వచ్చినంత వరకు. కానీ ఆర్గనైజేషన్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 10:30 ఆ టైం అయిపోయినా ఇక్కడ వీళ్ళు కూడా మా మీద అంత కేర్ తీసుకుంటారు, మా పిల్లలు మన వాళ్ళు వీళ్ళకి ఏమైనా లేట్ అయ్యింది అంటే వీళ్ళకి ఇంటి వరకు దిగబెట్టాలి, వీళ్ళని ఇంటి వరకు పంపించాలి జాగ్రత్తగా, ఇలాంటి కేర్ తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు. అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మేము యూత్ టైం ఎలా స్పెండ్ చేస్తామంటే మంత్ లో 4 సండేస్ ఉంటాయి, 4 సండేస్ లో ఎవ్రీ సండే రమ్మని చెప్పాం, వాళ్ళ ఇష్టం యాక్టివిటీస్ ఇలా ఉంటాయి అని చెప్పేసి మనం వాట్సాప్స్ ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి సో త్రూ దట్ ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయి అంటే అలా షేర్ చేసుకుంటాము. ఇఫ్ ఎవరైనా ఉన్నారు ఫ్రీగా ఉంది నీ ఫ్రీ టైం అంటే వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో అలానే ఎవరు ఇప్పుడు సండేస్ కుదిరిన వాళ్ళు మనకి ఇప్పుడు ఫ్రీ ట్యూషన్స్ అని బాల వికాసెస్ అని ఇలాంటి బాల వికాస్ క్లాసెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాళ్ళ టైం ని వీళ్ళున్నంత వరకు ఒక 1 అవర్ అయినా 1/2 అవర్ అయినా అలా వచ్చి చెప్పేసి వెళ్తున్నారు. కానీ దాని అవుట్పుట్ ఏంటంటే అది ఫీల్ అవుతున్నాం మేము, ఆ అవుట్పుట్ స్వామి మాకు ఇస్తున్నారు. సో అవుట్పుట్ ఇస్తున్నారు కాబట్టి స్వామి అక్కడికి వచ్చిన 1/2 అవర్ 1 అవర్ అయినా ఆ వీక్ అంతా మాకు బూస్ట్ అప్ అది అంతే. అలా అని చెప్పి అలా వచ్చి స్వామి దగ్గర ఇలాగా మొత్తం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నట్టు, నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ సమితి లెవెల్లో అయితే మా సిస్టర్స్ అసలు సండే వచ్చింది అంటే సండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా యాక్టివిటీస్ ఏదో ఒకటి పెడుతున్నాయి, మెసేజెస్ వస్తూనే ఉంటాయి, ఈ యాక్టివిటీ ఇక్కడ జరిగింది, ఈ యాక్టివిటీ ఇక్కడ ఉంది, లైక్ అలా అనమాట. అంటే అంత డెడికేటెడ్ గా స్వామి అవకాశం ఇచ్చారు మాకు, నిజంగా చెప్పాలి అంటే వీఆర్ బ్లెస్డ్. సో అలాగా ఆ విధంగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. మేము ఎక్కడో ఆ చిన్న తపన ఉన్నట్టుంది మా దగ్గర స్వామి చేస్తామని చెప్పి ఆయన మాకు అంత స్ట్రెంగ్త్ ఇచ్చి చేయిస్తున్నారు యాక్టివిటీస్ ఎన్నో, మాతో చాలా చక్కగా శక్తిని ఇచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేయించుకోవాలని స్వామి వారిని కోరుకుంటున్నాను. సాయిరామ్,
1: చాలా చక్కగా ఎన్నో విషయాలను మహిళా విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తద్వారా పొందిన అనుభవాల గురించి మా శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. సాయిరామ్.
0: సాయిరామ్.

0: ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా సత్యసాయి సేవా సంస్థలలో జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా సింహాచలం యూత్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న జి జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. వీరు ఆ సమితిలో చేపట్టిన ఫ్రీ ట్యూషన్స్ గురించి, మిగతా కార్యక్రమాల గురించి కొన్ని వివరాలను, వారి అనుభవాలను మనతో ఇప్పుడు పంచుకుంటారు. సాయిరాం జగన్మోహన్ గారు.
1: సాయిరాం అండి. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీ చరణాలకు ప్రణామాలు అర్పించుకుంటూ అందరికీ సాయిరాం. స్వామి ఇచ్చిన అపారమైనటువంటి కృప వల్ల 2016లో మా సింహాచలం సమితిలోని సెప్టెంబర్లోని, దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, సెప్టెంబర్లోని ఫ్రీ ట్యూషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఆలోచన అనేది వచ్చింది అప్పుడు. అయితే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే అందరూ అనుకుంటారు, ఏదైనా మంచి ముహూర్తం చూడాలి, మంచి ఏదైనా చేసుకుంటూ దుర్ముహూర్తాలు అవన్నీ చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని పెట్టుకొని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటుంటారు. కానీ మా అందరికీ, యువతకి ఆదర్శమైనటువంటి మహాత్మా గాంధీ గారు జన్మదినం అయినటువంటి అక్టోబర్ 2, 2016 ఆ రోజు ఈ ఫ్రీ ట్యూషన్ అనేది చినముషులవాడలో స్టార్ట్ చేయడం జరిగిందండి. దాని తర్వాత అక్టోబర్ 9 ప్రహ్లాదపురంలోని సమితి ద్వారా ఒక ఫ్రీ ట్యూషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కృష్ణరాయపురంలో కూడా అదే ఫ్రీ ట్యూషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి.
0: సో మొత్తం 3 సెంటర్లు
1: మేము స్టార్ట్ చేయడం జరిగింది 2016లో. స్వామి దయ వల్ల ప్రతి ట్యూషన్ సెంటర్ లోని 80 మంది, మినిమం 80 మంది ఫ్రీ ట్యూషన్ కి వచ్చేవారు, స్టార్ట్ ఫ్రమ్ 1st స్టాండర్డ్ to 10th స్టాండర్డ్. సో ప్రతి ట్యూషన్ లోని ఇలాగా 80 మెంబర్స్ వస్తుండేసరికల్లా, 1 ఇయర్ వచ్చేసరికల్లా వాళ్ళలో ఉన్నటువంటి మార్పులు మేము చూద్దాం అనుకునేసరికల్లా వాళ్ళు మాకు స్వామి గురించి, స్వామి లీలల గురించి చెప్పడం మొదలు పెట్టారు. ఇంత బాగా చూసుకుంటున్నారు, మాకు స్కూల్లో వెళ్ళేసరికల్లా మమ్మల్ని సపరేట్ గా చూస్తున్నారని, మేమేదో డిసిప్లిన్ గా ఉంటున్నామనియా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమిటంటే తల్లిదండ్రులు మాకు చెప్పడం జరిగింది ఏంటంటే, మా పిల్లలు చేసే అల్లర్లని మేము భరించలేకపోయే వాళ్ళం అని, ఆ సమయంలోని వీళ్ళు గోళీలు ఆడడం, తర్వాత ఇంకేమైనా బయట బచ్చాట్లు ఆడడం, ఇలాంటి కార్యక్రమాలు, గొడవలు తెచ్చుకోవడం, టీవీ సీరియల్స్ గానీ కార్టూన్ నెట్వర్క్ గానీ అతుక్కుపోవడం, ఇలాంటి సమయాల్లోనే వాళ్ళు ఉండేవారు. కానీ సత్యసాయిబాబా వారు ఇలా ఫ్రీ ట్యూషన్స్ పెట్టగానే పిల్లలందరూ అక్కడికి వచ్చి ఐకమత్యంగా మంచి మంచి విషయాలను తెలుసుకుంటూ, విద్యాబోధనలే కాకుండా వాళ్ళకి మోరల్ వాల్యూస్ కూడా అందిస్తూ, వాళ్ళతో స్పిరిచువల్ యాక్టివిటీస్ అండ్ సేవ కూడా చేయిస్తున్నారు, చాలా అద్భుతంగా ఉన్నదండి అనేసి తల్లిదండ్రుల నుంచి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఫీడ్బ్యాక్ ఇప్పుడు మీరు వినాలనుకుంటే, మనకి వైష్ణవి అని చెప్పేసి ఒక ఫ్రీ ట్యూషన్ బాలివిక్ స్టూడెంట్ మన దగ్గరికి వచ్చి ఉన్నారు. తను 6th స్టాండర్డ్ చదువుతుంది, ప్రహ్లాదపురం ఒక సెక్టర్ లో నుంచి ఒక స్టూడెంట్ అండి. తను కూడా మీరు ఇప్పుడు వింటారు తప్పకుండా.
2: ఓం శ్రీ సాయిరాం. నా పేరు వైష్ణవి, నేను 6th క్లాస్ చదువుతున్నాను. మా డాడీ వాచ్మెన్ గా చేస్తారు. నేను ప్రహ్లాదపురం సింహాచలం భజన నుంచి. అయితే మా డాడీ రోజు మమ్మల్ని తీసుకువెళ్తారు, తీసుకువెళ్లి అక్కడ ఏవేవి జరుగుతాయో యాక్టివిటీస్ కి అన్ని వస్తారు. ఒక్కొక్కసారి అవుతే వస్తారు, లేకపోతే లేదు. కానీ డాడీ చాలా అనుభవంతో మమ్మల్ని తీసుకొస్తారు. ఏ యాక్టివిటీ అయినా పాల్గొంటాను నేను కూడా.
0: అంటే ఎలాంటి యాక్టివిటీస్ లో పాల్గొంటావు
2: అంటే, అప్పుడప్పుడు మాకు అంటే అంతే, అన్ని యాక్టివిటీస్ కి కొన్ని బాల్యూ క్లాస్ అనేసి, ఇంకా డాన్స్, స్పెషల్ క్లాసెస్ అలాగా పాల్గొంటాను. సింగింగ్
0: ఎవరు చెప్పారు ఇలా ఈ ట్యూషన్స్ కి వెళ్ళాలి అని?
2: అంటే ఫస్ట్ మా అంకుల్, మా అన్నయ్య ఫ్రెండ్ మా డాడీకి చెప్తే చినుముషులవాడ అక్కడ వెళ్ళాము, ఇక్కడ చాలా దూరం అయిపోతుంది, ప్రహ్లాదపురం భజన మండలి ఉంది అక్కడ వెళ్ళండి అన్నారు. వెళ్తే అక్కడ అలాగే అన్నారు. డిసెంబర్ 2016 నుంచి అక్కడ డైలీ వెళ్తున్నాను, చాలా నేర్పించే. ఫస్ట్ తెలుగు హిందీలో లేసి నేను, కానీ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాను కొద్దిగా.
0: ఎన్ని మార్కులు వచ్చాయి అప్పటికిప్పటికి? ఎన్ని పెరిగాయి నీకు?
2: చాలా పెరుగుతున్నాయి.
0: చాలా పెరుగుతున్నాయి. ఓకే, ఇంకా నీకు ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి?
2: నాకైతే ఈజీ ఇంగ్లీష్ మ్యాథ్స్.
0: ఇంగ్లీష్ మ్యాథ్స్ ఓకే. తెలుగు హిందీ కష్టంగా ఉండేదా?
2: అప్పుడు కష్టంగా ఉండేది, ఇప్పుడు కొద్దిగా చదవగలుగుతున్నాను.
0: చదవగలుగుతున్నావు ఓకే. మీకు ట్యూషన్ ఎప్పుడెప్పుడు ఉంటుంది?
2: రోజు ఉంటుంది, కానీ థర్స్డే మాత్రం స్పెషల్ క్లాస్, ఫ్రైడే బాలీ క్లాస్.
0: స్పెషల్ క్లాస్ లో ఏం చెప్తారు
2: అంటే సైన్స్ బేసిక్స్, మ్యాథ్స్ బేసిక్స్, డ్రాయింగ్స్ అని అలాంటివి చెప్తారు.
0: బాల వికాస్ వెళ్తా అంటున్నావు కదా, అందులో ఏం నేర్చుకుంటున్నావు నువ్వు?
2: శ్లోకాల్స్, పద్యాలు, వాక్య విభూతులు, పాటలు, ఇంకా అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాంటివన్నీ నేర్చుకుంటున్నాను.
0: ఏదైనా ఒక శ్లోకం చెప్పగలవా?
2: కరగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే సీతా గౌరీ, ప్రభాతే కరదర్శనం.
0: కరదర్శనం ఓకే. దీని మీనింగ్ తెలుసా నీకు, అర్థం తెలుసా దీనికి?
2: అంటే మన చెయ్య పైన ఉండేది లక్ష్మిది, అంటే మనం ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టినా ఈ వేలతోటే లెక్క పెడతాం. కర మధ్య సరస్వతి, మనం పుస్తకం పట్టుకున్నప్పుడు ఇలా పట్టుకొని చదివితే సరస్వతీదేవి పుస్తకం కదా, పుస్తకాన్ని చదువుతాం అలా. కర మూలే సీతా గౌరీ, ఈ మూలన సీతా గౌరీ ఉంటారు, వీళ్ళందరికి పొద్దున్ను దక్షిణం చేసుకోవాలి, మనం
0: దండం పెట్టుకోవాలి. ఇంకా వెరీ గుడ్. అయితే మరి మీ స్కూల్లో అందరు ట్యూషన్ కి వస్తారని ఒక్కటి వేస్తావా మీ క్లాస్ నుంచి?
2: నేను వస్తాను.
0: నువ్వు ఒక్కదానివే. వాళ్ళకి నీకేమైనా డిఫరెన్స్ అనిపిస్తుంటుందా? ఏ రకంగా
2: అంటే, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి యష్మా తన పేరు, తను కూడా వాళ్ళ మమ్మీ స్కూల్లో టీచర్ చెప్తారు, తను కూడా వాళ్ళ మమ్మీతో నేను తనతో షేర్ చేసుకుంటా ట్యూషన్లు ఏవేవి చెప్తారో. తను అంటది నేను మీ ట్యూషన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అంటే వాళ్ళ మమ్మీకి అడుగుతారు, చాలా దూరం కదా చూసుకో అని అంటారు. తను ఆలోచిస్తాను అన్నది చెప్తాను అన్న జాయిన్ అవుతాను లేదో అని.
0: ఈ ట్యూషన్స్ ఎక్కడ జరుగుతాయి మరి?
2: ట్యూషన్ ప్రహరాత్పురం భజన మండలి,
0: భజన మండలిలోనే జరుగుతుంది. చాలా బాగా చెప్పావమ్మా సైరామ్.
1: అలాగే మేము తీసుకున్న ఈ ఫ్రీ ట్యూషన్స్ లోని మేము ఏమేమి పెడుతున్నాము, వాళ్ళకి వాళ్ళని ఎలా తీసుకొస్తున్నాం, ఇంతమంది హ్యాండిల్ చేయడం ఎలాగా అనే ఆలోచన వచ్చేసరికల్లా మా యువ విభాగం అంతా కలిసి కూర్చొని దానికి ఒక నిర్దేశమైనటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అని చెప్పేసి ఒక టైం టేబుల్ అనేది మేము వేసుకోవడం జరిగింది. రోజుకి ముగ్గురు ఫ్యాకల్టీస్ ని మాలో మేమే కూర్చొని ఒక టైం టేబుల్ వేసుకొని ఒకరోజు ఈ సబ్జెక్ట్ వీళ్ళు చెప్తే ఒకరోజు ఇంకొక సబ్జెక్ట్ ఇలాగా ఇలా చెప్పుకుంటే పాప చెప్పింది వినే ఉంటారు. ఫ్రైడే వచ్చేసరికల్లో ఒక స్పెషల్ యాక్టివిటీ, స్పెషల్ క్లాసెస్ అనేవి ఉంటుంది. థర్స్డే వచ్చేసరికి ఒక్కొక్క, అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క డే పెట్టుకుంటాం అనమాట. ఒకరోజు వెడ్నెస్డే చినముషిలవాడ బాల వికాస్ జరుగుతుంది, ఫ్రైడే ప్రహ్లాదపురంలో జరుగుతుంది, సాటర్డే కృష్ణరాయపురంలో జరుగుతుంది అనమాట. సో రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్పెషల్ యాక్టివిటీస్ కూడా లైక్ డ్రాయింగ్ అని వాళ్ళు ఉన్నటువంటి ప్రావీణ్యతని బయటకు తీసుకునే ఉద్దేశంలోని మా కన్వీనర్స్ యూత్ అవడం వల్ల, కొంచెం యంగ్ గా అవడం వల్ల, ఈవెన్ హీఈస్ ఫ్రమ్ బాల్య వికాస్ బ్యాక్గ్రౌండ్ అవడం వల్ల మాకు మంచి మంచి ఆలోచనల్ని మమ్మల్ని ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనిపించడం వల్ల మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నమాట.
0: ఇందులో ఈ క్లాసెస్ ఎవరు తీసుకుంటారు?
1: యూత్ తీసుకుంటున్నారండి.
0: ఎంతమంది తీసుకుంటుంటారు?
1: ప్రతి సెక్టర్ లోని ఒక 4 యూత్ ఉంటారు, దాంతో పాటు సేవాదల్ మహిళా సేవాదల్ వస్తున్నారు, వాళ్ళు క్లాస్ తీసుకుంటారు. లక్కీగా ఒక ఏరియాలో చినముచిల్ వాళ్ళని చూసుకున్నట్టయితే మాకు ఒక సైంటిస్ట్ అనే ఒక ఆయన ఉన్నారండి, ఆయన ఈ సైంటిస్ట్ అందులో వర్క్ చేసి వచ్చారు. ఆయన మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవడం జరుగుతుందండి. అలాగే మిగతా ఏరియాలోని ఒక టీచర్ ఉన్నారు, చినముషుల వాళ్ళలోనైతే ఒక బీఈడి టీచర్ ఉన్నారు, ఒక హౌస్ వైఫ్. ఆవిడ ఏమిటంటే, నేను బీఈడి చేశానండి, ఎంఎస్సీ చేశానండి, కానీ నేను చదువుకున్నదంతా వృధా అయిపోతుందండి, నా పిల్లలకి నేను చెప్పుకోగలుగుతున్నాను, కానీ బయటికి వెళ్ళి టీచింగ్ ఫీల్డ్ చెప్పాలంటే నాకు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోవట్లేదు, అత్తమామలు అలా ఒప్పుకోవట్లేదు, కానీ స్వామి నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారండి, ఇలా ఫ్రీ ట్యూషన్ అనేది ఏర్పాటు చేసాకల్లా స్వామి ఎదురుగానే, స్వామి సమక్షంలోనే నేను పిల్లలందరికీ బోధన చేసే అవకాశం నాకు అందించారని చెప్పేసి ఆవిడ మా దగ్గరకు వచ్చి చెప్పుకునేసరికల్లా చాలా ఆనందం అనిపించింది. ఆవిడ్ని ఆ ఏరియాకి ఆ టీచింగ్ ఫీల్డ్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా పెట్టుకుని మంచి మంచి కార్యక్రమాలని, అలాగే పిల్లల్లో బాల్య వికాస్ ని, పిల్లల్లో మోరల్ వాల్యూస్ ని చెప్తుంటే ఒక స్టూడెంట్ లేచి వచ్చి చెప్పాడు, అన్న నేను ఈ రోజు మా స్కూల్లోని ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లో చూశానన్న, దాన్ని మనతో మన పిల్లలతో పంచుకుందాం అనుకుంటున్నాను అంటాను అనమాట. ఏంటన్న ఏం చేద్దాం అనుకుంటున్నా అని అడిగితే, వాడు మన ఇంట్లో వాడేసిన స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదన్నా అది చూశానన్న, మాకు స్కూల్లోని మంటలు పెట్టేస్తుంటే ఈ స్ప్రే బాటిల్ వేసకలు పెద్ద బాంబ్ బ్లాస్ట్ లాగా అయ్యింది, అది చూసి అందరూ భయపడిపోయాం, అదేంటి అని అడిగితే మా టీచర్ల గురించి వాళ్ళు చెప్పారనమాట, ఇట్లాగా ఇందులోని పెట్రోలియం అనేది లిక్విడ్ ఉంటుంది, దాని ద్వారా ఏంటంటే అది ఫైర్ కి ఎప్పుడైతే దగ్గర అవుతుందో ఫైర్ కి చాలా ఈజీగా మంట అనేది ఏర్పాటు చదువుతుంది అని చెప్పారన్న. దాని గురించి ఒక యూట్యూబ్ లోని ఆటలో నుంచి వెతికాను, వెతికితే ఇది దొరికిందన్న అని చెప్పేసి ఒక కాక్రోచ్ స్ప్రే తాలూకా బాటిల్ ఉంటది కానీ, అది తీసుకొచ్చి ఒక ఫైర్ ఎలిమెంట్ తీసుకొచ్చి రెండు దగ్గర పెట్టి ఆ స్ప్రే ఆన్ చేయగానే ఆ ఫైర్ దగ్గర పెట్టేసకల్లా రెండు దగ్గరికి చేరపడి ఫైర్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో తను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మనం మనలో ఉన్నటువంటి హర్షట్ వర్గాలను పెంచుకుంటూ పోతే, మన ఎదుటి వ్యక్తి ఆ హర్షట్ వర్గాలతో ఉన్నట్టు దగ్గర అయినట్టయితే ఇంకా ఈ హర్షట్ వర్గాలు పెరిగి పెరిగి పెరిగి ఇంకా చెడుకే దోవతిస్తుంది గాని మంచికి తోవ చేయదు అని చెప్పేసి వాళ్ళకి ఆ బాల్య వికాస్ గురువు ద్వారా ఆ యొక్క మెసేజ్ ని పిల్లలందరి ద్వారా అందించడం జరిగింది అనమాట. ఈ ఫ్రీ ట్యూషన్స్ లో మేము అది అనుభవపూర్వకంగా చెప్పుకోగలం,
0: పిల్లల్లో అంత ఉత్తేజం కలిగింది,
1: చాలా అద్భుతమైనటువంటి. అది విన్న తర్వాత నెక్స్ట్ డే నుంచి ఇంకొకరు వచ్చి ఇంకొక ఐటమ్, ఇంకొకరు వచ్చి ఇంకొక ఐటమ్, అంటే పిల్లల్లోని ఈ సైన్స్ ఫేర్ అనేది వాళ్ళు ఆలోచించే విధానాన్ని పెంచింది అనమాట. పిల్లల్ని స్కూల్స్ లో ఏంటంటే ఆ మగపింగ్ బట్టి పట్టడం, ప్రతిదీ ఈ 10x10 ఉండాలి, ఆర్ ఈ పిల్లవాడు స్కూల్ ఫస్ట్ ఉండాలి, ఈ ఆలోచన విధానాన్ని ఈ ధోరణి మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్రీ ట్యూషన్స్ అనేది మేము ఏర్పాటు చేశాం. పిల్లల్లోని ఆలోచించే విధానాన్ని పెంచాలి, వాళ్ళకి వాళ్ళు తన యొక్క శక్తిని పెంపొందించుకోవాలి పెంచుకోవాలి అనే ఆలోచన పెట్టుకుని ఈ ఫ్రీ ట్యూషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో పిల్లలందరికీ కూడా వాళ్ళు రెగ్యులర్ నీడెడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ చూడడం జరుగుతుందండి.
0: అంటే ఎలాంటివి?
1: ఇందులోని పిల్లలకి వచ్చిన పిల్లల్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళందరూ, ఇప్పుడు మీరు చూసా ఉంటారు ఈ వైష్ణవి వాళ్ళ ఫాదర్ ఒక వాచ్మ్యాన్, అలాగా బ్యాక్గ్రౌండ్ లెవెల్ లోలో ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. వర్క్ వెళ్ళి హోమ్ టు హోమ్ వెళ్ళి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ పిల్లలు ఇలాగా బ్యాక్గ్రౌండ్ లెవెల్ లోలో ఉన్న వాళ్ళకి ఈ కాంసెస్ బాక్సెస్ అని, వాళ్ళ స్కూల్లో ఏమేమి అయితే కావాల్సింది బ్యాగ్స్ బుక్స్ అలాగే స్టేషనరీ మెటీరియల్స్ వీళ్ళందరికీ ఏర్పాటు చేసారు కల్లా, వాళ్ళు వాళ్ళ తోటి విద్యార్థులతో చెప్పి మాకు ఇలాగా సత్యసాయి సంస్థ వాళ్ళు వచ్చి మాకు ఇవి ఇస్తున్నారు ఇవి ఇస్తున్నారు, ఇంత బాగా క్లాసెస్ చెప్తున్నారు, మాకు చాలా మంచి కథలు చెప్తున్నారు. పిల్లలు అనగానే కథలకి వాళ్ళు చాలా మక్కువ చూపిస్తారు, ఎంతో మక్కువ చూపిస్తారు, అబ్బా కథలు చెప్తున్నారా నేను వస్తాను అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది అనమాట. ఇట్లా వచ్చేసరికి కల్లా వాళ్ళందరూ పిల్లలందరూ ఏర్పాటైపోయి వాళ్ళ వాళ్ళే ఓకే ఇవాళ నేను లీడర్, నేను మీ అందరినీ చక్కగా కూర్చోబెడతాను, అంటే మేము వచ్చేసరికల్లా వాళ్ళే ఒక డిసిప్లైన్ గా కూర్చోబెట్టాం. సైలెంట్ సిట్టింగ్, బాల్య వికాస్ లో అద్భుతమైనటువంటి విషయాన్ని నేర్చుకుంది ఏంటంటే సైలెంట్ సిట్టింగ్, రాగానే సైలెంట్ సిట్టింగ్ గా కూర్చుంటారు, వచ్చి రాగానే ఓంకారం 3 times చేసుకుంటారు, చేసుకున్న తర్వాత పిల్లలు వాళ్ళ తాలూకా హోంవర్క్స్ అనేది ఫస్ట్ చేసుకుంటారు. హోంవర్క్స్ చేసుకున్న తర్వాత ఎవరు వస్తారు టీచర్ చూసుకుంటారు, వాళ్ళ తాలూకా డౌట్స్ ఏవేవైతే స్కూల్లో ఉన్నాయో అవన్నీ తీసి రెడీగా పెట్టుకుంటారు. టీచర్ రాగానే ఆ వీక్ ఏ టీచర్ అయితే వస్తారో ఆ టీచర్ తాలూకా సబ్జెక్ట్ అంతా రెడీ చేసుకుని డౌట్స్ వెళ్ళి వాళ్ళని అడగడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఆ డౌట్ క్లారిఫికేషన్ చేస్తారు. అలాగే వాళ్ళకి మంత్లీ టెస్ట్ అని, తర్వాత స్కూల్లోని వచ్చే వాళ్ళు పిల్లలు ఆ స్కూల్లో వచ్చిన మార్క్స్ అని, ఇవాళ మాకు ఈ సబ్జెక్ట్ లోని మ్యాథమెటిక్స్ క్వార్టర్లీ అయింది, హాఫర్లీ అయింది, యూనిట్ టెస్ట్ అయ్యి మాకు మార్క్స్ ఇలా ఇచ్చారన్న, అప్పటికన్నా ఇప్పుడు ఇలా మార్క్స్ ఇంత బాగా వచ్చాయి, పేరెంట్స్ కూడా వచ్చి అబ్బా ఎంత అద్భుతంగా మా పిల్లలు మార్క్స్ గెయిన్ చేయగలుగుతున్నారు, ఎప్పుడు స్కూల్లోని చెప్పింది చదివేసి ఇంటికి వచ్చేసి ఆ పుస్తకాలను అక్కడ పడేసి వీళ్ళు ఆడుకోవడానికి వెళ్ళిపోతున్నారు, కానీ ఇలా చదివితే ఇంతలా మార్పు వస్తుంది అనే ఆలోచన అనేది వాళ్ళకి ఒక కొత్త ధోరణిగా మారిందనమాట. అయితే ఈ పిల్లల్లోని ఈ మార్పు తల్లిదండ్రులు వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలనే ఆలోచనతో ఏం చేశామంటే, ఏ విద్యార్థి తాలూకా తల్లిదండ్రులు చాలా అనకూడదు. స్వామి దీనస్థితిలో ఉన్నారో వాళ్ళని మనం రెక్టిఫై చేయడానికి ఉద్దేశంలోనే వాళ్ళకి అందరికీ కూడా అమృత కలశాన్ని ఇవ్వడం చేయడం జరిగిందండి. స్వామి చెప్పిన విధంగా ఒక 8 కేజీల రైస్ అలాగే మిగతా రేషన్ కావాల్సిన సామాన్లన్నీ సమర్కూర్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దాంతోనే అబ్బా నా పిల్లవాడు అక్కడికి వెళ్లడం వల్ల, స్వామి దగ్గరికి వెళ్లడం వల్ల మా కుటుంబం అంతా ఒక పూట భోజనం చేసే అవకాశాన్ని వాళ్ళు మాకు అందిస్తున్నారే అనే ఆలోచనతోనే వాళ్ళు పిల్లల్ని పంపించనివ్వకుండా ఆపడం అలాంటివి చేయకుండా రెగ్యులర్ గా క్లాసులు పంపించడం చేస్తున్నారనమాట. దాంతో ఈ పిల్లలందరూ రెగ్యులర్ గా వచ్చేసరికల్లా బాల్య వికాస్ క్లాసెస్ చెప్తున్నారు. ఫస్ట్ గ్రూప్ మాక్సిమం అందరూ పాస్ అయిపోయారు. సో అది చూసిన తర్వాత భజన్ మండలిలో ఉన్నటువంటి కొంచెం స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారంటే పిల్లలందరికీ వైట్ యూనిఫామ్ కుట్టిద్దామన్న ఆలోచన వచ్చిందనమాట. రీసెంట్ గా సమితిలోని పిల్లలందరికీ కూడా వైట్ యూనిఫామ్ అనేది కుట్టించి బాల వికాస్ పిల్లలంతా వైట్ లో ఉండాలి, స్వామికి చాలా ఇష్టమైనటువంటి పిల్లలందరూ చిరుచిరు నవ్వులతో ఉండాలని చెప్పి మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి బాల వికాస్ పిల్లలు. అలాగా ఆ తెల్లని శ్వేత వస్త్రంతో వాళ్ళు ఉండేసరికల్లా మాకే ఆశ్చర్యం అనిపించింది. పిల్లల్ని చూసేసరికల్లా వైట్ యూనిఫామ్ అందరికి ఇవ్వడం జరిగింది ఆ పిల్లలందరికీ. అలాగే ఎవ్రీ థర్స్డే వీళ్ళకి కొన్ని కొన్ని సెక్టర్స్ లో ఏంటంటే మిల్క్, వాళ్ళందరికి వచ్చిన వాళ్ళందరికి మిల్క్ ఇవ్వడం అంటే శక్తి కూడా ఉండాలి పిల్లలకి ఆలోచించే విధానమే కాదు వాళ్ళు చదువుకోవడానికి కూడా కాస్తంత
0: భౌతికంగా శక్తి కూడా
1: భౌతికంగా శక్తి ఉండాలంటే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ కొంచెం తక్కువలో ఉండడం వల్ల స్వామి ప్రేమని ఆ విధంగా చూపించాలనే ఉద్దేశంతో యూత్ అంతా ఏం చేశారంటే పర్ మంత్ 250 రూపీస్ అది పెట్టుకుని వాళ్ళు అంటే ఒక 4 వీక్స్ వస్తున్నాయి థర్స్డేస్, 4 థర్స్డేస్ మిల్క్ అనేది అరేంజ్ చేస్తున్నారు అనమాట వాళ్ళకి ఒక ఏరియాలో పెట్టుకుని చేసుకుంటున్నారు. అలా కొంతమంది చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే కొంచెం ఒక డోనర్స్ ఎవరినైనా తీసుకొని ఎవ్రీడే వాళ్ళకి బిస్కెట్ స్నాక్స్, పిల్లలు వస్తున్నారంటే ఏదో ఒక చిన్నది ఇస్తేనే వాళ్ళు వస్తారు కదా, లేకపోతే అబ్బా అక్కడ కూర్చొని ఏంట్రా బాబు క్లాస్ చెప్పేస్తారు అని అనుకుంటే వాళ్ళు రాలేరు. కాబట్టి వాళ్ళకి చిన్న ఆ టైంలోనే ఆకలి వేస్తుంది, ఆ టైంలోనే ఇంటికి వెళ్లే లోపల వాళ్ళు ఏదో ఒక చిన్న స్నాక్స్ తినగలిగితే ఆనందంగా వాళ్ళు చదువుకోవడానికి అవుతుంది అనే ఉద్దేశంతో ఆ స్నాక్స్ అనేది కూడా పెట్టడం జరిగిందండి.
0: అయితే ఇందాక మీరు 1 నుంచి 10 తరగతి వరకు పిల్లలు ఉంటారన్నారు కదా, వీళ్ళందరిని ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఒక టీచర్ అందరికి చెప్తుంటారా లేదంటే అది ఎలా మేనేజ్ చేసుకుంటారు చెప్తారు
1: సార్? 1 నుంచి 10th స్టాండర్డ్ వరకు పిల్లలందరినీ మేనేజ్ చేయాలంటే డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేసామన్నమాట.
0: క్లాస్ వైజ్,
1: క్లాసెస్ వైజ్ 1st స్టాండర్డ్ to 2nd స్టాండర్డ్ ఒక బ్యాచ్, అలాగా ఒక 5 గ్రూప్స్ కింద వస్తారన్నమాట. 5 గ్రూప్స్ కింద వచ్చి ఎవరికి వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు వాళ్ళ చదువులు చదువుకుంటూ వాళ్ళ డౌట్స్ ఎవరైనా వస్తే ఆ టీచర్ ఎవరైతే వస్తారో అందరూ బీఈడి టీచర్స్, ఎవరు తక్కువ కాదు. కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఐ మైసెల్ఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు, మా మహిళా యూత్ కోఆర్డినేటర్ షీఈ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు, ఎంటెక్ కూడా చేశారు. అలాగా మనలోని గ్రాడ్యుయేట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరం కూడా ఒక స్టెప్ ఫార్వర్డ్ స్వామి వైపు వేసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని అర్థం కాకపోతే మళ్లీ మళ్లీ చెప్పి స్కూల్లోని కొంచెం భయం వేస్తుందని ఆ టీచర్ని అడగాలంటే అందరి ముందు అడగాలంటే కొంచెం సిగ్గుగా కూడా ఉంటుంది, గసరేస్తున్నారు, మీకు ఇంట్లో చెప్తారులేండి వెళ్ళండి అంటున్నారు, చెప్పాలంటే మాకు ఎవరు ఉండట్లేదు అని అంటే రండి అన్న నేను చెప్తానని చెప్పేసి చాలా దగ్గరికి తీసుకొని పిల్లల్ని ఆ క్లాసెస్ చెప్పేసరికల్లా చాలా ఆనందపడ్డారు పిల్లలు. పడుతూ ఇంకా డౌట్స్ ఏమున్నా సరే ఇంకా మొగమాట పాడకుండా వెంటనే అన్న రాగానే ఓకే ఇది కావాలి, అక్క రాగానే వెంటనే తీసుకోవడం, టీచర్ రాగానే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ సబ్జెక్ట్ తీసుకోవడం అడగడం వల్ల వాళ్ళకి ప్రత్యేకంగా మేము స్పెషల్ గా క్లాసెస్ తీసుకొని ఆ స్కూల్లో చెప్పినట్లాగే రోజుకి సబ్జెక్ట్ రోజుకి ఇంత టాపిక్ చెప్పాలి, రోజుకి ఇంత క్లాస్ తీసుకోవాలి,
0: ఈ సబ్జెక్ట్
1: రిస్ట్రిక్ట్ చేయకుండా ఒక లిమిటేషన్ పెట్టుకోలేదు నీకు సబ్జెక్ట్లో రేపు. ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోని ఎప్పుడు ఎగ్జామ్స్ అవుతాయో తెలియదు, నెక్స్ట్ డే హోంవర్క్ లోని నెక్స్ట్ డే క్లాసెస్ లోని వాళ్ళకి ఏం అడుగుతారనేది మాకు తెలియదు. సో వాళ్ళకి వాళ్ళుగా వచ్చి అడిగేసాకల వాళ్ళకి మాకు మధ్యనున్నటువంటి దూరాన్ని మేము తగ్గించాలనే ఆలోచన, రెండోది తనకి తానుగా ఆలోచించుకునే అలవాటు చేస్తున్నాం అనమాట. ఇప్పుడు 10th తర్వాత ఇంటర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అంత డిజిటలైజ్డ్ క్లాసెస్ వచ్చేసాయి, క్లాసెస్ ని ఇన్నాళ్ళగా మనకి పుస్తకం తీసి లెక్చరర్ చదవడం, చదివి ఆ సబ్జెక్ట్ చెప్పడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలాంటివి ఏమి లేవు. నువ్వేంటంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, ఆ స్టేట్మెంట్ గురించి అనాలిసిస్ చేయడం, దాని తర్వాత రిజల్ట్ చెప్పడం, ఇంతే. మిగతాదంతా యూ హ్యావ్ టు డూ ఇన్ ఇంటర్నెట్స్, ఇంటర్నెట్స్ లో నువ్వు వెతుక్కొని డౌన్లోడ్ చేసుకుని నీకు నువ్వుగా హోంవర్క్ చేసుకుంటూ రావాలి. బట్ బిలో 10th లెవెల్ వరకు ఏంటంటే స్కూల్లోని వాళ్ళకి పిల్లలకి అది మగప్ చేయాలి, ఇచ్చిన టాపిక్ ని ఖచ్చితంగా బట్టి పట్టి అదే నువ్వు రాయాలి. కొంత కొంతమంది స్టూడెంట్స్ కి అయితే నేను ఎలా చూస్తున్నానంటే అన్న మాకు ఈ టిక్ మార్క్ పెట్టిన క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్ లో పడతాయంట. అంటే ఎగ్జామ్ పేపర్ కూడా వాళ్ళు ముందే ఇచ్చేస్తున్నారు, మాకు ఈ క్వశ్చన్స్ ఏ పడతాయని ఈ క్వశ్చన్స్ చదువుకొని రమ్మన్నారన్న. సో అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా తయారవుతుంది ఇప్పుడు. కానీ దానికి అలవాటు పడకూడదన్న ఉద్దేశంతో మేము మంత్లీ టెస్ట్స్ పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఈ క్వశ్చన్ పడుతుంది ఈ క్వశ్చన్ పడదు అనే ఆలోచన లేకుండా ప్రతిది నువ్వు ప్రిపేర్, ఏ క్వశ్చన్ ఇస్తాం మాకు తెలీదు. అంటే ఓల్డ్ సిస్టమ్స్, యూఆర్ నాట్ ట్రైన్ టు మోడిఫై ఎనీ సిస్టమ్స్, పాత పద్ధతిలోనే వస్తేనే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక క్యాలిక్యులేషన్ ఇవ్వాలంటే క్యాలిక్యులేటర్ పట్టుకుని మేము చేయాల్సి వస్తుంది. కానీ ఓల్డ్ జనరేషన్ చూస్తే ఎంత పెద్ద క్యాలిక్యులేషన్స్ అనేది వాళ్ళు విత్ సెకండ్స్ లోని వాళ్ళు చెప్పేస్తుండేవారు. సో అందుకు ఆ ఆలోచన విధానాన్ని వాళ్ళు మార్చాలనే ఉద్దేశంతో వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళే ఆలోచించుకొని క్వశ్చన్స్ అడిగేలాగా మేము తయారు చేస్తున్నాం అనమాట. అందులోని భాగంగా వీళ్ళకి ఏంటంటే ఈ కాంపిటీషన్స్ అనేది ఎక్కువ పెడుతుంటాం వాళ్ళ పిల్లలకి, డ్రాయింగ్ అని అలాగే ఈ స్టిచ్చింగ్ వర్క్స్ అనేది. పిల్లలు ఏంటంటే అది తీసుకొచ్చిన తర్వాత పిల్లలు అనే నేను ఇది తయారు చేసుకొచ్చాను అని, అంటే హోంవర్క్ ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్యకి ఏదైనా చూపించాలి కొత్తగా, ఆర్ ఎల్స్ టీచర్స్ దగ్గరికి మనం ఏదైనా కొత్త యాక్టివిటీ చెప్పాను కదా మిగతా ఆ సైన్స్ ఫెయిర్ ఎలా తయారు చేసుకొచ్చారో ఆ ఆతృతి అనేది వాళ్ళలో పెంచామన్నమాట. స్వామి దేవాలయం పెరిగేసరికల్లా స్వామికి వీళ్ళు తయారు చేసిన ఆర్టికల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేసరికల్లా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు. అలాగే భజన మండలి వాళ్ళు సమితి వాళ్ళు చూసి కూడా ఏంటి పిల్లలు ఇంతలా తయారు చేస్తున్నారా, వాళ్ళింట్లో ఉన్న పిల్లలు కూడా చెప్తున్నారనమాట చూడండి ఫ్రీ ట్యూషన్ లో పిల్లలు ఇది వాళ్ళు తయారు చేసుకొచ్చారు. ఇవన్నీ తీసుకొచ్చి ఏంటంటే ఒక దసరా గానీ ఒక వినాయక చవితి గానీ వచ్చేసరికల్లా పిల్లలందరికీ తీసుకొచ్చి అవి మనకి ఎలాగైతే పుట్టపర్తిలోని స్వామి దగ్గరికి స్టూడెంట్స్ తీసుకొస్తారో వాళ్ళ తాలూకా గ్రీటింగ్స్ అని వాళ్ళ తాలూకా ఆర్టికల్స్ తయారు చేస్తున్నవని తీసుకొచ్చి అది తీసుకొచ్చి స్వామికి చూపించి స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొచ్చి వెళ్తారు. అదే ప్రొసీజర్స్ ని మేము అక్కడ ఇంప్లిమెంట్ చేసామన్నమాట. అంటే స్వామి ఎక్కడైనా ఉంటారు నాన్న, మనం పుట్టపర్తి వెళ్ళే స్వామి దగ్గరికి ఇవ్వక్కర్లేదు, స్వామి చెప్పారు ప్రతి దగ్గర మనం ఉంటామని చెప్పేసి అనగానే ఓకే అన్న అని చెప్పేసి లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వాళ్ళు మట్టితో తయారు చేసిన వినాయకుడిని వాళ్ళు డ్రాయింగ్ చేసిన వినాయకుడిని వినాయకుడి మీద ఆర్టికల్ ఒకరు రాసుకొని తీసుకొచ్చి ఇంకొకటి తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేస్తున్న వినాయకుడి తాలూకు ఆర్టికల్ మొత్తం రాసి ఆ బొమ్మ అంతా తయారు చేసి చార్ట్స్ తోని డెకరేషన్స్ తోని అన్ని తీసుకొచ్చి వాళ్ళు స్వామి దగ్గరికి భజన అవుతుండగా వెళ్లి తీసుకొచ్చి ఆ లైన్ ప్రొసీజర్ మొత్తం తీసుకొచ్చి చూసే కల్లా ఆ భజన మండలి వాళ్ళు సమితి వాళ్ళు అందరూ ఒకటే అన్నారు, నిజంగా స్వామి కుల్వంత్ హాల్లో ఉన్నట్టు అనిపించింది మాకు ఇవాళ స్వామి ఎదుట వీళ్ళందరూ ఇలా ఇచ్చేసరి కల్లా అసలు ఇక్కడ ఈ భజన మండలిలో అది సమితిలో ఉన్నట్టు మాకు అనిపించలేదు అని ఆనందాన్ని వాళ్ళు వ్యక్తపరిచారన్నమాట. ఆహా స్వామి ఈ ఫ్రీ ట్యూషన్స్ ని చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు స్వామి అని అనిపించి మేము ఎంతో ఆనందపరంగా చెప్పుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ గారు స్వచ్ఛ భారత్ అనేసి మనకు ఒకటి మిషన్ స్టార్ట్ చేయించారు. ఇందులో ఫ్రీ ట్యూషన్స్ లోనే లాస్ట్ ఇయర్ 2017 అక్టోబర్ 2nd నే అందులో భాగంగా పిల్లల చేతి స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పితే స్కూల్ కి తీసుకుని వెళ్లి ఆ స్కూల్లో ఉన్నటువంటి ఏరియాను మొత్తాన్ని క్లీన్ చేయడం అని చేపిస్తుంటే ఆ స్వచ్ఛ భారత్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మీటింగ్ కన్క్లూజన్ కి వచ్చింది అనమాట. అందులోని ఈ మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన పాపం చాలా బాధపడుతూ మా యూత్ ని పిల్లల్ని అందరినీ చూసి రీసెంట్ గా ఒక రాంగ్ సిచ్యువేషన్ ని నేను చూశానమ్మా, అది చూసి మనసంతా చాలా బాధపడ్డాను, కానీ ఈ యూత్ ని ఈ బాల వికాస్ పిల్లల్ని చూసేసరికల్లా చాలా ఆనందపడ్డాను. ఒక ఎమ్మెల్యే తాలూకా పిల్లలు వారు ఎవరో రేస్ కి వెళ్లి ఆ బ్రిడ్జ్ మీద నుంచి పడిపోయి పాపం చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ పిల్లవాడు తన యొక్క ప్రాణాలని స్వామిలో ఆక్యమైపోయారు. సో ఇలా జరగకుండా ఉండాలి, పిల్లలకి ఏదైనా ఒక అవగాహన ఉండేలాగా ఏదైనా ప్లాన్ చేయగలిగితే చాలా ఆనందకరంగా ఉంటుంది అని అన్నారు. వెంటనే ఆ రోజు స్వామి నైట్ అంతా కూర్చొని ఆలోచించాను ఏం చేద్దాం అనుకుంటే మార్నింగ్ వచ్చేసరికల్లా స్వామి నాకు మెసేజ్ అందించారనమాట, ట్రాఫిక్ అవేర్నెస్ ఇవ్వాలి పిల్లల్లోనిది, పిల్లల ద్వారా మనం అందిస్తే పెద్దవాళ్ళకి అందుతుంది అది అని ఆలోచన వచ్చి చెప్పడం జరిగింది అనమాట. అయితే అక్టోబర్ 2nd జరిగింది, అక్టోబర్ 20 మహానగర సంకీర్తనలో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఫ్రీ ట్యూషన్ బాల వికాస్ పిల్లలతోనే. ఆ మహానగర సంకీర్తనలోని ఈ బ్యానర్స్ అన్ని తయారు చేయించి ఆ రోడ్ అంతా నగర సంకీర్తన చేసుకుంటూ ఆ ట్రాఫిక్ లో వస్తున్న పిల్లలందరికీ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్లకార్డ్స్ ని చూపించుకుంటూ రోడ్ క్రాస్ చేసే టైంలోని జంక్షన్స్ వచ్చే టైంలోని వాళ్ళని అక్కడ నించో పెట్టించి వాళ్ళ చేతి చూపించగానే పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు మాతో సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు మా దగ్గరకు వచ్చి అక్కడ నించుంటూ వాళ్ళని ఎవరిదైతే హెల్మెట్స్ లేవో ఎవరెవరైతే సీట్ బెల్ట్స్ లేవో ఎవరెవరైతే ట్రిపుల్ రైడింగ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఆపించి పెట్టించి మళ్ళీ పంపించేవారు. ఎవరు వాళ్ళే రిస్ట్రక్ట్ చేసి వాళ్ళేమి వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. కానీ ఇది చూపించి చూడండి నాన్న మీ గురించి చెప్తున్న చిన్నపిల్లలు చెప్తున్నారు చూడండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు అనిపించింది దీన్ని మనం యూత్ లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు. పిల్లల ద్వారా వచ్చింది, స్వామి బాల్య వికాస్ ద్వారా పిల్లల ద్వారా పెద్దవాళ్ళకి అందిస్తూ ఉంటారని చెప్పేసి ఆలోచనతో ఇంప్లిమెంట్ చేద్దామని వస్తే మన అనుకోకుండా డిస్ట్రిక్ట్ మహిళా యూత్ కోఆర్డినేటర్తో డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ అది దాన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇంప్లిమెంట్ లో చేసుకుంటూ వచ్చారనమాట. సో ఆ రోజు దాని తర్వాత నవంబర్ 22 NAD జంక్షన్ లోని, మీకు తెలిసే ఉంటది విశాఖపట్నంలోని NAD జంక్షన్ మేజర్ జంక్షన్ అనమాట. సో ఆ జంక్షన్ లోని చాలా మేజర్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఆ ఫ్లైఓవర్ కొంచెం డౌన్ ఉండడం వల్ల ట్రాలర్స్ అవన్నీ వచ్చేసి చాలా స్పీడ్ గా వస్తుంటాయి. అలాగే విశాఖ జిల్లాకి యాక్సిడెంట్స్ కి చాలా ప్రాముఖ్యత. సో అనిపించింది ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ఇవ్వడం వల్ల కొంతైనా మార్పు వస్తుంది, ఎవరో ఒకరైనా సరే దీనికి కొద్ది కాన్సన్ట్రేట్ చేస్తారు, దాని ద్వారా వాళ్ళ యొక్క ప్రాణాలను మనం కాపాడిన వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో ట్రాఫిక్ అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్దామని మున్సిపల్ వాళ్ళని అడగడం, తర్వాత పోలీసు ట్రాఫిక్ వాళ్ళని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం మాకు వెంటనే చెయ్యండి, నిజంగా అసలు మేం చేయాలి ఈ కార్యక్రమాన్ని, కానీ స్వామి మీ యొక్క యూత్ లను ఎందుకు ఆలోచన కలిగించారో తెలియదు, కానీ మీరు ఇవ్వడంతో మాకు చాలా ఆనందకరంగా ఉంది. భవిష్యత్ ప్రణాళికల రూపంలోని మీరు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే మీరు యొక్క అద్భుతమైనటువంటి సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే NAD జంక్షన్ లోని ఒక బాక్స్ పెట్టుకుని వాళ్ళకి ఆ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఇస్తూ హెల్మెట్స్ యూజ్ చేయండి, సీట్ బెల్ట్స్ యూజ్ చేయండి, ట్రిపుల్ రైడింగ్ వద్దు, మొబైల్ డ్రైవింగ్ వద్దు, తర్వాత ఈ డ్రంక్ అండ్ డ్రైవ్స్ వద్దు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు, వీటి గురించి ఒక్కొక్కరికి చెప్తుంటే వాళ్ళలోని చాలా మంది, కొంతమంది అయితే బైక్స్ పక్కన పార్క్ చేసి మా యాక్టివిటీలో పాల్గొని వాళ్ళు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఆ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. చూడగానికే చాలా ఆనందకరంగా ఉంది. అది ఆ రోజు సిచ్యువేషన్ చూడాలి. ఆ రోజు మాకు విశాఖ జిల్లా సేవాదళ కోఆర్డినేటర్ రాఘవరావు గారు వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే డిస్ట్రిక్ట్ జెన్స్ యూత్ కోఆర్డినేటర్ వచ్చి ఆ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

0: రీసెంట్ గా భవిష్యత్ ప్రణాళిక అని చెప్పేసి జిల్లాలోని 10th స్టాండర్డ్ నుంచి ఇంటర్మీడియట్ కి వెళ్లి, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీకి వెళ్లే విద్యార్థుల్లోని ఒక అవగాహన పెంచాలి. వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాల్లోని, అలాగే వాళ్ళ భవిష్యత్తులోని ఒక సిస్టమాటిక్ గా వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేసుకుని ఒక ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి, వాళ్ళకంటూ ఒక బేసిక్స్ అనేది ఫౌండేషన్ వాళ్ళకి నెలకొల్పాలనే ఉద్దేశంతో బండి సురేష్ గారు ఒక ప్రణాళిక చేశారన్నమాట. అందులో భాగంగా ఇలా అడిగారు, జగన్ ఏదైనా యాక్టివిటీ చేద్దాం ఉంది, సేవా యాక్టివిటీ చేద్దాం ఉంది, ఏం చేద్దాం అని అడిగారన్నమాట. రాఘవరావు గారిని కన్సల్ట్ చేయండి అని అంటే రాఘవరావు గారు కూడా చెప్పండి అనేసి అడిగితే అనిపించింది, పిల్లల భవిష్యత్తులోని వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్స్ కి గురి అవ్వకుండా వాళ్ళకు ఒక అవగాహన అనేది మనం ఏర్పాటు చేయగలిగితే వాళ్ళ భవిష్యత్ ప్రణాళికలోని ఇది తప్పు ఇది ఒప్పు అనే ఆలోచన చర్యలు వాళ్ళకి కలుగుతాయి. ఈ ట్రాఫిక్ అవేర్నెస్ వాళ్ళకి అందచేయగలిగితే రేపు పొద్దున్న వీళ్ళనైనా మనం కాపాడుకోగలుగుతాము, వీళ్ళ ద్వారా ఇంకొక నలుగురిని కాపాడుకోగలుగుతాం. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అరే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదురా, వద్దు నీ బండి ఎక్కను అనే ఉద్దేశం వీళ్ళకి వచ్చేసింది అనుకోండి, వాడు వాడి స్నేహితుడు ఆ హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు. లేదంటే సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, నేను ఈ కార్ ఎక్కను అని ఏ పిల్లవాడైనా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆ సీట్ బెల్ట్ పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడు పార్టీ కల్చర్ అని ఆ కల్చర్ అని ఈ కల్చర్ వస్తుంది, వాళ్ళు మద్యం సేవించి చూస్తుంటారు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చాలా వస్తున్నాయి. వాళ్ళు మద్యం సేవిస్తూ తూగుతూ తూలుతూ వెళ్తూ వెళ్తూ వాళ్ళ ఇబ్బందితో పడుతూ వాళ్ళు ఇబ్బంది పడుతూ పక్క వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతూ యాక్సిడెంట్స్ గురి చేస్తుంటారు. సో మద్యం సేవించి డ్రైవింగ్ వద్దు అనే ఆలోచన వాళ్ళకి ఒకటి క్రియేట్ చేయడం జరిగిందండి. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఇందులో భాగంలో ఇది చేసుకుంటూ పోతుంటే మాకు ప్రతి నెల ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటాం అనమాట, రెగ్యులర్ యాక్టివిటీస్. లైక్ మీకు తెలిసింది ఏంటంటే స్వామి ఉన్నప్పటి నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు. విశాఖ జిల్లా వాళ్ళకి మొట్టమొదటి గుర్తింపు వచ్చింది యూత్ లోని మెంటల్ హాస్పిటల్ సర్వీస్. సో మాకిప్పుడు సింహాచలంకి వచ్చేసరికల్లా విశాఖపట్నం చాలా దూరం, ఒక 20 కిలోమీటర్స్ దూరం వస్తుంది. సో స్వామి ప్రే చేసాం ఉదయాన్నే 6 o'clock అక్కడికి వెళ్లి సర్వీస్ చేయాలి అంటే ఇక్కడ మినిమం 5 o'clock బయలుదేరి మేము అక్కడికి వెళ్లాలి స్వామి ఎలాగా అని ఆలోచిస్తుంటే పెందుర్తి జంక్షన్ లో నుంచి ఒక 1.5 kilometer లోపలికి వెళ్తే లోయలో ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పేసి ఒక ఆర్ఫనేజ్ హోమ్ ఉందండి. అక్కడ వి షాక్డ్ అనమాట, ఎంత ఆశ్చర్యపడ్డామంటే అతను ఒక క్రిస్టియన్, ఆయన ఈ రోడ్డు సైడ్ పడిపోయిన వాళ్ళందరినీ మెంటలీ డిశ్చార్జ్డ్ పేషెంట్స్ వాళ్ళు దెబ్బలతోని పుండ్లతోని చాలా మన ఆర్తజన్ సేవలో చూస్తుంటాం వాళ్ళందరినీ. సో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన ఒక హోమ్ పెట్టుకొని ఆ హోమ్ లోని ఎర్లీ మార్నింగ్ వీళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి ఫుడ్ అందించి మంచి డ్రెస్ అందించి ఇవన్నీ చేస్తున్నారన్నమాట. ఒకరోజు వెళ్ళి చూడడం జరిగిందనమాట. చూస్తే మెంటల్ హాస్పిటల్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది అనిపించింది మాకు. అనిపించి స్వామి మేము అంత దూరం వెళ్ళకపోతున్నాం, కనీసం మాకు ఇక్కడైనా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్రోచ్ అవుతుంటే ఆయన ఒకటే మాట అన్నారు, సాయిరాం నేను క్రిస్టియన్ని కానీ మీకు ఒక సన్నివేశాన్ని చెప్తాను. ఒకనొక సందర్భంలోని రైల్వే స్టేషన్ దగ్గర నేను ఒక పేషెంట్ ఇలాగే రోడ్డు మీద పడిపోయిన ఉన్న పేషెంట్ ని తీసుకెళ్దామంటే నేను ఒక్కడనే ఉన్నాను, ఇంకొక పేషెంట్ ఎవరు ఇంకొక సహాయం చేయడానికి ఎవరు దొరకలేరు. అయితే అంతలో ఒక వ్యక్తి వైట్ డ్రెస్ వేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వ్యక్తినే సాయిరాం సార్ కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. అడిగితే ఆయన సరే అని చెప్పి అతన్ని ఆ ట్రేలోని పడుకోబెట్టి లిఫ్ట్ చేసేటప్పుడు సాయిరాం అని చెప్పి లిఫ్ట్ చేశాడండి. నిజంగా చెప్తున్నా ఆ క్షణం అనిపించింది, సత్యసాయి ఆర్గనైజేషన్ వ్యక్తి కాకపోతే వేరెవరు కూడా అలా సేవ చేయడానికి ముందుకు రారు అనే దృక్పథం నాలో కలిగింది. వెంటనే అతన్ని అడగడం జరిగింది. ఆయన విశాఖ జిల్లాకి చెందినటువంటి వ్యక్తి, ఆయన సేవా కార్యక్రమంలో చేస్తానండి, అందుకే వెంటనే ఇలాగా మీరు అడగగానే నో చెప్పకుండా మేము చేయడం జరిగింది అన్నాను. ఆ రోజు నుంచి ప్రతి నెల ఒక ఆదివారం అక్కడికి వెళ్తాము, వెళ్లి ఆ రూమ్ లో ఉన్నటువంటి ఫ్యాన్స్ గాని బెడ్స్ గాని ఫ్లోర్ గాని ఇంక్లూడింగ్ వాష్రూమ్స్ అన్ని కూడా క్లీన్ చేసి ఆ రోజు వాళ్ళతో కాసేపు స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళు మమ్మల్ని చూడగానే ఆ మనం కూడా వచ్చావా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ తో వచ్చిన వాళ్ళు, ఒక్కొక్కరు ఒక్కొక్క కల్చర్ నుంచి కస్టమ్స్ నుంచి క్యాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు రిలీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ తాలూకు ప్రేమను పొందుతున్నారన్నమాట. అతను కూడా అన్నది ఏంటంటే, సాయిరామ్ మీరందరూ వచ్చేసారు కల్లా, వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడొస్తారు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు మమ్మల్ని, కాబట్టి మీరు రెగ్యులర్ గా వస్తూ ఉండండి, వాళ్ళతో కాసేపు మీరు స్పెండ్ చేయండి, వాళ్ళ ప్రేమను మీరు పొందగలుగుతున్నాము, మీ యొక్క ప్రేమని స్వామి ప్రేమను కూడా వాళ్ళు పొందగలుగుతున్నారు. అందులోని మీరు చెప్తే నమ్మరు, ఇద్దరు ముగ్గురు స్వామి సాంగ్స్ కూడా పాడుతున్నారు, లేడీస్ అందులోని స్వామి భజన్స్ కూడా పాడుతున్నారు. చాలా ఓల్డ్ స్టేజ్ అనమాట, వాళ్ళు నడవలేరు చేయలేరు, కొంతమందికి అయితే కాళ్ళు విరిగిపోయి ఉంటాయి, కొంతమందికి చేతులు విరిగిపోయి ఉంటాయి, చేతులంతా దెబ్బలతో ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్ గా మంత్లీ ఒక మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటది వాళ్ళకి. సో ఇది మాకు రెగ్యులర్ యాక్టివిటీలో ఎవ్రీ మంత్ ఒక సండే మేము అక్కడికి వెళ్లి వాళ్ళకి సర్వీస్ చేసుకోవడం.
1: మన వాళ్ళు ఎంతమంది వెళ్తుంటారు ఈ కార్యక్రమానికి?
0: దీనికి 15 మంది జెంట్స్ వెళ్తామండి. ఇది జెంట్స్ యాక్టివిటీకి ఒక వారం వెళ్తే నెక్స్ట్ వీక్ లోని మహిళా యాక్టివిటీ వాళ్ళకు 15 మంది వెళ్తారనమాట. అంటే మేము ఇది ఎందుకు డివైడ్ చేసామంటే రెగ్యులర్ గా టచ్ లో ఉంటాం మనం, ఒకరి తర్వాత ఒకరు వెళ్లారు అనుకోండి వాళ్ళు వీళ్ళు కోఆర్డినేట్ సర్వీస్ కూడా ఎక్కువ చేసినట్టు ఉంటుంది, కంటిన్యూస్ గా అవునట్టుంటది అనే ఉద్దేశంతో మేము రొటేషన్ పెట్టుకుంటాం అనమాట. ఒక వారం మహిళలు వెళ్ళగలితే ఒక వారం జెంట్స్ వెళ్ళగలుగుతాం. దీన్ని తీసుకున్న తర్వాత అనిపించింది ఇదొకటైనా సర్వీస్ ఉంది మనకి, ఇంకా దగ్గరలో ఇంకా సర్వీసెస్ లేవా అంటే వెంటనే మాకు మా సతీష్ కుమార్ గారు మా సమితి కన్వీనర్ గారు ఆయన ఇచ్చిన సలహా మేరకు బ్లైండ్ స్కూల్ అనేది మాకు ఒకటి ఉన్నదండి, లక్ష్మీపురం బ్లైండ్ స్కూల్ అనేది, అక్కడికి వెళ్లి చూస్తే పిల్లలు ఉంటారండి ఎవరికి కనిపించదు. మనం ఒక క్షణం కరెంట్ పోయేసరికల్లా మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కానీ ఆ పిల్లలు ఎంత దృఢ సంకల్పంతో వాళ్ళు ప్రతి అడుగు వేస్తుంటారంటే ఇక్కడ వేస్తున్నాను అంటే ఇది కరెక్ట్ ప్లేసే అని ఆలోచనతోనే వాళ్ళు అడుగు వేస్తూ వెళ్తూ ఉంటారనమాట. మేము వెళ్ళి చూసారు కల్లా అనియా సారం అనియా సారం అని చెప్పడం, ఇదేంటి మాకు సారం చెప్తున్నారు, ఇది ఒక క్రిస్టియన్ కదా మీరు ఎలా మాకు సారం చెప్తున్నారు అంటే, మాకు ముందు ఎప్పుడో ఉండేవాళ్ళు వాళ్ళు వచ్చి మాకు మాకు ఇక్కడ స్వామి యొక్క భజన్స్ స్వామి యొక్క నామ సంకేతం వాళ్ళ తాలూకు మంచి మంచి కథలు కూడా చెప్పేవారనియా అని, ఇప్పుడు వాళ్ళు రావడం మానేశారు ఇప్పుడు మీరు వస్తున్నారు సాయిరాం సాయిరాం అని చెప్పడం జరిగింది. అయితే ఆహా నిజమా అంటే స్వామి ఇవన్నీ ఆల్రెడీ చేసినవే, మళ్ళీ యువతకి మళ్ళా పునాది మళ్ళీ వేస్తున్నారు, మా చేత స్వామి మళ్ళీ ఈ అవకాశం అందిస్తున్నారు, మీరు చెయ్యండి బంగారు అని చెప్పి మాకు ఒక మెసేజ్ అందించారు స్వామి అనిపించింది. వెళ్లి వాళ్ళతోనే ఒక వారం మేము వెళ్తాం, ఒక వారం మహిళా యూత్ వెళ్తారనమాట. వెళ్లి ఈ కార్యక్రమాన్ని అక్కడ సేమ్ అలాగే ఆ రూమ్స్ క్లీన్ చేయడం, వాళ్ళ వాష్రూమ్స్ క్లీన్ చేయడం, వాళ్ళతో కూర్చొని పెట్టుకుని ఒక నామ సంకీర్తనం చేయడం, వాళ్ళకి భజన చేయడం, స్వామి బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేయడం, ఎవరిదైనా బర్త్డే ఉన్నా లేదంటే వాళ్ళకి రీసెంట్ గా మొన్న 44 మంది బ్లైండ్ స్కూల్ పిల్లలందరికీ కలిపి మెడికల్ చెకప్ చేయడం జరిగింది. మన లక్కీగా స్వామి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే, మా యూత్ లోనే ఒక డెంటల్ డాక్టర్ ఉన్నాడు, మా యూత్ లోనే ఒక జనరల్ మెడిసిన్ జనరల్ డాక్టర్ ఉన్నారు, సో తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మన మా భజన మండలిలోనే ఒక అతన్ని అడిగితే ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు జనరల్ మెడికల్ సర్వీసెస్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళని తీసుకొచ్చి ఈ మెడికల్ క్యాంప్ లోని పార్టిసిపేట్ చేయించడం జరిగింది. సుబ్బిరామ్ రెడ్డి గారిది మెడికల్ వ్యాన్ ఉంటుంది, సో అది తీసుకొచ్చి ఈ డెంటల్ డాక్టర్స్, మనకి మెడిసిన్ అంటే కొంచెం కాస్ట్లీ కదా, యూత్ దగ్గర నుంచి కాస్ట్లీ పెట్టుకోవడం అంటే కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళు వచ్చేసారు కల్లా ముందుకి, వీళ్ళు ఏదైతే మెడిసిన్ ఇచ్చారో వాళ్ళు ప్రొవైడ్ చేసి ఫుల్ ఫ్లెక్జువల్ గా మెడికల్ క్యాంప్ అనేది మా భజన మండలి మా సమితిలోని ఏర్పాటు చేసి వాళ్ళకి అందచేయడం జరిగింది. వాళ్ళు చాలా ఆనందపడ్డారు, ఆనందపడి వాళ్ళందరికీ యూనిఫామ్స్ చూస్తే చాలా చిరిగిపోయి, వీళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి ఒక 1000 రూపాయలు పెన్షన్ కింద ఇస్తారన్నమాట, అందులో వాళ్ళు చదువుకోవాలి, అందులోనే వాళ్ళ రెగ్యులర్ మంత్ ఇయర్లీ పాస్ ఒకటి ఉంటుంది, సో వాళ్ళకి వాళ్ళు తినే ఆహారానికి ఖర్చులు అవన్నీ ఉంటాయి.
1: ఇది ఆర్ఫనేజ్ స్కూల్ అండి?
0: ఆర్ఫనేజ్ స్కూల్.
1: గవర్నమెంట్ ఎంతమంది ఉన్నారు పిల్లలు అక్కడ?
0: 2 స్కూల్స్ ఉన్నాయండి, ఒక దాంట్లోనే 18 మెంబర్స్ ఉంటారు, ఇంకో దాంట్లోనే వచ్చి 20 మెంబర్స్ ఉంటారు. సో అలాగే వస్తారు ఫ్యాకల్టీస్ అండ్ అందులోనే ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారు, వాళ్ళు బ్రాండ్ టీచర్స్, వాళ్ళు వచ్చి వాళ్ళకి బీఈడీ చేసిన టీచర్స్ వాళ్ళు.
1: వాళ్ళు అంటే వాళ్ళు ఎలా టీచ్ చేస్తారు?
0: వాళ్ళు బ్లైండ్ లిటరేచర్ ఉంటుంది వాళ్ళది, దాని ద్వారా వాళ్ళకి సబ్జెక్ట్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళకి. సో మొన్న బ్లైండ్ స్కూల్ వాళ్ళ పిల్లలందరికీ ఈ మెడికల్ చెకప్ చేస్తుంటే అందులో ఒక అబ్బాయి లేచారు, ఆయనకి ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయ్యాడు, క్వాలిఫై అయ్యి అందులోని హై క్యాడర్ లోని తను సెలెక్ట్ అయ్యాడు అనమాట. సెలెక్ట్ అయ్యి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాడు, నేను ఇలాగే చదువుకున్నాను, ఫోన్ ద్వారా తన యొక్క మెటీరియల్ మొత్తాన్ని విండో చేయడం జరిగింది, తర్వాత అక్కడికి వెళ్లి ఎగ్జామ్ అటెండ్ చేయడం జరిగింది, ఎగ్జామ్ అటెండ్ చేసి వచ్చి రాసిన తర్వాత వాళ్ళు మాకు రిజల్ట్ పంపించాక చాలా ఆనందపడ్డానన్య, ఈ జాబ్ రావడం చాలా ఆనందకరంగా ఉంది, నాతో పాటు ఇంకొక నలుగురికి సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు అందించారు, భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పేసి అన్నారు. అయితే నువ్వు ఇలా పొందావు కదా, మరి నీ తర్వాత వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటే ఒకటే అన్నాడని, నీలో లోపం ఉన్నాదని చెప్పి నువ్వు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోక, నీ లోపమే నీకు శక్తిగా మారుతుంది అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వెంటనే అందరూ ఆనందపడిపోయి మాకు రోమాలన్నీ నిక్కుపరిచినట్టుగా అయిపోయింది అనమాట. ఏ లోపం లేకుండానే స్వామి దగ్గరికి వచ్చి అన్ని లోపాలు ఉన్నాయి స్వామి మాకు అని చెప్పుకుంటూ మేము స్వామి దగ్గరికి వచ్చుకుంటాము. ఇంత ఇబ్బంది పడుతూ కూడా తను, అంటే మన యూత్ కి ఏంటంటే ఇక్కడ జాబ్ రావట్లేదు నీకు, అక్కడ జాబ్ రావట్లేదు, దీనికి వెళ్తున్నావు, ఇంటర్వ్యూ ఇన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నావు, నీకు జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు అని ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఇంట్లో పడే పాటలు అవి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇంత కష్టాల్లో, అంటే మన ప్రయత్నంలో లోపం ఉన్నదనే చిన్న ఆలోచనని మనం మిస్ అయిపోతుంటాం అనమాట. ఎంతవరకు ప్రయత్నించాలి అంటే, ఇంతవరకు ప్రయత్నిస్తాను అయినా రావట్లేదు అంటే అంతకన్నా మించి ప్రయత్నిస్తేనే నీకు అందుతుంది అనేది ఆలోచన మనం పెట్టుకోలేకపోతున్నాము. ఆ ఒక్కటి దాన్ని మనం దాటితేనే మనకి సక్సెస్ వస్తుంది అని తను ప్రూవ్ చేసి మా అందరికి చూపించాడు అనమాట. ఆ రోజు నుంచి మేమందరూ ఇంకొకటే అనుకున్నాం, ఎంత కష్టం వచ్చినా సరే ఆదివారం వచ్చేసరికి స్వామి సర్వీస్ మార్నింగ్ టు ఈవినింగ్, దాని తర్వాత ఇంకేదైనా సరే. సో మార్నింగ్ ఒక సెక్షన్ పెట్టుకుంటాం, ఈవినింగ్ ఒక సెక్షన్ ఉంటుంది. స్కూల్ పిల్లలకి కాలేజెస్ లెవెల్ వాళ్ళకి ఏంటంటే ఒక కొంతమందికి మార్నింగ్ క్లాసెస్ ఉంటాయి, కొంతమందికి ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి అనమాట. సో అలా డివైడ్ చేసుకుంటూ ఎవరికి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ వాళ్ళకి సర్వీస్ లో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండు అయిన తర్వాత డిజాస్టర్స్ మేనేజ్మెంట్, వన్ ఆఫ్ ద గ్రేట్ సర్వీస్ వి గాట్ ఫ్రమ్ సక్సెస్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం జిల్లా. డిఎంటీ మొత్తం మాకు విశాఖ జిల్లాలో ఉండడం మాకు నిజంగా ఆనందకరం. వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమితి లెవెల్లోని డిస్ట్రిక్ట్ లెవెల్లోని వాళ్ళందరికీ కూడా ఈ డిజాస్టర్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అనిపించింది డిస్ట్రిక్ట్ లెవెల్లోని ఎక్కడెక్కడి నుంచో పిల్లలందరూ తీసుకొని ఒకరు ఇద్దరికి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఓ 15 మంది 20 మందిని తీసుకుని వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చి ఒక అవేర్నెస్ క్యాంప్ అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, చాలా బాగుంది. మనం ఎందుకు జనాల్లోకి వెళ్ళకూడదు? అది నాకు ఎలా అనిపించింది అంటే ఒక రోజు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక మేము పల్లెటూరులో పెందుర్తిలో ఉంటాం, పల్లెటూరు అది, అందులో ఏంటంటే ఒక గడ్డి మోపు మొత్తం తగిలి పడిపోతుంది అనమాట. ఫైర్ చిన్న జరిగి ఫైర్ ఇంజిన్ వచ్చి అది ఆపడం జరిగింది అనమాట. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన ఇంటి దగ్గర ఉంటున్న వాళ్ళు ముందే జాగ్రత్త పడగలిగితే దాన్ని మనం ఆ యొక్క ప్రమాదం జరగకుండా మనం ఆపగలుగుతాం కదా అని ఆలోచన వచ్చి ఈ మన స్వామి సన్నిధిలో ఉన్నటువంటి డిజాస్టర్స్ టీమ్ మొత్తాన్ని తీసుకొచ్చి సింహాచలం సమితి చినుముచ్చులవాడలోని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది అనమాట. అయితే అందులోని సురేష్ అన్న అండ్ టీమ్ వాళ్ళందరూ వచ్చి ఏం చేశారంటే, మీ ఇంట్లో చేసే ఫైర్ యాక్సిడెంట్స్ ని మీరు ఎలా ఆపుకోగలుగుతారు ఫస్ట్ థింగ్, వాళ్ళు నేర్పించారు. ఒక మూకిట్లోని మంట వస్తుంటే దాన్ని ఎలా ఆపగలుగుతాం, ఒక చిన్న క్లాత్ చిన్న పేపర్ తో మనం ఆపేయగలుగుతామని చెప్పి చెప్పడంతే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, అంటే మీరు చేయడం కాదు వాళ్ళ చేతి చేయించండి అని చెప్పి సురేష్ అన్న మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. సరే అన్న ఖచ్చితంగా అని చెప్పేసి ఆడియన్స్ ను పిలిపిస్తే మహిళలు వచ్చారు, వాళ్ళంతటిగా వచ్చి ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి ఆ మహిళ ఆ ఫైర్ ని భయపడకుండా వాళ్ళు ఆపడం జరిగింది అనమాట. సో అలాగే ఒక మనిషి పడిపోతే ఎలా తీసుకెళ్లాలి అనుకోకుండా పడిపోతుంటాం, ఒక అంబులెన్స్ వచ్చేసరికల్లా చాలా లేట్ అవుతుంటది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను. సో నేను ఆఫీస్ లో ఉంటున్నప్పుడు మా ఫాదర్ కొలాప్స్ అయిపోయారు, సో ఆ టైంకి అనుకోకుండా అంబులెన్స్ అందకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి రాకూడదు అనే ఆలోచనతో అక్కడ ఉన్న గ్రామస్తులకి ఈ డిజాస్టర్ టీమ్ ని తీసుకుని వెళ్తే వాళ్ళు రెండు కర్రల మధ్యలోనే ఒక క్లాత్ పెట్టి ఒకళ్ళు మనిషిని తీసుకెళ్లిపోయారు. అంటే స్ట్రెచ్చర్ కోసం మనం వెయిట్ చేయక్కర్లేదు, మన ఇంట్లో ఉన్నటువంటి మెటీరియల్స్ తోనే ఒక స్ట్రెచ్చర్ లా తయారు చేసుకుని తీసుకెళ్లొచ్చు అనే ఒక అవగాహనని వాళ్ళకి వాళ్ళు అక్కడ అందచేయడం జరిగింది అనమాట. చాలా బాగుంది. అయితే ఇది కూడా మీరు చేయొద్దు, వాళ్ళ చేతి చేయించండి అని చెప్పి వాళ్ళ చేతి గ్రామస్తుల చేత తీసుకొచ్చి చేయించడం జరిగింది అనమాట. వాళ్ళు కూడా చాలా ఆనందకరం. యువత మెయిన్ యువత అందరూ అక్కడ ఏంటంటే కాస్త వ్యసనాలకు పాలవడం, పిల్లలు వాళ్ళు స్కూల్స్ కి సరిగ్గా వెళ్ళ కాస్త ఆర్థిక స్తోమత కూడా కాస్త తక్కువ అవడం వల్ల, వాళ్ళు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల, కాస్త మోరల్ వాల్యూస్ తక్కువ ఉండడం వల్ల, వీళ్ళేంటంటే కాస్త క్రమశిక్షణే తప్పించుకుంటూ వాళ్ళ యొక్క ప్రవర్తన నియమాలు మొత్తాన్ని వేరుగా మారుతుందన్నమాట. సో అవన్నీ ఒక క్రమబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని వాళ్ళకి వాళ్ళు అక్కడ అందచేయడం జరిగిందనమాట. చాలా బాగుంది. అయితే ఇది కూడా మీరు చేయొద్దు, వాళ్ళ చేత చేయించండి అని చెప్పి వాళ్ళ చేత గ్రామస్తుల చేత తీసుకొచ్చి చేయించడం జరిగిందనమాట.

0: తోనే ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం అనిపించింది. సో దానికి రెస్పాన్స్ ఏంటంటే మనం వచ్చినప్పుడల్లా సాయిరామ్ వస్తున్నారు మనం చూడగానే సాయిరామ్ అన్న వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళుగా వచ్చి ఇంకా నైట్ టైము బయట కూర్చొని బాతాకాని బంద్ చేస్తారు. వాళ్ళు చూస్తున్నాను వాళ్ళని ఈ గణేష్ పూజ వచ్చేసరికి పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టుకుని చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు గణేష్ పూజకి ఏమొచ్చి వాళ్ళకి వాళ్ళకే ఈ డెంగ్యూ మలేరియా ఫీవర్స్ తో ఫేస్ చేస్తున్నారు. ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోతున్నాయి. సో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దామని చెప్పేసి నాకు ప్రతి యాత్రకు వచ్చే ముందు అనమాట చెప్పారు వాళ్ళు. అన్న ఇట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైనా చూడండి మాకు అని అడగడం జరిగింది అనమాట. సరే అండి, మొన్నే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేశాము. సో మీరు కోరుతున్నారు కాబట్టి ఖచ్చితంగా స్వామి నిర్ణయం మీలో మార్పు తేవాలనే ఉద్దేశం ఉంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళకి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని మనం అరేంజ్ చేయడం రేపు గణేష్ వారోత్సవాల్లో చేయడం జరుగుతుంది అనమాట.
1: బాగుందండి.
0: సో ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ తర్వాత ఈ రెగ్యులర్ సర్వీసెస్ మేము చేస్తుంటాము. అందులో మీకు చెప్పాను చూసారా, సిఓడి స్వామి ఇచ్చిన గొప్ప వరం మాకు
1: సీలింగ్ ఆన్ డిజైర్స్.
0: అప్పట్లో మీరు చూసుకున్నట్టయితే స్వామి చెప్పినప్పటికీ టీ కాస్ట్ 1 రూపీ ఉన్నది. స్వామి అని మీరు ఒక టీ మానుకోలేరా, ఆ టీ యొక్క
1: కోరికలపైన
0: అదుపులు, ఆ టీ యొక్క కోరికని మీరు తగ్గించుకొని ఆ రూపాయిని ఒక సేవా కార్యక్రమంలోనూ ఉపయోగించడానికి మీరు వినియోగించండి అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే మా సమితి కన్వీనర్ గారిని అడిగితే ఆయన అన్నారన్నమాట, యూత్ మీ నుంచి స్టార్ట్ చేయండి, అది పెద్దవాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళ యొక్క పాత రోజులు వాళ్ళకే గుర్తుకొస్తాయి మళ్ళీ అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా బ్యాలెన్స్ వేయించుకోవడానికి మనం అమౌంట్ ఎలాగైతే ఖర్చు పెట్టుకుంటామో అలాగా ప్రతి యూత్ 1 రూపీ అనేది సేవ్ చేసుకుంటున్నారు. మంత్లీ అయ్యే సరికల్లో వాళ్ళకి ఒక 30 రూపీస్ వాళ్ళ చేతికి అందుతున్నాయి అనమాట. సో ఇలా 30 రూపీస్ అందజేసుకునే సరికల్లో మాకు చెప్పడం జరిగింది, అన్న ఇట్లా అమౌంట్ వచ్చింది ఏం చేద్దాం అన్న. ఓకే అన్న, అయితే సరిపోయింది. స్వామి యొక్క బర్త్డే వచ్చేసరికల్లా మనకి స్వామి బర్త్డే తో స్టార్ట్ చేసి బర్త్డే తో ఎండ్ అవుదాం, ఏం చేద్దాం అని సన్నేసరికల్ ప్రతి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 రూపీస్, 30 రూపీస్ కదా, ఒక 10 రూపీస్ ఏమొచ్చి 1 ఇయర్ సేవ్ చేసుకునే సకల్ ఒక 1200 రూపీస్ అవుతుంది, 120 రూపీస్ అవుతుంది, 120 రూపీస్ అవుతుంది. ఈ 120 రూపీస్ తో ఒక బెడ్షీట్ వస్తుంది. స్వామి బర్త్డేకి కరెక్ట్ గా చలికాలం వస్తుంది. సో అందరికి బెడ్షీట్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అమృత కలసం అనేది స్టార్ట్ చేశామండి సింహాచలం సమితిలోని. ఈ అమృత కలసంలోని ఏమిటంటే ఒక 4 లెపర్సీ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళకి మేము యూత్ తరపు నుంచి ఒక 4 అమృత కలసాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సమితి తరపు నుంచి 16 అమృత కలసాలు ఇస్తున్నారు, అందులో 4 యూత్ తరపు నుంచి వస్తుంది అనమాట. అలాగే మిగతా 5 ఏమొచ్చి ఒక్కొక్క ఏరియాలోనే మేము వాళ్ళకి సర్వే చేసి ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో వాళ్ళకి ఒక అమృత కలసం ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందులో మీరు చెప్తే నెంబరు ఫ్రీ ట్యూషన్ కేర్ టేకర్, ఒక అబ్బాయి వాళ్ళ తాలూకా పేరెంట్స్ చాలా దీనస్థితి అనమాట, ఆ కేర్ టేకింగ్ చేసుకుంటున్నందుకు ఆ అబ్బాయి కూడా మేము అమృత కలసం అందజేయడం జరుగుతుంది అనమాట. సో అలాగా 9 అమృత కలశాలు ఇప్పటికి మేము స్టార్ట్ చేశాం. ఒక శ్రీమంతం కూడా చేశారు మా మహిళా యువ విభాగం వాళ్ళు, అలాగే పిల్లలందరికీ చేస్తున్నారు. ఇందులోనే ఫస్ట్ చెప్పాను కదా మీకు ఒక 10 రూపీస్ బ్లాంకెట్స్ కోసం, ఇంకొక 10 రూపీస్ ఈ అమృత కలశం కోసం, ఇంకొక 10 రూపీస్ యూత్ ఏదైనా ఎక్కడికైనా చేయాలన్నా, ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ లేకపోతే మహిళా విభాగం ఏమైనా చేయాలనుకున్నా, నేను జెంట్స్ విభాగం ఏమైనా చేయాలన్నా, ట్రాఫిక్ అవేర్నెస్ ఏమైనా చేయాలనుకుంటున్నా వాటికి రెగ్యులర్ ఖర్చెస్ కి, తర్వాత మెడికల్ క్యాంప్స్ చేయాలన్నా సరే వాటికి, చిన్న చిన్న వాటికి ఆ అమౌంట్ లో తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇలా మేము అనుకునేసరికల్లా వెంటనే మా సమితి కన్వీనర్ గారు వారిని రెస్పాండ్ అయ్యి మీ యూత్ మొత్తానికి 1000 రూపీస్ పర్ మంత్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. ఎందుకంటే అదే స్వామి చెప్పేసి సార్, ఒక అడుగు ముందేస్తే తర్వాత స్వామి వెంటనే ఆయన 10 అడుగులు ముందేసుకుంటూ వస్తానని చెప్పేసి. అలాగా ప్రతి నెల మాకు 1000 రూపీస్ స్వామి దగ్గర నుంచి గిఫ్ట్ వస్తుంది, అలాగే మా యూత్ తరఫు నుంచి కొంత అమౌంట్ సిఓడి రూపంలోనే స్వామికి వెళ్తుంది అనమాట. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఏమనుకున్నాంటే అమృత కలశాలకి అందాలి అంటే రైస్ కలెక్ట్ చేయాలి. రైస్ ఇప్పుడు ఈ సిఓడి లోంచి కలెక్ట్ చేసి ఇవ్వాలంటే అమౌంట్ తగ్గిపోతుంది. ఏం చేద్దాం అనుకుంటే ప్రతి యూత్ కి స్వామి చెప్పిన విధానంలోనే ఓ పిటికెడు బియ్యం స్వామికి మేము అర్పిస్తున్నాము, మనతో పాటు స్వామికి కూడా భోజనం పెడుతున్నాము అనే ఉద్దేశంతో ఒక పిటికెడు బియ్యం తీసి పక్కన పెట్టి స్వామికి ఒక డబ్బా రూపంలోనే అందరికీ యూత్ అందరికి డబ్బాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ డబ్బాల్లోనే ప్రతి మంత్ వేసాక ఆ డబ్బా తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు. అదే డబ్బాలో ఉన్నట్టు రైస్ అంతా కలెక్ట్ చేసుకుని 8 కేజీస్ రైస్, తర్వాత మిగతాది కిట్ ఫుడ్ కిట్ గ్రోసరీ కిట్ మొత్తం తయారు చేసి ఒక ఆయిల్ ప్యాకెట్, ఒక తలకి నూనె, ఒక బట్టలు ఉతికే సబ్బు ఒకటి, బాడీ వాష్ చేసుకునే సబ్బు ఒకటి, తర్వాత చింతపండు ఉప్పు కారం, తర్వాత

0: కందిపప్పు, ఇలాగ అన్ని కలిపి ఒక కిట్ తయారు చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. సో అది చూసిన తర్వాత జాతి నారాయణ సేవ ఇన్ఛార్జ్ అయినటువంటి మాకు జనార్దన్ గారు ఉండడం వల్ల ఆయన కూడా చాలా ఆనందపడ్డారు. ఈ యూత్ నుంచి మళ్ళీ ఒక స్వామి యూత్ నుంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. సో అందుకు ప్రతి ఏ కార్యక్రమం జరిగినా సరే ఆ యూత్ చేస్తున్నారా అయితే నేను ముందుంటాను అని చెప్పేసి మా అందరికీ ముందుండి మాకు వెనక్కి సపోర్ట్ చేసుకుంటూ మా యాక్టివిటీస్ అన్నింటిని ఇట్లాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా స్వామి కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇంకా స్వామి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి స్వామి మాకు ఇంకా శక్తిని యుక్తిని ప్రసాదించాల్సిందిగా కోరుకుంటున్నానండి. స్వామికి మేము అంటే చిన్నప్పుడు మా ఫాదర్ 8th స్టాండర్డ్ నుంచి స్వామి డివోటీ అవడం వల్ల మాకు స్వామి దగ్గరికి నేను ఒక 6 నెలల వయసు నాకు ఫ్రమ్ 87 అక్టోబర్ నవంబర్ ఆ టైం నుంచి స్వామి దగ్గరికి రావడం, ఇక్కడ స్వామి యొక్క యాక్టివిటీస్ లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం, ఇక్కడ మాకు ఒక నానమ్మ ఇల్లు లాగా అయిపోయింది అనమాట. మాకు ఇయర్లీ థ్రైస్ రావడం పుట్టపర్తి పుట్టపత్తి అనేది మాకు ఒక అదొక హోలీ ప్లేస్ లా కాకుండా సొంత ఇల్లు లాగా మాకు ఏర్పడడం, ఇక్కడ ప్రతి అణువు కూడా మేము డెవలప్మెంట్స్ చూడడం, అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్ అక్కడ చివరిలో ఉండేది, ఆ తర్వాత మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ కి వెళ్ళింది, కుల్వంత్ హాల్ కట్టక ముందు నుంచి స్వామి మట్టిలో నడిచిన ఏరియాను మొత్తం చూడడం జరిగింది. స్వామితో చాలా అద్భుతం, స్వామి యొక్క దర్శన స్పర్శన మాకు జరిగింది. స్వామి యొక్క అనుగ్రహంకి ఇప్పుడు మేము పాత్రలు అవుతున్నాము. ఎలా అంటే చంద్రుని చూసిన కలువల వలె ఇప్పుడు యువత అంతా స్వామి యొక్క పేరు వినగానే స్వామి యొక్క చూపు చూడగానే స్వామి సేవ చూడగానే సరే వాళ్ళ ఉత్సాహంతోనే స్వామి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా అవుతున్నారండి. స్వామికి దీనికి ఎంతో రుణపడి స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయించాలని మా చేత స్వామిని కోరుకుంటున్నానండి.
1: చాలా చక్కగా, నేను ఎక్కడైనా ఒక ప్రశ్న అడుగుదామంటే దానికి అవకాశం కూడా లేకుండా అన్ని చక్కగా మీరే వివరించారు. నిజంగా స్వామి చెప్పినట్లుగా ఎంత గొప్ప కార్యక్రమం అన్నది కాకుండా ఎంత మంచిది అంటే మనకున్న దాంట్లో మనం ఎంత చక్కగా చేయొచ్చు అన్న దాన్ని మీరు స్ఫూర్తిగా మీ ఆచరణలో చూపించారు చాలా చక్కగా. స్వామి నిజంగా మీకు ఇంకా శక్తియుక్తులు భక్తి శ్రద్ధలు ప్రసాదించి ఇలాంటి చక్కని కార్యక్రమాలు ఇంకా చేయించుకోవాలని స్వామిని ప్రార్థిద్దాం. ఎన్నో చక్కని విషయాలన్నీ మాతో పంచుకున్నందుకు మా శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు. సాయిరాం.
0: సాయిరాం అండి.

ఇంతవరకు మీరు ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో విశాఖ జిల్లా పత్తియాత్ర సందర్భంగా రూపొందించిన కార్యక్రమంలో జిల్లాలోని పదాధికారులు, సేవాదళ సభ్యులతో జరిగిన సంభాషణలోని మిగిలిన భాగాన్ని విన్నారు. జై సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. 2011 డిసెంబర్ నెల 26, 27, 28వ తేదీల్లో 3 రోజుల పాటుగా ఒడిశా నుండి వచ్చిన భక్తులు పర్తియాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్నాథుని రథయాత్ర, సంగీత నృత్య కార్యక్రమాలు, మరెన్నో సేవా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ పర్తియాత్ర సందర్భంగా రూపొందించిన డాక్యుమెంటరీ పర్తియాత్ర పవిత్రయాత్ర ఇప్పుడు మనం విందాం.

0: డిసెంబర్ నెల 26, 27, 28 తేదీలలో ఒడిశా నుంచి 2000 మందికి పైగా భక్తులు పత్తియాత్రకని పుట్టపర్తి వచ్చారు. ఇది గడిచిన 3 నెలల్లో ఒడిశా తరఫున ప్రశాంత నిలయం చేరిన 2వ పత్తియాత్ర. కనుల పండుగగా జరిగిన ఈ యాత్రలో ముఖ్య ఆకర్షణ పుట్టపర్తిలో మొట్టమొదటిసారిగా జరిగిన శ్రీ జగన్నాథ రథయాత్ర. జగన్నాథ, బలభద్ర, సుభద్రల ప్రతిమలను ఆకర్షణీయంగా అలంకరించిన రథం మీద స్థాపించి పుట్టపర్తి పురవీధులలో యాత్ర సాగుతుంటే స్థానిక నగరవాసులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాలలో పాల్గొన్నారు. భక్తుల కరతాళధ్వనులు, శంఖారావాలు, గంటల గణగణలతో నగర వాతావరణం కొత్త రంగులను సంతరించుకుంది. ఈ రథయాత్ర ఏ విధంగా సాగిందో ఒడిశా రాష్ట్ర సాయి సంస్థల అధ్యక్షులు శ్రీ జగన్నాథ ప్రసాదరావు గారి మాటల్లో విందాం.
1: పుట్టపర్తి సోహరలో
2: రస్తాపుర భోరి అయితిలా ఎత్తిరే పొత్తియాత్ర
3: డిసెంబర్ నెల ఆఖరి వారంలో పుట్టపర్తి పురవీధులలో ఒడిశా నుండి పత్తియాత్రకని వచ్చిన భక్తులతో నిండిపోయింది. ఒడిశా రాష్ట సత్యసాయి సంస్థల అధ్యకుడు శ్రీ జగన్నాథ్ ప్రసాద్ రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ పత్తియాత్రలో ఎంతమంది భక్తులు పాల్గొన్నారో, వారిలో ఎంతమంది యువకులు స్త్రీలు ఉన్నారో ఇవన్నీ కూడా ఈ వివరాలు ప్రసాద్ రావు గారి గురించి తెలుసుకుందాం. సాయిరాం ప్రసాదరావు గారు.
4: సాయిరాం జగన్నాథరావు గారు, ఈసారి పత్తియాత్రలో సుమారు 2300 మంది పాల్గొన్నారు సార్. వీరిలో సుమారు 60% యువకులు. యాత్రకని వచ్చిన వారిలో ఎంతో మంది స్వామి మా చేత నడిపిస్తున్న సత్యసాయి సమగ్ర గ్రామీణ వికాస పథకం అమలు జరుగుతున్న 400 గ్రామాల నుండి వచ్చినవారు సార్.
3: ఈ పత్తియాత్రలో ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలు మీరు ఆర్గనైజ్ చేశారా?
4: చాలా చక్కటి ప్రశ్న అడిగారు సార్. ప్రశాంత నిలయంలో స్వామివారి మహాసమాధి దర్శనమే కాక పత్తియాత్ర సభ్యులకు కొన్ని విశేష కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కలిగింది. దానిలో భాగంగా ప్రశాంతి నిలయం పరిసరాలను శుభ్రపరచడం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రక్తదానం, ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం జరిగే ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, వేద పారాయణలలో కూడా పాల్గొన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈసారి పత్తియాత్రలో ముఖ్య ఆకర్షణ మీరు కూడా చూసే ఉంటారు కాబోలు, పుట్టపర్తి పురవీధుల్లో జరిపిన రథోత్సవం. ఈ జగన్నాథ రథయాత్రలో ఒడిశా నుండి వచ్చిన భక్తులే కాక పుట్టపర్తి ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు సార్. సంప్రదాయ సిద్దమైన రీతిలో జరిగిన ఈ రథయాత్రలో సాయి జగన్నాథునికి జయజయకారాలతో ఎంతో ఆకర్షణీయంగా యాత్ర సాగింది. శోభాయమానంగా అలంకరించిన రథంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలను స్థాపించి అమితోత్సాహంతో రథం లాగుతూ ప్రశాంతి నిలయం ముఖ్యద్వారం వరకు తీసుకువెళ్లారు. యాత్రలో ముందు భాగంలో 108 మంది స్త్రీలు నిండు కలశాలతో నడుస్తూ ఉండగా ఈ యాత్ర సాగింది. ఈ రథయాత్ర చూపరులను ఎంతో అలరించింది అని మేము అనుకుంటున్నాం.
2: ఎంత చక్కగా చెప్పారు! మీరు చెప్తూ ఉంటే కళ్ళకు కట్టినట్టుగా రథయాత్ర అంత అందంగాను జరిగిందన్న నమ్మకం నాకు కలిగింది.
5: మస్తధారణ కొరి కొలస యాత్ర కొరితిలే ఏహా ఛోడా ఒడిశార కిచి విశిష్ట లోక నృత్య ఏబం ఆదివాసీ నృత్య మధ్య శోభాయాత్ర మధ్యరే స్థాన పైతిలా.

0: ఈసారి పర్తి యాత్రలో శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం SSSVIP అమలు జరుగుతున్న 405 గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భగవాన్ బాబా వారిచే నిర్దేశించబడిన ఈ SSSVIP కార్యక్రమం పర్యవేక్షణ చేస్తున్న శ్రీ సచ్చిదానంద నాయక్ గారి నుండి ఈ కార్యక్రమం అమలు ఎలా జరుగుతున్నదో తెలుసుకుందాం.
1: సాయిరామ్, ପର୍ତ୍ତିଯାତ୍ରାରେ ଆପଣମାନେ ସାମିଲ ହୋଇଛନ୍ତି ଏବଂ ପର୍ତ୍ତିଯାତ୍ରାରେ ଓଡ଼ିଶାର ଅନେକ ଭାଇ ଭଉଣୀ ସାମିଲ
2: ଏହି ମାଟ ପର୍ତ୍ତିଯାତ୍ରାର ఎంతో మంది భక్తుని స్వామి దర్శనార్థం తీసుకురాగలిగారు మీరు. దీనివల్ల అందరిలో ఒక నూతన ఉత్సాహం వ్యక్తమై ఉంటుంది. మీరు ఒడిశాకు తిరిగి వెళ్లి ఈ ఉత్సాహాన్ని ఏ విధంగా కార్యరూపం ఇవ్వదలుచుకున్నారో చెప్పండి.
3: తప్పకుండా సార్, పర్తియాత్ర నిరంతరం ఆనందాన్ని ఇచ్చే ఒక అమూల్యమైన అనుభవం మాకు. దీని ప్రభావం ఎన్నో విధాలుగా మన మీద ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ స్వామి ప్రేరణతోనే రాగలిగారు. మీరు చెప్పినట్టు వారు పొందిన ఆనందాన్ని ఉత్సాహాన్ని కార్యాచరణలో పెట్టడం ఎంతో బాధ్యతాయుతమైన పని. వాళ్ళందరితో మేము సంపర్కం ఉంచుకుని వారి యోగ్యతను బట్టి నిర్మాణాత్మకమైన పనుల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం.
2: మీ స్టేట్ ప్రెసిడెంట్ గ్రామాల నుంచి ఎక్కువ మంది వచ్చి ఈ పర్తియాత్ర పాల్గొన్నారని చెప్పారు కదా. అయితే అలాంటి గ్రామాల విషయంలో మన సాయి సంస్థ ఏ విధంగా శ్రద్ధ చూపుతుందో చెప్పండి.
3: 2007లో ఉగాది సందర్భంగా స్వామివారు ఇచ్చిన దివ్యోపన్యాసంలో ఒరిస్సాలో 405 గ్రామాలను సమగ్ర గ్రామీణ అభివృద్ది పథకం కింద ఎంచుకోవడం జరిగిందండి. ఈ గ్రామాల్లో మేం చేసే కార్యక్రమాలు 7 విధాల కేర్ సంరక్షణ కింద వస్తాయి. ఉదాహరణకు ఎడ్యుకేర్, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్ కేర్ లాంటివి. మేము ఈ గ్రామస్తులను కూడా ఈ కార్యక్రమాల నిర్వహణలో ఇన్వాల్వ్ చేసి దీని ద్వారా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దీని ప్రభావం వ్యాపించేటట్టు చేస్తాం.
2: చాలా మంచి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేయదలుచుకున్నారు. చాలా బాగుంది. ఇది ఈ పర్తియాత్ర వల్ల ఇక్కడికి వచ్చిన భక్తుల్లో స్వామి తత్వానికి దగ్గర అవుతున్నారు నమ్మకం మీకేమైనా కలుగుతున్నారా?
3: తప్పకుండా సార్, పర్తియాత్ర ప్రభావం వీరి మీద ఎంతో ఉంది. ప్రశాంతి నిలయంలో ఉన్న వైబ్రేషన్స్, ఆధ్యాత్మిక తరంగాలు, వాటి పరిధిలోకి వచ్చిన ప్రతి వ్యక్తిలో ఎంతో సకారాత్మకంగా ఉంటుంది. ఈ పర్తియాత్ర స్వామి సంకల్పం అనడంలో సందేహం లేదు.
2: స్వామి సంకల్పం లేకుండా ఏ కార్యము కూడా జరగదు, అది మనందరికీ తెలుసు. అయితే పర్తియాత్ర స్వామివారి కృపకు పాత్రులవ్వడానికి చక్కటి ఒక మార్గమని అనుకుంటున్నారన్నమాట మీరు?
3: దీనికి సందేహమే లేదండి. ఈ పర్తియాత్ర సాయి సంస్థ ఆర్గనైజ్ చేసిన స్వామి సంకల్పం లేనిదే జరిగేది కాదు.
2: నిజమే. మీరిక్కడి వెళ్లిన తర్వాత సాయి యువతని, తక్కిన భక్తుల్ని ఏ విధంగా స్వామి నిర్దేశించిన సేవలో ఉపయోగించుకోదలిచారో చెప్పండి.
3: ముందుగా వారిలో భగవంతునిపై నిష్ట, ఆధ్యాత్మిక చింతనలో వారి మనస్సును దృఢపరచడం లాంటి కార్యక్రమాలు ఎంతో అవసరం. దానివల్లే వీరు నిజమైన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. భగవత్ చింతన ఉన్న మనసే నిజమైన సేవ చేయగలదు. ఆ తరువాత వారికి చక్కటి నేతృత్వం అందజేసి స్వామి సందేశాన్ని గ్రామ ప్రజలలో విస్తరింపజేస్తాం. ఈ కార్యక్రమంలో వారు అడుగుపెడితే స్వామి అనుభూతులను వాళ్లు తప్పక పొందుతారు. ఫలితంగా సేవా కార్యక్రమాల్లో నిబద్ధత కూడా పెరుగుతుంది.
2: నిజం చెప్పారు. ఎవరైతే స్వామి సేవా కార్యక్రమాలు చేస్తారో, నిరంతరం స్వామి తత్వాన్నే మననం చేసుకుంటూ ఉంటారో, వాళ్లకి అనుభూతులు రావడం అన్నది ఎంతో సహజం. మరి మీరు సాయి సంస్థలో ఏ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారో చెప్పండి.
3: నేను ఒరిస్సా రాష్ట్రంలో సమగ్ర గ్రామీణ అభివృద్ది కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాను సార్.
2: అంటే SSSVIP?
3: అవును.
4: ఒడిశాలో పుణ్యాంగ గ్రామ యోజన కార్యక్రమ ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమ న్యాయకి తరము రాజ్యస్తరీయ సంయోజక కార్య కరుచి
1: సచ్చిదానంద
4: నాయక
1: ధన్యవాద్ మోసా ଆପଣ ଆମ ଷ୍ଟୁଡିଓକୁ ଆସିଥିବାରୁ ଆପଣଙ୍କୁ ଆପଣଙ୍କ ପ୍ରତି ଆମେ କୃତଜ୍ଞ
4: ସାଇରାମ
0: ମଲ୍ଲିକ ପଡ଼ା ତିକିରି ଗ୍ରାମକୁ ଚେନ୍ଦିନ ଶ୍ରୀମତୀ ସନ୍ଥାଳି ମଲ୍ଲିକ ମୋଟମୋଦସାରି ପ୍ରଶାନ୍ତ ନିଳୟାକୁ ଉଚ୍ଚାର వీరి గ్రామం 208 సెప్టెంబర్ నెలలో ఒడిశాలో వచ్చిన వరద బీభత్సంలో నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. శ్రీ సత్యసాయిబాబా వారు అపార కరుణతో ఇలాంటి ఎన్నో గ్రామాలలో వరద బాధితులకు ఇళ్లు కట్టించారు. ఆ విధంగా లబ్ది పొందిన వారిలో శ్రీమతి మల్లిక్ ఒకరు. మొట్టమొదటిసారిగా ఈ పత్తి యాత్రలో వచ్చిన ఆమె అనుభవాలను విన్నారు.
1: మాసి సాయిరామ్ అప్పుడు కోటు ఆస్తుంది
5: మల్లిక్పూడ
1: కో జిల్లా
5: కేంద్రపడ
1: అగురు కవి పుట్టపర్తి ఆస్తిలే అగురు కవి ఆస్తున్నతిలే
5: ఇపే ను ఆసిచు
1: కాయికి ఆస్తుంది
5: ఠాకూరుని దేఖే
6: సాయిరామ్ మీ పేరేమిటి
7: నా పేరు సంతాలి మల్లిక్
6: మీరు ఎక్కడి నుంచి వచ్చారు
7: నేను ఒరిస్సాలో మల్లిక్పూడ నుంచి వచ్చాను
6: అది ఏ జిల్లా
7: అది కేంద్రపడ జిల్లా
6: ముందెప్పుడైనా మీరు పుట్టపర్తికి వచ్చారా
7: ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి
6: ఎందుకని వచ్చారు
7: భగవంతుని చూద్దామని వచ్చాం
6: భగవంతుడంటే
7: సత్యసాయిబాబానే మేము భగవంతుడు అనుకుంటాం అతన్ని చూడడానికి వచ్చాం
6: స్వామి విషయం మీకెలా తెలిసింది
7: వరదల్లో మా ఇళ్లన్నీ కొట్టుకుపోయి మేము నిరాశ్రయులుగా ఉండగా స్వామి మా కోసం ఇళ్లు కట్టించారు బాబాని దేవుడిగా పూజిస్తాం ఆ ఇళ్లను మేము మందిరాలుగా అనుకుంటాం
6: మీరు ఇక్కడికి వచ్చాక ఏమనిపిస్తున్నది
7: ఇక్కడికి వచ్చాక ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడికి వదిలి వెళ్లాలని లేదు ఏదైనా ఒక చిన్న ఇల్లు చూసుకుని ఇక్కడే ఉండిపోతే బాగుండని రోజు బాబాని ప్రార్థిస్తున్నాను పరివారాన్ని అంతటిని వదిలి ఇక్కడే ఉండిపోవాలని ఉంది అందుకే ఒక ఇల్లు తీసుకుని ఉందామని ఇక్కడ మన జరిగిన రథయాత్ర చూసిన తర్వాత కూడా ఆ ప్రొసెషన్ చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది వాళ్ళందరూ డాన్స్ చేస్తుంటే నాకు కూడా వాళ్ళతో కలిపి డాన్స్ చేయాలనిపించింది
6: స్వామిని చూడకపోయినా స్వామితో అనుబంధం ఎలా ఏర్పడింది
7: స్వామిని చూడకపోయినా ఫోటోలో చూసాం మా ఇళ్లలో ఉన్నాయి ఫోటోలు ఆ ఫోటోలో ఉన్న దేవుణ్ణే మేము దేవుడు అనుకుంటాం ఆ దేవుడే ఇక్కడ ఉన్నాడు కనుక స్వామి లేకపోయినా మాకు దేవుడు ఉన్నట్టే అనిపిస్తున్నది
6: స్వామిని శారీరకముగా చూడలేకపోయినా తమ మనస్సులో స్వామి భగవంతుడు స్వామి దైవము అని భావిస్తున్న ఈ భక్తురాలు సొంతాళి మల్లిక్ గారికి స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ సాయిరామ్
0: స్వామి ద్వారా ఒడిశా వరద బాధితుల కొరకు కట్టబడిన ఇళ్లలో శ్రీ రవీంద్రనాథ్ సాహు కూడా ఒక లబ్దిదారుడు. ప్రస్తుతం వీరి గ్రామంలో జరుగుతున్న సేవా కార్యక్రమాల వివరణ శ్రీ సాహు గారు మనకు అందజేస్తారు.
8: రవీంద్రనాథ్ సాహు
1: ఆపణ ఎథర పర్తి జాతరే ఆసిచంతి ఆగురు కవి పుట్ట పర్తి ఆసిథిలె
8: ఆసిథిలి
1: కెతె థర ఆసిచంతి
8: ఆసి దు తిన్ థర ఆసిచి
1: ଆପଣ କୋଉଠୁ ଆସିଛନ୍ତି
8: ରହମ୍ବା ହାଉସିଂ ପ୍ରୋଜେକ୍ଟ
9: ସାଇରାମ ତମ ପେରୁ
10: ସାଇରାମ ସାର୍ ନା ପେରୁ ରବୀନ୍ଦ୍ରନାଥ ସାହୁ
9: ସାହୁ ଗାରୁ మీరు ఒరిస్సా నుంచి వస్తున్న యాత్రికులతో కలిసి వచ్చారు మీరు ఇంత మునుపు ఎప్పుడైనా వచ్చారా లేక ఇదే మొదటిసారి
10: నేను ఇంత ముందు 2-3 సార్లు వచ్చాను సార్
9: ఒరిస్సాలో మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి
10: సాయిరామ్ సార్ అక్కడ ఒరిస్సాలో రహంబా హౌసింగ్ ప్రాజెక్ట్ అని ఉందండి మీరు టీవీలో చూసే ఉంటారు 2008 సెప్టెంబర్లో ఎన్నో గ్రామాలు కొట్టుకుపోయినాయి ఆ గ్రామాల్లో మాదొకటి స్వామి మా లాంటి బీద ప్రజల మీద కరుణ చూపి మాకు అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చారండి ఆ రహంబా హౌసింగ్ ప్రాజెక్టు కింద కట్టిన గ్రామాల్లో మా గ్రామం ఒకటి
9: అవునా అయితే ఇల్లు కట్టక ముందు మీకు స్వామి గురించి అంతగా తెలియదని అనుకుంటున్నాను నేను అయితే ఇల్లు కట్టిన తర్వాత స్వామి గురించి మీరు ఏ విధంగా ఊహించుకుంటున్నారు?
10: స్వామి వారి యొక్క మేము ఈ స్వామిని చూడాలనే తపన ఆత్రత బాగా ఉండేదండి. మాకు ఇల్లు కట్టించిచ్చారు. అంతటి మహిమాన్విత మూర్తి ఎవరు, అంత శ్రద్ద తీసుకుని ఈనాడు మాకు కట్టించిచ్చారు, ఆయన చూడాలనేటువంటి తపనతో మేము వచ్చాము. ఆయన చూడంగానే సాక్షాత్ ఒక భగవంతుని చూసినటువంటి అనుభూతి మాకు కలిగింది.
9: బాగుందండి. ఇప్పుడు ఇల్లు కట్టించిన తర్వాత స్వామి చేస్తున్న కార్యక్రమం గురించి మీరు బాగా తెలుసుకున్నారు, ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?
10: వరద బాధితులమైనటువంటి మేము ఈ ఇల్లు కట్టించే వచ్చిన తర్వాత స్వామిని చూడాలనేటువంటి ఆత్రతోని తపనతోని ఇక్కడికి వచ్చి మేము చూసిన తర్వాత ఒక దివ్యమైన సాక్షాత్తు భగవంతుని చూశామనేటువంటి అనుభూతిని మేము పొందాము. 200 మంది మేము వచ్చాము. మొట్టమొదటి దర్శనంతోనే మాకు స్వామి యొక్క ముఖవర్చస్సు ఆ యొక్క దేదీపమానంగా వెలిగిపోయింది. ఈ యొక్క ప్రశాంతి నిలయం ఒక భూలోక వైకుంఠం అనే అనుభూతి మాకు కలిగింది.
9: బాగుందండి. ఇంతకు మునుపు కూడా మీరు ఒకసారి వచ్చారు, ఈసారి యాత్రలో మీకు కలిగిన అనుభవం ఏంటి?
10: ఈసారి మీరు ఒరిస్సాలో జగన్నాథ రథయాత్ర మీరు చూసుంటారు, ఆ సాక్షాత్తు ఆ జగన్నాథ రథయాత్ర మా కళ్ల ముందు మెదిలిందండి. స్వామి రథంలో వస్తుంటే ఆ జగన్నాథుడే వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారన్న ఆనందాన్ని మేము అనుభవించాం.
9: అయితే ఇప్పుడు ఒక తేడా ఏమిటంటే, మీరు ఇంతకు మునుపు వచ్చినప్పుడు స్వామిని శరీరంతో ఉండగా భౌతికంగా చూశారు, ఇప్పుడు స్వామి మన మధ్య లేరు. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితికి మీకు కనిపిస్తున్న తేడా ఏమిటండి?
10: సాయిరాం, ఇప్పుడు మన ఊర్లో మనం భజన చేసేటప్పుడు స్వామి మనకు ఉన్నా లేకపోయినా ఆ యొక్క కుర్చీలో స్వామి కూర్చున్నారు అన్న అనుభూతిని మనం పొందాము. ఇక్కడికి వచ్చి మనం ప్రత్యక్షంగా చూశాము. అయినా మన ఊర్లో ఉన్నప్పుడు స్వామి యొక్క అనుభవం, ఆయన యొక్క అనుభవాన్ని మనం అనుభవించాము, ఆయన యొక్క అనుభూతిని. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నేను మా ఊర్లో ఒక ఓల్డేజ్ హోమ్ కట్టాలనుకున్నాం మేము. నిజంగా మీరు నమ్మండి, ఒక్క నెల రోజుల్లో అది పూర్తి కావడం అది సాక్షాత్తు భగవంతుని యొక్క లీల తప్ప అంతకంటే కాదండి. ఆయన ఆశీస్సులు ఉండబట్టే మేము చేయగలిగాం. 1200 మీటర్ల రోడ్డు కూడా మేము పూర్తి చేయగలిగాం. ఇవన్నీ చూస్తుంటే సాక్షాత్తు భగవంతుని యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయనేటువంటి నమ్మకం మాకు ఏర్పడింది.
9: మీరు చెప్పినవన్నీ వింటే మీకు స్వామి మీద పూర్తి నమ్మకం ఉన్నట్టు కనిపిస్తుందండి.
10: 100% స్వామి మాతోనే ఉన్నారు, ఇంట జంట వెంట ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారనేటువంటి పూర్తి విశ్వాసం మాకుందండి. స్వామి మనకు భౌతికంగా దూరం కావచ్చు కానీ మానసికంగా మనలోనే ఉన్నారు స్వామి.
11: ଆମ ପାଖରେ ସଦା ସର୍ବଦା ଅଛନ୍ତି ବୋଲି ଆମେ ଅନୁଭବ କରୁଛୁ। ସେ କେବେ ହେଲେ ଆମଠୁ ଦୂରେଇ ଯାଇନାହାନ୍ତି, ଆଉ ସେ ଅଛନ୍ତି। ତାଙ୍କର ରୂପଟାକୁ ଆମେ ଆଉ ଦେଖିପାରୁନୁ, କିନ୍ତୁ ସେ ଅଛନ୍ତି।
12: ସେ ଅନୁଭୂତି ଆପଣଙ୍କ ଦୃଢ଼ ହୋଇଛି?
11: ଦୃଢ଼ ହୋଇଛି ନିଶ୍ଚୟ।
12: ବହୁତ ଧନ୍ୟବାଦ ଆପଣ ଏଠିକି ଆସିଥିବାରୁ, ଆପଣଙ୍କୁ ସାଦର ନିମନ୍ତ୍ରଣ ସାଇରା।
0: పదిహేనేళ్ల వయస్సు గల సాయి జగదీష్ ఒకనాటి అనాథ. అంబోదొడలో ఉన్న సాయి కరుణాలయంలో ఇతనిని చేర్చుకుని ఇతని యొక్క అన్ని బాధ్యతలను స్వీకరించారు. ఈ సాయి కరుణాలయంలో చేరిన తర్వాత సాయి జగదీష్ జీవితంలో కలిగిన పరివర్తన ఆశ్చర్యజనకంగా ఉంది.
12: ତମ ନାଁ କ'ଣ?
13: ସାଇ ଜଗଦୀଶ।
12: ସାଇ ଜଗଦୀଶ, ସାଇ ଜଗଦୀଶ ତମର ନାଁ ଆଗରୁ ଥିଲା?
13: ନା, ନଥିଲା। ଯେତେବେଳେ ମୁଁ
14: ସାଇ ଜଗଦୀଶ ମୁଁ ସାଇ ଜଗଦୀଶ ଉଣ୍ଡିଦା ଇଙ୍କେଦନା ଉଣ୍ଡିଦା
15: నా పేరు ముందు జగదీష్ కంజీ ఉండేది. ఎప్పుడైతే ఆశ్రమానికి వచ్చానో అప్పటి నుంచి సాయి జగదీష్ అని మారింది.
14: ఏ ఆశ్రమం?
15: అంబుదల కరుణాలయం.
14: అంబుదల కరుణాలయంలో వచ్చి చేరిన తర్వాత నీ పేరు సాయి జగదీష్ అయింది. అంతకుముందు నువ్వు ఎక్కడుండి వాడివి?
15: అంతకుముందు నేను మా చిన్నాన్నగారి ఇంట్లో ఉండేవాడిని.
14: చంద్రపూర్?
15: చంద్రపూర్.
14: చంద్రపూర్ లో చిన్నాన్నగారి ఇంట్లో ఉండేవాడు. అంటే మీ నాన్నగారు అమ్మ?
15: మా నాన్నగారు అమ్మగారు దేహం విడిచిపెట్టేశారు.
14: అయితే చిన్నాన్నగారి దగ్గర ఉండి ఏం చేస్తూ ఉండేవాడివి?
15: చిన్నాన్నగారి దగ్గర ఉండి అన్ని పనులు చేసేవాడిని. తర్వాత మా చిన్నాన్నగారు వేరే ఆశ్రమంకి చేద్దామని అనుకున్నారు. ఒక స్వామి సాయి డివోటీ ఎవరో వచ్చి ఇక్కడ అక్కడ ఆశ్రమంలో ఎందుకు, మన సాయి ఆశ్రమాన్ని ఉన్నది ఒకటి అని చెప్పేసి అక్కడికి తీసుకుపోయారు.
14: అంటే అప్పుడు అంబదడ తీసుకొచ్చారు?
15: అంబదడ తీసుకొచ్చారు.
14: ఈ ఆశ్రమంలో నీకు ఎలా అనిపిస్తున్నది?
15: ఆనందంగా అనిపిస్తుంది.
14: అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నేను ఏ విధంగా చూసుకుంటున్నారు?
15: తల్లిదండ్రులాగే చూసుకుంటున్నారు.
14: నీ పేరు సాయి జగదీష్ అన్నావు కదా, ఈ స్వామి విషయం నీకు ఆశ్రమానికి వచ్చిన తర్వాత తెలిసిందా, అంతకన్నా ముందు తెలిసినా నీకు?
15: అంతకు ముందు నాకు తెలియలేదు, ఆశ్రమంకి వచ్చిన తర్వాత తెలిసింది.
14: స్వామిని సాయి అంటే భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారు. అతన్ని నువ్వెప్పుడైనా చూసావా నువ్వు?
15: నేను చూశాను, 2009లో చూశాను.
14: 2009 ఏ విధంగా చూసావు నువ్వు?
15: 2009లో కింగ్డమ్ అనే డ్రామా ఒక ప్రదర్శించారు స్వామి ముందున, అప్పుడు స్వామిని చూశాను.
14: డ్రామాలో నువ్వేమైనా పార్ట్ తీసుకున్నావా?
15: తీసుకున్నాను.
14: పార్ట్ ఏమిటది?
15: ఆనందం అనే పార్ట్ తీసుకున్నాను.
14: ఆ డ్రామా చూసేటప్పుడు ఏ విధంగా స్వామి ఫీల్ అయ్యారు?
15: స్వామి చాలా ఆనందంగా ఫీల్ అయి నాకు దగ్గరగా చేసుకుని ఆనందంగా ఆశీర్వదించారు, ఆశీస్సులు పొందాను.
14: 2009లో నువ్వు మొదటిసారి స్వామిని చూసావు, ఇప్పుడు మళ్ళీ పత్యాత్రకి ఇక్కడికి వచ్చావు. అయితే పత్యాత్రకు వచ్చినప్పుడు స్వామి లేరు, అలాంటప్పుడు అప్పుడు స్వామి ఉన్నప్పుడు ఏ విధంగా నీకు అనిపించింది, ఇప్పుడు లేకపోయిన తర్వాత ఏ విధంగా అనిపిస్తున్నది?
15: స్వామి అప్పుడు ఉండేటప్పుడు ఎలాగైతే ఉన్నాదో డిసిప్లిన్ గా, ఇప్పుడు కూడా స్వామి యొక్క సంస్థలో కూడా అదే డిసిప్లిన్ గా నడుస్తుంది. స్వామి యొక్క లేరనే మనసులో భావన లేకుండా ఆనందంగా అనిపిస్తుంది.
14: ఈ కరుణాలయానికి రాకముందు మీ చిన్నాన్న గారి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చదువుకునేవాడియా?
15: చిన్నాన్న దగ్గర చదువుకోవాలి అని ఉండేది, కానీ చదువుకోవడానికి వీలు కాలేదు. ఎప్పుడైతే ఈ ఆశ్రమంకి వచ్చానో అప్పటి నుంచి నాకు చదివడం అన్ని కూడా వీళ్ళు నేర్పించారు, చదువుల్లో నుంచారు.
14: ఎలాగుంది అది చదువు?
15: అది చెప్పాలంటే స్వామి దయ వల్ల, స్వామి ప్రేమతో నాకు అన్ని కూడా ఆనందంగా, చదువులో నేర్పట్లో కూడా ఫస్ట్ వస్తున్నాను.
14: చదువులోనే కాకుండా ఇంకేమైనా తక్కిన కరికులర్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నావా?
15: చేసినా సరే డ్రామాల్లో కూడా యాక్ట్ చేస్తాను. రీసెంట్ మొన్నే అంటే 2009లో స్వామి ముందే చేశాను, మీకు ముందే చెప్పాను కదా. అందులో కూడా స్వామి ముందే చేసే అదృష్టాన్ని కలిగింది నాకు, చాలా ఆనందంగా ఉంటుంది.
14: అంటే ప్రస్తుతం కరుణాలయం దగ్గరికి వచ్చిన తర్వాత మీ జీవితంలో పూర్తిగా మారిపోయింది.
15: స్వామి సాయి కరుణాలయంలో వచ్చిన తర్వాత నా జీవితం ఒక ఆనందం జీవితంగా గడుపుతున్నాను.
16: ଆମେ ଆନନ୍ଦ ଅନୁଭବ କରିପାରିଥାନ୍ତେ, ଯେମିତି ବାପା ମା ପିଲା ଛୁଆଙ୍କୁ ଯେପରି ଆନନ୍ଦ ଦେଇଥାନ୍ତି ସେହିପରି ମୋତେ ଏମାନେ ମଧ୍ୟ ଆନନ୍ଦ ଦେଇପାରୁଛନ୍ତି ବାପା ମାଙ୍କ ଭଳି।
0: ଯୁବକୁଡ଼ ଶ୍ରୀ ଜୀବନ ନାୟକ ପ୍ରତିଯାତ୍ରା ସନ୍ଦର୍ଭଙ୍ଗ ଜରିଗିନ ଏନ୍ନୋ କାର୍ଯ୍ୟକ୍ରମ ଅତି ଉତ୍ସାହ ପାଲ୍ଗ୊ନ୍ନାରୁ। స్వామి చెప్పిన మానవ సేవయే మాధవ సేవ అన్న సూక్తిని ఆకళింపు చేసుకున్న శ్రీ నాయక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేశారు. తమ గ్రామం వెళ్లాక ఇక్కడ చూసినవి, తెలుసుకున్నవి, అనుభవించినవి ఏ విధంగా ఆచరణలో పెట్టదలుచుకున్నారో ఈ విధంగా వివరించారు.
17: ମୋ ନାଁ ହେଉଛି ଜୀବନ ନାୟକ।
1: ତମେ ଓଡ଼ିଶାରୁ ପ୍ରତିଯାତ୍ରାରେ ଭାଗ ନେଇଛ?
17: ଆଜ୍ଞା।
1: ଏଠିକି ଆସିଲା ପରେ କୋଉ କୋଉ କାର୍ଯ୍ୟକ୍ରମ ଭାଗ ନେଇପାରିଛ?
2: ନା ପେରୁ ଜୀବନ ନାୟକ ସାର୍।
14: ମୀରୁ ପୁଟ୍ଟପର୍ତ୍ତି ଏଇ ପ୍ରତିଯାତ୍ରକୁ ଅଛାରୁ କଦା, ଏଇ କାର୍ଯ୍ୟକ୍ରମ ପାଲ୍ଗୋନ୍ନାରୁ?
2: ନେନୁ ରକ୍ତଦାନ ଶିବିରଲୋ ରକ୍ତଦାନ చేశాను।
14: ఎక్కడ ఇచ్చారు?
2: మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేసిన రక్త శిబిరంలో, రక్తదాన శిబిరంలో రక్తదానం చేశాను।
14: బాగుంది, ముందు ఎప్పుడైనా మీరు రక్తదానం చేశారా?
2: ముందెప్పుడు నేను రక్తదానం చేయలేదు।
14: ఇక్కడికి వచ్చాక మీకు రక్తదానం చేయాలని ఎలా అనిపించింది?
2: అవును సార్, ఇక్కడికి వచ్చే ముందు ఈ రక్తదానం అంటే ఏంటో తెలియదు నాకు। సేవాదల్ మీటింగ్ లో మా లీడర్ బ్లడ్ డొనేషన్ చేసే ఉద్దేశం ఉన్నవాళ్లను ముందుకు రమ్మంటే నాలాంటి ఎంతో మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు। అది చూసి నాలో ప్రేరణ కలిగి నేను దానికి వచ్చేలా చేసింది। ఈ రక్తదానం ఫలితంగా ఆపదలో ఉన్న ఒక వ్యక్తిని ప్రాణాపాయ పరిస్థితి నుంచి కాపాడగలను అన్న ఆలోచన రాగానే ఎంతో ఆనందం అనిపించింది। స్వామి చెప్పారు కదండి,
3: మానవ సేవే మాధవ సేవ అని.
14: ఎప్పుడు మీరు రక్తదానం చేయలేదు కదా, మొదటిసారి ఈ రక్తదానం చేసేటప్పుడు మీకు ఏ విధమైన ఫీలింగ్ ఉండేది?
3: బెడ్ మీద పడుకోగానే కొంత టెన్షన్ ఫీల్ అయ్యాను, కానీ వాళ్ళు రక్తం తీసుకుంటూ ఉంటే నాకు తీసుకున్నారన్న ఫీలింగే కలగలేదు. పైగా మంచి పని చేస్తున్నాన్న ఆనందం నాలో వచ్చింది.
14: అంటే ఈ భక్తి యాత్రలో మీరు ఒక మరపురాని సంఘటన మీరు చేశారు. ఇంతే కాకుండాను ఇంకే నేర్చుకోగలిగారు మీరు ఇక్కడ.
3: తక్కిన సోదరులందరితో కలిసి రక్తదానమే కాక ప్రశాంతి ఆశ్రమ పరిసరాలను శుభ్రపరచడం లాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను. ఇలాగే భక్తి యాత్రకు వస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొని స్వామిని సంతోషపరుస్తాననుకుంటున్నాను.
14: ఎంత చక్కటి మీ ఉద్దేశం, బాగున్నది. కానీ ఇక్కడి నుంచి మీరు మీ ఊరు వెళ్లాక ఇక్కడ మీరు నేర్చుకున్న ఈ సేవా కార్యక్రమాన్ని ఏ విధంగా 10 మందికి తెలియజేయగలరు, 10 మందిలో వ్యాపించే చర్యలు ఏం తీసుకుంటారు?
3: ఇక్కడ నేను రక్తదానంలో ఉన్న ఆనందాన్ని అనుభవించాను. మా చుట్టుపక్కల ఎక్కడైనా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తే నేనే కాక నా తోటి యువతను కూడా ఈ సత్కార్యంలో పాల్గొనేటట్టు చేస్తానండి.
18: ରକ୍ତଦାନ
19: କରିବା ପାଇଁ ତମ ଜୀବନ ଏକ ସଂକଳ୍ପ ବୋଲି ତମେ ଧରି ନେଇଛ?
18: ଆଜ୍ଞା।
0: କୁମାରୀ ତୋଫା ତ୍ରିପାଠୀ କି ସ୍ୱଚ୍ଛସାୟ ସମସ୍ତଙ୍କ ସନ୍ନିହିତ ସମ୍ବନ୍ଧ ଉଂଦି ఈమె జగత్ సింగ్ పూర్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ గా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒడిశాలో యువత సత్యసాయి సేవా కార్యక్రమాల్లో మరింత చురుకుగా పాల్గొనేటట్లు వీరు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆ వివరాలను రేడియో సాయితో పంచుకున్నారు.
20: సాయిరామ్,
19: ଆପଣଙ୍କ ନାଁ କ'ଣ?
20: ମୋ ନାଁ ହେଉଛି ତୋଫା ତ୍ରିପାଠୀ।
19: କୋଉଠି ଆସିଛନ୍ତି?
20: ମୁଁ ଆସିଛି ଜଗତସିଂହପୁର ଡିଷ୍ଟ୍ରିକ୍ଟ ପାରାଦୀପ ସମିତିର।
19: ଆପଣ ସେଠି କ'ଣ କିଛି ସଂଗଠନ ସହିତ ସାମିଲ ଅଛନ୍ତି?
20: ହଁ, ମାନେ ଭଗବାନଙ୍କ ଅପାର କରୋନାରୁ ମୋତେ ସେଠି।
21: ସାଇରାମ, ମି ପେର ଏଣ୍ଟି?
22: ସାଇରାମ, ନା ପେରୁ ତୋଫା ତ୍ରିପାଠୀ।
21: ମୀରୁ ଏକଡ ନୁଣ୍ଡି ପୁଟପର୍ତ୍ତିକୁ ବଚାରୁ?
22: ନେନୁ ଜଗତସିଂହପୁର ଜିଲ୍ଲା ପାରାଦୀପ ଅନେ ସମିତି ନୁଣ୍ଡି ବଚାନୁ।
21: ఆర్గనైజేషన్ లో ఏవైనా బాధ్యతలను చేపట్టారా?
22: స్వామి కృప వల్ల నేను జగత్ సింగ్పూర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ గా ఉన్నాను.
21: ఇంతకు ముందుగానే పుట్టపర్తికి వచ్చారా?
22: ఇంతకు మునుపు 5-6 సార్లు పుట్టపర్తికి వచ్చాను. 2009లో మొదటిసారి ఒక డ్రామా స్టేజ్ చేయడానికి వచ్చాము. అందులో ఒక ముఖ్యమైన పాత్రకి నేను వాయిస్ ఇచ్చాను. ఆ సందర్భంలో స్వామిని ఎంతో దగ్గర నుంచి చూసే అవకాశం నాకు చిక్కింది. ఆ నాటకంతో స్వామి ఎంతో ఆనందించి మా మధ్యకు 2 పిల్లల సహాయంతో వచ్చి మాతో గ్రూప్ ఫోటో కూడా తీయించుకున్నారు. ఆ ఆనందంలో నేను కళ్లనీళ్లు ఆపుకోలేకపోయాను. నన్ను చూసి స్వామి, ఆల్వేస్ బీ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ అని అన్నారు. ఆ మాటలు నా మనస్సులో ఎప్పుడూ మెదులుతూనే ఉంటాయి. అంతేకాదు, తన అంగీని పాదాలపైకి తీసుకుని మా అందరికీ పాద నమస్కారం కూడా ప్రసాదించారు. ఆ అనుభవం ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకో సంఘటన మీతో పంచుకుంటాను. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని మా ఊర్లో ఎంఏ సీట్కి ఫామ్ ఫిల్ చేశాను. ఆ సమయంలో పుట్టపర్తిలో బాల వికాస్ గురువుల మీటింగ్ జరగబోతోంది. కానీ మా తల్లిదండ్రులు పుట్టపర్తిలో మీటింగ్కి వెళ్లొద్దన్నారు. తల్లిదండ్రులు వద్దంటే వెళ్లడం మంచిది కాదని మానేద్దామనుకున్నాను. మరుసటి రోజు పుట్టపర్తికి బయలుదేరాలి. అప్పుడు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి నాకు కలలో స్వామి కనపడి, ఇంకా మొద్దులా పడుకున్నావేంటి, లే పుట్టపర్తికి వెళ్లే ప్రిపరేషన్స్ చేసుకో అన్నారు. రక్కగదిలో పడుకున్న మా అమ్మకి అదే సమయంలో స్వామి కలలో కనపడి, అది మీ కూతురు అనుకుంటున్నావా? తనని వెళ్లొద్దంటున్నావు, తనని పుట్టపర్తికి పంపించు అన్నారు. అమ్మ పరుగు పరుగున నా దగ్గరికి వచ్చి, నిన్ను నేను అడ్డుపెట్టను, నువ్వు పుట్టపర్తి బాలవికాస్ గురూస్ మీటింగ్ కి తప్పకుండా వెళ్ళు, సామాన్లు సర్దుకో అంది. అంతకంటే వింతేమిటంటే, అదే సమయంలో వెళ్లవలసిన వాళ్లల్లో ఒక ఆమె ఏదో కారణం వల్ల డ్రాప్ అయిపోయింది. ఆ టికెట్ మీదనే నేను పుట్టపర్తికి రాగలిగాను. ఆసారి కూడా ఎంతో దగ్గర నుండి స్వామిని చూడగలిగాను.
21: సశరీరంగా ఉన్నప్పుడు మీరు స్వామిని చూసే అదృష్టాన్ని నోచుకున్నారు, ఇప్పుడు మరే విధంగా ఫీల్ అవుతున్నారు?
22: April 24th స్వామి మరి మన మధ్య ఇక లేరు అన్న విషయాన్ని నేను నమ్మలేకపోయాను. ఆ విషయం నిజం కాకపోతే బావుండు అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనే శక్తి ధైర్యము నాకు ప్రసాదించమని స్వామిని పదే పదే వేడుకున్నాను. సమాధి దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు దుఃఖం పొంగి పొర్లింది, అస్సలేడుపు ఆపుకోలేకపోయాను. అప్పుడు మా స్టేట్ ప్రెసిడెంట్ జగన్నాథం అంకుల్ చెప్తున్న మాట గుర్తొచ్చింది, మీరెప్పుడూ స్వామిని అందరిలో చూసే ప్రయత్నం చేయండి అని. ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి తేరుకోగలిగాను.
4: సమాధికి దెఖిలి, సమాధికి టచ్ బి కలి, ଏବେ ଅବଶ୍ୟ ଲାଗୁଛି, ମାନେ ସେତେବେଳେ ଲାଗୁଥିଲା ଯେ ଗୋଟେ ଯେମିତି ଆମେ ୱେଟ୍ କରିକି ରହୁଥିଲୁ ଯେ ସ୍ୱାମୀ ଆସିବେ, ସ୍ୱାମୀ ଆସିବେ, ସ୍ୱାମୀ ଆସିବେ, ସେଇ ଜିନିଷଟା ନାହିଁ. କିନ୍ତୁ ହେଲେ ବି ମାନେ ଯାହା ବି ହେଲେ ମାନେ କିଏ ଆଡଜଷ୍ଟ କରିପାରୁଛି କି ନାହିଁ ମୁଁ ଜାଣିନି, କିନ୍ତୁ ନିଜକୁ ଆଡଜଷ୍ଟ ତ କରିବାକୁ ପଡିବ. କିନ୍ତୁ ଏତିକି ଜାଣିକିରି ଯେ ଖୁସି ଯେ ତାପରେ ମାନେ ଯୋଉ ମଉସା ଯୋଉ କଥାଟା କୁହନ୍ତି ଯେ ସ୍ୱାମୀ ଏବେ ସେତେବେଳେ ଶରୀରରେ ଥିଲାବେଳେ ଜଣ ମାନେ ଗୋଟିଏ ଜାଗାରେ ଥିଲେ, ଏବେ ସବୁଆଡେ ଏମିତି ମାନେ ବିଛାଡି ହେଇକି ରହିଛନ୍ତି, ସେଇ ଜିନିଷଟା ଭାବିକି ଟିକେ ଟିକେ ଖୁସି ହେଇଯାଉଛି.
0: శ్రీ దీపేంద్ర కుమార్ నాగ్ కూడా ప్రశాంత నిలయానికి మొదటిసారి వచ్చారు. పుట్టపర్తి రావాలన్న తలంపు వారికి ఎందుకు కలిగిందో, ఇక్కడ పత్తి యాత్రలో 3 రోజులు గడిపాక వారి అనుభవం ఏమిటో ఇట్లా తెలిపారు.
5: దీపేంద్ర కుమార్ నాగ్
19: కోటు ఆశ్చ
5: భవానీపట్న సమితిరు కొల్హాని ఒడిశా ఆశ్చి.
0: పేరేంటి?
18: నా పేరు దీపేంద్ర కుమార్ నాగ్.
0: ఎక్కడి నుంచి వచ్చారు?
18: నేను భవానీపట్నం సమితి కలహండి జిల్లా నుంచి వచ్చాను.
0: ఇంతకుముందు ఎప్పుడైనా పుట్టపర్తి మీరు వచ్చారా?
18: నేను ఇంతకు ముందు పుట్టపర్తి రాలేదు, ఇదే మొదటిసారి రావడం.
0: అయితే మీకు పుట్టపర్తి రావాలి అని ఎందుకు అనిపించింది?
18: ఇక్కడ ఎన్నో వింతలు విశేషాలు జరుగుతాయని నా తోటి భక్తులు చెప్పగా విన్నాను. అలాంటి పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని నా కోరిక కలిగింది, అందుకోసం వచ్చాను.
0: మీకు ప్రశాంతి నిలయంలోని ఏ విషయం బాగా నచ్చింది?
18: నాకు ఇక్కడ ఉన్న ప్రశాంతత, భక్తుల్లో ఉన్న క్రమశిక్షణ నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి.
0: ఈ పత్యాత్రికని మీరు వచ్చి ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా, ఈ ఇది కాక ఇంకే విషయాన్ని మీకు మిమ్మల్ని ఆకర్షించిందా?
18: ఈ పత్యాత్ర సందర్భంగా సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు, సేవా కార్యక్రమాలు జరిగాయి, డ్రామాలు కూడా మా వాళ్లు వేశారు, ఆడపిల్లలు నృత్య ప్రదర్శన ఇచ్చారు, అవి నన్ను ఆకట్టుకున్నాయి.
0: ఇలాంటి అవకాశం కానీ మళ్లీ మీకు వస్తే పుట్టపర్తి రావాలనుకుంటున్నారా?
18: తప్పకుండా వస్తానండి.
0: ఇక్కడి నుంచి మీ గ్రామానికి వెళ్లాక మీరు ఇక్కడ చూసినవి, ఇక్కడ తెలుసుకున్నవి ఏ విధంగా దాన్ని ఉపయోగించదలుచుకున్నారు?
18: నేను ఇక్కడ చూసిన ప్రశాంతతని, క్రమశిక్షణని పాటిస్తూ అందరినీ ప్రేమించే ప్రయత్నం చేస్తాను.
0: మీరు ముందు కూడా సాయి సంస్థకి వచ్చి వెళ్తూ ఉండేవారు కదా, ఇప్పుడు ఈ పత్యాత్ర తర్వాత ఆ సంస్థల్లో ఏ విధంగా మీరు మీ సమయాన్ని, మీ శక్తిని ఉపయోగించుకున్నారు?
18: నేను ఇక్కడ ఏ విషయాలు నేర్చుకున్నాను అవన్నీ కూడా అక్కడ అమలు చేసే ప్రయత్నం చేస్తాను. అంతేకాక సాయి సంస్థ కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్నాను.
19: ଏବଂ ପ୍ରତିଯାତ୍ରା ଫେରିଲା ପରେ ସଂଗଠନ କାର୍ଯ୍ୟକ୍ରମରେ କେତେ ଦୂର ଆହୁରି ଯୋଗଦାନ କରିବା ପାଇଁ ତମର ଇଚ୍ଛା ହେଉଛି?
5: ବହୁତ ସାର୍, ବହୁତ ଯୋଗଦାନ କରିବି। ଏଠି ଯୋଉଟା ଶିଖିଛି ସବୁ ସେଟା କାର୍ଯ୍ୟରେ ପରିଣତ କରିବି।
0: କୁମାରୀ ଶ୍ରୁତି ସାମନ୍ତରାୟ ଅତି ପିନ୍ନ ବୟସ୍ସୁଲୋନେ ସ୍ୱାମୀ ଦର୍ଶନ ପୋନ୍ଦିନ ଅଦୃଷ୍ଟବନ୍ତରାଳୁ। ଦୀନିକି କାରଣ ଈମେ ତଲ୍ଲିଦଣ୍ଡୁଲୁ ସ୍ୱାମୀ ଚିରକାଲ ଭକ୍ତୁଲୁ। କୁମାରୀ ଶ୍ରୁତି ଇପ୍పటి ପ୍ରତିଯାତ୍ରଲୋ ଜରିଗିନ ସାଂସ୍କୃତିକ କାର୍ଯ୍ୟକ୍ରମାଲ୍ଲୋ ପ୍ରମୁଖ ପାତ୍ରନୁ ନିର୍ବହించారు। ଆମେ ଅନୁଭବାଲନୁ କୂଡା ବିନ୍ଦାଉ।
19: ସାଇରାମ
6: ସାଇରାମ
19: ତୁମର ନାଁ କଣ?
6: ମୁଁ ଶ୍ରୁତି ସାମନ୍ତରାୟ, ଓଡ଼ିଶା ଭୁବନେଶ୍ୱରରୁ ଆସିଛି।
19: ତୁମେ ସତ୍ୟସାଇ ସଂଗଠନରେ କେବେ ସାମିଲ ହେଲ?
6: ସେମିତି ଦେଖିବାକୁ
14: ଗଲେ ନି ପେରେଣ୍ଟ ଅମ୍ମା,
7: ନା ପେରେ ଶ୍ରୁତି ସାମନ୍ତରାୟ।
14: ନୁ ଏକଞ୍ଚ ଚେଉ
7: ନେନୁ ଓଡ଼ିଶା ଭୁବନେଶ୍ୱର ନୁଣ୍ଡି ବଚ୍ଚାନୁ।
14: ଏ ସାଇ ସଂସ୍ଥାଲୋ ନୁ ଏପୁଡ ଚେରାଉ?
7: ମା ଅମ୍ମା ନାନା ନା ଚିନ୍ନ ବୟସ ନୁଣ୍ଡି ସ୍ୱାମୀ ଭକ୍ତୁଲୁ। నేను కూడాని బాలవిక స్టూడెంట్ ని। ఇక్కడ నేను స్వామి స్కూల్లో 11 క్లాస్ నుంచి చదివాను। తర్వాత అనంతపూర్ క్యాంపస్ నుండి ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను।
14: అయితే ఈ సంవత్సరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీ ఊరికి వెళ్లి అక్కడ సాయి సంస్థల్లోని ఏమైనా పని చేస్తున్నావా?
7: చేస్తున్నానండి। స్వామి దయ వల్ల ఇక్కడ నుండి భువనేశ్వర్ వెళ్లేక నన్ను డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఫర్ లేడీస్ గా నియమించారు।
14: ఈ యూత్ కోఆర్డినేటర్ అంటున్నావు కదా, అక్కడ ఏ ఏ పని జరుగుతున్నాయి యూత్ లోని?
7: అక్కడ ప్రతి నెల మూడో ఆదివారం మా యూత్ మీటింగ్ అవుతుందండి। అక్కడ పుట్టపర్తి లాగే స్పోర్ట్స్ మీట్ చేస్తున్నాం। ప్రశాంతి నిలయంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అవన్నీ అక్కడ కూడా చేద్దాం అనుకుంటున్నాం।
14: వెరీ నైస్, చక్కగా ఉంది। అయితే పత్యాత్రలో ఇక్కడ ఈ మాట వచ్చినప్పుడు మీరు ఏ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు?
7: ఈ పర్తి యాత్ర 27 నుంచి 29 డిసెంబర్ 3 రోజుల కార్యక్రమంలో మా యూత్ అంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు। నేను కూడాని 27 డిసెంబర్ లో అయిన కల్చరల్ ప్రోగ్రామ్ లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాను।
14: 27వ తారీఖున జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏంటి?
7: 27 డిసెంబర్ లో ముఖ్యమైన కార్యక్రమాలు సాయి కుల్వంథాల్లో జరిగిన కార్యక్రమం, మొట్టమొదట భద్రక్ విద్యా విహార్ చిన్నారులు ప్రదర్శించిన జగన్నాథ్ లీలామృతం నృత్య నాటిక, చిన్న పిల్లలు ఎంతో అందంగా డాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు। రెండోది కటక్ యువతులు ఫరిష్తే సాయి గగన్ కే నాటకం ప్రదర్శించారు। ఈ నాటకం జరిగిన సంఘటన మీద ఆధారపడింది। మూడోది సత్యసాయి విద్యా విహార్ కి చెందిన బాల్వికాస్ బాలికలు ప్రదర్శించిన భారత్ వందన అనే నృత్య నాటిక।
14: ఆ భారత్ వందన అది దేశభక్తి గీతంలా ఉంది, అది కొంచెం పాడి వినిపిస్తారా?
7: ఓ తప్పకుండా అండి।

0: శ్రీ బ్రహ్మానంద హోత స్వామి చిరకాల భక్తులు. వీరు ఒడిశా సాయి సంస్థల సాంస్కృతిక కార్యక్రమాలకి సమన్వయకర్త. పర్తియాత్రలో ఈసారి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలని శ్రీ హోతా గారు పర్యవేక్షించారు.
1: ଦ୍ୱିତୀୟ ଦିନର ସାଂସ୍କୃତିକ କାର୍ଯ୍ୟକ୍ରମର ମୁଖ୍ୟ ଆକର୍ଷଣ ଥିଲା ସାଇ ସିମ୍ଫୋନି ଓଡ଼ିଶା ଦ୍ୱାରା ଭକ୍ତି ସଂଗୀତର ଏକ କାର୍ଯ୍ୟକ୍ରମ.
2: ଓଡ଼ିଶା ପର୍ତ୍ତିଯାତ୍ରାର ରେଣ୍ଡବ ରୋଜ କାର୍ଯ୍ୟକ୍ରମ ମୁଖ୍ୟ ଆକର୍ଷଣ ସାଇ ସିମ୍ଫୋନି ଓଡ଼ିଶା ଦ୍ୱାରା ଭକ୍ତି ସଂଗୀତ କାର୍ଯ୍ୟକ୍ରମ. ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମ ସାଇ କୁଲବନ୍ତ ସଭାମଣ୍ଡପଲୋନ ଅନ୍ଦରିନି ଆଲରିଚିନ୍ତି. କାର୍ଯ୍ୟକ୍ରମ ନିର୍ବହ ଶ୍ରୀ ବ୍ରହ୍ମାନନ୍ଦ ହୋତା ଏହି କାର୍ଯ୍ୟକ୍ରମ ଏ ବିଧ ରୂପତିଦ୍ଦୁକୋ చెప్తున్నారు బింద. హోతా గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మీరు ఆర్గనైజ్ చేయగలిగారు, దీని వెనకాతల ఏ విధమైన ప్రయత్నం జరిగిందో కొంచెం చెప్తారా?
3: ఒడిశాలో వేర్వేరు జిల్లాల నుంచి సంగీతంలో ప్రవేశం ఉన్న యువతని ఎంపిక చేసి ఈ సాయి సింఫనీ స్థాపించాం. కిందటి అక్టోబర్ నెలలో జరిగిన పత్తియాత్రలో వీరు ప్రదర్శించారు. వాళ్ల అదృష్టం, స్వామి కృప వల్ల 2 నెలల్లో మరొకసారి స్వామి సన్నిధిని ప్రోగ్రాం ఇచ్చే అవకాశం వాళ్లకి కలిగింది. ఎంతో ఉత్సాహంగా ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు భువనేశ్వర్లో 4 రోజుల నుండి దీక్షగా రిహార్సల్స్ చేశారు. పిల్లలందరూ ఉద్యోగస్తులు అయినా కాని ప్రాక్టీస్కి రెగ్యులర్ గా వచ్చేవారు, ఇంట్లో కూడా ప్రాక్టీస్ చేసుకునేవారు. ఆ విధంగా అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామి ముందు ప్రదర్శించగలిగాం. ఇదంతా కూడా భగవంతుని ఆశీస్సులతోనే జరిగింది. ఎంచేతంటే ప్రశాంతి నిలయంలో సాయి కుల్వంత హాలు సభామండపంలో వేలాది ప్రజల ఎదుట ప్రదర్శనం చేయడం మామూలు విషయం కాదు.
2: నిజమే, మీరు చెప్పినట్టు అంతమంది వేల సంఖ్యలో ఉన్న భక్తుల ఎదుట ప్రదర్శించాలంటే అది స్వామి కృప వల్లే సంభవించింది గాని మరో విధంగా కాదు. అయితే సాయి సింఫనీలో పాడిన ఒక పాటను పాడి మీరు వినిపిస్తారా?
4: మాగు కరుణామయీ

0: అంబదొళ గ్రామానికి చెందిన శ్రీ త్రినాథ్ స్వామివారి చిరకాల భక్తులు. భౌతికంగా స్వామి మన మధ్య లేకపోయినా బాబావారి సర్వాంతర్యామిత్వాన్ని ఏ విధంగా అనుభవించగలుగుతున్నారో వారి మాటల్లోనే విందాం.
1: ପ୍ରତିଯାତ୍ରାରେ ତମେ ଭାଗ ନେଇଛ ଏବଂ ଏହି ପ୍ରତିଯାତ୍ରାରେ ଭାଗ ନେବା ପୂର୍ବରୁ ଆଗରୁ କେବେ ପ୍ରଶାନ୍ତି ଆସିଥିଲେ?
2: ହଁ, ଅନେକ ଥର ପ୍ରଶାନ୍ତି ଆସିଛି. ସାଇରା ମଣ୍ଡି ପୁଟପର୍ତ୍ତି ରାଡୁ ମିକିଦେ ମଧୁର ସାରା?
3: లేదండి, చాలాసార్లు వచ్చాం పుట్టపర్తి.
2: అలాగా మళ్లీ మళ్లీ ప్రశాంతి నిలయానికి రావడానికి మీకు ఇక్కడున్న ఆకర్షణ ఏమిటి?
3: సాయిరాం, భారతదేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు నేను తిరిగానండి, కానీ ప్రశాంతి నిలయం వచ్చిన తర్వాత ఇంకెక్కడికి పోవాలనిపించట్లేదు. ఈ యొక్క ప్రశాంతి నిలయంతో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది. ఈ ఆశ్రమంలో గాలి, నీరు, పరిసరాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ ఆనందాన్ని ఎక్కడ ఇంకా ఏ పుణ్యక్షేత్రంలో కూడా మనం పొందలేము. అందుచేత ఇప్పుడు ప్రశాంతి నిలయంతో సంపర్కం ఉంచుకోవాలనేటువంటి యొక్క ఆత్రత ఉంది. అంతేకాదు, నాకు ఇంకా అనిపించేదండి, స్వామి అవకాశం కల్పిస్తే నేను స్థిరంగా ఇక్కడే ఉండిపోవాలని నాకుంది. కానీ మరి మా ఊరినే ప్రశాంతి నిలయంగా చేసుకుని స్వామి సూచించినటువంటి సేవలు చేసుకుని తరించాలని మరి స్వామి నిర్ణయం కాబోలు. ఇక్కడికి వస్తే ఒక రీఛార్జ్ చేసినట్టుగా ఉంటుందండి. ఇక్కడ ఆనందం ఈ సొసైటీలో మనకు వేరే బయట సొసైటీలో ఎక్కడ కూడా మనకు దొరకదు. ఈ మానసిక శాంతి ఆనందం పొందడానికి ఇక్కడికి వస్తుంది సార్.
2: అయితే ఇంత మురుపు మీరు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఒక తేడా ఉంది. అప్పుడులో స్వామి మన మధ్య భౌతికంగా ఉండేవారు, వారి దివ్య ప్రసంగాల్ని మనం స్వయంగా వినే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు కదా, ఈ పరిస్థితులు మీకు ఎలా అనిపిస్తుంది?
3: స్వామి ఎన్నోసార్లు తన ఉపన్యాసంలో చెప్పారండి, నా యొక్క ఈ యొక్క 5 అడుగుల దేహం మాత్రమే ఈ శరీరం కాదు, నేను కాదు అని స్వామి చెప్తూ వచ్చారు. ఈ దేహాన్ని కాదు, నేను దేహిని అని చెప్తూ వచ్చారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. స్వామిని ఒక దేహానికే పరిమితం అని చేయకూడదు. అన్ని వేళ్ల మనతో ఉన్నారు. అనంతుడు అండి ఆయన, ఈజ్ ఎటర్నల్. వారితో సమకాలికులుగా ఉండే అదృష్టం మనకు స్వామి ప్రసాదించారు. పూర్వజన్మలో రాముడు ఈ యొక్క వానరుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఈనాడు స్వామికి మనం ఉన్నాం. స్వామి తెర వెనుక ఉండి పోయినారని మనం బాధపడక్కర్లేదు. స్వామి చెప్పినటువంటి వాటిని మన మనసుల్లో నింపుకొని స్వామి యొక్క వైబ్రేషన్స్ మనం పొందాలి. ఇక్కడికి పుట్టపర్తి వస్తే ఆ అనుభవాన్ని మనం అనుభవించగలుగుతాం.
2: బాగుందండి. అయితే ఇప్పుడు ఈ పుట్టపర్తి యాత్రలో మీకు కలిగిన అనుభవాలు లేదా విశేషాలు ఏమిటి?
3: మేము ఇంతకుముందు లోగా 2011లో వచ్చామండి పుట్టపర్తికి. కానీ ఇప్పుడు పత్తి యాత్ర మేము భయపడ్డాం, ఎందుకంటే స్వామి లేరు, స్వామి భౌతికంగా లేరు కదా. ఈ యొక్క వాళ్ళంతా ఉత్సాహంగా ఎంతవరకు పాల్గొంటారు సభ్యులని భయపడ్డాం. కానీ చాలా విచిత్రం అండి, మా ఆలోచన తప్పని చెప్పి స్వామి తేల్చారు. స్వామి యొక్క వైబ్రేషన్స్ దివ్య ఆశీస్సులతోని అందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందాం. రథయాత్రనండి, ఆధ్యాత్మిక ఉపన్యాసాలనండి, భక్తుల అనుభవాలనండి, అసలు ప్రతి విషయం కూడా మేము పొందినటువంటి అనుభవాన్ని మాటలతో చెప్పలేమండి. స్వామికి చాలా రుణపడి ఉన్నాం.
2: మరో విషయం అండి, మీరు ఇక ఇప్పుడు మీ ఊరికి తిరిగి వెళ్ళిపోతున్నారు కదా, వెళ్లిన తర్వాత మీరు చేయబోయే కార్యక్రమం ఏమిటి?
3: స్వామి ఇంతకుముందు చెప్పారండి, ఇది చెప్పే ముందు మీకు ఒక్కసారి మా యొక్క అనుభవం చెప్పాలి.
2: చెప్పండి.
3: స్వామి చెప్పారు, ఒకప్పుడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. కానీ ఇప్పుడు స్వామి ఏం చెప్పారు, యువర్ లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. అంటే మన ప్రవర్తన మనం మార్చుకోవాలి. మన ప్రవర్తనతోని మనం చేసేటువంటి ఓహో ఇతను సాయి భక్తుడు, ఈ విధంగా మనం ఉండాలి అని ఉండే విధంగా మనం ప్రవర్తన ఉంచుకోవాలండి. ఆ రకమైనటువంటి యొక్క సంబంధాన్ని మరి గత 12 సంవత్సరాల బట్టి మేము వస్తున్నాం ఇక్కడికి. కానీ స్వామితోనే ఉన్నటువంటి ఆ యొక్క చిక్కిన స్వామిని మనం ఇక వదిలిపెట్టకూడదు. ఆయన యొక్క సంకల్పం

0: ఆయన యొక్క సేవా కార్యక్రమంలో తరించడమే మనం ఒక ధ్యేయంగా పెట్టుకుని స్వామిని ఒక్కటే ప్రార్థిస్తున్నామండి, ఒక ఇన్స్ట్రుమెంట్ గా మమ్మల్ని వాడుకోండి స్వామి అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మేము ఇక్కడి నుంచి సాయి సంస్థల్లో ఎక్కువగా పాల్గొంటూ సాయి సందేశాన్ని ఇంచి కూడా వ్యాపింప దాన్ని చేయడమే మా యొక్క ధ్యేయంగా మేము పెట్టుకుంటాం. అదే రకంగా ఇక్కడ జరిగేటువంటి సేవా కార్యక్రమంలో కూడా అందరూ కూడా సభ్యులు పాల్గొని ఆనందాన్ని అనుభవించేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, మీలో చాలా మంది స్వామిని స్వయంగా చూశారు లేదా స్వామి బోధనతో ప్రేరేపితులై స్వామి వల్ల ఆకర్షితులై వారు ఉన్నారు. మీరు కాకుండా కొత్త వారు ఎవరైనా కూడా ఈ కార్యక్రమంలోకి వస్తున్నారా?
0: సాయిరామ్, ఇప్పుడు మేము అంబోధోలా సమితి నుంచి వచ్చామండి. ఇంతకుముందు మేము ప్రదర్శించినటువంటి కులవంతాల్లో కార్యక్రమాలు ఎంతో మంది పాత భక్తులే వచ్చేవాళ్లు. కానీ విశేషం ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఎంతో మంది అయ్యో మేము అప్పుడు పుట్టపర్తి చూడలేక స్వామిని చూడలేకపోయినామే, కనీసం ఇప్పుడు స్వామి సమాధిని మేము చూద్దామని చెప్పి 80% ఎక్కువ మంది కొత్త వాళ్ళు వచ్చారండి మాతో పాటు. నిజంగా ఆ యువతను కూడా ఈ యొక్క స్వామి కార్యక్రమాలు ఆకర్షిస్తున్నాయి. ఈ విధంగా స్వామి యొక్క సంస్థలో మేము పనిచేస్తూ ఎంతో స్వామి యొక్క ఆశీస్సులు పొందుతాం. మాకు
2: ସେମାନେ ଆସିଲା ପରେ ତାଙ୍କ ସହିତ ପର୍ସନାଲ ଇଣ୍ଟରଭ୍ୟୁ ଓ ଇଣ୍ଟରାକ୍ସନ କରୁଥିଲେ, ବହୁତ ଖୁସି ଅଛନ୍ତି ସେମାନେ. ମୁଁ ଭାବୁଛି ଏମିତି ଗୋଟେ ପର୍ଯ୍ୟାୟ ପାଇଗଲୁ ଆମେ, ଯାହାଦ୍ୱାରା କି ଅନେକ ଗୁଡ଼ିଏ ସ୍ଥାନୀୟ ଅଞ୍ଚଳ ଯୁବକମାନଙ୍କୁ ପୁଣିଥରେ ସମିତିରେ ପାଇପାରିବୁ ଏବଂ ଆଗକୁ ଯେଉଁ ଗୋଟେ କାର୍ଯ୍ୟକ୍ରମ କରୁଛୁ ଆମେ ସେ କାର୍ଯ୍ୟକ୍ରମକୁ ଆମେ ଆହୁରି ଦୃଢ଼ୀଭୂତ କରିପାରିବୁ.
3: ଆପଣ କହିବା କଥା ପ୍ରତିଯାତ୍ରା ମାଧ୍ୟମରେ ଆପଣ ନୂଆ ନୂଆ ଭାଇମାନଙ୍କୁ ସଂଗଠନ ଭିତରକୁ ଆଣିପାରୁଛନ୍ତି,
2: ପାଇପାରିଲୁ ଆମେ, ଗୋଟେ ବଢ଼ିଆ ସୁଯୋଗ ତିଆରି ହେଲା.
3: ଧନ୍ୟବାଦ।

ఇప్పటి వరకు మీరు ఒడిశా నుండి 2011 సంవత్సరంలో రెండవసారి వచ్చిన పర్తియాత్ర ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ విన్నారు. ఈ కార్యక్రమంలో పర్తియాత్రలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు తమ అనుభవాలను మనస్సుకు హత్తుకునేలా వివరించారు. భక్తుల స్పందనలు విన్న తర్వాత ఈ పర్తియాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయని మీరు నిస్సందేహంగా తెలుసుకునే ఉంటారు. ఇంతేకాదు, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ ఏకకంఠంతో స్వామి మన మధ్యనే మనతోనే ఉన్నారన్న నమ్మకాన్ని దృఢమైన ఆత్మవిశ్వాసంతో వెల్లబుచ్చారు. ఈ ఆత్మవిశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని స్వామివారు నిర్దేశించిన సేవా కార్యక్రమాల్ని నిరాఘాటంగా ముందుకు సాగనిద్దాం. సాయిరాం.

ఓం శ్రీ సాయిరాం. అధ్యాత్మ విద్య విద్యానాం. విద్యలన్నింటిలోకి ఆత్మవిద్యే ప్రధానం. ప్రాపంచిక విద్య పారమార్థిక విద్యను జోడించి నేటితరం యువతీ యువకులను సన్మార్గంలో నడిపిస్తున్నది సత్యసాయి విద్యా ఉద్యమం. నేటి శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు ఇప్పటికీ ఎన్నో వేల మంది విద్యార్థులను ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దింది. సమాజ అభ్యుదయానికి, దేశ ప్రాపంచిక శాంతికి అటువంటి విద్యార్థులే అవసరమని స్వామి ప్రబోధ. మరి ఈ విద్యా ఉద్యమానికి నాంది 1968లో స్వామి ప్రారంభించిన అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాల అన్నది గమనార్హం. ఈ సంవత్సరం అనంతపురం కళాశాల స్వర్ణోత్సవం జరుపుకుంది. ఇది మనందరికీ ఎంతో ఆనందభరితమైన వేడుక. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా కళాశాల నాంది ప్రస్తావన, కళాశాల భవన నిర్మాణం, భవన ప్రారంభోత్సవం, అభివృద్ది సోపానాలు, ఉపాధ్యాయుల, విద్యార్థుల, ఇతర సిబ్బందుల అనుభవాలు, ఇంకా మరెన్నో అనుసంధాన అనుభవాలను శ్రోతలందరికీ అందిస్తూ రేడియో సాయి తెలుగు బృందం జూలై 20-21వ తేదీల్లో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను పలు శీర్షికలలో సమర్పించింది. వాటి పునఃప్రసారాన్ని శ్రోతలకు ఇప్పుడు అందిస్తున్నాం. అనంతపురం కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం 1971లో జరిగింది. దానికి భారత అధ్యక్షులు శ్రీ వివి గిరి, ఆయన సతీమణి శ్రీమతి సరస్వతీ గిరి, విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా స్వామి అనుగ్రహించిన దివ్యోపన్యాసంతో పాటు పలువురు ప్రముఖుల ప్రసంగాలు, భవన నిర్మాణ సమయంలో సేవ చేసుకుని స్వామి అనుగ్రహానికి పాత్రుడైన వారిలో కొందరి అనుభవాలను ప్రారంభోత్సవ సంరంభం శీర్షిక పేరిట జూలై 21వ తేదీ రేడియో సాయి తెలుగు బృందం ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలలో సమర్పించింది. ఆ కార్యక్రమ పునఃప్రసారాన్ని ఇప్పుడు వినండి.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సై శ్రోతలకు సాయిరాం. తల్లి ఒడి తొలిబడి అన్నది ఆర్షవాక్యం. సాధారణ మానవుణ్ణి మహానుభావునిగా తీర్చిదిద్దిన ఎందరో మాతృమూర్తుల గురించి స్వామి ఒక పద్యంలో ఇలా చెప్పారు.

0: అలాంటి అత్యున్నత గుణగణాలు గల మాతృమూర్తులు నేటి సమాజానికి ఎంతో అవసరం. అందుకోసం భగవాన్ మహిళల కోసం ప్రత్యేకంగా ఒక కళాశాలను ప్రారంభించాలని సంకల్పించారు. ఫలితంగా 1968 జూలై 8 అనంతపురంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ మహిళా కళాశాల ప్రారంభమైంది. 1969 కళాశాల సొంత భవంతికి శంకుస్థాపన జరిగింది.
1: అంతేకాదు స్వప్న, కేవలం 18 కూడా పూర్తి కాకుండానే భగవాన్ దివ్యాశీస్సులతో ఒక అద్భుతమైన కళాశాల భవనం, వసతి గృహం, గ్రంథాలయం కూడా రూపుదిద్దుకున్నాయి. వాటికి 1971 జూలై 8 తారీఖున లాంఛనప్రాయంగా ప్రారంభోత్సవం జరిగింది.
0: ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యోపన్యాసం ఇస్తూ స్వామి విశ్వశ్రేయస్సు కోసం ధర్మాన్ని పునరుద్ధరించే నిమిత్తం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

పాశ్చాత్య వీరుల పదోలు స్వాతంత్రమును గన సమర భూమి పాండిత్యమున కాల ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ఆసక్తి చూపిన అమర భూమి

0: అంటే
1: హరి
0: కౌసల్యవరసూక్తి గర్భమౌటన్ కదా రాముడు దేవుడై రమణిగా అంటే సీతాసు జన

ప్రాంతి పుత్తలి బాయి సంస్కృతి తంబుల కదా గాంధీ మహాత్ముడై ఘనత నుందే జీవకోటికి మక్కువ జీవమగుచు ఆహార తంబును పెంచడి అమ్మ కంటే ఆదరం తగు వస్తువు అవని కలదే అమ్మ

0: పవిత్రాత్మ స్వరూపులారా, ఈనాడు మహాపర్వదినంగా పరిగణించుకున్నటువంటి ఈ ఉకార ప్రేముల యొక్క చేరికను మనం ఎంత ఆనందంతో అనుభవిస్తున్నామనేటువంటిది మన అనుభూతికే గోచరం కాని వాక్యములకు అది అతీతమైనటువంటిది. ఆలోచించగల ప్రతి వ్యక్తి కూడాను అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు అన్ని రంగముల ఎందుకు కూడాను విచ్చలవిడిగా తాండవమాడుతుండటము అందరికీ విదితమైన విషయమే. జీవితములకు ప్రధానమైనటువంటి యొక్క ఆనందాన్ని అందుకునే నిమిత్తమై వ్యక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికి బదులు వ్యర్థము గావించుకోవటం మానవత్వానికి సార్థకం కానేదని కూడాను మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు జీవితముకు సంబంధించినటువంటి ప్రతి రంగమును కూడాను పుష్టివంతంగాను దానికి ప్రయోజనకరంగా మనము తీర్చిదిద్దుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటమే మన భారతీయుల యొక్క ప్రథమ కర్తవ్యము. ఈనాడు మానవత్వంలో చెలరేగినటువంటి అశాంతి, అన్యాయ, అక్రమ, అనాచారము అనేటువంటి ఈ వైశాచిక ప్రవర్తులు మన యొక్క సమాజం నందు ప్రణయ తాండవము జరుపుతున్నటువంటి ఈ సమయం నందులో మనం శాంతి సహనముతో, భక్తి ప్రేమలతో, ఆనందమైనటువంటి సహనముతో దీనిని ఎదుర్కొని తద్వారా మన భారతదేశంలో భద్రశాంతులు పొందించుకోవడానికి తగిన కంకణం కట్టుకోవటము భారత పుత్రులైనటువంటి ప్రతి వ్యక్తికి కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమని కూడాను మీరు విశ్వసించవలసినటువంటి విషయము. విద్యను ఈనాడు ధనముతో కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇది కేవలం గుణంతో మనకు లభించవలసినటువంటి పవిత్రమైనటువంటి సార చూస్తే రసమే కాని ధనముతో బలముతో మనం సాధించడానికి వీలు కాదు. కనుకనే ఈనాడు విద్యారంగములు అనేక రకములైనటువంటి క్రమశిక్షణను కోల్పోయి తద్వారా ఈ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఆనందమును కూడాను అది దూరమై ఇందులో వీరు గుర్తించవలసినటువంటి యొక్క గుణమును, క్యారెక్టర్, ఈ శీలమును సరైనటువంటి మార్గంలో మనం అర్థం చేసుకోకపోవటం చేతని మన భారతదేశము ఈనాడు అన్ని దేశములకు కూడాను తల ఒక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ సరస్వతీబాయి గారు చెప్పినట్టు కేవలం వివేకంతోనే మన యొక్క జీవితాన్ని ఆనందకరమైనటువంటి రీతిగా మనం దిద్దుకోగలమే కానీ విద్య వల్ల మాత్రం ఏమాత్రం కూడా సాధ్యం కానేరదు. విద్య కేవలం ఉద్యోగ నిమిత్తమై మనకు కొంతవరకు సహాయం చేయవచ్చును. కానీ ఈనాడు మనం విద్యను నేర్చుకుని ఉద్యోగం నిమిత్తమై మనం ప్రాపలాడుతున్న చేత పురుషులకు కూడా ఉద్యోగములు లేక వారు స్త్రీల కంటే హీనమైనటువంటి స్థితిని అందుకోవడానికి కూడా సంసిద్ధులై ఉంటున్నారు. కనుక మనం విద్యను నేర్చుకోవటం మొట్టమొదట మనం దేనిని మనం చక్కదిద్దుకోవటం అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే మన యొక్క వ్యక్తిత్వం కూడా సార్థకం అవుతుందని కూడా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.
1: ఉద్యోగము చేయను విద్యలందరూ పోగా గృహకృత్యములు

0: ఇంటిలోని కొరతలెంతయో అయుందిన సుఖము చూడబోవ సున్నయే ఉద్యోగి పదవి అందిచున్న పడతి ఎప్పుడు. నిజముగా ఈయన ఉద్యోగం చేసేటువంటి యొక్క పడతికి అనేక సమస్యలంతా కూడా చేరి ఆమెను ఉక్కిరి విక్రి చేస్తున్నటువంటి విషయము ఉద్యోగం చేసేటువంటి వనితలకంతా కూడా చక్కగా చేసిన విషయమే. కానీ ఉద్యోగమే మన యొక్క జీవితాధారంగా మనం భావించకూడదు. స్త్రీలు తమ గృహమును తమ పిల్లలను తమ పదవులను సరైనటువంటి రీతిగా అర్థం చేసుకుని వర్తించేటువంటి యొక్క సత్యాన్ని వాడు గుర్తించాలి. అప్పుడే మన యొక్క విద్య కూడా దానికి తగినటువంటి త్యాగానికి గుణానికి శీలానికి సత్యానికి నిజానికి నీతికి కూడా సరైనటువంటి ఆధారంగా కూడా ఉంటుంటాయి. ఈనాడు మన కళాశాలలో అనేక రకములైనటువంటి యొక్క సమస్యలు అలజడులు బయలుదేరి ఏ రకమైనటువంటి యొక్క దుస్థితికి మనం తీసుకుని పోతున్నామో మీకు అందరికి తెలిసినటువంటి విషయమే కనుక దానిని గుర్తించి ఈ రాయలసీమలో అనేక రకములైనటువంటి కష్ట నష్టములకు గురి అయినటువంటి వ్యక్తులకు దాకుండా ఈ స్త్రీ సరైనటువంటి విద్యను మనం అభ్యసించడము చాలా అవసరమైనటువంటి యొక్క సత్యాన్ని నేను గుర్తించి ఈ అనంతపురంలో ఈ విధమైనటువంటి యొక్క స్త్రీ కళాశాల అవసరమని కూడా నేను భావించి దానిపైన ఎంత ప్రేమతో నేను కార్యదీక్షయందు మాత్రమే నా యొక్క ఆనందము కాని కేవలం మీకు ప్రసంగములు చేసి కోటి మాటలు చెప్పి లక్ష వ్రాతలు వ్రాతలు రాసేదానికంటే ఒక్క క్రియారూపంలో మనకు సత్యస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే వ్యక్తిత్వం యొక్క సరైనటువంటి కర్మ కను కూడా మీరు గుర్తించవలసినటువంటి విషయంలో ఈనాడు సరస్వతి నిలయమైనటువంటి యొక్క ఈ కళాశాలల యందు లక్ష్మీదేవి వచ్చి తిష్ట వేసుకుని కూర్చోవటం చేతనే ఈనాడు ఈ విద్యకంతా ఇంత అప్రతిష్ఠ పాలకవడానికి ఒక ఆధారం అయితే ఏర్పడిపోయింది. లేకపోతే అటెండెన్స్ కు డబ్బు, అడ్మిషన్ కు డబ్బు, పాస్ కు డబ్బు, ఇంకా డబ్బు, ఇలాంటి డబ్బులతోనే ఈ జీవితం అనేటువంటి దాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయటము ఇది సరైనటువంటి విద్య కూడా కాలేదని కూడా మీరు గుర్తించవలసినటువంటి విద్యము. ఇది నైతిక ధార్మిక ఆధ్యాత్మికానికి సరైనటువంటి యొక్క ఆధారాన్ని అందించేటువంటి యొక్క మూలమైనటువంటి యొక్క గురుకుల ఆశ్రమంగా మీరు విశ్వసించవలసిందే. కానీ ఇది కళాశాలని కానీ మేము ఏదో ఒక విశ్వవిద్యాలయం కూడా అభివృద్ధి చేస్తామనేటువంటి యొక్క విషయం నాకు ఏమాత్రం కూడా ఆనందం లేదు. ఇది గురుకుల ఆశ్రమంగానే ఉంటుంది. స్త్రీలకంతా కూడా సరైనటువంటి యొక్క నీతి ఈ నిజాయితీలను బోధించి తమ పిల్లలను ఈ భావి భారత ధారకులుగా తీర్చిదిద్దేటువంటి యొక్క ప్రయత్నానికి ప్రతి మాట కూడా దీనిని కంకణం కట్టుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. ఈనాడు ఈ విధమైనటువంటి యొక్క అశాంతికి అలజలకు ఇంకా సమ్మెలకు ఇంకా కొన్ని విధమైనటువంటి భూకంపములు వలె జరిపేటువంటి యొక్క ఈ అనాచారములకు కూడాను మూల కారణమంతా కూడాను అమ్మలే అని కూడా నేను చెప్పడానికి ఆధారం ఉండాలి. కారణం ఏమంటే అమ్మలకు సరైనటువంటి విద్యలు వివేకములు అనుభూతులు సరిగా లేకపోవడం చేతని పిల్లలు సరైనటువంటి మార్గంలో తీర్చిదిద్దడానికి ఆధారం లేకపోతుంటుండాలి. కనుక ఈనాడు చక్కని బాలలుగా తయారు చేసేటువంటి దానికంటే చక్కని మాటలుగా తీర్చిదిద్దడము ప్రతి ఒక్క యూనివర్సిటీ కూడా అవసరమని కూడా నేను ఆశిస్తున్నాను. మన దేశములకే ప్రెసిడెంట్ అనగా రాష్ట్రపతి గారైనటువంటి వారు, తరువాత మైసూరు రాష్ట్రానికి తాను రాజ్యపాలకులైనటువంటి వారు, మన ఆంధ్రప్రదేశ్ కంట ముఖ్యమంత్రి అయినటువంటి వారు, తదుపరి విద్యామంత్రి అయినటువంటి వారు, వీరందరే కాకుండా వసతి గృహానికి సరస్వతి గిరి వచ్చి ప్రారంభం చేసుకోవటం చాలా ఆనందమైనటువంటి విషయము. ఇంతే కాకుండా వారికి ఏ విధమైనటువంటి ప్రతిభక్తి ఎందు సరైనటువంటి శ్రద్ధలు ఉంటుంటారో అలాంటి శ్రద్ధా విషయములను కూడా ఆ యొక్క వసతి గృహంలో ఉండేటువంటి యొక్క పిల్లలు వారికి కూడా తగినటువంటి యొక్క ఆదర్శంగా కూడా ఉంటుంటారని పలాది వారు చేసినటువంటి ప్రారంభం లోపల ఆ వసతిలో నివాసం చేసేటువంటి వ్యక్తులమైన మనము కూడా ఇలాంటి చక్కని హోదా స్థానంలో పోవటము వారికి సరైనటువంటి యొక్క బోధలు తెలపటము వారి వలె కొన్ని రకములైనటువంటి యొక్క సత్ప్రవర్తన తప్పకుండా అభివృద్ధి చేసుకోవటము చాలా అవసరమని కూడా ఇందులో చేరేటువంటి యొక్క విద్యార్థులను కూడా గుర్తించవలసినటువంటి విషయం. ఈనాడు మన భారతదేశం అనేటువంటిది అలాంటి కాలం నుంచి కూడా వేద విహితమైనటువంటి శాస్త్ర నీతులను బోధించి మన యొక్క స్వరూపానికి తగినటువంటి సద్గుణాలను కొన్ని అందించినటువంటి యొక్క భారతదేశం సర్వ దేశములకు నాయకత్వాన్ని వహించినటువంటి మహాపవిత్రమైనటువంటి కర్మభూమి, త్యాగభూమి, యోగ భూమి అనేటువంటి మన భారతదేశంలో ఈనాడు బోధభూమిగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయటము ఇది మానవత్వానికి అవమానం అని కూడా మీరు భావించుకోవాల్సినటువంటి విషయము. మన కర్తవ్య కర్మను మనం ఆచరించినప్పుడే మనం వ్యక్తులము అనేటువంటి ఒక సార్థక నామాన్ని కూడా మనం అందుకోవడమే కాని మానవతో కాలహరణం చేసి మనమంతా పవిత్రమైనటువంటి ఈ కాలాన్ని కాలాన్ని కూడా కర్మను కూడా అపవిత్రం చేయటము వ్యక్తి యొక్క సార్థకత్వం కాలేదని కూడా మీరు విశ్వసించవలసినటువంటి విషయము. ఈనాడు కఠినమైనటువంటి ఎండలో మీరు కరిగిపోతున్నటువంటి సమయంలో మేము అధికంగా కాలము తీసుకుని మిమ్మల్ని శ్రమ పెట్టడము మాకు సరి అనేటువంటి యొక్క ఇది కాలేదు. కనుక ప్రేమపూర్వకంగా మీరందరూ ఇక్కడ చేరి ఈ పవిత్రమైనటువంటి యొక్క ఈ గురుకుల ఆశ్రమాన్ని సరైనటువంటి రీతిగా దర్శించి ఆనందాన్ని అనుభవించి అందించినటువంటి విషయాలంతా కూడాను రసంగా మీరు స్వీకరించినటువంటి మీ హృదయాలు ఈ పవిత్రమైనటువంటి ఆనందంతో కూడాను నింపుకొని మీరు ఈ ప్రశాంతమైనటువంటి ఈ వాతావరణం నందు ఈ యొక్క కళాశాలకు తగినటువంటి యొక్క ఆదర్శాన్ని కొన్ని రకమైనటువంటి అనుకూలాన్ని కూడా మీరు కల్పించి ఏదో ఈనాడు మేము ప్రారంభోత్సవం చేసినామే కానీ దీని యొక్క బాధ్యత అంతా కూడా అనంతపురం వారిది అనేటువంటి యొక్క దీనిని నేను తప్పక చెబుతున్నాను. ఎందుకంటే ఈనాడు వేసినటువంటి విత్తనము అది వృక్షమై పరమలుగా వికసించి తద్వారా మానవ కోటికి అందించేటువంటి యొక్క సరైనటువంటి శాంతి పద్ధతులే మానవ జాతి, అదే మన జ్యోతి, అదే మన కీర్తి. ఇలాంటి జాతి యొక్క వ్రతాన్ని మన యొక్క కర్మరీతిగా మనం ఆచరించి ఈ ఆనందాన్ని అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈనాడు గురు పౌర్ణమి ఒకటి, గురువారం మరొకటి, గురుకుల ఆశ్రమం ప్రారంభం చేయడం మరొకటి. ఈ మూడింటి యొక్క చేరికను ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత వికాసమైనటువంటిదో, వివేకమైనటువంటిదో మీరందరికీ యోచించుకోవాల్సినటువంటిది. ఈ గుకార ప్రేమ యొక్క చేరికనే మానవుని యొక్క వికాసములకు తప్పను మూలాధారమైనటువంటిది. కనుక సాయంకాలము గురు పౌర్ణమి యొక్క సమావేశం కూడాను ఈనాడు మీరందరూ రావటం చేత ఈ కఠినమైనటువంటి ఎండల్లో మీరు చాలా బాధపడుతూ ఉండటం చేత ఇంకా ఎక్కువగా మిమ్మల్ని శ్రమ పెట్టేటువంటి యొక్క దీంతో మేము ఏమాత్రం కోరుకోవటం లేదు. కనుక నా ఆనందమైనటువంటి హృదయంతో మీరు వచ్చినటువంటి యొక్క ఆనందాన్ని నేను ఆరగించి మా ఆనందాన్ని మీరు ఆరగించి అతి ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు తిరిగి మీ వసతులు తింటకూడదు. ప్రశాంతంగా ఎవరికి ఎట్టి ఇక్కడను లేక మా యొక్క కార్యక్రమాన్ని ఇంత ప్రశాంతంగా జరిపించినటువంటి మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఆనందములతో మీరు విజ్ఞాన వివేక విచక్షణలతో కొన్ని విధమైనటువంటి భగవత్ అనుగ్రహ కటాక్షానికి మీరు గురి అయిపోయి మీకు ఉన్నటువంటి యొక్క కష్ట నష్టములు కూడాను అతి శీఘ్రంగా మీరు తీర్చుకుని ప్రశాంతమైనటువంటి రీతిగా మీరు అనుభవించి మన భారతదేశానికి తగినటువంటి శాంతి భద్రత కంటా కూడా సర్వులు కూడా సంసిద్ధులై ఉండాలనే ఆనందంతో ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సరస్వతీబాయి గారు ఈనాడు స్వామి గారు కూకికి గుడ్డకు నివాసములకు ఈ మూడు ఏర్పరిచినప్పుడే నాకు ఆనందం జరుగుతుంది అనేటువంటి రీతిగా ఆమె ఒక ఆశయాన్ని కూడా అందించింది. కేవలము స్వామి యొక్క ఆనందం అనేటువంటిది నా యొక్క ఆశయం అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది. సర్వలు కూడా కొట్టకు గుడ్డకు తలకు నివాసంగా ఉండేటువంటిది ఉండవలసినటువంటి అవసరమే. కానీ కొట్టకు గుడ్డకు నివాసములకు ఉన్నటువంటి వారి మాత్రము శాంతిగా ఉంటున్నారా అని నా యొక్క ఆనందం ఆశయం. శాంతి కావాలనుకున్నప్పుడు కేవలం తిండికి గుడ్డకు కొన్ని విధమైనటువంటి వసతులకు మాత్రమే కాదు మన యొక్క గుణములు, మన యొక్క శీలములు, మన యొక్క త్యాగములు, మన యొక్క సహనాది సరైనటువంటి మార్గములు ఈ మానవత్వానికి తగినటువంటి చిహ్నాలుగా మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే మనకు తగినటువంటి యొక్క శాంతి లభిస్తుంది. ఇప్పుడు లోకరీతిగా మనకు కావాల్సినటువంటి వసతులు చాలా అవసరమే. కానీ నేను చేసేటువంటిది నేను చేసినప్పటికీ వారు రాష్ట్రపతి సతిగా ఉండటం చేత వారు ఇంతలో ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయి. కనుక తగిన రీతిగా వారికి కూడా ఈ తాను పుట్టినటువంటి యొక్క ఇది కనుక గ్రామం కనుక ఈ గ్రామంలో వేదవారికందరికీ సరస్వతి నగరము అనేటువంటి రీతిగా కట్టిస్తే ఇంకా బాగుంటారు.
1: కళాశాల భవనాన్ని ప్రారంభించిన నాటి రాష్ట్రపతి శ్రీ వివి గిరి దేశానికి దిశానిర్దేశం చేయటంలోనూ దేశ పునరుజ్జీవనంలోనూ మహిళలు ప్రముఖ పాత్ర పోషించాల్సిన తరుణం వచ్చిందన్నారు.
2: Has been his watchword in many institutions that have sprung up over their existence through zeal, compassion, and on the standing example of his spirit of social service. I believe in all humility that humanism is the essence of all religions and faith. There can be no nobler aim than serving the needy and the downtrodden. I congratulate Sri Satya Sai Baba. His vision and foresight in starting this women's college, which I understand is the first women's college in this region. I am sure this institution will play a crucial role in spreading education among women in this fast developing area and thus enabling them to make a valuable contribution to the national development. I am convinced that women's education is much more important than man's education. As Gandhi stated and used to say, man's education is education for an individual, while woman's education is education for the whole planet.
3: హాస్టల్ భవనాన్ని ప్రారంభించిన భారత ప్రథమ మహిళ శ్రీమతి సరస్వతీగిరి భారతదేశం ఆత్మ భారతీయ నారీమణుల్లోనే ఉందని అన్నారు.
0: భారతదేశం ఎవరిలో ఉందంటే భారత నారీమణిలో ఉంది. విద్య వల్ల కాదు, వివేకం ఉండవలసింది. వ్యక్తిగతంగా విద్య ఉంటే లాభం లేదు. దాని సాధకుల్లో పెట్టి దాన్ని సాధన రీతిగా సిద్ధిపొందని స్త్రీలకు ఇది అని ఆ భక్తి మార్గాన్ని మన సాయిబాబా గారు మార్గదర్శులుగా నా జన్మభూమిలో నా కన్నుల పండుగా నేనుల విందుగా విన్నానంటే ఇది నేను చాలా శుక్రవైన దినం.
1: కళాశాల ఆడిటోరియం భవనాన్ని ప్రారంభించిన నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ పివి నరసింహారావు గారు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ భారతీయ సంస్కృతికి కేంద్రం కాగలదనే ఆశాభావం వ్యక్తం చేశారు.
4: సోదరి సోదరులారా, అనాది నుంచి భారతీయ సంస్కృతికి భారతీయ మహిళ పట్టుకొమ్మగా ఉన్నదని ఒక ఆర్యోక్తి ఉంది. ఏ దేశంలో ఏ సంఘంలో మహిళలకు గౌరవ స్థానం ఉంటుందో ఆ దేశంలో ఆ సంఘంలో దేవతలు నివసిస్తారని, దానికి అన్ని విధాల అభ్యున్నతి కలుగుతుంది అని ఒక ఆర్యోక్తి ఉంది. మన దేశంలో స్త్రీ విద్యను గురించి గాని, స్త్రీల హక్కులను గురించి గాని, స్త్రీలకు మనం సంఘంలో ఇచ్చేటువంటి గౌరవాన్ని గురించి గాని, స్థానాన్ని గురించి గాని, కొంతవరకు మన సంఘం తన కర్తవ్యాన్ని మరిచిపోయిన సందర్భంలో మన దేశానికి అవనతి వచ్చింది. ఇది చరిత్ర చెబుతూ ఉన్నది. అందుకనే ఏనాడు బాబా గారికి స్త్రీ విద్యను గురించి పట్టుదల ఉత్సాహము కలిగిందో ఆనాడే ఈ కార్యక్రమంలో ఒక విప్లవం రాబోతున్నది అని చెప్పి నాగోటి కొందరు అనుకున్నారు. అది ఈనాడు మనకు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నది. ఇది కేవలం అనేక కళాశాలల్లో ఒక కళాశాల మాత్రమే కాదు, మహిళా కళాశాలలు తక్కువగానే ఉన్నప్పటికీ వాటి సంఖ్య ఈనాడు పెరుగుతూ ఉంది. నానాటికి మన దేశంలో మన రాష్ట్రంలో కూడా పెరుగుతూనే ఉంది. కానీ ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాదు. ఏ కార్యక్రమాన్ని బాబా గారు చేపట్టినప్పటికీ అది చిన్న ప్రమాణంలో జరగదు, అది చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. అది వారి చేతి మహిమ, మా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక ఇది కేవలం ఒక కళాశాల మాత్రమే కాకుండా ఇది భారతీయ సంస్కృతికి ఒక మహా కేంద్రంగా ఇది రూపొందుతుంది అనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు దీనిని విశ్వవిద్యాలయంగానో లేక ఆ పేరు ఉన్నా లేకున్నప్పటికీ ఈ కళాశాల కన్నా చాలా ఎక్కువ పెద్ద ప్రమాణంలో ఉన్నటువంటి ఒక సంస్థగాను రూపొందించవలసినటువంటి అవసరం ఉంది. దానిని రూపొందించడం జరుగుతుంది అనడంలో ఏలాంటి సందేహం లేదు. మనం చాలా పెద్ద చొక్కా కుట్టించుకున్నాం, తర్వాత అబ్బాయి పెరిగి పెరిగి పెరిగి ఆ చొక్కాకు సరిపోయేంత సైజుకు వస్తాడు అని చెప్పి మనం ఆశించాలి. అందుకని ఒక విశ్వవిద్యాలయానికో లేక మహా సంస్థకో కావలసినటువంటి ఏర్పాట్లతో ప్రారంభించిన ఈ కళాశాలలో ఇప్పుడు 300 మంది బాలికలు ఉన్నప్పటికీ బాబా గారి చదువు వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈ ప్రాంతంలోని బాలికలందరికీ కూడా అదృష్టం ఈనాడు పండింది అని, వారు చాలా అదృష్టవంతులని నేను వారందరినీ అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో, భారతదేశంలో ఈ భాగంలో ఇది ప్రముఖమైనటువంటి విద్వత్ కేంద్రంగా, ప్రముఖమైనటువంటి సంస్కృతి కేంద్రంగా రూపొందాలి అని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. ఈ కళాశాల పైకి రావడంలో, దీని ప్రారంభ దశల్లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విద్యామంత్రిగా ఉన్నవాడిని అప్పుడప్పుడు నా చేతనైనంత సేవ చేస్తూ ఉండి ఈ కళాశాల ఎలా పైకి వస్తూ ఉన్నది అనేది ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తితో నేను చూస్తూ దానికి సహాయం చేయడం అనేటువంటి ఒక అవకాశం నాకు కలిగినందుకు నేను దాన్ని అహోభాగ్యం అని అనుకుంటూ ఉన్నాను. బాబా గారికి నా నమస్కారాలు, నా యొక్క అభివందనలు నేను సమర్పిస్తూ ఉన్నాను. ఇక్కడ ఈ ఆకాంక్షతో వచ్చినటువంటి ఈ ప్రజలు, ఈ బాలికలందరికీ కూడా వారికి మీరు తమ యొక్క ఆశీర్వచనం ఇచ్చి ఈ సంస్థను మరింత ఇతోధికమైనటువంటి ఔన్నత్యానికి తీసుకురావడంలో మీ ఆశీర్వచనం మాకు ఉండవలే, ఈ బాలికలందరికీ ఉండవలే అని చెప్పి నేను మళ్లీ ఒకసారి వారికి నా నమస్కృతులు తెలుపుతూ ఈ దీనికి సంబంధించినటువంటి అందరినీ అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఛాయశక్తుల ఈ కళాశాల యొక్క ఉన్నతిలో సహకారం చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు శ్రీవిద్యను గురించి, ఇతర కళాశాలను గురించి కాస్త అప్పుడప్పుడు ముక్కు విరిచినప్పటికీ స్త్రీల కళాశాల, మహిళల కళాశాల అంటే మాత్రం చాలా తొందరగా ఒప్పుకునేటువంటి ఒక పరిపాటి మన రాష్ట్రంలో వారిప్పుడు ప్రారంభించినారు. కనుక ఈ సందర్భంలో ఈ కళాశాలకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అనడంలో సందేహం లేదు. ఆ విషయంలో మా తరఫున ఏ విధమైన లోపం లేకుండా చేస్తామని మళ్లీ ఒకసారి బాబా గారికి, రాష్ట్రపతి గారికి, మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
3: కళాశాల గ్రంథాలయ భవనాన్ని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ డి జగన్నాథ్ రెడ్డి ప్రారంభించారు.
1: ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్వామి స్వయంగా ఆహ్వానించిన కుప్పం భక్తురాలైన శ్రీమతి విజయమ్మ గారు నాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ ఇలా అన్నారు.
5: జూలై 7, 1971 లో నేను, అమ్మ, నాన్నగారు పర్తిలోనే ఉన్నాం. స్వామి మా దగ్గరికి వచ్చి, రేపు అనంతపురం కాలేజీ ఓపెనింగ్ ఉంది, మీరు వచ్చేయండి అని పర్సనల్ గా మమ్ము ఆహ్వానించారు. మరునాడు మేము జూలై 8 బస్సులో బయలుదేరి అనంతపురం చేరాం. అనంతపురం చేరగానే నేరుగా ప్రభు సన్నిధికి వెళ్లాం. ప్రభు చిరునవ్వులతో మమ్మల్ని ఆహ్వానించారు. ప్రక్కనే నిలబడి ఉన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వివి గిరి గారితో మమ్ము చూచి, వీరు చాలా పాత భక్తులు, చాలా కాలంగా నా దర్శనానికి వస్తున్నారు అని చెప్పి మమ్మలను లోనికి వెళ్లమని చెప్పారు. లోనికి వెళ్లగానే పుట్టపర్తి నుండి కూడా చాలా మంది భక్తులు వచ్చి ఉండినారు. వివి గిరి గారు సత్యసాయి బాబా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్ ఓపెన్ చేశారు. తరువాత శ్రీమతి సరస్వతి గిరి గారు ఉమెన్స్ హాస్టల్ కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఇవి అన్ని మేము దగ్గర ఉండడానికి, చూడడానికి మాకు ప్రభు ఎంతో అవకాశాన్ని ఇచ్చినందుకు ఎంతో మేము ఆనందించాం. అయితే అనంతపురంలో అగ్నిగుండంలా ఎండలు మాడిపోతూ ఉంటే తాగడానికి నీరు చిక్కలేదు. వెంటనే ప్రభు కూల్ డ్రింక్స్ తెప్పించి అందరికి ఇచ్చారు. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ప్రభు ఆజ్ఞత పొంది మేము మరలా పర్తి చేరుకున్నాం. ఫంక్షన్ మాత్రం చాలా చాలా వైభవంగా జరిగింది.
6: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20, 21 తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
1: స్వామి స్వయంగా ఆహ్వానించిన మరొక భక్తులు శ్రీ అప్పయ్యరెడ్డి గారి అనుభవం కూడా ఇక్కడ ఇప్పుడు మనం విందాం.
7: స్వామి, నాకు రజాలు ఉంది, నేను రజాలు వేసాను, అటు వచ్చి ఏమైనా పని చేస్తాను, నాకు కొంచెం ఎలక్ట్రిషియన్ పని ఎంత తెలుసుంటే, లీవ్ ఎక్కువ ఉంది, నేను అది యూటిలైజ్ చేసేలేదు. దానికి వచ్చి ఏమైనా పని చేస్తానంటే, ఉద్రా బంగారు, అది చిన్న పెద్ద బిల్డింగ్, అది నీవు వచ్చి పని చేసేది ఏం లేదు, ఓపెనింగ్ సెరమనీ చెప్తాను, నేను వస్తువు అప్పుడు అంటాడు. సో ఆ రోజు ఎప్పుడు వస్తాను అనుకోంటే, ఓ రోజు స్వామి పొద్దున్నే పై తెలుసు మా కింద, ఆ రోజు మార్నింగ్ వెళ్ళిపోతుంది, పై బ్యాగులంతా తీసుకొచ్చి కార్లో పెడితే డిక్కీలో బయలుదేరుతుండారు. అందరికి పాద నమస్కారం ఇచ్చింది, నేను పది పాద నమస్కారం చేసుకుంటుని నన్ను ఇట్లా తట్టేసింది. ఈ బంగారు నీవు అనంతపురం కాలేజీకి వచ్చే 5 బస్సులు పర్చేస్ చేస్తున్నాను బెంగళూరులో, ఇంకా ఉండే లగేజ్ అంతా వేసుకుని నీ అనంతపురకి వచ్చేయి అట్లన్నారు. రామ్ బ్రహ్మ కొబ్బరికాయ ఇచ్చినారు చార్కి ఇట్లా దృష్టి తీసికి, పుట్టినాక స్వామి నమస్కారం ఇచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ 3 రోజులు ఎప్పుడు పోతా ఉండి కదా, ఒక రోజు 5 బస్సులు వచ్చి పార్క్ అయిండే బృందావన్ లాగా. రామ్ బ్రహ్మ చెప్పినారు రేపు మార్నింగ్ ఒక 3-4 డ్రెస్సులు ఎక్స్ట్రా తీసుకొచ్చేయి, బస్సులు రెడీగా ఉంది, తీసుకొని పోవాలట్లా. నేను అనుకుంటే ఎవరో భవిష్యత్ పెద్ద ఎవరు ఆఫీసర్ ఎవరు ఉండొచ్చును ఇన్ఛార్జ్ అనుకుంటుని, సరే వస్తే మార్నింగ్ అంతా బస్సులో స్వామి అక్కడ ఇచ్చేవాళ్ళకి బెడ్షీట్స్ శారీస్ దండిగా తీసి పెట్టినారు, అంతా లోడ్ చేసింది, బుట్టి బుట్టిలో స్వీట్స్ అక్కడ ఫంక్షన్ కి అంతా ఎత్తి పెట్టినాము. ఎళ్ళు అట్లా అన్నారు, ఎవరని లేదంటే, లేదు స్వామి నీకు చెప్పారు, నీవే మాత్రం పోవాలి అనంతపురికి, ఇంకెవరికి లేదు అట్లన్నారు. నాకేం తెలియదు స్వామి అంటే, అనంతపురికి దావ తెలియదు, ఎవరు అడుకుని పోవట్లన్నారు. సరే బా వస్తే బస్సులు బస్సులకంతా టెంకాయ కొట్టి ఆరు తెచ్చేసిందే, భగవంతా నిర్విఘ్నంగా మమ్మల్ని తీసుకుని పప్ప అనంతపురికి వస్తే బాగా పిల్లలందరికీ డ్రైవర్లకు అంత భోజనాలు ఇప్పించేసి వస్తే అప్పుడు తెలుగు ఆంధ్ర బార్డర్ లో ఆక్ట్రాయర్లు ఆపేశారు బస్సులంతా. ఆక్ట్రాయర్లు మీరు ట్యాక్స్ కట్టాలి, ఏం బస్సుల్లో ఏముంది లగేజ్ అట్లా అట్లా. నేనేం లేదు, చెప్పులు సైడ్లో వదిలేసి సాయిరామ్ ఇది అనంతపురం కాలేజీకి స్వామి కాలేజీకి ఎట్లాంటివి ఆయనకి ఏమైందో తెలియదు. ఆయన చెప్పులు వదిలేసి గేట్ ఉండదు, గేట్ తీసేసినాడు సాయిరామ్ అని ఆయన వదిలేసినాడు మమ్మల్ని. మాకు ఆశ్చర్యమైంది, ఏం స్వామి పేరు చెప్తాను ఇంత అడిగినాడు కదా డీటెయిల్స్, ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఏం అడిగలే సరే వెళ్ళిపోతూ వస్తే చూస్తే ఎక్కడ స్వామిని కనబట్టి ఇంత వేలు జీతాలు డెకరేషన్ చేస్తాండరు. చాలా బ్రహ్మాండమైన కాలేజ్ కాలేజ్ బిల్డింగ్ హాస్టల్ ఆడిటోరియం మూడు బిల్డింగ్స్ ఉంది. సరే అన్ని బస్సులంతా పార్క్ చేసి ఎవరో పెద్ద మనిషి అక్కడ ఉన్నాడు అడిగితే స్వామి ఎక్కడంటే అనంతపురంలో ఉన్నారు సాయంకాలం 4 గంటలకు వస్తారు అట్లా అన్నారు. సరే అని చెప్పి అంతా లైన్ చేస్తాం మేమంతా మగవాళ్ళంతా వస్తుంటూ డ్రైవర్లంతాను లేడీస్ ఒక లైన్ స్వామి వస్తుండే ఇంకొక 6-7 అడుగులు దూరంలో ఉన్నారు. స్వామి నన్ను చూశారు, చూసి దగ్గరకు వచ్చింది ఇట్లా నన్ను తప్పుకొని బంగారు ఎప్పుడొస్తుంది ఇట్లా తప్పుకున్నారు ఇట్లా ఎంబ్రేస్ చేస్తున్నారు ఎంబ్రేస్ బంగారు ఎప్పుడొస్తుంది ఎట్లా అంటే సోమ మధ్యాహ్నం వస్తుంది అంటే భోజనంకి ఏం చేసుకుంటే అంటే ఫస్ట్ అడిగి అంత ప్రీతిని కా మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా అంత ప్రీతిని కాదు స్వామి దీంట్లో బాగేపల్లిలో డ్రైవర్లకంతా భోజనం ఇప్పిస్తుంది నీ దగ్గర డబ్బు ఉండిందా అట్లా ఉండింది స్వామి ఎట్లంటే నేను మళ్ళా ఇస్తాను అట్లా అన్నారు. మళ్ళీ అదంతా అయిపోయింది అనుకుంటే ఆ జోగారావు వస్తా ఉంటు బ్యాక్ సైడ్ జోగారావు పిలిచి జోగారావు వీళ్ళు అలిసిపోయినారు బెంగళూరునికి వచ్చినారు వీళ్ళకంతా భోజనాలకు అరేంజ్ చేయట్లన్నారు డ్రైవర్స్ మమ్మల్ని పిలుచుకొచ్చారు. సరే ఇంకా స్వామి కాంటాక్ట్ అంతే అనుకుంటుని జోగారావు భోజనం అంతా పెట్టించాక రెడ్డి నీకు స్వామికి జాబ్ ఇచ్చినారు అట్లన్నారు. ఏం స్వామి అంటే రా అని చెప్పి పిలుచుకోమని పెద్ద హాల్ ఒకటి ఆ హాల్లో ఈ బిల్డింగ్ కట్టినాడు సైకిల్స్ కొత్త సైకిల్స్ శారీస్ బెడ్షీట్స్ అన్ని దండిగా బేల్స్ బేల్సే లాట్ ఉంది వాళ్ళకందరికీ బీదోళ్ళకి ఇచ్చేకి ఇక్కడ అట్లన్నారు. నీకు భోజనం వస్తుంది ఇక్కడ టిఫిన్ వస్తుంది ఇక్కడ వదిలి నువ్వు ఎక్కడ పోకూడదు స్వామి చెప్పినారు నీకు ఈ డ్యూటీ ఎట్లా అని చెప్పినారు. చాలా సంతోషం పాటలన్నారు అట్లా అంటే స్వామి అంత చూసుకుని మా హాల్కి వచ్చినారు. ఎవరు వీఐపీస్ ఎందరు వస్తారు ఏమి ఎట్లా ప్రోగ్రామ్స్ ఎట్లా నడవాలా డైలీ రోజు ఏమేమి ప్రోగ్రామ్ అంతా చెప్తా ఉంటారు బ్రీఫింగ్ చేస్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటూ ఉన్నారు. అదే అక్కడే మళ్ళీ మాట్లాడింది అక్కడే డిస్కషన్స్ అందరూ రాసుకుంటా ఉండ్రి. వివి గిరి వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళ మిస్సెస్ అనంతపురం ఎడ్యుకేషన్ మినిస్టర్స్ గవర్నర్స్ ఎందరు వస్తారు అంతా చెప్తా ఉంటే వాళ్ళంతా రాసుకుంటా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఏమిటంటే స్వామి చేతిలో ఉన్నాడు ఇట్లా అకేషన్స్ లో ఏదైనా స్పెషల్ గా మెటీరియలైజ్ చేస్తారు అనుకుని జ్ఞాపకం ఉండే దానికా నేను స్వామి ఇట్లా చెయ్యి తిప్పుతా ఉన్నారు నేను లేచి నిలబెడుతూ ప్లేట్ ఉండే పెట్టుకుని నిలబెడితే అంటే స్వామి ఇట్లా చూసినారు ఒక 6 ఇంచులు గోల్డ్ సిజర్ వచ్చింది పడపడపడ అంటుంది సిజరు ఆ ప్లేట్ లో పెట్టినారు నేను చెయ్యి వెనక్కి తీస్తే తాళు అట్లన్నారు తాళు అంటే వెయిట్ చేయట్లని వెయిట్ చేయట్లండి. ఆమె వచ్చి అనంతపురము ఎవరు గిరి మిస్సెస్ ఆయనకి ఏమైనా స్పెషల్ ఇవ్వాలని ఒకే మాట ఇట్లయితే ఇట్లయితే రెండు డైమండ్ కమ్మలు వచ్చింది స్వామి సృష్టి ఇచ్చినారు అది కత్తిరిపక్కన పెట్టినారు నేను ఖర్చీఫ్ తీసి దానిపైన క్లోజ్ చేస్తే రెడ్డి బంగారు హుషారుగా ఉండు ఇంకా 3 డేస్ ఉంది ప్రోగ్రామ్ ఓపెనింగ్ సెరమనీ ముందు తొట్టు రౌండ్ కాలమ్స్ కట్టింటారు రెండుకి మధ్యలో టేప్ కట్టింటారు ఆ రౌండ్ కాలం వెనుక తొట్టు వచ్చి నిలబడాల నేను బయట ఇంకా గెస్ట్ జట్ల వీఐపీ జట్ల నేను వస్తాను అక్కడ వచ్చిన తట్టు ముందు చేస్తే నేను సిజర్ ఆయనకి ఇచ్చేస్తాను ఆయన కట్ చేస్తాను ఆ కమ్మలు ఆయనకి ఇచ్చేస్తాను నువ్వు వచ్చి కిటికీని ఇంకా ఈ విండోలో చూడు నీకు అన్ని ప్రోగ్రామ్స్ కనిపిస్తుంది నీకు టైంకి ఫుడ్ ఈడ వస్తుంది నువ్వు ఎక్కడ వచ్చేట్లేదు రూమ్ వదిలి ఇక్కడే ఉండాల పోయే తోడు చెప్పేసి
8: అంటే ప్రతి చిన్న విషయం కూడా స్వామి అంత బాగా ప్లాన్
7: అంత బాగా ప్లాన్ 3 డేస్ మొదలే మెటీరియల్ వేసేసి మళ్ళా నాకేం చెప్పారంటే ఇక్కడ ఎవరిని చేర్చొద్దు భద్రము అట్లన్నారు అయ్యి స్వామి ఇట్లా భద్రం అట్లన్నారు. మూడో రోజు కోసం వెదిలి చూస్తా ఉండి మధ్య మధ్యలో నేను లేసిన నైట్ టైమ్స్ ఖర్చు పెట్టి చూస్తే ఆ డైమండ్స్ లైట్ ఆ ఫోకస్ కొడతా ఉండింది సీలింగ్ కి రూఫ్ కి పడపడపడాను అంత పవర్ఫుల్ డైమండ్స్ అది. ఆ రోజు పొద్దున్న స్నానం చేసి నేను డ్రెస్ వేసుకుని వచ్చి ఆ రౌండ్ కాలమ్స్ టేప్ కట్టిండ్రు కదా దాని ఇంకొక చిందిస్తే 2 కండ్లు సాల్దు ఆనందం చూసేకి సాయి గీత ఎలిఫెంట్ ఆమెకి వేద చాంటింగ్ వాళ్ళు ఆమెకి నాదస్వరము స్వామి వస్తా ఉండరు అంత ఆనందంగా ఉండే దగ్గర వచ్చినాడు స్వామికి ఇట్లా తట్ట ముందు ఇచ్చేస్తాను కత్తరిత్తి వాళ్ళకి ఇచ్చేస్తాను సీజర్ ఆయన కండ్లు కొత్తకొని కట్ చేసి ఇచ్చేకొస్తే నీవే పెట్టుకోవట్లన్నారు ఆయన పిఏ దగ్గర ఇచ్చేస్తున్నారు. ఆమె కాళ్ళకు నమస్కారం చేసుకుని ఆ కమ్మలు తీసుకుని కండ్లు కొత్తుకునింది నాది తట్టు ఖాళీ అయింది నేను వాపసు వచ్చేస్తాను ఫంక్షన్ కి ఇదే రోజులు 5-6 రోజులు అయిపోయింది. నాది లీవులు అయిపోయింది, నేను ఈ రోజు నైట్ వెళ్లే వెళ్ళాలా స్వామి అడుగుదామని అయింది. ఏం బంగారం అట్లాంటి స్వామి, 8 రోజులు అయిపోయింది వచ్చి, నాకు లీవ్ లేదు, ప్రైవేట్ కంపెనీ, నేను ఈ రోజు నైట్ ఏడిస్తే మార్నింగ్ బెంగళూరు చేరుకుంటాను, జాబ్ పోయి ఎట్లు పోతావు అంటే 10:30 అనంతపురం ఇక్కడ ట్రైన్ ఉంది, 12:00 నేను బెంగళూరు చేరుకుంటాను, కంపెనీకి పోయి టైం సరిపోతుంది అంటే భోజనం చేసి పండుగ చూస్తాం అట్లనే వెళ్లిపోయినారు. నాకు మనసులో నిద్రే రాలేదు, ఏమి స్వామి పర్మిషన్ ఇకుంటే నేను పోయట్లేదు, అక్కడ రజాలు వేరే అయిపోయింది, ప్రైవేట్ కంపెనీ ఏం యాక్షన్ తీసుకుంటారు ఏమో అని చెప్పేసిందే. ఇట్లే నాకు నిద్ర ఇంట్లో పనుకుంటున్నారు, ఎవరో 4:00 ఉండొచ్చు అందాజు, ఎవరు డోర్ ట్యాప్ చేస్తున్నారు, డోర్ ట్యాప్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఎవరు అంటే ఎవరు రెడ్డి అన్నారు. నేను ఎట్లంటే మీరు వైట్ ఫీల్డ్ కంపెనీలో పనిచేస్తారా అట్లంటే అవును అట్లంటే మిమ్మల్ని స్వామి వదిలేసి చెప్పిండారు వైట్ ఫీల్డ్ లో మిమ్మల్ని అట్లన్నారు,
8: వైట్
7: రమ్మని అన్నారు. నేను ఇమ్మీడియట్ గా నాకు చాలా సంతోషం పోయి ఇమ్మీడియట్ గా స్నానం చేసిందే, నాకు 2 జతల డ్రెస్ ఇచ్చినారు స్వామి, నా బ్యాగ్ అంతా ఎత్తుకుని లాడ్జ్ సిక్కి ఎత్తుకొచ్చి సెక్రటరీ రూమ్ లో వచ్చి కార్ లో కూర్చు కళ్ళు మూసుకొని స్వామి ఎట్లని నేను క్లౌడ్స్ లో తేలుతూ ఉన్నాను సంతోషంలో, అంత సంతోషంలోకి. తర్వాత వాళ్ళ డ్రైవర్ సార్ వైట్ ఫీల్డ్ వచ్చేసింది ఎట్లా అన్నారు, అప్పుడు కళ్ళు తీసి చూస్తే వైట్ ఫీల్డ్ వచ్చేసింది, నాకు వచ్చిందే 2.5 అవర్స్ అనంతపురం ఇంకా జ్ఞాపం ఏం లేదు. అప్పుడు ఎక్కడ దిగాలంటే ఆ గుడ్డు దగ్గర తీసుకుపో జాయసం గుడ్డు దగ్గరని ఆడ దిగింది. ఎక్కడ పోతామంటే స్వామి మీకోసం పంపించండి వైట్ ఫీల్డ్ కి, నిన్ను మిమ్మల్ని వదిలేకే నేను తిరిగి అనంతపురం పోతా ఉన్నాను అట్లన్నారు సాయిరామ్ అని చెప్పేసిందే. వచ్చి డ్యూటీ చేసుకుంటుంది స్వామి, 3 నెలలు అయిన తర్వాత వస్తారని తెలిసిండే, నేను రోజు పోతాను కదా సాయంకాలము, సో సాయంకాలం డ్యూటీ ముగించుకుని పోతేనే అమ్మకి సరే స్వామి బయట వచ్చారు, అంత గేట్ తీసిపెట్టి నిల్కుండి స్వామి వచ్చినారు. ఏం బంగారు డ్యూటీకి టైం సరిగ్గా పోతే ఆ రోజు అంటారు, అంత భగవంతుడు నా పైన అంతొట్టు పెట్టుకున్నారు. నేను అప్పుడు అడిగితే స్వామి నాకు అంత యోగ్యత ఉందా మీ కారులో వచ్చేంత, ఎందుకు బెంగళూరుకి ఎందుకు పిలిపించుకుని నిన్ను, నాకు అక్కడ ఉండలేదు అనంతపురంలో అన్నారు అమ్మ ఈ మాట స్వామి. నా కండ నీళ్లు వచ్చేసింది, అంత సంతోషం అయిపోయింది నా పైన, అంత అభిమానం పెట్టినారు స్వామి. ఇది 68 దొరికే ఇది అయింది.
3: భగవాన్ బాబావారి ప్రత్యేక ఆహ్వానంపై వచ్చిన హైదరాబాద్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు సేవాదళ అందించిన సేవలను తమ అనుభవాలను ఇలా వివరించారు.
9: ఫైనల్ డే జూలై 8 1971 అది యాక్చువల్ బిల్డింగ్ ఓపెనింగ్ డే అన్నమాట. మరి ఆ టైంలో మీ గ్రూప్ ఎట్లా వచ్చింది, స్వామి ఎట్లా ఇన్వైట్ చేశారు, అప్పుడు ఏం జరిగింది చెప్పండి.
10: ఈ మధ్యలో కూడా మాకు స్వామి స్వయంగా మా రమణరావు గారికి టెలిగ్రామ్ ఇప్పించి అక్కడ పనులు సరిగా జరగట్లేదు మా సేవాదళ వాళ్ళని పిలిపించండి అని చెప్పి రమణరావు గారు టెలిగ్రామ్ ఇప్పించి ఒకసారి అంటే అందరినీ కాదండి ఒక 10 మందో ఎంతమందో గ్రూప్ గా ఒక 1 వారం రోజులు ఉండేట్టుగా వెళ్లారు. వెళ్తే అందులో ప్రముఖులు బివి పట్టాభిరామ్ గారు, రోమెల్ గారు, నేను, కైలాస్ ప్రసాద్ గారు, అంటే వాళ్ళంతా కూడా మేము ముఖ్యులంతా కొంతమంది అప్పటికప్పుడు సెలవులు పెట్టుకుని వెళ్తే 1 వారం రోజులు స్వామి ఆ బల్లలకి రంగులు వేయించటం అలాంటి సేవలు అనేక సేవలు ఉండి దగ్గర రోజు సాయంత్రం పూట కాసేపు మా చేత భజన చేయటం, మరి నువ్వు పాటరా నువ్వు పాటరా నువ్వు పాటరా అంటాం, మళ్ళీ తర్వాత ఒక్కొక్కరిని పిలిచి ఖాళీ టైంలో వరే నీ జీతం ఎంతరా, మీ నాన్న ఎంత పాకెట్ మనీ ఇస్తున్నాడు రా, అట్లా పర్సనల్ ఖర్చులు కూడా వేస్తూ ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. మీరు చేసిన సేవ చాలా తక్కువ, స్వామి ఇచ్చిన ఆనందం మాకు ఎక్కువ. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు చెప్పినట్టు ఓపెనింగ్ సెరమనీకి వివి గిరి గారు ప్రెసిడెంట్ గారు, సరస్వతి గిరి గారు మేడం ఆవిడ, ఆయన శ్రీమతి, ఆవిడ సరస్వతి గిరి గారిది కూడా అనంతపురుట పేపర్లలో కూడా వచ్చింది, అందరూ వచ్చారు. మేము 5 రోజులు ముందరే స్వామి ప్రోగ్రామ్ ప్రకారం మేము చెప్పినట్టుగా వెళ్లామండి. వెళ్లి అక్కడ ముఖ్యంగా మేము చేసిన మెయిన్ సేవ ఏంటంటే ఆ ముందర ప్రదేశం అంతా అనువుగా లేదు, అది ఇసుక అంతా వేసి దాన్ని రోడ్డు ఇంకా మెయిన్ సరైన రోడ్డు లేదు, అది అంతా కొద్దిగా సదును చేసి వాహనాలు మనుషులు నడవటానికి వీలుగా చేసి తర్వాత ఆ రోజు రాత్రి ఇవి బ్యానర్స్ అవన్నీ కట్టడం స్వామి చెప్పే వాళ్ళ డైరెక్షన్. ఆ రోజు రేపొద్దున ఇనాగరేషన్ రాత్రి 10 వరకు స్వామి మాతోనే ఉన్నారు, అవన్నీ అవన్నీ చేస్తున్నాం. 10 స్వామి వెళ్లిపోయారండి, కానీ ఆ వర్క్ తెల్లవారు జరిగింది. స్వామి దామోదరన్ గారింటికి వెళ్లి వెళ్లిన స్వామి మళ్ళీ రాత్రి 12 వచ్చారండి, అర్ధరాత్రి. ఏరా ఏం పనులు ఎలా జరుగుతున్నాయని చూడటానికి వచ్చి చూసి మళ్లీ సంతోషం చేసి మళ్లీ ఆయన మళ్లీ అక్కడికి వెళ్లి మళ్ళీ మర్నాడు వచ్చారు. ఆ మర్నాడు వచ్చినప్పుడు కూడా ఆ క్రౌడ్ అందరు క్రౌడ్స్ వచ్చారు కదండి, విలేజ్ క్రౌడ్స్ వాళ్ళందరూ. పాపం అంజలి దేవి గారు కూడా పాపం స్వామి కార్యక్రమానికి వచ్చారు. అక్కడ అంజలి దేవి గారు అంటే అక్కడ చుట్టుపక్కల విలేజర్స్ వాళ్ళు వచ్చి అంజలి దేవి అంజలి దేవి అని చుట్టుమవడం గారు సినిమా యాక్టర్ కదా, వస్తే స్వామి ఆవిడ దగ్గరికి నేరుగా వచ్చి తీసుకెళ్లి ఆవిడ రామ్మను రా అని, ఈశ్వరమ్మ గారు ఉండే చోట అక్కడ లోపల వాళ్ళకి సెపరేట్ రూమ్స్ ఉన్నాయి కదా, అక్కడ ఆవిడని కూర్చోబెట్టి ఎవరొచ్చారో చూసావా సీత వచ్చింది అని చెప్పి స్వామి ఆవిడకి ఇంట్రడ్యూస్ చేసి వాళ్ల కుటుంబ సభ్యులతో ఈవిడ్ని అక్కడ ఉంచి ఎవరి రాష్ట్ర వాళ్ళు మర్యాదలు చేస్తూ స్వామి స్వయంగా అన్ని చూసుకుంటూ మధ్యాహ్నం వివిగిరి గారికి వాళ్ళ సతీమణి గారికి సపరేట్ గా స్వామి లంచ్ కూడా అక్కడ ఏర్పాటు చేయించి మా సేవాదాల్లో విఎస్ఆర్ కి ప్రసాద్ ఇద్దరు ముగ్గురిని స్వామి ఎంపిక చేసి వాళ్ళకి వడ్డన చేసే ఏర్పాట్లు కూడా చేయించి అని ఎంతో వైభవంగా స్వామి కార్యక్రమం చేశారు. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ లో బ్రహ్మానంద గారు అప్పుడు చీఫ్ మినిస్టర్, ఆయన వివి గిరి గారు అందరు వాళ్ళంతా పెద్దలంతా మాట్లాడారు. స్వామి దివ్యోపన్యాసం ఇస్తూ దివ్యోపన్యాసంలో స్వామి హైదరాబాద్ సేవాదళ వాళ్ళు వచ్చి నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఇవంతా సేవలు చేశారు, అంతకుముందు ఈ రోడ్డు ఇది ఉండేది కాదు చక్కగా చేశారు అని మమ్మల్ని సభాముఖంగా. అంతకన్నా ఇంకేం కావాలి, మర్నాడు ఉండి మేము వెళ్తుంటే స్వామి పైకి వచ్చి మాతో గంట గడిపి మాధు నమస్కారాలన్నీ ఇచ్చి మమ్మల్ని అడిగారు స్వామి, ఎలా వివిగిరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆయన ఇక్కడ అని అడిగారు. అయితే మేము చెప్పాము స్వామి ఆయన 5 గంటలు ఉండి వెళ్ళాడు, 11:12 వచ్చాడు, 5 గంటలకల్లా వెళ్ళిపోయారు అన్నాయి. అయితే మీరెన్నాళ్ళు ఉన్నారా ఇక్కడ అని అన్నారు. అంటే మేము 5 రోజులు ఉన్నాం స్వామి చెప్పాము. అంటే ఎవరు ఎక్కువ అదృష్టవంతురా అన్నారు. ఎక్కువ గడిపిన సమయమే ఎక్కువ అదృష్టవంతులు అంటే స్వామి ఆశీర్వదించారు. అలా అలాంటి కాలేజీ ప్రారంభోత్సవంలో అప్పుడు మేము గడపగలగటం, ఆ ప్రారంభోత్సవంలో ఇప్పుడు 50 ఏళ్ళు అయింది, ఆ తీపి గుర్తు మరి ఇప్పటికి కూడా మా మనస్సులో చిరస్మరణీయంగా ఆ సాయి భగవానుడు ప్రసాదించినటువంటి అవకాశం అది. అనంతపురం కాలేజీ అంటే నేను మర్చిపోలేని విషయం.
11: చాలా బాగుంది, చాలా బాగుంది
12: స్వప్న. ఈ విషయాలన్నీ వింటూ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఉంది కదా మనకు కూడా.
3: అవును లలిత,
12: ఇంకొక సంఘటన కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవచ్చు స్వప్న. హైదరాబాద్ సేవాదల్ వాళ్లు ఇప్పుడే ఈయన మనకి వివరించినట్టు భవన సముదాయ నిర్మాణంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారట. రాళ్లతో నిండిన నేలను చదును చేయడం కోసం చాలా కష్టపడ్డారట వాళ్లు. వాళ్ళందరికీ చేతులు బాగా బొబ్బలెక్కాయట, మరి అంత స్ట్రెన్యూస్ వర్క్ ఇదంతా చేయటం వల్ల అనమాట. సేవంతా పూర్తయిపోయిన తర్వాత వారందరూ బస్సులో పుట్టుబర్తికి చేరుకున్నారు. సేవాదళ్ లీడర్ అయిన బివి రమణారావు గారు ఇంకా పనేమీ ఉండదులే అనే ఉద్దేశంతో వాళ్లందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారట. ఇదంతా గమనిస్తున్న స్వామి రమణారావు గారిని పిలిచి ఈస్ట్ ప్రశాంతి ముందర ఉన్న రాళ్లను వాళ్లందరి చేత సౌత్ ప్రశాంతి వెనకాలకి తరలించమని ఒక ఆజ్ఞ ఇచ్చారట. ఆ పని కూడా పూర్తి చేసి వచ్చాక సేవాదళ వాళ్లతో స్వామి మాట్లాడారనమాట. వాళ్లు బస్సులో వచ్చారని తెలిసి కూడా మీరందరూ ఎలా వచ్చారు అని అడిగారట. అదే ప్రశ్న మళ్లీ మళ్లీ అడిగారట. బస్సులో వచ్చిన వాళ్లందరినీ చెయ్యి పైకెత్తమన్నారట స్వామి. అందరూ పైకెత్తారట, కాని ఒక్క ఆయన మటుకు ఆ బృందంలో అదేం పెద్ద విషయంలే అనే ఒక చిన్న నిర్లక్ష్య భావంతో చెయ్యి పైకెత్తలేదట. అప్పుడు ఏం జరిగిందో తెలుసా స్వప్న? ఆ చెయ్యి పైకి ఎత్తిన వాళ్లందరికీ అదే క్షణంలో చేతికి ఉన్న బొబ్బలన్నీ మాయమైపోయాయట. చెయ్యి ఎత్తని ఆయన చేతిలో మటుకు బొబ్బలు అలాగే ఉండి కొన్ని రోజులు అయ్యాక నెమ్మదిగా తగ్గాయట. చూసారా మరి?
3: అదే లలిత, స్వామి సరదాగా చెప్పే చిన్న మాటను కూడా మనం అశ్రద్ధ చేయకూడదని దీని బట్టి అర్థమవుతున్నది. ఇలా కళాశాల భవన సముదాయ ప్రారంభోత్సవం స్వామి ఎన్నో లీలలకి వేదిక అయ్యిందని చెప్పుకోవచ్చు.
12: అవును స్వప్న.
3: శ్రీ నారాయణ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి వచ్చిన సేవాదళ సభ్యులు. దేహబాధని అధిగమించి ఎంతో కష్టమైన పనుల్ని సునాయాసంగా చేసేలా స్వామి వారిని అనుగ్రహించారు. వారి అనుభవాన్ని ఇప్పుడు విందాం.
11: అనంతపూర్ క్యాంపస్ ఓపెనింగ్ రోజు జరిగిన విషయాలు చెప్తారా కొంచెం?
13: చెప్తానండి. అప్పుడు మేము ఏలూరు నుంచి వచ్చామండి. డాక్టర్ భాస్కర్ గారు మాకు లీడర్ అనమాట, ఆయన పంపించారు. బస్ లోనే వచ్చాం, గుర్తు బస్సు ఉండేది. ఎందుకంటే అక్కడ చేసిన తర్వాత మేము భోజనానికి అని చెప్పేసి ఆ బస్ లోనే వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళు అనమాట. అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
14: ఓకే,
13: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం, అప్పుడు చాలా జరిగేది మాట.
14: ఓకే,
13: అది వివి గిరి గారి ఓపెనింగ్ అండి అది.
14: ఓకే,
13: అప్పుడు వివి గిరి గారు వచ్చినప్పుడు మై భారతదేశం ఇది కదా, ఆయన ఆయనకి వీళ్ళు ఎస్కాట్ వాళ్ళంతా ఉండే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళందరూ వద్దు మా పెళ్లే ఉంటారని స్వామి చెప్పారు.
14: ఓకే,
13: ఆ స్వామి పాప ముందు ఇదంతా మంగళ వాద్యాలు తేలుతుంటే అలా రిసీవ్ చేసుకుని తీసుకెళ్లేవారన్నమాట. మర్నాడు ఓపెనింగ్ అనగా ఆ ఆడిటోరియం లో పైన గద్దర్స్ అప్పుడు మేము ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళం, ఈ పని ఆ పని కాదు, ఏది చెప్తే మా గ్రూప్ ఆ పని చేసేవాళ్ళం.
14: ఓకే,
13: స్వామి కూడా మధ్య మధ్యలో వచ్చి పలకరిస్తాం, అప్పుడు చాలా జరిగేది అన్నమాట.
14: ఓకే.

0: ఆయన గద్దర్స్ కి రన్ చేశారు.
1: ఓకే,
0: ఇక్కడే సాని మీటింగ్ ఉంది కదా, భగవంతుడు ఇక్కడ మీటింగ్ పెట్టినారు, అలాంటిది మనం ఇది కూడా పూర్తి చేసేద్దాం, నిద్ర లేకపోతే లేకపోయింది చల్లారంతా కూర్చుని చేసేద్దాం అనుకుని ఆ సిల్వర్ పెయింట్ తీసుకుని ఆ బ్రష్ పట్టుకుని ఆ చేతికేమో పెయింట్ పట్టుకుని గడ్డలు చేసేవాడి.
1: ఓకే,
0: ఎక్కి గబగబా వేసేస్తున్నాం, మరి సిల్వర్ పెయింట్ కదా పెద్ద నీట్ గా ఉంది లేదా అక్కడ హీటర్ పామేదే కదా, అలా చేస్తున్నాం. అది చేస్తుంటే ఆ హాల్లో పెద్ద లైటింగ్ కూడా ఉంది బాగా, అంటే మాకు కనపడడానికి లైట్లన్నీ వేసుకున్నాం అన్నమాట.
1: ఓకే,
0: సరిగ్గా 11:30 అండి, ఒక ఆడమ వచ్చి వాలంటీర్స్ అని చాలా యాంగ్జైటీగా అడిగిందన్నమాట.
1: ఓకే,
0: పైన వాళ్ళ పైన మేము ఉన్నాం, పాప ఇంత యాంగ్జైటీగా వచ్చింది ఎవరా అని చెప్పేసి నేను నెంబర్ గా దిగి వచ్చానండి. దిగి వచ్చేటప్పటికి యాంగ్జైస్ గా అడుగుతున్నాం అక్కడ, ఈ రైస్ బ్యాగ్స్ వచ్చి 11 రైస్ బ్యాగ్స్ అండి, 11 రైస్ బ్యాగ్స్ వచ్చినాయి, లోపల వేయాలి, పెద్ద వాన్ వచ్చేట్టుందని అడిగింది మాట.
1: ఓకే,
0: అప్పుడు బాగా మబ్బేసేసింది సార్, మబ్బేసేసి కుంభరుషి పడిదట్టుంది మాట. అప్పుడు నేను అన్నాను, నేను ఏదేసినా సరే స్వామ్యం మీద బేరం, ప్రతిదీ స్వామి మీదే ఆయనే అనమాట. పాపం చాలా సార్లు అన్నారు నన్నే బ్లేమ్ చేస్తున్నావా అన్నారు, ఇప్పటికి నేను దాన్ని బాధపడతాను.
1: ఓకే,
0: అది 100 kgs బరువు ఉండదు.
1: ఓకే,
0: బస్తా ఒకటి, ఆ బస్తా అదే నేను నువ్వు డ్రైవర్ ఏదంటున్నాడు, ఆడు ఏమంటున్నాడు కోఆపరేట్ చేయట్లేదు. నేను బాబు నువ్వు నాకు ఏం కోఆపరేట్ చేయకల్లా, నేను నా ఈట్ మీద వేసి ఒక బస్తా ఎత్తేసి నువ్వేమి మోయకల్లా, దాన్ని లాక్కొచ్చి నా ఈట్ మీద వేసి నేను లోపల వేస్తానని చెప్పి అన్నాను సార్. అంటే వేస్తాను ఒప్పుకున్నాడు, వేస్తే నేను 3 bags లోపల వేస్తాను సార్, 100 kgs లోపల వేసేసా.
1: ఓకే,
0: స్వామిని మీరే చేయాలి, ఆ భగవంతా నేను ఉట్టి జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అంతే సార్, అంతా చేసేది ఆయనే నాకు తెలిసింది బాగా. అప్పుడు నేను వేస్తే 3 bags వేసేటప్పటికి స్వామి వచ్చారండి, స్వామి వచ్చి ఇందిరాదేవి గారు స్వామి పక్క పక్క నిలబడ్డారు, నేను బస్తాలు వేస్తుంటే చూస్తున్నాను అనమాట.
1: ఓకే,
0: 11 bags వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్న.
1: ఓకే,
0: అని ఆ రోజున 1:00 అనుకుంటాను తెప్పించింది. అప్పుడు 11 వేసేసిన తర్వాత స్వామి మంచిది బంగారు పాద నమస్కారం తీసుకోవాలన్నారు.
1: ఓకే,
0: నేనేమో పాద నమస్కారం తీసుకున్నాను సార్, పాద నమస్కారం తీసిన తర్వాత మళ్ళీ అక్కడ వాళ్ళు ఎదురుకుండా ఉంటే ఉండకూడదు సార్, నా పనిలో నేను వెళ్ళిపోవాలి కదా, నేను వెళ్ళిపోయాను సార. మళ్ళీ వెళ్ళిపోయి అంతా అయిన తర్వాత మళ్ళీ కనుక్కుంటే ఏముంది, స్వామి ఇంకా పుట్టుపక్కల ఉన్నారు బయలుదేరి రాలేదన్నారు. అప్పుడు అసలు నాకు అసలు మర్చిపోయిందండి, నేను పాద నమస్కారం స్వయంగా తీసుకున్నాను సార్, ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన పాపం ఎత్తున చేయి పెట్టి బ్లెస్ చేశారు, అన్ని చేశారు. తర్వాత తెలిస్తే ఉంది ఇంకా బయలుదేరలేదు, బయలుదేరతారు అని చెప్తాను. అప్పుడు అనిపించింది మాట సర్వాంతర్యామి స్వామి అని చెప్పేసి, నాకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ సార్ అది.
2: స్వప్న, ఈ సంఘటన వింటూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది,
3: చెప్పండి.
2: రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రోజు యుద్ధం అంతా అయిపోయాక సాయంకాలం పూట వానరులందరూ లైన్లో వచ్చి రాముడి దర్శనం చేసుకునేవారట. అప్పుడు శ్రీరాముల వారు వారందరికీ చేతుల్ని అరిచేతుల్ని నిమిరేవారట. వాళ్లు మన్నాటికల్లా వాళ్లకున్న అలసటంతా తగ్గి వాళ్ల గాయాలన్నీ మానిపోయి ఇంకా ఎక్కువ ఎనర్జీతో యుద్ధానికి రెడీగా సిద్ధమై ఉండేవారట. అలాగే కృష్ణావతారంలో కూడా కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శ్రీకృష్ణుల వారు యుద్ధం అయిపోయిన వెంటనే ప్రతిరోజు సాయంకాలం గుర్రాలకి, ఆయన మరి రథసారథి కదా, ఆ గుర్రాలకి ఎక్కడైనా దెబ్బలు తగిలాయా ఎలా ఉన్నాయి అని చూసుకుని వెతికి వెతికి మరీ వాటికి మందు రాయటం, వాటిని కొంచెం ఉపశమన చేయించటం ఇలాంటివన్నీ చేసేవారట. భగవంతుడి చేతి స్పర్శతో అందరూ ఆరోగ్యాన్ని పొంది ఇంకా రెట్టించిన ఉత్సాహంతో స్వామి కార్యంలో పాల్గొనేవారట. ఇప్పుడు ఈయన చెప్పేది వింటూ ఉంటే మన స్వామి ఆ అలవాటును ఇంకా కొనసాగిస్తున్నారని అనిపిస్తూ ఉంటుంది కదా. సేవాదల్ వాళ్లు ఎక్కడ పనిచేసినా స్వామివారిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించడం అనేది మనలో ఎందరికో ఎంతో మందికి అనుభవిక వైద్యమే. భవనాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటికి రంగులు వేయించడం, తోరణాలు కట్టించడం, వంటకాలను సిద్ధం చేయించడం, ఇలా ఒకటేంటి అన్ని పనులు స్వామి దగ్గరుండి చూసుకునేవారట, అన్నింటినీ పర్యవేక్షించేవారట. ఆ సమయంలో స్వామితో తమకున్న అనుభవాలను గురించి బివి రమణాగరావు గారు ఏమన్నారో విందాం ఒకసారి.
3: తప్పకుండా వెళ్తా.
4: మా నాన్నగారి పేరు రావు సాహెబ్ భావరాజ్ సత్యనారాయణ గారిని, ఆయన రిటైర్డ్ సూపర్ ఇంజనీర్. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వ్యూ ఆఫ్ హిస్ ఎఫిషియన్సీ యాజ్ అన్ ఇంజనీర్ ఆయనకి రికగ్నైజ్ చేసి రావు సాహెబ్ టైటిల్ ఇచ్చారు. అనంతపూర్ కాలేజీ కన్స్ట్రక్షన్ లో మా ఫాదర్ హీ వాజ్ సూపర్వైజింగ్ ఎక్స్క్లూజివ్.

0: it was the construction was kept in charge of him. ఇప్పుడు గిరి గారు సరస్వతి గిరి గారు ఇనాగరేషన్ అదికి వచ్చారు వాళ్ళు. అంచేత స్వామి వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి మా నన్ను ఒక 27 మెంబర్స్ ని ఈ ఇనాగరేషన్ కి 20 ముందరే తీసుకురమ్మన్నారు. అంచేత ఒక 27 మెంబర్స్ ని నేను వాళ్ళని సెలవు పెట్టించి బయట కొందరు వచ్చేవారు. మొత్తం మీద 20 ని తీసుకొచ్చి నేను అనంతపూర్ లో పెట్టాను. మజ్మంజన్ స్వామి వచ్చేవారు. వచ్చి సేవదల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అంత చాలా హీ వాజ్ ఇమ్మెన్స్లీ ప్లీజ్డ్. స్వామి వచ్చినప్పుడల్లా పలకరించేవారు. మమ్మల్ని భజనలా తీసేమనేవారు. తర్వాత స్వామి యూస్ టు డిస్ట్రిబ్యూట్ పీరియాడికల్లీ వనేవారు. ఇకేం ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేవారు. దే ఆల్సో ఫెల్ట్ ఎంకరేజ్. అందరు వాళ్ళందరికీ చాలా ఉత్సాహంగా మనం పాల్గొనడం. అసలు ఇనాగరేషన్ ఓ పెద్ద మెరికల్. ఏం చేద్దంటే అక్కడ డెకరేషన్ పెట్టవలసి వచ్చింది. ఒక 2 డేస్ దానికి అప్పుడు షామియానాలు లేవు. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గిరి సరస్వతి గిరి గారు ఆవిడ చాలా పాపులర్ స్పీకర్. షీజ్ ఆల్సో సపోజ్ బి పోయిటెస్. మరి అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు దానికి తగ్గటువంటి షామియానాలు అవన్నీ వేయాలి. అప్పుడు షామియానాలు వెళ్ళేవు. అప్పుడు స్వామి ఏం చేశారంటే ఇదేం కాదు కాని 4 పాపులర్ స్వామికి కొన్న కలర్స్ ఉన్నాయి. గ్రీన్, బ్లూ, రెడ్ అది ఆరెంజ్, తర్వాత మెజెంటా కలర్ సెలెక్ట్ చేసి తాను తాను తెప్పించేసి కుట్టింగ్ చేసేసి పెద్ద షామియానాలాగా తయారు చేశారు. ఇదన్నీ కుట్టి చేసి మేము పోల్స్ అవన్నీ పాతి దట్స్ అబౌట్ సే 40 ఫీట్ బై 100 ఫీట్ ఒకటే లాగా దాని చుట్టూరా చిన్న కణాత్ వేలాడేది డెకరేషన్కి వెళ్తాను. అంతా స్వామి చెప్పారు ఫీల్డ్స్ అన్ని ఎలా పెట్టాలి, దాన్ని ఎలా చేయాలి. దాని ప్రకారం అంతా కుట్టేసి మాకు ఇచ్చారు. ఇవన్నీ తెగి మేము దాన్ని నిలబెట్టాలి. ఈ నిలబెట్టడానికి పోల్స్ అవన్నీ మేమే పాతి గడపాలు గడపాలు చేసుకుని సోన్ సెవెన్ చేసి గోతులు తవ్వి ఇవన్నీ పాతి మేము 20 20 డేస్ అంతా ప్రమిసెస్ అంతా క్లీన్ చేయడం. చాలా చాలా రెగ్యుట్ టెరైన్ ఎలా పడితే అలా ఉండేది. అంతా మేమే చదువుని గిదినంతా చేసి నీట్ గా తయారు చేసి అంతా చేశాం. పొద్దున్న 11 గంటలు మొదలు పెడితే అలా అలా ట్రయల్ అండ్ ఎర్రర్ మీద సగం పెడుతుంటే పడిపోయేవి. మళ్ళీ అలా మళ్ళీ దాన్ని మళ్ళీ దివిసారి పెట్టి ర్యాంప్ చేయడం, మళ్ళీ నిలబెట్టడం, అలా చేసి మొత్తం మీద స్వామి సాటిస్ఫై అయ్యేలా రాత్రి అరౌండ్ 10:30-11 o'clock షేక్ తీసుకొచ్చి నీట్ గా పెట్టాం. ఎందుకంటే మధ్య మధ్య శాగ్ అయిపోయి సాగ్ చూసి ఏమైందంటే అప్పుడు మళ్ళీ మేము మళ్ళీ సాగదీసి మళ్ళీ పెట్టడం ఇవన్నీ జరిగాయి. అసలు మెరకలు ఎక్కడ జరిగిందంటే రాత్రి మేము 11 గంటలకు అంతా అయిపోయింది. 2 o'clock హోర్డింగ్ గాలివాన టిల్ 4 o'clock 2 hours కొట్టింది. ఆ గాలివాన కొట్టే అన్ని పోల్స్ క్లాత్ గీత్ అన్ని కింద పడిపోయి 9 o'clock ఫంక్షన్. సరే మాకు మతిపోయింది. మాకు ఏంటి స్వామి దీన్ని ఏం చేయాలి, ఏంటి స్వామి సంకల్పం ఏంటి. అప్పటికింకా స్వామి మెరకల గురించి అంత ప్రచారం లేదు. అంచేత ఏమిటి ఏం చేయాలి, మనకు మేము భయపడిపోతున్నాం, ఇది ఎలా జరుగుతుంది ఏమిటి అవుతుంది. స్వామి కామ్ గా 5:30-6 o'clock లేచి వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ పెట్టేయండి, వాళ్ళంతా షామియాన్ అది కట్టాలి కదా. మాకు అసలు నెర్వస్ గా ఉన్నాం. మేము వచ్చేటికి ఏం స్వామి షామియానం పడిపోయింది. సర్లే మళ్ళీ ఎంత లావో చేద్దరు కానీ నేను చెప్తాను కదా మీరు ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి అంటే మేమంతా బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడికి వచ్చాం. వచ్చాడు స్వామి స్టార్ట్ చేయండి అన్నాడు. స్టార్ట్ చేయండి బిలీవ్ మీ ఎలా చేసామో గబ్బ గబ్బ గబ్బ గొడ్డపార్లు అవన్నీ తీసుకొచ్చి మళ్లీ నిలబెట్టి మళ్లీ నిలబెట్టి మళ్లీ క్లాత్ అంతా పెద్ద క్లాత్ అని చెప్పారు కదండి అదంతా నిలబెట్టి ఆ పోల్స్ అన్ని పెట్టి పాతి మళ్లీ ఆ క్లాత్ అనేది నిలబెట్టేటప్పటికి 8 అయ్యేటప్పటికి తడిసిపోయినటువంటి గొడ్డేమో అది ఎండకి ఎండిపోయి మంచి టెన్షన్ గా ఫస్ట్ క్లాస్ గా తయారైంది. ఇన్ 2 hours వాటి ఒరిజినల్లీ మేము 11 గంటల మాకు పట్టింది ఒరిజినల్ గా మేము వేయడానికి. సెకండ్ టైం మరి పడిపోయిన తర్వాత అది మళ్లీ మేము లేదు ఆ శక్తి మాకు ఎలా ఇచ్చారో అవి మరి అది ఎలా నిలబడిందో అంత వండర్ఫుల్ గా దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ మిరకల్.
1: ఇదే సందర్భంలో శ్రీ ఇంద్రేశ్వరరావు గారు ఏమన్నారో కూడా విందామా స్వప్న.
2: తప్పకుండా.
3: ఒక వారం రోజుల ముందు స్వామి వెస్ట్ గోదావరి భాస్కర్ గారు ఫోన్ చేసి
2: ఈ సేవదానం రెండక్కడికి చక్కగా మహిళా కళాశాల ఓపెన్ గా ఉంది కాబట్టి రండి అని చెప్పి మీరు కూడా అంటే సేవ కాకుండా స్వామి ఏంటంటే విన్నది అతిథులు మీరు కూడా రండి అని చెప్పి ఫోన్ చేశారు స్వామి. సరే నేను కొంతమంది అంతా వెళ్ళాం. అప్పుడు 2 డేస్ టైం ఉంది. మేము వెళ్ళిన తర్వాత అక్కడంతా గ్రౌండ్ క్లీన్ చేయడం, కొంత కలర్స్ అయ్యి వేయడం అక్కడ, తర్వాత అక్కడ జరగబోయేటువంటి ఈ కార్యక్రమం అన్నదానానికి ఈ బియ్యం బాగు చేయడం, ఈ కూరగాయలను సేకరించడం, పప్పులు బాగు చేయడం, ఇవన్నీ కూడా ఆ రోజులు అంతా కూడా సేవలు చేసేవాళ్ళంతా కూడా ఆ సేవలన్నీ కూడా ఈ 2 డేస్ చేశాం. స్వామి యొక్క అవతార కార్యక్రమంలో అత్యద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంకి ఏది అవ్వదు కానీ అరగంట ఉండగా అన్నీ అయిపోతాయి పూర్తిగా. అది స్వామి యొక్క అనుగ్రహం, దైవ శక్తితో ఏంటి తెలియదు. మొత్తం ఏంటంటే చేసే స్వామి కానీ నిమిత్తం మాత్రంగా ఏదో రామాయణంలో వానరుని తీసుకెళ్లి అక్కడ విజయం చూపించినట్టుగా రామచంద్రమూర్తి స్వామి కేవలం కూడా మాకు ఆ ప్రాప్తిని ఇచ్చి అక్కడ సేవ చేసిన ప్రాప్తిని మాకు ఇచ్చి ఆ విధంగా మమ్మల్ని అనుగ్రహించేవారు మమ్మల్ని అందరినీ కూడా. రేపు ఓపెనింగ్ అనగా స్వామి అంటే ప్రతి కూడా ఉండేవారు ఆయన భక్తులకి. బియ్యం బాగు చేయాలి తెల్లవారేటప్పటికి అని కొన్ని బస్తాలు ఇక్కడ వేశారు. ఈ మహిళా విభాగం అంతా కూడా సేవాదళ్లు బియ్యం బాగు చేస్తున్నారు, అక్కడ శుభ్రం చేస్తున్నారు. రాత్రి 11 అయింది, అవలేదు తెల్లవారు అయిపోవాలంతా కూడా 12 అయింది. స్వామి చివరి కూర్చున్నారు. ఆ టైంకి స్వామి సాధారణంగా 8:30-9 రిటైర్ అవుతారు ఆయన. కానీ అప్పుడు ఏమంటే కోడా ఉండి బియ్యం బస్తాలు తిరిగి మాలో అందరిలో అటు తిరుగుతూ కాలేజీ పై రూమ్కి కింద రూమ్కి ఆ రంగులు బాగా అయినాయి బాగా చేస్తున్నారు ఇలాగ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ఆ దగ్గర ఉన్నారు ఆయన. ఆ బియ్యం బాగు చేస్తుంటే ఈ బయోడాబ్యాక్ ఎంత స్వామి వచ్చారంటే ఇక అనంతరం ఆనందం. ఆ శక్తి ఎంత శక్తి అంటే బ్యాటరీకి ఫుల్ ఛార్జ్ అయితే అంత దైవశక్తి మళ్ళీ ఉంది. ఆ దైవశక్తి మనకి స్వామి దగ్గర ఉన్నప్పుడు ప్రతి ఒక్క హృదయాలు ఉప్పొంగిపోతాయి అంతా కూడా. స్వామి దగ్గర కూర్చారు కదా చక్కగా ఆనందంగా చేస్తారు అంతా కూడా. స్వామి అన్నారు కొంత ఉత్సాహం ప్రోత్సాహం ఇచ్చారు స్వామి. ఏ మీరేం చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి మేము బియ్యం బాగు చేస్తాం స్వామి, బియ్యం బాగు చేస్తాం స్వామి అన్నారు వీళ్ళు. స్వామి అన్నారు మీరు బాగు చేస్తున్నారా భోజనం చేస్తున్నారా అన్నారు స్వామి. చక్కగా నవ్వుకున్న ఇంకా శక్తి వచ్చింది అందరికి కూడా. తెల్లవారేటప్పటికే పక్క బియ్యం బస్తాలు ఉంటే ఆ బస్తాల మీద కూర్చున్నారు అక్కడ స్వామి ఈ సేవా కార్యక్రమం దగ్గర. ఇంకా స్వామినారాయణ ఉత్సవంతో ఉత్సాహంతో ఆనందంగా చేసాం కార్యక్రమం అంతా కూడా. పొద్దుట ఎవరికెవరు నియమించినటువంటి కార్యక్రమ వాళ్ళు ఆ సేవలన్నీ సక్రమంగా చేశారంతా కూడాను. ఈ అన్నదానంతో జరిగింది. ఆ రాజకీయ నేతలు తెలిపారు. తర్వాత నెక్స్ట్ టైం ఏంటంటే మేము ఆ రాత్రి ఆనందం ఉండి శుభ్రపరచడం అంతా కూడా క్లీన్నెస్ మొత్తం అంతా ఆ పరిసరాలు తర్వాత కాలేజీ తర్వాత స్వామి ఒక్కొక్కరిని పిలిచి సేవాదారులందరూ కూడా నమస్కారం ఇచ్చి పంపించి తర్వాత మేము అక్కడే ఉన్నాం. అదే మకం కూడా మాకు అక్కడే. స్వామి ఆ సాయంత్రం పిలిచారు నన్ను. పిలిచి ఏరా ఎప్పుడు పోతున్నావు అన్నారు. స్వామి తమ దైవ తమ్ముడు ఎప్పుడు వెళ్ళమంటే పెడతాను, నువ్వు పొడపడుతూ వస్తావా ఇంటికి పెడతావా అన్నారు. స్వామి తమ్ముడు దైవ తమ్ముడు ఎక్కడ ఉంటే వస్తాను, లేదు ఇంటికి పో అమ్మా నాన్న కోసం చూస్తుంటారు అని చెప్పానని స్వీట్స్ అన్నీ కూడా ఒక పేపర్ తెమ్మని చెప్పిన పేపర్లో లడ్డూండ్లు స్వామి ఎక్కడికైనా అయ్యి పంచి పెడతారు. ఆ లడ్డూని పొట్లం కట్టి ఇదిగో మీ అమ్మకి మీ నాన్నకి మీ ఆవిడికి అని పొట్లం కట్టి చాలా అన్నారు. స్వామి సరిపోతే స్వామి అన్నాను. పొట్లం కట్టి ఎంత అంటే నేను చెప్పేటువంటిది ఇక్కడ వారి అపార దయ. ఒక బిడ్డని ఏ విధంగా తల్లి తండ్రి ఆప్యాయతతో చూస్తారు, వాత్సల్యంతో చూస్తారు, ప్రేమతో చూస్తారు, అది తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, ప్రపంచమైన భగవంతుడి ప్రేమ, అదంతా కూడా మాకు పంచిపెట్టు అంచేత జీవితంలో స్వామి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఏదంటే స్వామే ప్రాణం, స్వామే ప్రాణమే స్వామి. ఆ రకమైన భావంతో భక్తుల అప్పుడు మేము ఆ విధంగా సేవ చేసేవాళ్ళం. తర్వాత అక్కడి నుంచి అందరినీ పంపించేసి అప్పుడు తను అక్కడి నుంచి బయలుదేరి ప్రసాదం వెళ్లారు. ఇది అనంతపురం కాలేజీ ఓపెన్ చేసేటప్పుడు జరిగినటువంటి విశేషం. సాయమండి అందరికీ కూడాను.
3: అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాలను ఇప్పుడు మీరు వింటున్నారు.
4: లలిత, ఇలా ప్రారంభోత్సవ సంరంభం ఉదయం కార్యక్రమం ముగిసింది. ఆనాటి సాయంకాలం కూడా జరిగిన భజన కార్యక్రమంలో స్వామి కూడా పాల్గొని అక్కడున్న భక్తులందరికీ తమ దివ్య దర్శన భాగ్యాన్ని ప్రసాదించారట. స్వామి ఆంతరంగికుల్లో ఒకరైన రాజారెడ్డి గారు తదితరులు కూడా ఆ సాయంత్రం ఎంతో మధురమైన భజనలు పాడుతూ ఉంటే భక్తులందరూ స్వామి సమక్షంలో భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలిపోయారట. మరి ఆనాటి రాజారెడ్డి గారి భజన్ని ఒకటి విందాం.

0: సత్యం ధర్మం భగవంతుని నేత్రద్వయం, సత్యాన్ని పలుకు ధర్మాన్ని ఆచరించు అన్న ఉపనిషత్ వాక్యం జయకేతనంగా డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వామి ప్రబోధించిన మహోన్నత విలువలతో మహిళా సాధికారతకు దేశాభ్యుదయానికి బాటలు వేస్తోంది. ఈనాడు అనంతపురం కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొని స్వామికి తమ కృతజ్ఞతను తెలుపుకోవటానికి 2000 మందికి పైగా కళాశాల పూర్వ విద్యార్థినులు, అధ్యాపకులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు.
1: శ్రోతలు, అనంతపురం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు వింటున్నారు. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ అనుభవాలను ఇప్పుడు మీరు వింటారు. తిరిగి కలుసుకుందాం. సాయిరాం.
0: సాయిరాం.

0: సాయిరామ్, నా పేరు కరుణ మున్షి. నేను కశ్మీర్ నుండి వచ్చాను. నేను అనంతపూర్ స్వామి కాలేజ్లో 1980 నుండి 1985 వరకు బీఏ ఎంఏ చదివాను. కాలేజ్ స్వర్ణ జయంతి ఉత్సవాలు ప్రశాంతి నిలయంలో జరుగుతున్నాయి. అందులో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు స్వామికి కృతజ్ఞురాలై ఉంటాను. ఇటువంటి దివ్యమైన అద్భుతమైన వేడుక చూడడానికి దేవతలు కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 50 ఇయర్స్గా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలపై స్వామి దయా ప్రేమలు అపారం. మేమంతా కలిసి స్వామి దగ్గరికి ఎప్పుడూ వచ్చినా స్వామి ఎంతో ఆనందించేవారు. ఆ అనుభూతులు ఎన్నటికీ మరవలేం. నా చిన్న అనుభవం, అనంతపూర్ కాలేజ్లో నేను చదివేటప్పుడు ఒకసారి స్వామి వచ్చారు. ఎందుకో నేను శాడ్గా ఉన్నాను. ఇంకా స్వామి కూడా ఇగ్నోర్ చేశారు. చాలా బాధపడ్డాను. సడన్ గా స్వామి నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గుడ్ గర్ల్ అన్నారు. నాకు చాలా చాలా ఆనందం కలిగింది. అప్పటి నుండి జీవితంలో దేనికి భయపడకుండా ముందుకు దూసుకుపోతున్నాను. మరొకసారి సాయిమాకి థ్యాంక్స్ చెప్పుకుంటూ, వి లవ్ యూ స్వామి. స్వామి సారీ, నాకు తెలుగు సరిగా రాలేదు, కానీ నేర్చుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాను. సాయిరాం స్వామి, జై సాయిరాం.
1: ఓం సాయిరాం, ప్రణామములు. నా పేరు భూపాలం విజయలక్ష్మి. ప్రస్తుతం నేను అనంతపురం రామచంద్ర నగర్లో మా వారితో పాటు నివసిస్తున్నాను. అనంతపురం స్వామివారి కళాశాలలో ఇంటర్మీడియట్ బీఏ ఎంఏ 1969-76 వరకు చదివాను. 7 సంవత్సరాల విద్యార్థి జీవితం నాకు చాలా విషయాలు నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు వక్తృత్వ వ్యాసరచన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే అలవాటు ఉంది. అదేవిధంగా డిగ్రీలో ఉన్నప్పుడు స్వామివారి సతీసక్కుబాయి నాటకం ప్రదర్శించినాము. అందులో నేను మగవేషం వేశాను. స్వామి వచ్చి నన్ను చూసి, ఏ ఈ అబ్బాయి ఎవరు, బయటికి పంపించండి, పో బయటికి పో అన్నారు. వెంటనే సుధా మేడం వచ్చి, ఆ స్వామి అమ్మాయి మన స్టూడెంట్, అంటే భలే మేకప్ చేశారని మెచ్చుకున్నారు. అలాగే డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి మాతృభాషలో విద్యాబోధన అనే అంశం గురించి వక్తృత్వ పోటీలో మన కాలేజ్ తరఫు నుంచి మాట్లాడడానికి ఇంకో కాలేజ్కి వెళ్లవలసి వచ్చింది. ఆ సందర్భంలో నాకు కన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. డాక్టర్ హేమలత మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసినప్పుడు, అలాగా ప్రైజ్ వచ్చిందా, ఏం చెప్పావో చెప్పు చూద్దామన్నారు. ఏం మాట్లాడాలో తెలియలేదు, కానీ ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు. స్వామి నా చేత మాట్లాడించి చాలా బాగా మెచ్చుకున్నారు. అలాగే 1972లో మొట్టమొదటి సమ్మర్ కోర్సు జరిగింది. ఆ సమ్మర్ కోర్సులో లలితాంబ మేడం గారు నన్ను స్వామికి పరిచయం చేసి, స్వామి ఈ అమ్మాయి విజయలక్ష్మి అంటే నాట్ పండిట్ అన్నారు. రెండోసారి చెప్తే కూడా అలాగే అన్నారు. అప్పుడు మేడం అన్నారు, అమ్మా స్వామి నాటి నుంచి నాట్ పండిట్ అని వచ్చింది, కానీ నువ్వు పండిట్ అయి తీరాలి అన్నారు. స్వామివారి అనుగ్రహం చేత నేను తెలుగు టీచర్ ఉద్యోగంగా తెలుగు లెక్చరర్గా చేసి గ్రేడ్ 1 ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యాను. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ నా జీవితంలో అవి మరపురానివి నిలిచినాయి. నేను షిరిడీ సాయిని ఎక్కువగా పిలుస్తాను, కానీ చాలాసార్లు స్వామి నన్ను ఓదార్చి నాకు దర్శనమిచ్చిన చిక్కాకులను పటాపంచలు చేశారు. అప్పుడు అర్థమైంది ఇద్దరు ఒకటి అని. స్వామి కళాశాలలో చదివిన నేను నా వృత్తి ధర్మంలో నైతిక విలువలను పాటించి క్రమశిక్షణతో మెలిగి అధికారుల మెప్పు పొందినాను. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా నాకు మినిస్టర్ ద్వారా దొరికింది. స్వామివారు అపర భగీరథులు. ఆ స్ఫూర్తితో నేను దాదాపు 15 పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్లను కూడా వేయించగలిగాను. కాబట్టి నా ఆనంద అనుభూతులను చెప్పుకోవడానికి నాకు ఒక మంచి అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు. అనంతపూర్లో పుట్టపర్తికి రెండు చోట్ల రావాలని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఓం సాయిరాం.
2: సాయిరాం, నేను డాక్టర్ అనుపమ, తహసీల్దార్ కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురంలో పనిచేస్తున్నాను. అనంతపురం కళాశాలలో 1982-84లో ఇంటర్మీడియట్ చదివాను. నేను అనంతపురం కాలేజీలో చదివే సమయంలో స్వామివారు 1983లో అనంతపురం కాలేజీకి వచ్చారు. అప్పుడు స్వామివారి సన్నిధిలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం నా జీవితంలో నేను మరచిపోలేని మధురానుభూతి. మరియు స్వామితో కలిసి మేమందరం హాస్టల్లో ప్రేయర్ హాల్లో భోజనం చేయడం కూడా మరువలేని ఘట్టం. మేము పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామి మాకు ప్రేయర్ హాల్లో చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూ సమయంలో మహిళలు విద్య ఆవశ్యకత గురించి మాకు చాలా చక్కగా వివరించి చెప్పేవారు. మధ్యలో రామాయణ మహాభారత ఘట్టాలలోని కొన్ని ఉదాహరణలు చెప్తూ సీత మరియు ద్రౌపది గురించి, ఆ మహిళా మండలి యొక్క విశిష్ట గుణాల గురించి మాకు తెలియపరుస్తూ అవి నిజ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో మాకు తెలియచేశారు. అలాగే ఇంటర్వ్యూ ముగియగానే స్వామి పాద నమస్కారం ఇచ్చేవారు మాకందరికి. స్వామి పాద నమస్కారం అంటే నాకు గుర్తొస్తుంది స్వామివారి పాదపద్మములు. నిజంగా పద్మం కూడా అంత మెత్తగా ఉంటుందో లేదో తెలియదు, కానీ స్వామి పాదాలు ఇప్పటికి కూడా తలుచుకుంటే ఆ సాఫ్ట్నెస్ ని నేను అనుభూతి పొందగలను. అలాగే పుట్టపర్తికి వెళ్లినప్పుడు స్వామిని చూడగానే అది ఏదో తెలియని శక్తి వస్తుంది, ఒక అద్భుతమైన శక్తి వచ్చేది మాకందరికి. అన్నీ కూడా మర్చిపోయేవాళ్ళం, ఏమి గుర్తుండేది కాదు. స్వామి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, నా సర్వస్వం. ఈరోజు నేను జీవించి ఉన్నాను అంటే అది స్వామివారి లీల. నాకు పొత్తికడుపుకు 8 శస్త్రచికిత్సలు జరిగాయి. ప్రతి శస్త్రచికిత్సకు కూడా స్వామి నాకు ముందు రోజే స్వప్నంలో కనిపించి, బంగారు నేనున్నాను, నీకేం కాదు అని హామీ ఇచ్చేవారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మా శ్రీవారి పేరు రమేష్ చంద్ర. ప్రస్తుతం డీఈగా, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా జలవనరుల శాఖలో పనిచేస్తున్నారు. మా ఆయన స్వామివారి సంకల్పంతో పుట్టపర్తిలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా 1.5 సంవత్సరం పనిచేశారు. ఆ సమయంలో హంద్రనీవా జలాలతో బుక్కపట్నం చెరువు నిండడం, చిత్రావతి నదికి నీరు రావడం నిజంగా స్వామివారి అద్భుతం. నాకు 3 అమ్మాయిలు, 3 బీటెక్ పూర్తి చేసిన తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఆ సమయంలో నా ద్వారా పుట్టపర్తి యొక్క విశిష్టత తెలుసుకుని అక్కడే ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు. అనుకున్నదే తడవుగా వాళ్లు పుట్టపర్తిలో నివసించాలని అనుకున్న వెంటనే మందిరానికి దగ్గరే ఇల్లు దొరకడం జరిగింది. వారు పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉండి చదువుకున్నారు. ఆ సంవత్సర కాలం కూడా స్వామి వారిని ప్రతి అడుగులోనూ కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. ఇటీవల వెలువడిన ఎపిపిఎస్సీ ఫలితాలలో మా పెద్దమ్మాయి హర్షిత డీఎస్పీగా, మా 2వ అమ్మాయి సన్నిహిత డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికయ్యారు. మా 3వ అమ్మాయి సుష్మిత కూడా స్వామివారి దయతో రాబోయే పరీక్షలలో తప్పక విజయం సాధిస్తుంది. జూలై 21 పుట్టపర్తిలో జరగబోయే అనంతపురం కళాశాల స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి 1000 కళ్లతో ఎదురుచూస్తున్నాను. సాయిరాం.
3: స్వామి చరణారవిందాలకి నా ప్రణామాలు. నా పేరు షర్మిలా శంక. 19 ఏళ్ల నుంచి నేను యుఎస్ లో ఉంటున్నాను. నేను స్వామి స్థాపించిన అనంతపూర్ సత్యసాయి యూనివర్సిటీలో 1991 నుండి 96 వరకు బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ చేశాను. మొట్టమొదట అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ గురించి వినగానే నా కళ్ళు ఎంతో ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. స్వామి అనుభవాలన్నీ మదిలో అలా మెలిగాయి. స్వామి స్టూడెంట్స్ కి పంచిన ప్రేమ వర్ణనాతీతం, స్వామి పలుకులు జీవిత పాఠాలు, ఎన్నో అద్భుతమైన అనుభవాలు, అవన్నీ ఒక్కసారిగా మదిలో మెలుగుతున్నాయి. పర్తీ గాని, స్వామి అడుగుపెట్టి స్థాపించిన అనంతపూర్ యూనివర్సిటీ గాని మా స్టూడెంట్స్ కి ఒక భూతల స్వర్గం. ఆ రోజులే వేరు. ప్రొద్దున్నే 5 గంటలకు లేచి సుప్రభాతం చేసి గ్రౌండ్ కి వెళ్లి యోగాసన చేసి యూనివర్సిటీలో ఆడిటోరియంలో మా మార్నింగ్ ప్రేయర్స్ తో మా చదువు ప్రారంభించేవాళ్ళం. బాహ్యమైన ఆధ్యాత్మికమైన విద్యని ఎంతో నేర్చుకున్నాం. పెద్దల పట్ల గౌరవం, తల్లి, తండ్రి, గురువు, అతిథులను దైవంగా భావించడం, చిన్నల పట్ల ప్రేమ, అచంచలమైన సేవా దృక్పథం, వేదశాస్త్రాల విద్య, ఆచరణ పట్ల విశ్వాసం, ఇవన్నీ స్టూడెంట్స్ అందరికీ వెన్నతో పెట్టిన విద్య. అదే మా జీవన విధానం అయింది. సాయంత్రం భగవంతుని నామస్మరణతో, అందరికీ మేలు కలిగించే త్రయంబక ప్రార్థనలతో, నిస్వార్థమైన టీచర్స్తో ఎంతో ఆనందమయంగా, విజ్ఞానమయంగా జీవితం గడిచేది. దీనంతటికీ కారణం స్వామి మాత్రమే. అటువంటి స్వామికి
4: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? 1991 స్టూడెంట్గా దర్శనానికి భర్తీ వెళ్లినప్పుడు స్వామి పుట్టినరోజు వేడుకలు ఇంకా కొద్ది రోజుల్లో ఉన్నాయి అనగా స్వామి అందరికీ చీరలు పంచిపెడుతున్నారు. 500 మంది ఉన్నాం. అదే నా మొదటి అనుభవం. నవరసాలు పొంగిపొల్లాయి స్వామిని చూడగానే. నా అజ్ఞాన మనస్సు ఇలా ప్రార్థించింది, స్వామి ఒక్కసారి నాతో మాట్లాడతారా, మీ కనుసన్నల్లో మెలిగే అర్హత నాకుందా అని ప్రార్థించాను. సో స్వామి దర్శనానికి వచ్చారు. అందరూ లైన్స్ లో కూర్చున్నాము, 500 మంది విద్యార్థులందరూ. సడన్ గా స్వామి నేనున్న లైన్లో కూడా వచ్చారు. అందరికి చీరలు పంచిపెడుతున్నారు. అందరి ఒళ్ళో చీరలు విసురుతున్నారు. మొహం కూడా చూడట్లేదు స్వామి. ఎందుకంటే 500 మంది ఉన్నాం, సో ఎంత మందినని చూస్తారు. సో అందరికి చీరలు అలా విసిరేస్తూ వెళ్లిపోతున్నారు ముందుకి. స్వామిని దగ్గర నుంచి చూడగానే ప్రపంచాన్ని మైమరిచిపోయాను. సుందర వదనారవిందాన్ని చూడగానే ఆనందంలో మునిగిపోయాను. నా ప్రార్థన కూడా మర్చిపోయి స్వామిని చూస్తూ ఉండిపోయాను. నన్ను దాటి ముందుకు వెళ్లిపోయారు. స్వామి నన్ను అడిగేంత వరకు కూడా నాకు చీర రాలేదన్న సంగతి కూడా గ్రహించలేకపోయాను. స్వామి వెనక్కి నా వైపు తిరిగి, నీకు చీర ఇచ్చానా అని అడిగారు. ఆయన పట్ల ప్రేమతో నా గొంతు మూగపోయింది. ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. ఒడిలో క్రిందికి తిరిగి కూడా చూడలేని పరిస్థితి. నేను ఆన్సర్ చేయకుండానే స్వామి వచ్చి చీర ఇచ్చి వెళ్లిపోయారు. మీరు నాతో మాట్లాడడానికి నాకు అర్హత ఉందా అని అడిగినందుకే ఒక దివ్య అనుభవాన్నిచ్చారు స్వామి. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా దివ్యమైన అనుభవాల పరంపర నా జీవితాన్ని ధన్యవంతం చేసింది. మై స్టూడెంట్స్ ఆర్ మై ప్రాపర్టీ, నా విద్యార్థులే నా ఆస్తి అని అనేవారు స్వామి. ఆయన మాటల్ని సదా మనసులో గుర్తుపెట్టుకుని జీవిస్తున్నాను, నా పిల్లలకి అందిస్తున్నాను. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకి ఎదిగినా వినమ్రతతో ఆయన మాటల్ని సదా గుర్తుపెట్టుకుంటూ జీవితాన్ని సాగిస్తున్నాను. మా శ్వాస భగవాన్, ఆయన ఆశమేము, అందుకే తలెత్తి ధర్మ మార్గంలో నడుస్తా. స్వామి కోసమే నా జీవనం. ఆయన దర్శన స్పర్శన సంభాషణ ముక్తిదాయకం. మరొక్కసారి స్వామికి నా ప్రణామాలు అర్పిస్తున్నాను. అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ, జూలై 21, 22, 2018లో పర్తీలో జరుగుతుంది. ఆయన అనుగ్రహంతో ఈ వేడుకకి స్వామి సన్నిధిలో నేను ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల.
5: రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వక సాయిరాం. నా పేరు సురేఖ. నేను అనంతపూర్ క్యాంపస్ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అనంతపూర్ క్యాంపస్ 50th గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్పంచుకోవడానికి వచ్చాను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు స్వామికి శతకోటి ప్రణామాలు. 1997-2000 బ్యాచ్ లో చదువుకున్నాను నేను. 2000 పాస్డ్ అవుట్ బ్యాచ్. నేను స్వామి దగ్గర చదువుకున్నంత కాలము చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. అండ్ మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి స్వామి డివోటీస్, సో వాళ్ళు నన్ను చిన్నప్పటి నుండి స్వామి లైన్లోనే పెంచారు. లైక్ స్వామి అష్టోత్తరం చదవడము, సుప్రభాతం చదవటము ఇవన్నీ చెప్పేవారు. అవన్నీ చిన్నప్పటి నుండి నాకు తెలుసు. ఆ కారణం చేత నేను అనంతపూర్లో జాయిన్ అవడం నాకు చాలా ఈజీగా అనిపించింది, కష్టమేం అనిపించలేదు. స్వామి కాలేజ్లో చాలా ఆనందంగా జాయిన్ అయ్యాను నేను. స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు కూడా స్వామికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం నేను మా పేరెంట్స్. కాలేజీలో చదువుతుండగా స్వామి మమ్మల్ని అక్కడ లెక్చరర్ల ద్వారా అమ్మాయిలందరినీ చాలా బాగా చూసుకునేవారు. 3 ఇయర్స్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను అక్కడ, మ్యాథమెటిక్స్ మేజర్. సో ఫైనల్ ఇయర్ లో స్వామి బెంగళూరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ ఉంది, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి మాకు హాస్పిటల్ ICUలో OTలో వర్క్ చేయడానికి, ఎక్స్ స్టూడెంట్స్ కావాలి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ పేర్లు ఇవ్వండి అని చెప్పడం జరిగింది లెక్చరర్స్ ద్వారా. డ్యూరింగ్ సమ్మర్ కోర్స్ టైం అట్లా అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసేసరికి సరే కొంతమంది అమ్మాయిలు హాలిడేస్ కి ఇంటికి వెళ్ళిపోయడం జరిగింది. నేను మాత్రం అక్కడ సమ్మర్ కోర్స్ కి ఇక్కడ బృందావనలోనే ఉండిపోయాం కొంతమంది అమ్మాయిలం సమ్మర్ కోర్స్ టైంలో. అప్పుడు స్వామి ఓకే సెలెక్ట్ చేశారు కొంతమంది అమ్మాయిల్ని, మేము ఇంట్రెస్ట్ అని 50 మెంబర్స్ ఇచ్చారు నేమ్స్. అందులో 13 గర్ల్స్ ని స్వామి సెలెక్ట్ చేశారు. స్వామి 13 గర్ల్స్ ని టిక్ చేశారు. అది కూడా మమ్మల్ని పిలిచి చూపించి టిక్ చేశారు, నువ్వు సెలెక్ట్ అయ్యో నువ్వు సెలెక్ట్ అయ్యో అని టిక్ చేశారు. తర్వాత ఇంకా మిమ్మల్ని నేను ట్రైనింగ్ కి పంపిస్తాను ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రైనింగ్ కి అని చెప్పడం జరిగింది. 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఢిల్లీలో. 6 మంత్స్ ట్రైనింగ్ అయిపోయాక ఇక్కడ వచ్చి పర్తీ సూపర్ హాస్పిటల్లో వర్క్ చేసిన తర్వాత బెంగళూరుకి పంపిస్తాను అని చెప్పడం జరిగింది స్వామి. సరే అని అప్పుడు ట్రైనింగ్ కి వెళ్లడానికి ముందు స్వామి బృందావన్ లో ఆ రోజు రాజధాని ఎక్స్ప్రెస్ లో టికెట్స్ బుక్ చేశారు ఢిల్లీకి. రాజధానిలో టికెట్స్ బుక్ చేశాక, ఇంటర్వ్యూ ఇస్తున్నాను రండి, మీరు నా దర్శనానికి ముందు రండి, మీతో మాట్లాడాలి, ఢిల్లీ గర్ల్స్ తో మాట్లాడాలి, రండి అని ఇంటర్వ్యూకి పిలిచారన్నమాట. ఇంటర్వ్యూకి పిలిస్తే సరే అందరం అప్పుడు లగేజ్ కూడా ప్యాక్ చేసుకుని వచ్చేయండి, ట్రైన్ కి వెళ్ళాలి కదా, మళ్ళీ మీకు టైం ఉండదు, నా దర్శనం అయిపోయాక టైం ఉండదు, లగేజ్ ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని లగేజ్ అంతా తీసుకుని స్వామి దర్శనం రమేష్ హాల్ దగ్గర లగేజ్ పెట్టేసుకున్నాము. వచ్చి అప్పుడు కూర్చున్నాము, అందరం బయట కూర్చున్నాము. బయట కూర్చుంటే స్వామి ఇంకా దర్శనం టైం కాలేదు అప్పుడు. కాకపోతే ఇంకా సరే నేను మీతో మాట్లాడాలి, రూమ్ లో మాట్లాడతాను సపరేట్ గా, ఈ 13 గర్ల్స్ రూమ్ లోకి రండి నేను మాట్లాడతానన్నారు. అనేసరికి అందరం లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి స్వామి అందరం కూర్చున్నాం లైన్ లో. స్వామి అన్నారు, మిమ్మల్ని నేను ఢిల్లీకి పంపిస్తున్నాను ఎయిమ్స్ కి, అక్కడ వేణుగోపాల్ అని ఇన్ఛార్జ్ ఉంటారు, హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్, నాకు మంచి పేరు తీసుకురండి, మంచిగా పని నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. స్వామికి మంచి పేరు తీసుకొచ్చి మంచిగా పని నేర్చుకోమన్నారు. తర్వాత పాకెట్ మనీ ఇస్తాను మీకు నేను, అది జాగ్రత్త పెట్టుకోండి అని చెప్పారు. పాకెట్ మనీ 500 రూపీస్ 4 నోట్లు ఇవ్వడం జరిగింది. తర్వాత విభూతి ప్యాకెట్స్ ఇచ్చారు, శారీస్ ఇచ్చారు, అక్కడ కట్టుకోవడానికి మీకు శారీస్ ఉంటాయి, విభూతి నా ప్రసాదం, ఈ డబ్బులు మీ ఖర్చులకు వాడుకోండి అని ఇచ్చారు. ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చి ఇచ్చారు డబ్బులు. ఇస్తున్నప్పుడు నాకేంటనిపించింది, ఓన్లీ 3 నోట్స్, అందరికి 4 నోట్లు ఇస్తున్నారు, నాకేమో ఓన్లీ 3 నోట్లే, ఒక్క 3 నోట్లే ఉన్నట్టు అనిపించి, స్వామి నాకు 3 నోట్లే ఇచ్చారు స్వామి మీరు అన్నారు. అనేసరికి లేదు బంగారు చూడు 4 ఉన్నాయి అన్నారు. కావండి మళ్ళీ లెక్క పెట్టి చూసేసరికి 4 నోట్లున్నాయి అందులో. 4 నోట్లుండగా మళ్ళీ చెప్పారు స్వామి నాతో, ఇవి 500 రూపాయల నోట్లు, నువ్వు 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేయకు, ఇచ్చే మాకు బంగారు అని కూడా అన్నారు. ఎవరికి ఇచ్చే మాకు బంగారు, ఇవన్నీ 500 రూపాయల నోట్లు, జాగ్రత్తగా పెట్టుకో అన్నారు. 500 రూపీస్ నోట్ స్వామి నాకు ఇచ్చి, ఇది 100 రూపాయల నోట్ అనుకుని నువ్వు ఎవరికి ఇచ్చేకి బంగారు అన్నారు. అనుకోకుండా ఒకసారి అక్కడ బయట, అక్కడ క్యాంటీన్ లేవు మనలాగా, ఇక్కడ క్యాంటీన్స్ అవి ఏం లేవు, బయట కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ తాగాల్సిందే. సో అప్పుడు నేను ఒక కాఫీ షాప్ కి వెళ్లాను, నేను ఒక్కదానే వెళ్లి, ఎయిమ్స్ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఉంది అది ఆ కాఫీ షాప్, వెళ్లి కాఫీ షాప్ ఆయనకి, సార్ ముజ్గు ఏ కాఫీ చాయి, హిందీలో చెప్పాలి వాళ్ళకి, ఏ కాఫీ చాయి అని 500 రూపీస్ నోట్ ఇచ్చేయడం జరిగింది. 500 రూపాయల నోట్ చూసి ఆయన అన్నాడు, హిందీలోనే అన్నాడు తిరిగి, ఇది 100 రూపాయల నోట్ కాదు, 500 రూపీ నోట్, యూ ప్లీజ్ గివ్ 100 రూపీ నోట్ టు మీ. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అనమాట, ఓ స్వామి అందుకే నాకు చెప్పారేమో, నువ్వు ఇది 100 రూపాయల నోట్ అనుకుని ఎవరికి ఇచ్చేకు, నేను ఆల్రెడీ ఇచ్చేస్తానని స్వామి, నా పిచ్చితనం స్వామికి తెలుసు, ఇది కంగారు మనిషి, నాకు కొంచెం టెన్షన్ అందుకే ఇది ఇట్లా చేస్తుందని స్వామికి అర్థమై, స్వామికి ముందే తెలుసు కాబట్టి నన్ను ముందే హెచ్చరించడం జరిగింది. స్వామి 500 రూపాయల నోట్లని జాగ్రత్తగా అట్టు పెట్టుకుని ఉంచు, ఖర్చు పెట్టుకుని కూడా చెప్పారు జరిగింది. ఆ తర్వాత స్వామికి పాద నమస్కారం ఇచ్చారు, అందరికి పాద నమస్కారం తీసుకుని బయటకు వచ్చేసాము. నా దర్శనం చేసుకుని మీరు ట్రైన్ కి వెళ్ళండి అన్నారు. ఆ రోజు దర్శనం ఇంకా 5:00 ట్రైన్, స్వామి 3:00 కి, అప్పుడు ఆ రోజు గురువారం కూడా, గురువారం 3:00 వరకు రాహుకాలం కరెక్ట్ గా అప్పుడు అయిపోయింది. అన్ని జరిగింది, మేము ఇంకా చాలా హడావిడిగా ఉన్నాం, రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి, ట్రైన్ మిస్ అయిపోతే కష్టం అని అమ్మాయిలందరం టెన్షన్ పడుతుంటే, లేదు ప్రశాంతంగా నా దర్శనం చేసుకుని వెళ్ళండి అని స్వామి చెప్పారు. వెళ్లి లోపలికి వెళ్లి స్వామి, ఆ రోజు హారతి కూడా తొందరగా 10 మినిట్స్ బిఫోర్ హారతి కంప్లీట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయి స్వామి దర్శనం చేసుకుని హారతి తీసుకున్నాక అప్పుడు స్టేషన్ కు బయలుదేరి వెళ్లాము. అక్కడ స్టే లో కూడా స్వామి సెపరేట్ గా అకామిడేషన్, గర్ల్స్ కి సెపరేట్ అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ ఫుడ్ అవన్నీ స్వామి అరేంజ్ చేసేవారు, ఢిల్లీలో ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో స్వామి అకామిడేషన్, ఫుడ్ సెపరేట్ అరేంజ్ చేశారు, చాలా బాగా చూసుకున్నారు స్వామి మమ్మల్ని. నేను అనంతపూర్ క్యాంపస్ లో చదువుకుతూ ఉండగా నా రూమ్మేట్స్ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేవారు, నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్ ఉండేవారు. అందరితో పాటు నేను ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, అందరితో ఎలా వాళ్లతో బిహేవ్ చేయాలి, మనకి తెలియని కొత్త వాళ్లతో నువ్వు ఎట్లా వాళ్లతో మింగిలైపోయి మౌల్డ్ అవ్వాలి, అదంతా స్వామి నాకు కాలేజీలో చదువుతుండగా 1, 2, 3 ఇయర్స్ నేర్పించారు. నాకు అసలు చిన్నప్పటి నుండి ఇట్లాగా కలిసిమెలిసి ఉండడం నాకు రాదు, నేను ఒక్కదానే ఉండేదాన్ని అట్లా అందుకే కాలేజీకి వచ్చాక నాకు ఇట్లా అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరితో ఎప్పుడు స్మైల్, నవ్వుతూ మాట్లాడడం స్వామి నేర్పించారు నాకు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా స్వామి స్వామి స్వామి అని నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, ఎప్పుడు నా ఫేస్ లో సాడ్నెస్ అనేది రానివ్వను స్వామి అని స్వామికి నేను ప్రామిస్ చేసుకున్నా. ఎప్పుడు నవ్వుతూనే ఉంటా కష్టం వచ్చినా. అది నేర్చుకున్నాను నేను కాలేజీలో ఉండగా. ఎంత సారో వచ్చినా ఎంత హ్యాపీనెస్ వచ్చినా స్మైలీ ఫేస్. తర్వాత ఇదే నాకు ఎయిమ్స్ లో, స్వామి నాకు ఢిల్లీ ఎయిమ్స్ లో పంపించేసరికి అక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ అయిపోయింది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలిసిన అమ్మాయిలు ఎవ్వరూ లేరు. బీఎస్సీ మ్యాథమెటిక్స్ నుంచి నేను ఒక్కదాన్నే సెలెక్ట్ అయ్యాను, ఇంకా మిగతా వాళ్ళు బీకామ్ బీఏ వాళ్ళు, డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ వాళ్ళు. అక్కడ కాకుండా ఇంకా స్కూల్ నుంచి వచ్చిన కొత్త అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు డిఫరెంట్ లాంగ్వేజ్. బేసికల్లీ నేను తెలుగు అమ్మాయిని, నాకెవ్వరు తెలుగు వాళ్ళు లేరు అక్కడ, అందరూ డిఫరెంట్ లాంగ్వేజ్ వాళ్ళే. సో అనంతపూర్లో చదువుకోవడం వల్ల నాకు వేరే భాష అమ్మాయిలతో కలిసిమెలిసి పనిచేసి అక్కడ చాలా ఆనందంగా ఎంతో హ్యాపీగా, అది నాకు చాలా హెల్ప్ అయ్యింది. అనంతపూర్ క్యాంపస్ లో చదవడం వల్ల ఎయిమ్స్ ఢిల్లీలో చాలా ఆనందంగా స్వామి బ్లెస్సింగ్స్ తో వర్క్ చేయగలిగాను నేను.
6: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు డి మీరారాణి. నేను 1969 నుంచి 1974 వరకు శ్రీ సత్యసాయి ఉమెన్స్ కాలేజ్ అనంతపూర్ క్యాంపస్ లో చదివినాను, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ని. మేము అప్పుడు 1969-70 నుంచి 72 వరకు క్యాంపస్ అనంతపూర్ టౌన్లో ఉండింది. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళము, ఇంకా స్వామి గారిని మేము చూడలేదు. మేము ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఒకసారి మధ్యాహ్నము 3 గంటలు ఆ టైంలో స్వామిగారు ఓపెన్ జీప్లో ఊరేగింపుగా వస్తున్నారనే సమాచారము మా టీచర్స్కు తెలిసింది. వెంటనే వాళ్ళు వచ్చి మా దగ్గరకు వచ్చి, స్వామిగారు ఇలా వస్తున్నారు కాబట్టి మీరు మెయిన్ గేట్కి ఇరువైపులా నిలుచుకొని స్వామివారికి స్వాగతం పలకాలని చెప్తే మేమంతా ఎంతో ఉత్సాహంగా వెళ్లి ఇరువైపులా నిలబడి ఉన్నాము. అప్పుడు 4 గంటల సమయంలో స్వామిగారు వచ్చినారు ఊరేగింపుగా. మేమందరము జై స్వామి అని అంటున్నాము. అటువంటప్పుడు ఆయన అందరికీ మాకందరికి ఇట్లా చేతులు ఊపుతూ మమ్మల్ని అందరినీ ఆశీర్వచనం చేసినారు. ఆ సంఘటన ఇప్పటికీ నాకు చాలా బాగా గుర్తు ఉంది. అది ఒక మధురానుభూతి, స్వామిని మొదటిసారి చూసినటువంటి ఒక మధురానుభూతి నాకు. తర్వాత 1972 నుంచి క్యాంపస్ కొత్త క్యాంపస్ లోకి మేమే ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ మేము ఎంటర్ అయింది క్యాంపస్ లోకి. క్యాంపస్ లోకి ఎంటర్ అయినప్పుడు మధ్యలో ఒకసారి మమ్మల్ని, మేము ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు మా టీచర్స్ ఫీల్డ్ స్టడీ అని చెప్పి తీసుకెళ్లారు. అలా మొక్కలు అవి అంతా చూసుకుంటూ వెళ్లి మేము వెళ్ళినప్పుడు క్యాంపస్ లో కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టేర్ కేసుకి ఈ వైపులా అటువైపు ఇటువైపు ఇద్దరు ఫారినర్స్ చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ వేసినారు. ఆ పెయింటింగ్స్ వాళ్ళు వేయడం ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. అది ఇప్పుడు కూడా నేను ఎప్పుడైనా కాలేజీకి వెళ్తే ఆ పెయింటింగ్స్ తప్పకుండా చూస్తాను. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి చూసినప్పుడంతా ఒక విధమైనటువంటి ఆనందం మాకు. తర్వాత స్వామిగారు, మేము ఒక విధంగా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి, ఎందుకంటే స్వామిగారు తరచుగా కాలేజీకి వస్తూ ఉండేవారు. వచ్చినప్పుడల్లా మాకు మంచి ప్రసంగం ఒకటి చేసేవారు. అవన్నీ విని విని మేము చాలా ధన్యులమైనాము. అలా ఒక ఆయన ప్రసంగించినప్పుడు చాలా నిశ్శబ్దంగా, ఎంత నిశ్శబ్దంగా కూర్చునే వాళ్ళం అంటే అంత కూర్చునే వాళ్ళము. ఒకసారి ప్రసంగం చేసినప్పుడు స్వామిగారు ఒక తమాష అయినటువంటి సంఘటన ఒకటి చెప్పినారు మాకు. అదేమంటే, స్వామిగారు దగ్గరికి ఒకసారి ఒక తమిళ ఆయన పాట కచేరీ చేసేదానికి వచ్చినారంట. వచ్చినప్పుడు ఆయన చాగరాస్వామి కుర్తి, రామా నే పొగడుకుంటే నీకేమి అనే పాటను, రామా నే పకోడా తింటే నీకేమి పాడినట్లు చెప్పినారు. స్వామి చెప్తే ఒక్కసారి హాల్ అంతా గట్టిగా నవ్వులతో దద్దరిల్లిపోయింది. ఆ సంఘటన, ఇటువంటి సంఘటన చెప్తూ ఎంతో విధమైనటువంటి ప్రసంగము స్వామిగారు మాకు చేసేవారు. అవన్నీ ఇప్పటికీ మాకు బాగా గుర్తున్నాయి. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడే మాకు మా కాలేజ్ డ్రెస్సులు, ఒక వైట్ శారీ మీద గ్రీన్ బార్డర్ ఉండే చీరలన్నీ స్వామిగారు మాకు చేతికి అందించినారు. అది కూడా మాకు ఇంకా బాగా గుర్తు ఉంది. ఇటువంటి సంఘటనలు ఎన్నో ఒక విధంగా మా జీవితం ధన్యమైందని చెప్పాలి. 21-22 తేదీల్లో పుట్టపర్తిలో జరిగేటువంటి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు మేము అందరము రావాలనుకుంటున్నాము. జై సాయిరామ్.
7: అందరికీ సాయిరామ్. నా పేరు సాయిలీల. నేను భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్థాపించిన అనంతపురం విశ్వవిద్యాలయ విద్యార్థిని. నేను ఈరోజు బాబావారి ఆఫీసులతో కొనసాగుతూ ఉన్న నా జీవిత ప్రయాణాన్ని గూర్చి మరియు స్వామివారి లీలలను గూర్చిన వివరాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. కొన్ని మాత్రమే అని ఎందుకన్నానంటే, అనంత విశ్వ వ్యాపకులైన శ్రీ సత్యసాయిబాబా వారి లీలలు అనంతం. స్వామి ప్రతిక్షణం భక్తుల పరిరక్షణార్థం మరియు ధర్మ సంస్థాపనార్థం ఎన్నో మహత్యాలు చూపుతూ తమ బిడ్డలను ఉద్ధరిస్తూ ఉంటారు. నేను సాయి బిడ్డనవ్వడం నా అదృష్టం. ఇలా ఎన్నో మహత్యాలు ఈ కొద్ది సమయంలో వివరించడం కష్టతరం కావున కొన్ని అని ప్రస్తావించాను. నేను మొట్టమొదటిసారిగా నా 10వ ఏటనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్యచరణములు స్పృశించడానికి ఉరవకొండ బాల వికాస్ వేదిక అయ్యింది. ఇలా నేను శ్రీ సత్యసాయిబాబా వారి మీదలో చిన్న చిన్న అడుగులు వేస్తూ పెరిగాను. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. గురువే ఈ జగత్తుకు మూలం. దేవతలకు సైతం గురువు చాలా అవసరం. శ్రీ సత్యసాయిబాబా లాంటి మహనీయులు నాకు తల్లి తండ్రి గురువు దైవంగా లభించడం నా మహద్భాగ్యం. ఏ రాగం ద్వారా స్వామివారి అనురాగాన్ని పొందానో ఆ రాగం ఇప్పుడు ఆలపిస్తున్నాను. పార్తిపురి మే జనుమలియా ఓ సాయి రామ నామ హై, మైర ముకుట ధర మురళి మనోహర సాయి శ్యామ నామ హై. హే శివ శంకర.

0: कौन है। पातिपुरी में जन्म लिया वो साई रामा नाम है।
1: श्री बाबा वारी మహాసంకల్పం చేత నేను అనంతపురం బాలికల విశ్వవిద్యాలయంలో విద్యార్థినిగా ప్రవేశించగలిగాను. ఆ రోజు నాకు శుభదినం. నేను తల్లి ఒడిలో నుండి సాయి అమ్మ ఒడిలోకి చేరుకున్నాను. బీఎస్సీ మరియు ఎంఎస్సీ హోమ్ సైన్స్ 5 ఏళ్ల కోర్సు పూర్తి చేశాను. ఈ పరిధిలో కేవలం చదివే కాకుండా ఎన్నో గొప్ప విషయాలు, సూత్రాలు, ఆధ్యాత్మికత తెలుసుకున్నాను. లౌకికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ అలౌకికంగా ఆ పరమాత్మ పాదాలను చేరుకునే వాతావరణం మన సాయి విద్యాలయంలో ఉండడం అమోఘం. విద్యార్థి దశలోనే చదువుతో పాటు వేద పఠనం, భజన లాంటి సాధనల ద్వారా భగవంతుని కృపకు పాత్రులయ్యే మార్గాన్ని బాబావారు తమ విద్యా సంస్థల ద్వారా చూపుతున్నారు. నాకు శ్రీ బాబావారికి ఉన్న గురు శిష్య సంబంధం దినదిన ప్రవర్ధమానమైంది. జ్ఞాన సముపార్జన ఎంత ముఖ్యమో ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగించడం అంతే ముఖ్యం అంటారు. నేను స్వామివారి దగ్గర చదువుకున్న హోమ్ సైన్స్ వలన ఎంతో మంది రోగులకు తగిన న్యూట్రిషన్ మరియు డైట్ ప్లాను ఇవ్వగలిగాను. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీ బాబావారి ఆశీస్సులతో నా చదువును, విజ్ఞానాన్ని మానవ సేవకు పై విధంగా ఉపయోగించగలిగాను. సాయిబాబా వారి అనుగ్రహం వర్ణనాతీతం. స్వామి తమకు 2 సార్లు పుష్పగుత్తం సమర్పించుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఒకసారి స్వామి 60వ జన్మదిన వేడుకల సందర్భంగా, మరొకసారి 2017 అవతార్ డిక్లరేషన్ రోజున. ఈ 2 రోజుల్లో నాకు లభించిన సువర్ణావకాశానికి నేను ఎంతో సంతోషపడ్డాను. శ్రీ సత్యసాయి బాలికల విశ్వవిద్యాలయంలో బీఎస్సీ హోమ్ సైన్స్ చదివిన తర్వాత విద్యార్థినులకు స్వామివారితో ముఖాముఖి జరిగింది. అప్పుడు స్వామి నాతో, "నువ్వెక్కడికి పోతావులే" అన్నారు. స్వామివారి అమృత వాక్కులో గల అంతరార్థం అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత నేను ఎంఎస్సీ హోమ్ సైన్స్ అనంతపురం స్వామి విశ్వవిద్యాలయంలోనే చదవడం, ఆ తర్వాత నాకు వివాహమయ్యి కదిరిలోనే అనగా ప్రశాంతి నిలయానికి దగ్గరగా ఉండడం ద్వారా స్వామి వాక్కు ఫలించిందని, స్వామివారు ఏం చెప్పినా అది నా మంచికేనని, స్వామి అమృత వాక్కు నిగూఢమైన అర్థాలు ఎన్నో ఉంటాయని తెలిసింది. ఈ రోజు నేను, నా కుటుంబం సంతోషంగా ఉండడానికి కారణం శ్రీ సత్యసాయిబాబా వారి ఆశీస్సులు అనడంలో అతిశయోక్తి లేదు. స్వామి, మీ కృప లేనిదే నేను లేను. బాబావారు ప్రత్యక్షంగానే కాక పరోక్షంగాను, కలల రూపంలోనూ ఎన్నో విధాలుగా నాకు అభయమిచ్చారు. ఇటువంటి అభయ ప్రదాత అయిన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు స్థాపించిన అనంతపురం విద్యా సంస్థ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవడం సాయి బిడ్డలందరికీ ఆనందకరమైన విషయం. జూలై 21వ తేదీన శ్రీ సాయి బిడ్డలందరూ కలిసి దివ్యమైన సాయి మాత సమక్షంలో వేడుకలు జరుపుకోవడానికి నేను ఎదురు చూస్తున్నాను. శ్రీ సాయి లీలలే ఈ సాయి లీల. జయ సాయిరాం.
2: సాయిరాం, నా పేరు పల్లవి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను 1995-1998 ఇక్కడ చదివాను. ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే వచ్చాను, నేను మా సిస్టర్ ఒకటేసారి జాయిన్ అయ్యాం. వీ డోంట్ హ్యావ్ ఎ ఫాదర్. మై మదర్ ఇద్దరిని ఒకటేసారి జాయిన్ చేసింది, బట్ ఓన్లీ వన్ ఆఫ్ అస్ వాంట్ టు జాయిన్ హియర్ బికాస్ సంబడి హ్యాస్ టు బి విత్ మదర్. మై స్వామి కేమ్ టు మై మదర్స్ డ్రీమ్ అండ్ హెల్ప్ గివ్ 2 స్వీట్ బాక్సెస్ ఇచ్చారు అమ్మకి కళ్ళలో. సో బోత్ ఆఫ్ అస్ జాయిన్ దేర్. ఇక్కడికి వచ్చాక జయమ మ్యామ్, పుష్ప మ్యామ్, దే ఎట్లా అంటే మమ్మల్ని తల్లి అనే లోటు లేకుండా టీచర్స్ ఎంత బాగా చూసుకున్నారంటే 3 ఏళ్ళు అలాగే గడిచిపోయాయి. ఒక్కోసారి అమ్మకి సైనస్ ఆపరేషన్ వచ్చింది. సో మేము ఇద్దరం ఇక్కడే ఉన్నాం. హూ హ్యాస్ టు టేక్ మా మామయ్య వాళ్ళు, మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ చాలా కేర్ టేకింగ్ మాకు చిన్నప్పటి నుండి. వాళ్ళు చూసుకుంటారు అన్న నమ్మకం మాకు. వాళ్లే చూసుకున్నారు కూడా, కానీ అయినా కూడా స్వామిని అడగాలి అనే దాంట్లో ఉన్నాం ఇద్దరం. ఉంటే నేను జయమామని అడగగానే ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టి రక్షింతలు ఇచ్చారు. నా పక్కన అన్ఎక్స్పెక్టెడ్ గా రమాక కూర్చుంది. మా అమ్మ పేరు కూడా రమా అనమాట. స్వామికి ఏం డైరెక్ట్లీ టు మీ వచ్చి అక్షింతలు తీసుకున్నారు. తీసుకుని రమాక్కని నన్ను చూస్తూ రమాక మీద వేస్తారు. సో నేను అనుకున్నాను అక్కని బ్లెస్ చేస్తున్నారు కానీ నన్ను ఒట్టుగా చూసి వెళ్ళిపోతున్నారు అనుకున్నాను. అనుకుంటూ స్వామి రమాక రమాక అన్నారు. అంటే నాకు అది అర్థం కాలేదు. స్వామి అంత దూరం వెళ్ళాక అర్థం ఏంటంటే స్వామి అమ్మ పేరు కూడా రమాకదా. సో అక్కడ స్వామి హస్ టేకన్ కేర్ అమ్మ విషయంలో మొత్తం చూసుకున్నారు. అండ్ తర్వాత మళ్ళీ ఏంటంటే వచ్చాను అనంతపూర్కి నుండి ఇక్కడికి వచ్చాము, బయటకు వెళ్ళాను కానీ ఐ కుడ్ నాట్ స్టే అక్కడ చాలా రోజులు. చెల్లె మళ్ళీ ఇక్కడ ఎంఎస్సీ చేస్తుంది, ఆ దాంట్లో వచ్చాం. వచ్చి సెక్యూరిటీ డ్యూటీలో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయినాక ఏంటంటే రోజు ఆ డ్యూటీకి అలవాటు అయిపోయి ఎప్పుడు వెళ్దాము అనేసరికి స్వామి ఏమనేవారు కాదు. స్వామి వెళ్తాను అంటే స్వామి వెళ్ళు అనేంత వరకు వెళ్ళను అన్నట్టుగా మొండిగా కూర్చున్నాను. అమ్మ పాప ఎప్పుడు డీడీలు పంపుతూ పుట్టుపతికి అవేస్తే 9, D4, D2 అక్కడే ఉండేవాళ్ళం. ఎప్పుడు డీడీలు పంపించారు అక్కడికి, అలాగే గడిపేదాన్ని. ఒకసారి సడన్ గా వెంకటక్క బృందావన్ రమ్మనండి, వెళ్ళాం. వెళ్ళగానే ఎప్పుడు ఒక తపన ఏంటంటే స్వామి వెనకాల ఎప్పుడు బాయ్సే ఉంటారు, గర్ల్స్ ఉండరు. ఎందుకు అంత బాధ, మనల్ని ఎందుకు డిప్రైవ్ చేస్తారు? అన్ఎక్స్పెక్టెడ్ గా బృందావన్ లో డ్యూటీ చేస్తున్నాం, మా బ్యాచ్ మేట్ కూడా వచ్చింది డ్యూటీ చేయడానికి. ఇద్దరం చేస్తున్నాం, ఆ అమ్మాయికి కాస్త గోరు చిట్లింది అక్కడ కాంక్రీట్ మీద, కాలు గోరు ఊడిపోయింది. సో వి హావ్ టు గో టు హాస్పిటల్. అక్క వెళ్ళండి, ఇద్దరు మీ ఇద్దరు బ్యాచ్ మేట్స్ కదా అన్న, జనరల్ హాస్పిటల్కి వెళ్ళాం. బై ద టైమ్ వి వెంట్ అక్కడ వెళ్లి ఆమెది ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్నాము. బయటకు వచ్చే టైంలో ఏమైంది అనంటే సడన్ గా స్వామికి కార్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ టు జనరల్ హాస్పిటల్. రాగానే అక్కడ ఎవరూ లేరు, దేవాదల్ లేరు, డాక్టర్స్ లేరు, ఎవరూ లేరు. వీ వర్ బోత్ అంటే స్కార్ఫ్స్ ఉన్నాయి మెళ్ళలో, సెక్యూరిటీ డ్యూటీ స్కార్ఫ్స్. వెళ్ళాం, వెళ్ళగానే అక్కడ స్వామిలో చూసారు, ఇలా అన్నారు, ఓన్లీ స్వామి వెనకాల మేమున్నాం, మా వెనకాల డాక్టర్స్ బాయ్స్ అందరు ఉన్నారు. దట్ టైమ్ ఐ గోట్ ఏ రియల్ ఛాన్స్ ఆఫ్ ఎస్కార్టింగ్ స్వామి, విచ్ ఐ హ్యాడ్ ఫ్రమ్ ఎందుకు బాయ్స్ కి ఆ ఛాన్స్. అంత స్వామి నడుస్తుంటే స్వామి రోబ్ ని మీద కాళ్ళు పడుతున్నాయి, భయం వేస్తుంది. స్వామి చేతులు వెనకాల టచ్ అవుతున్నాయి మాకు, మా ఇద్దరికి. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐ హ్యాడ్ అంత. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు గోల్డెన్ జూబ్లీ, అండ్ సో ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అది కూడా పిల్లల్ని తీసుకొని వచ్చావు సంతోషంగా. మా టీచర్స్ ఆ అఫెక్షన్ ఎక్కడా దొరకదు బయట. ద టీచర్స్ విచ్ హూ ఎలా ఇది రిసీవ్ చేసుకుంటారనేది ఎక్కడా దొరకదు. దే ఆర్ ఈక్వల్ టు మదర్స్. దట్స్ అ థింగ్. సాయిరామ్.

ఇంతవరకు మీరు అనంతపురం మహిళా కళాశాల స్వర్ణోత్సవ సందర్భంగా జూలై 20-21వ తేదీల్లో రేడియో సాయి తెలుగు బృందం సమర్పించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల పునఃప్రసారాల్లో 3వ భాగం ప్రారంభోత్సవ సంరంభం విన్నారు. ఈ కార్యక్రమంలో 4వ భాగాన్ని రేపు మీరు వింటారు. అంతవరకు సెలవు. సాయిరాం.

ఈనాటి జీవితమే నాటక రంగంలో భాగంగా మీకందించే నాటిక అవతరణ ఉద్ధరణ. ఈ నాటకం పశ్చిమ గోదావరి జిల్లా సాయి భక్తులు అందించిన ప్రత్యేక సమర్పణ.

సత్యము, పసివాడివి, అందరూ నిన్ను దేవుడిగా ఆరాధించడమేమిటి? నాకు విడ్డూరంగా ఉంది. అసలు నువ్వెవరు? దేవుడివా, దెయ్యానివా, అవధూతవా, అవతార పురుషుడివా, మహర్షివా, మహనీయుడివా? నిజం చెప్పు.

0: శివయ్య, మన పిల్లల పాట అక్షరాలా నిజమయ్యా. ఇది నిజంగా మన సౌభాగ్యమే. కాకపోతే వైకుంఠంలో శేషతల్పం మీద హాయిగా సేదతీరవలసిన దైవం విండికొండపై ప్రమదగణాలు సేవిస్తూ ఉంటే కరుణ చిరికే కన్నులతో లోకాన్ని ఆశీర్వదించవలసిన స్వామి స్వార్థం స్వప్రయోజనం రాజ్యమేలుతున్న ఈ కలహయుగంలో ఏ సాధనా చేయలేని మనలాంటి సామాన్యులకై దర్శన స్పర్శన సంభాషణ సౌభాగ్యాన్ని చిత్తరింపచేయడం మన జన్మజన్మల పుణ్యఫలం కాదు?
1: నిజం రామచంద్రం, ఇది మన పుణ్యఫలమే. శ్రీరామునిగా కరుణ కురిపించిన వాడు, నందనందనుడిగా గోకులంలో అమృత ప్రేమ పంచిన వాడు, కోపతాపాల్ని ఈర్ష్యాసూయల్ని అదుపులో పెట్టుకోలేని మనని అనుగ్రహించడం ఊహకందని అదృష్టమయ్యా.
2: ఇదిగో రామచంద్రం గారు, స్వామి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, స్వీడన్ నుండి సౌత్ ఆఫ్రికా వరకు విశ్వవ్యాప్తంగా 200 దేశాల్లో జరుపుకుంటున్నారట, విన్నారా?
0: సత్యసాయి అవతార విశిష్టత ఈ వేడుకలు దేశ దేశాలలో జరుపుకోవడంలో లేదు కృష్ణ. కుల మత దేశ విభేదాలు మరచి హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, బౌద్ధులు, యూదులు, చివరికి రష్యా, చైనా వంటి కమ్యూనిస్టు దేశాలలోని నాస్తికులు సైతం ఒకే కుటుంబంలా ఈ వైభవం జరుపుకోవటంలో ఉంది.
2: అందుకే విజ్ఞులైన పెద్దలు భగవాన్ బాబాని ఏమని వర్ణించారంటే,

0: శభాష్ విశ్వనాథ్, నేను చెప్పానా మనం వెళ్లేసరికి మన వాళ్ళు పాటలు పద్యాలు పాడుతూ ఉంటారని?
1: రంగా, ఎప్పుడొచ్చావురా?
0: ఇదిగో మీరు పద్యాలు పాడుతున్నప్పుడు ఈ రోజు నేను వస్తానని 4 ఇమెయిల్స్ 5 ఎస్ఎంఎస్ లు ఇచ్చాను, చూడటానికి నీకు తీరికుంటే కదా.
1: సరేరా, ఇదిగో భగవాన్ అవతార ప్రకటన దినోత్సవ వేడుకల్లో పడి
0: తీరిక చెక్కలేదట్టో. సరే విశ్వనాథ్, వీడు మా రాము, విన్నావుగా మా వాడి సమాధానం. ఒరే ఢిల్లీ రారా నాయనా, హరిద్వార్ నుండి అమర్నాథ్ వరకు అన్ని తీర్థయాత్రలు నా కారులో చేయిస్తారా అంటే పుట్టపర్తి సేవలంటాడు. తీర్థయాత్రలు చేసి పుణ్యం సంపాదించుకోరా అంటే గ్రామ సేవలు రామ సేవలు అంటాడు.
2: బాబా పాదస్పర్శతో పురీతమైన పుట్టపర్తి యాత్ర చేశాను, కాశీ నుండి రామేశ్వరం వరకు అన్ని తీర్థయాత్రలు చేసినట్లే కదా. భగవాన్ శ్రీ సత్యసాయిని దర్శించాను, అందరి దేవతల్ని సేవించినట్లే కదా అని కూడా అంటాడు. అవునా?
0: కరెక్ట్ గా చెప్పావు శివ. విశ్వనాథ్, ఇదయ్యా మా రామచంద్రం సంగతి.
3: రంగా, అతని విశ్వాసం అతనిది, మనం కాదనలేం కదా. కాని ఆ విశ్వాసానికి బలమైన కారణం ఉంటుంది. నీకేమైనా సందేహాలు ఉంటే అడిగి నివృత్తి చేసుకోవచ్చు కదా.
0: ఓకే, అలాగే.
3: రామచంద్రం గారు, పురాణాలు నేను చదివాను, సత్యసాయి అవతారం పట్ల నాకు సందేహాలున్నాయి, నన్ను అడగమంటారా?
1: తప్పకుండా అడగండి. కాని ఆ సందేహాలు అక్కడక్కడా చెప్పుకునే మాటల మీద కాక యథార్థాల మీద ఆధారపడి ఉండాలి.
0: ఓఎస్, అలాగే. కాని జాగ్రత్తగా నా కండిషన్ విను. ఈవేళ నా సందేహాలు నువ్వు తీర్చగలిగితే ఈ క్షణమే నేను సత్యసాయి బాబా వారికి సరెండర్ అయిపోతాను. ఒకవేళ నువ్వు నన్ను కన్విన్స్ చేయలేకపోతే రేపు మార్నింగ్ ఫ్లైట్ లో నువ్వు నాతో ఢిల్లీ రావాలి తీర్థయాత్రలకు, సరేనా?
3: డీల్ బాగానే ఉందయ్యా.
1: సరే, నీ సందేహాలేమిటో అడుగు, బాబా ఏం పలికిస్తే అది చెప్తాను.
0: అంటే నువ్వు ఆడిన ప్రతి మాట ఆయనే పలికిస్తారంటావా?
4: ఎస్. చూడరంగా, మా కంఠంలో ఊపిరినంత వరకు మమ్మల్ని పలికించేది, చేయిపట్టి నడిపించేది బాబాయే.
0: ఆల్ రైట్, అగ్రీడ్. రామం, సత్యసాయిబాబా వారిని నువ్వు దేవుడంటావు, అదంత సులువుగా నేను నమ్మను. ఎందుచేతనంటావా? రామాయణ భారత భాగవతాల్లో భగవంతుడు అవతరించిన ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు జరిగాయి. రాముడు అవతరించినప్పుడు యజ్ఞగుండంలోంచి దివ్యపురుషుడు ఆవిర్భవించి దశరథ చక్రవర్తికి దివ్య పాయసాన్ని ఇచ్చాడు. ఆ తర్వాతే రాముడు పుట్టాడు. అందుచేత రాముడు దేవుడంటే నమ్ముతాం.
3: అలాగే శ్రీకృష్ణుడు అవతరించే ముందు కారాగారంలో దేవకీ వసుదేవులకి బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి దేవకీ గర్భాన విష్ణుమూర్తి అవతరిస్తాడని చెప్పాడు. అందుచేత కృష్ణుడు దేవుడంటే నమ్ముతాం.
0: బాబా భగవంతుడు అంటున్నారే, మరి వారు అవతరించినప్పుడు ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా?
1: జరిగాయి. ఒక అద్భుతం కాదు, అనేక అద్భుతాలు జరిగాయి. సావధానంగా విను. పుట్టపర్తిలో వెంకావధూత అనే యోగి స్వామి అవతరించక ముందే స్వామి తాతగారైన కొన్నమరాజు గారికి మన రత్నాకర వంశంలో భగవంతుడు అవతరిస్తాడయ్యా అని చెప్పారు.
2: మాతృమూర్తి ఈశ్వరమ్మ గారు గర్భిణిగా ఉన్న సమయంలో 1926 సంవత్సరంలో ఫిబ్రవరిలో ఒకరోజు సాయంకాలం బావిలోంచి నీళ్లు తోడుతూ స్పృహ తప్పిపడిపోయారు. అది చూసి కంగారు పడిన లక్ష్మమ్మ గారు కోడల్ని కారణం అడిగితే, ఆకాశం నుండి నీలమైన గోళం మిరుమిట్లు గొలుపుతూ మెరుస్తూ వచ్చి తన గర్భంలో ప్రవేశించిందని చెప్పారు.
5: ఆ రోజుల్లోనే కొండమరాజు గారింట్లో రాత్రివేళ మేళతాళాలు మృదంగాలు వాటంతటవే మ్రోగసాగాయి. దీనికి ఆశ్చర్యపోయిన కొండమరాజు గారు వెంటనే వేద పండితులను సంప్రదించారు. వారు మీ కోడలి గర్భవాసన భగవంతుడు అవతరిస్తాడని చెప్పారు.
0: అలాగా ఆశ్చర్యంగా ఉంది.
3: బాబా జనన సమయంలో ఇలాంటి అద్భుతాలు జరిగాయా?
1: ఇంకా వినండి. బాబా శివశక్తి స్వరూపుడు. ఈ విషయం తెలియచేయడానికి శివునికి అతి ప్రీతికరమైన కార్తీక సోమవారాన ఆసేతు హిమాచల పర్యంతం పరమశివునికి అమృతాభిషేకాలు జరుగుతున్న శుభ సమయంలో భగవాన్ అవతరించారు.
2: భగవాన్ చిత్ర విచిత్రమైన అద్భుతాలు చేయగల సర్వశక్తి సమన్వితులు కాబట్టి చిత్రావతీ నదీ తీరంలో పుట్టారు.
5: తాను నాశనం లేనివాడు, ఏ పదార్థాన్నైనా అక్షయం చేయగలవాడు కాబట్టి అక్షయనామ సంవత్సరంలో జన్మించాడు.
1: తాను సర్వ ప్రపంచానికి పోషణకర్త అని తెలియచేయడానికి సత్యనారాయణ వ్రత ప్రసాదం స్వీకరించిన తరువాత ఈశ్వరమ్మకు జన్మించారు బాబా.
2: బాబా తాను ఆదిశేషునిపై పవళించిన అనంత పద్మనాభుడిని తెలియజేయడానికి పొత్తిళ్లలో ఉండగానే నాగసాయిగా దర్శనమిచ్చారు.
5: శ్రీకృష్ణ పరమాత్ముడా, మా స్వామి పాదాలు శంఖచక్రాంకితాలు.
1: మా స్వామి నిర్మల ప్రేమస్వరూపుడు. వారి దర్శనం అజ్ఞానాన్ని హరిస్తుంది, దురాలోచనల్ని దూరం చేస్తుంది. సత్యసాయి నామం ఆశల వలలో చిక్కుకోకుండా కాపాడుతుంది. గుండె గుండెలో వెలిగే దేవుడు మా బాబా. విను.

0: రామం, నువ్వెన్ని చెప్పు, మానవుడు దేవుడంటే నమ్మలేకుండా ఉన్నానయ్యా.
1: అసలు భగవంతునికి మానవునిగా అవతరించవలసిన అవసరం ఏంటండి?
2: ఇదే కదా మీ సందేహం. వినండి, ప్రపంచంలో లోక కళ్యాణం చేయాలన్నా, మారణ హోమం సృష్టించాలన్నా మానవుడే చేయగలడు.
3: అందుచేత మానవుడు తనలోని దివ్యత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని వికసింపజేసుకుని లోక కళ్యాణానికి కృషి చేయాలి తప్ప దానవుడిలా ప్రవర్తించి విధ్వంసం సృష్టించకూడదు. అలా మానవుణ్ణి సంస్కరించాలంటే మానవుడికి అర్థమయ్యే భాషలో ధర్మాన్ని బోధించాలి, ఆచరించి చూపించాలి, చెయ్యి పట్టి నడిపించాలి. అందుకే దైవం మానవుడిగా అవతరిస్తాడు.
4: అందుకే శ్రీరాముడు మానవుడిగా పుట్టాడు, ధర్మమూర్తిగా జీవించాడు. కృష్ణుడు మానవుడిగా పుట్టాడు, ప్రేమమూర్తిగా జీవించాడు. బుద్ధుడు మానవుడిగా పుట్టాడు, అహింసామూర్తిగా జీవించాడు. జీసస్ మానవుడిగా పుట్టాడు, కరుణామూర్తిగా జీవించాడు. షిరిడీ సాయినాథుడు మానవుడిగా పుట్టాడు, అనుగ్రహమూర్తిగా జీవించాడు. అందుకే భగవాన్ సత్యసాయి కూడా మానవుడిగా పుట్టాడు, ప్రేమామృతమూర్తిగా జీవించాడు. అర్థమైందా?
0: అర్థమైందయ్యా. నిరాకారుడు నరాకారుడుగానే పుడతాడు. అగ్రీడ్.
1: భగవంతుడు మనలాగే పుట్టి, మనలాగే పెరిగి, మనలాగే జీవిస్తే ఆయన దేవుడని ఎలా తెలుసుకుంటామండి?
5: మంచి ప్రశ్న వేశారు. చూడండి, మనం భగవద్గీతను పూజిస్తాం, పారాయణ చేస్తాం, కాని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నించం.
0: మీరెవరు?
2: జగన్నాథం గారు మన కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు.
0: నమస్కారం.
2: మాస్టరు, ఈయన రంగారావు అని నా ప్రాణమిత్రుడు, ఢిల్లీలో వ్యాపారవేత్త. వారు విశ్వనాథం గారు, మా రంగా మిత్రులు.
5: రంగారావు గారు, మనం మహనీయుల బోధలు వింటాం, వారిని మెచ్చుకుంటాం, కాని వారి బోధనలోని అంతరార్థాన్ని గ్రహించం.
0: ఇజ్ ఇట్ సో?
5: అవును. భగవాన్ 1926లో నవంబర్ 23న జన్మించారు. మరుసటి రోజున ధ్యానం నుండి జాగృతులైన అరవింద యోగి నిన్ననే శ్రీకృష్ణ పరమాత్మ మళ్లీ భూమిపై అవతరించాడు అని చెప్పారు. మనం వినిపించుకున్నామా?
2: అరవిందుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వంటి మహనీయులు భగవంతుడు మానవుడిగా అవతరిస్తే ఎలా తెలుసుకోవచ్చునో బోధించారు. మనం ఎప్పుడైనా అదేమిటోనని విచారించామా?
5: ఎలా తెలుసుకోవచ్చు? భగవంతుడు మానవుడిగా అవతరించినా వారి దివ్య లక్షణాలు వారి ప్రతిచర్యలోనూ ప్రతిబింబిస్తూనే ఉంటాయి.
0: ఏమిటా దివ్య లక్షణాలు?
5: సర్వజ్ఞత్వం, సర్వాంతర్యామిత్వం, సర్వ జగద్రక్షకత్వం, కీర్తి, వైభవం, ప్రకృతిపై ఆధిపత్యం, స్వప్న సాక్షాత్కారం, మానవాతీతమైన అద్భుతాలు చేయడం, నిర్జీవుణ్ణి సజీవునిగా చేయడం. ఈ 9 లక్షణాలు ప్రదర్శించగలవాడే అవతార పురుషుడు.
0: ఈ లక్షణాలన్నీ బాబా ప్రదర్శించారా?
2: అసంఖ్యాకంగా ప్రదర్శించారు.
0: అలాగా వారి సర్వజ్ఞత్వం గురించి ఒక్క అనుభవం చెప్పు.
2: కేరళ రాష్ట్రంలో మంజేరీపట్నంలో శైలజ అనే భక్తురాలు స్వామిని తమ ఇంటికి రమ్మని నిరంతరం ప్రార్థించేది. కరుణామయుడైన బాబా ఒకరోజు భజన జరుగుతున్న సమయంలో వారింటికి వెళ్లారు. 2 రోజులు వారింటిలో భజనలో పాల్గొన్నారు, ప్రసాదం అనుగ్రహించారు. వారి బంధువర్గం అంతా స్వామి దర్శనం చేసుకున్నారు. స్వామి అనుగ్రహానికి ఆ కుటుంబం కరిగి కన్నీరయ్యింది. కాని విచిత్రం ఏమిటంటే అదే సమయంలో భగవాన్ ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సర్వజ్ఞత్వం అంటే ఆ భక్తురాలి ప్రార్థన తెలుసుకుని అనుగ్రహించడమే.
0: ఇది యథార్థమా?
3: 100కి 100 పాళ్లు యథార్థం. డాక్టర్ ఓసీస్ వారి బృందం శైలజ కుటుంబ సభ్యుల బంధువుల అనుభవాలు రికార్డు చేసి భద్రపరిచారు. చదవండి.
1: మరి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పురాణాలలో భక్తుల ప్రార్థన మన్నించి భగవంతుడు ప్రత్యక్షమైనట్లు బాబా ఎప్పుడైనా ఎక్కడైనా తన భక్తుల ఎదుట ప్రత్యక్షమై అనుగ్రహించారా?
4: అనుగ్రహించారు. 1996 వెనిజులా దేశానికి చెందిన విమానం ఆకాశంలో అతి వేగంగా దూసుకుపోతుంది. హఠాత్తుగా ఒక ఇంజిన్ లోపం ఏర్పడి విమానం నెమ్మదిగా కిందికి దిగిపోతోంది. విమానం కూలిపోతుందేమోనని పైలట్ భయపడ్డాడు. అప్పుడు ఆ విమానంలోని బాబా భక్తురాలైన స్టీవార్డెస్ ప్రమాదాన్ని గుర్తించి, బాబా, ఈ విమానాన్ని మమ్మల్ని కాపాడు తండ్రి అని కన్నీళ్లతో ప్రార్థించింది. గుండె లోతుల్లోంచి వచ్చిన ఆ ప్రార్థన భగవాన్ విన్నారు. మరుక్షణంలో ఆ విమానానికెదురుగా మేఘమాలికల్లో అభయహస్తంతో 20 నిమిషాల సేపు బాబా దర్శనమిచ్చారు. అంతే, విమానంలో లోపం మాయమై క్షేమంగా గమ్యస్థానం చేరుకుంది.
0: వాట్ ఏ మిరాకిల్! నిజంగా ఇలా జరిగిందా?
3: ముమ్మాటికి జరిగింది. డాక్టర్ హీరామాలిని శేషాద్రి వ్రాసిన గాడ్ ఇన్ అవర్ మిడ్స్ట్ పుస్తకం చదవండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి. సర్వాంతర్యామిత్వం అంటే ఇదే.
4: నా భక్తుల్ని రక్షించడానికే నేను అవతరించలేదు, ఈ సర్వప్రపంచాన్ని రక్షించడానికే నేను అవతరించాను అంటారు బాబా.
0: అలాగా
4: ఈ లక్షణాన్నే సర్వ జగద్రక్షకత్వం అంటారు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది. 1990 సంవత్సరంలో ఆ స్టీల్ ప్లాంట్ సంవత్సరానికి 500 కోట్ల నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎందరో ఉద్యోగులు స్టీల్ ప్లాంట్ ను వదిలి వెళ్లిపోయారు. కాని 500 మంది సత్యసాయి భక్తులు మాత్రం ప్రశాంతినిలయం వచ్చి తమ స్టీల్ ప్లాంట్ ను ఉద్ధరించమని బాబాను ప్రార్థించారు. స్వామి అనుగ్రహ వర్షం వారిపై కురిసింది. స్వామి అభయమిచ్చారు. అనతి కాలంలోనే స్టీల్ ప్లాంట్ కాలనీలో సత్యసాయి మందిర నిర్మాణం జరిగింది. నామ సంకీర్తన, నగర సంకీర్తన, సేవలు ప్రారంభమయ్యాయి. అంటే ఆనాటి నుండి స్టీల్ ప్లాంట్ క్రమక్రమంగా అభివృద్ది చెంది ఈనాడు సంవత్సరానికి 3,500 కోట్ల లాభాల బాటలో పయనిస్తోంది.
0: రామం, ఈ అద్భుతాలు వింటుంటే బాబా గురించి ఇంకా విననిపిస్తుంది.
2: విను, కీర్తి దైవానికుండే మరో లక్షణం. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా ఈనాడు సత్యసాయి నామంతో సాయి సేవలతో పులకించిపోతోంది. అమెరికాలో సెయింట్ లూయిస్ నగరంలో ప్రతి సంవత్సరం సత్యసాయి దినోత్సవం అన్న పండుగ జరుపుకుంటున్నారు. జపాన్ వేద పఠనంతో పరవశించిపోతోంది. ఆఫ్రికా దేశంలో విక్టర్ కాను అనే సత్యసాయి భక్తుని కృషి ఫలితంగా జులాయిల్లా తిరిగే విద్యార్థులు ప్రహ్లాదుల్లా మారిపోతున్నారు. హావార్డ్ మర్ఫిట్ వ్రాసిన సాయిబాబా ది మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ అనే పుస్తకం ఆస్ట్రేలియా నుంచి వెలువడింది. లాటిన్ అమెరికా దేశాల్లో స్వామిని చూడని వారు కూడా సత్యసాయిని దైవమని కీర్తిస్తున్నారు. రష్యా, చైనా వంటి కమ్యూనిస్ట్ దేశాల నుంచి వేలాది భక్తులు సత్యసాయి దివ్య దర్శనానికి ప్రశాంతి నిలయం సందర్శిస్తున్నారు. నేడు ప్రపంచంలో ఏ దేశమైగినా ఏ భాష పలికినా సత్యసాయి దివ్య నామ సంకీర్తనలే, దివ్య లీలలే, దివ్య మహిమలే.
3: ఇక పుట్టపర్తిలో అడుగు పెట్టండి. బంగారు పూతలతో మిలమిలా మెరిసిపోయే సాయి కుల్వన్ సభామండపం, భారత భాగవత రామాయణ గాథలు సర్వాంగ సుందరంగా చిత్రీకరించిన పూర్ణచంద్ర సభాభవనం, అవతార పురుషుని దివ్యలీలలు కళ్లకు కట్టినట్లు చూపించే చైతన్య జ్యోతి, సర్వమతముల సారమే సాయిమతముని చూపించే హెరిటేజ్ మ్యూజియం, సర్వదేవతామూర్తుల్ని సజీవమూర్తులుగా ప్రతిష్ఠించిన హిల్వ్యూ స్టేడియం,
4: డివైన్ మ్యూజిక్ గివ్స్ సోల్ టు ది యూనివర్స్, వింగ్స్ టు ద మైండ్, ఫ్లైట్ టు ఇమాజినేషన్, లైఫ్ టు ఎవ్రీథింగ్ అని సంగీత ప్రభావాన్ని తెలిపే మీర్పురి సంగీత కళాశాల, ఖగోళ రహస్యాల్ని సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించే నక్షత్రశాల, భారతదేశంలో ఏ విశ్వవిద్యాలయంలో లేని అద్భుతమైన ఇండోర్ స్టేడియం, భూమిలోంచి బకింగ్హామ్ ప్యాలెస్ ముడిచిందా అని భ్రమింపజేసే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎక్కడ చూసినా వైభవమే వైభవం.
2: అన్నింటినీ మించి విరాళాలకు చేయి చాచని, చందాలకు హుండీ లేని దివ్య పుణ్యక్షేత్రం ప్రశాంతి నిలయం.
0: రామం, పుట్టపర్తి వైభవం నువ్వు చెబుతుంటే దర్శించాలని మనసు ఉవ్విళ్ళూరుతుంది. ఇటువంటి దివ్యక్షేత్రం భూమండలం మీద ఉందా అనిపిస్తుంది.
6: మరి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని అందరూ దర్శించరే?
7: దర్శిస్తారు విశ్వనాథ్. విశాల విశ్వంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజున ఈ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తారు. దేశాధినేతలందరూ విశ్వశాంతి కోసం కలిసి ఇక్కడ ప్రార్థించే రోజు వస్తుంది.
2: అప్పుడు పుట్టపర్తిలో అడుగు పెట్టడానికి కూడా చోటు దొరకదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామనాద్యావతారాలెత్తిన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయి అని విశ్వమంతా గుర్తిస్తుంది. పుట్టపర్తిలో మట్టి సోకినా చాలు, పునర్జన్మ ఉండదని అందరూ శిరసు వంచి ఈ క్షేత్రానికి నమస్కరిస్తారు.

0: జగన్నాథం గారు, పంచభూతాలు భగవంతుడి నియంత్రణలో ఉంటాయని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. మరి భగవాన్ శ్రీ సత్యసాయి సర్వేశ్వరుడే అయితే వారి జీవితంలో కూడా ప్రకృతిని నియంత్రించిన సందర్భాలు ఉండాలి కదా?
1: ఉన్నాయి రంగారావు గారు. పాత మందిరంలో ఉన్నప్పుడు బాబా దివిజ గంగా ప్రవాహాన్ని పత్తికి రప్పించారు. చిత్రావతికి వరదలు వచ్చినప్పుడు ఒక్క సంజ్ఞతో వరద వెల్లువను దారి మళ్లించారు. ఉత్తర కర్ణాటకలో స్వామి దర్శనం కోసం భక్తులు ఎండలో వేచి ఉంటే ఒక్క దివ్యనామ సంకీర్తనతో మేఘాలను రప్పించి ఛత్రం పట్టించారు. ఇలా లెక్కలేనన్ని దృష్టాంతాలున్నాయి. జగత్తును నియంత్రించగల జగదీశ్వరుడు బాబా.
2: రంగారావు గారు, స్వప్న సాక్షాత్కారం మరొక దివ్య లక్షణం. నటాషా అనే రష్యన్ భక్తురాలు స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించమని మనసారా ప్రార్థించింది. ఆమెకు స్వప్నంలో సాక్షాత్కరించి భారతదేశం రావడానికి సిద్ధంగా ఉండమన్నారు బాబా. ఆమె స్వప్న వృత్తాంతం విన్న ఆమె భర్త బోరిస్ నమ్మలేదు, కాని అనూహ్యంగా వారం రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి దుబాసీగా వచ్చే అవకాశం బోరిస్కి లభించింది. అందుకే నా సంకల్పం లేకుండా మీకు కలలో కూడా కనిపించను అని చెప్తారు బాబా.
3: మరి మానవాతీతమైన అద్భుతాలు చేయగలవాడే భగవంతుడు అన్నారు కదా మీరు.
4: నిజమే. 1990వ సంవత్సరంలో తన పుట్టు పండుగ నాడు ఒక సంవత్సర కాలంలో 100 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పుట్టపర్తిలో నిర్మిస్తాను అని ప్రకటించారు బాబా.
5: అది చాలా కష్టసాధ్యమే అని మీ వంటి వారే కాదు, ఇంజనీర్లు డాక్టర్లు కూడా అన్నారు. కానీ సత్యసాయిది సత్య సంకల్పం. 6 నెలల కాలంలో పరమాద్భుతంగా ఆసుపత్రి నిర్మాణం జరిగి 1991వ సంవత్సరం నవంబర్ 22న, అంటే స్వామి పుట్టుపండుగకు ఒకరోజు ముందు, ఆ ఆసుపత్రిలో 4 గుండె ఆపరేషన్లు జరిగి అందరూ స్వామి అనుగ్రహం వల్ల క్షేమంగా ఉన్నారు. ఇది మానవాతీత అద్భుతం కాదా?
3: నిజమే శివయ్య గారు, ఇది పరమాద్భుతం.
1: అన్నిటికంటే అద్భుతం నిర్జీవుల్ని సజీవులుగా చేయటం.
0: అంటే భగవాన్ మరణించిన వారిని కూడా సజీవులు చేశారా?
2: ఏ నమ్మలేకుండా ఉన్నారా? కాని ఇది ప్రత్యక్ష సత్యం. బాబాను బాలకృష్ణుడిగా భావించి సేవించిన కరణం సుబ్బమ్మ గారిని చనిపోయిన 24 గంటల తర్వాత బాబా బ్రతికించారు. అదేకాక బిడ్డలు లేని ఆ తల్లికి తానే కన్నబిడ్డయ్యై తులసి తీర్థం పోశారు. కుప్పం రాధాకృష్ణయ్య గారనే భక్తుణ్ణి చనిపోయిన 72 గంటల తర్వాత పునర్జీవితుల్ని చేశారు. అదే గోవలో రాంబ్రహ్మం గారిని, వాల్టర్ కోవన్ని వారు పరమపదించిన 4-5 గంటల తరువాత ఆస్పత్రికి వెళ్లి జీవం పోశారు బాబా.
4: ఇవన్నీ ఊహకందని యథార్థాలు.
5: ఇన్ని దివ్య లక్షణాలు కలవారు కాబట్టే అణుశాస్త్రవేత్తల నుండి అతి సామాన్యుని వరకు భగవాన్ బాబాని భగవంతుడని విశ్వసిస్తున్నారు. వారి ప్రేమ బాటలో నడిచి సేవలందిస్తున్నారు.
1: తనను నమ్మిన వారిని, నమ్మని వారిని కూడా కంటికి రెప్పల కన్న తల్లిలా కాపాడుతున్నారు బాబా.
6: రామం మూర్ఖత్వం అజ్ఞానానికి లోబడిపోయి ఇంతటి మహనీయమూర్తిని దర్శించలేకపోయాం. నీ ప్రాణస్నేహితుని కదా, ఒక్క చెంపదెబ్బ కొట్టి నా పొరపాటుని ఎత్తి చూపించి నా కళ్ళు తెరిపించి బాబా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించలేకపోయావా?
4: విచారించకు, వారు మన మధ్యనే ఉన్నారు. సాయి అని భక్తి విశ్వాసాలతో పిలిచి కొలిచిన వారికి ఓయని సమాధానం ఇస్తున్నారు.
5: సన్మార్గాన్ని విడిచిపెట్టిన వారిని చేయి పట్టి నడిపించడానికి వేదసారాన్ని చిన్న చిన్న పాటల రూపంలో, కథల రూపంలో సామాన్యులకు అర్థమయ్యే రీతిలో బోధించారు బాబా. అమృతతుల్యమైన వారి కథలు గాథలు విని కోపతాపాలకు, నిరాశ నిస్పృహలకు గురైన ఎంతో మంది సన్మార్గంలో నడిచి తరిస్తున్నారు. నువ్వు విను, నువ్వు మార్చు.

0: రామం, ఇంత మహిమ గలవారి బోధనలు నేను వింటమే కాదు అందరికీ వినిపిస్తాను.
1: రాము,
0: భగవాన్ మహాభినిష్క్రమణ తర్వాత కూడా స్వామి భక్తులు అదే భక్తి ప్రపత్తులతో స్వామిని సేవిస్తున్నారా?
2: నాకు అదే సందేహం.
3: ముందా సందేహాలు దూరం చేసుకోండి. రంగారావు గారు, సత్యసాయి భక్తుల భక్తి విశ్వాసాలు మనోభావాలు మీకు తెలియవు. సాయి నామస్మరణ చేస్తూ ప్రేమ నిస్వార్థ సేవాభావాలు పెంపొందించేలా సేవలు చేసే తన బిడ్డలను బావా చేయి పట్టి నడిపిస్తారు.
4: మేము ఒక్కడుగు వేస్తే తాను 100 అడుగులు వేసి మాకు మార్గం సుగమం చేస్తారు. ఇది మా అనుభవం. వారిని దర్శించకుండా, వారిని స్మరించకుండా మేం జీవించలేం. స్వామి నామమే మా ఊపిరి, సాయి సేవే మాకు ప్రాణం.
5: త్రేతనాటి శ్రీరాముడే, ద్వాపరం నాటి శ్రీకృష్ణుడే, తిరుమలలోని శ్రీనివాసుడే, షిరిడీలోని సాయినాథుడే, భగవాన్ శ్రీ సత్యసాయి అని మా దృఢ విశ్వాసం.
0: శివ, ఇప్పటికీ వారు మీ ఇంటా జంటా కంటా ఉండి నడిపిస్తున్నారన్నమాట.
5: ఎస్, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఫీస్, పోర్టబుల్ వాటర్ టు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ చార్జ్, ఫుడ్ ఎట్ ద డోర్ స్టెప్ ఆఫ్ ద నీడీ ఎవ్రీడే. ఇవన్నీ నిర్విఘ్నంగా సాగిపోతున్నాయి. ఇది వారి అనుగ్రహం కాదు.
6: వందలాది గిరిజన గ్రామాలు అన్ని మౌలిక సదుపాయాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కళకళలాడుతున్నాయి. ఇది వారి ఆశీస్సు కాదు?
4: అనంతగిరి కొండలలో 100లాది గ్రామాలలో దాహార్తులకు మంచినీటి సదుపాయం కల్పించడానికి కనకవర్షం కురుస్తోంది. ఇది బాబా అనుగ్రహం కాదు? చీకటిలో చదువు సంధ్యలు లేక అలమటిస్తున్న గ్రామాలకు సోలార్ దీపాలు లభించాయి. ఇది స్వామి కరుణ కాదు? ఈ మారుమూల కొండల్లో పండిన కాఫీకి ఒక సత్యసాయి భక్తుని సలహాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఇది సత్యసాయి కృపా కటాక్షం కాదు? ఇలాంటి అనుభవాలు అనంతం, అఖండం.
0: ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయ్యా రామం. స్వార్థం అనుకోపోతే ఈ మాట చెప్పు, మన పశ్చిమ గోదావరి జిల్లాను బాబా ప్రత్యేకంగా ఏమైనా అనుగ్రహించారా?
6: రంగా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా. కోట్ల సాయి భక్తుల గుండెల్లో మారుమ్రోగుతున్న సాయి గాయత్రి మహామంత్ర ద్రష్ట బ్రహ్మశ్రీ ఘండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడే పుట్టారు. 14 భాషలలో అనువదించబడిన తపోవనం పారాయణ గ్రంథం రచయిత శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు ఇక్కడి వారే.
5: భారతీయ సంస్కృతి సంప్రదాయాల వ్యాప్తికి స్వామి స్థాపించిన, సనాతన భాగవత భక్త సమాజానికి దశాబ్దాలు సేవ చేసిన శ్రీ శిష్ట్లా చంద్రమౌళి శాస్త్రి గారు ఇక్కడి వారే. అక్షయ విభూతిని అనుగ్రహించే వెండి భరిణను మన కొమ్మారెడ్డి భాస్కర్ రావు గారికి బాబా ప్రసాదించారు. లక్షలాది దీనజనులకు వైద్య సేవల్ని అందిస్తున్న సిహెచ్ పోతేపల్లి ఆసుపత్రి భగవాన్ అనుగ్రహమే. కొవ్వూరులో సత్యసాయి సంగీత కళాశాలను స్వామి తన అమృత హస్తాలతోనే ప్రారంభించారు.
7: జగన్నాథం గారు, మీరు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి. అయితే స్వామి మహాభినిష్క్రమణ తర్వాత మన జిల్లాలో మీరు స్వయంగా చూసిన అద్భుతమైన అనుభవం ఉంటే చెప్పండి.
3: చెప్తాం. మన పశ్చిమ గోదావరి జిల్లాలో అలుపెరుగని స్వామి సేవకులు కొమ్మారెడ్డి భాస్కర్రావు గారికి ఒకమారు అచేతనంగా ఉన్న స్థితిలో తీవ్రమైన పక్షవాతం సోకింది. ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించాం. వెంటనే వారి పరిస్థితిని వివరిస్తూ ఒక లేఖ వ్రాసి పర్తిలో స్వామి సమాధిపై పెట్టారు. పెట్టిన మరుక్షణంలో ఆసుపత్రిలో భాస్కర్రావు గారు టక్కున లేచి కూర్చున్నారు. వారి పక్షవాతం మటుమాయమైంది. ఇంతకన్నా అద్భుతం ఏం కావాలి?
0: వాట్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బాబా, మీకు శతకోటి వందనాలు.
6: రంగా, భగవాన్ శ్రీ సత్యసాయి దివ్యనామం విశ్వాన్ని ముంచెత్తే ఉత్తుంగ భక్తి తరంగం. సాయి సేవ యువతరంలో మానవతా విలువలు చిగురింపచేసే సేవా ప్రభంజనం. సాయి ప్రేమ ప్రజాబాహుళ్యంలో నైతిక విలువలు పునరుద్ధరించే దివ్యవాహిని.
4: రంగా, గుండె చరిచి చెప్తున్నాను విను. ఈనాడు లోక కళ్యాణానికి సాయి ప్రేమ మార్గమే శరణ్యం. విశ్వశాంతికి సాయి సేవా పథమే దిక్కు. అందుకే సాయి రథం ప్రేమ బాటలో ధర్మనిష్ఠతో కదులుతోంది. రండి, అనుసరిద్దాం.

జీవితమే నాటకరంగంలో భాగంగా అవతరణ ఉద్ధరణ నాటకం విన్నారు కదా. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. వచ్చేవారం మరొక చక్కని నాటకంతో మీ ముందుంటుంది జీవితమే నాటకరంగం. సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

हृदयांतरंगा श्री साई रंगा।